0: నమసి స్వాహ
1: అస్మకృతస్యైనసో వయజ నమసి స్వాహ
0: నివాచన సంజయనస్త క్రమతస్య వయజ నమసి స్వాహ
1: స్వపంతశ్చ జ

0: కృష్ణాస్తిల శ్వేతాస్తిల సౌమ్యావశానుగాః
1: పునందు మే పాపం యత్కింజదురితం మయి స్వాహాస్యాన్నం
0: నమశ్రాద్ధం బ్రహ్మ గురు తల్పగః
1: యగుం సురాపానం భ్రూణహత్యాదిలాశాందిగుం శమయందు స్వాహా
0: లక్ష్మేస్త పుష్టేస్త కీర్తిం చానుణ్యత.

0: శుద్ధ్యంతాం జ్యోతిరహం విరజామి పాత్మా భూయ సగస్వాహ.
1: అంతరాత్మా మే శుద్ధ్యంతాం జ్యోతిరహం విరజామి పాత్మా భూయ సగస్వాహ.
0: పరమాత్మా మే శుద్ధ్యంతాం.

0: You are listening to Radio Sai Global Harmony. Radio Sai brings to you every day the teachings and the universal message of love of Bhagawan Sri Satya Sai Baba.
1: Dear listener, Sai Ram from Prashanti Nilay. You will now listen to a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba for the students of the Sri Satya Sai Institute of Higher Learning, Anantapur Campus, on September 24th, 1995 at the Purnachandra Auditorium here at Prashanti Nilay.
2: పల్లెలో వెళ్ళినా పట్టణములకు వెళ్ళినా బజార్లు ఎక్కడ చూసినప్పటికీ విద్యార్థి విద్యార్థినీయులు పుస్తకములు చేపట్టి బస్సుల కోసమని కాచుకుంటూ రిక్షాల్లో ప్రయాణమే పోతూ సైకిల్ పైన పోతూ మరికొంతమంది నడుచుకుంటూ ఈ విధంగా నూర్లు వేల మంది విద్యార్థి విద్యార్థినీయులు విద్యా సంస్థలకు పోతుంటారు.
3: మెనీ మెనీ స్టూడెంట్స్ థౌజండ్స్ ఆఫ్ దెమ్ ఐదర్ వెయిటింగ్ ఫర్ ద బస్ ఆర్ ఆన్ ద సైకిల్ ఆర్ ఆన్ ద రిక్షా ఆర్ వాకింగ్ అలాంగ్ ద రోడ్ విత్ బుక్స్ ఇన్ దర్ హ్యాండ్స్ గో టు పర్స్యూ దేర్ స్టడీస్ టు ద యూనివర్సిటీస్.
2: వీరందరినీ చూస్తుంటే ఏదో ఒక విధమైనటువంటి ఒక విచారము లేక ఆశ్చర్యము కొన్ని విధమైనటువంటి సందేహములు కలుగుతూ ఉంటాయి.
3: సర్టన్ డౌట్స్ విల్ అరైజ్ ఆర్ సర్టన్ ఎంగ్జైటీస్ వెన్ వి లుక్ అట్ యు.
2: వీరు ఇన్ని చదువులు చదివి ఇన్ని విద్యలు నేర్చి వారి నిత్య జీవితంలో సాధించేటువంటి ఆనందం ఏమిటి, సుఖం ఏమిటి, ఈ విద్యల యొక్క లక్ష్యం ఏమిటి అని నాలో నాకే చాలా సందేహం కలుగుతూ ఉంటుంది.
3: I myself doubt many a time after pursuing these studies, what is the happiness or what is the bliss or what is the aim of this education.
2: నిజముగా వీరు చదివే చదువుల వల్ల నిత్య జీవితంలో మనం జీవించే సమాజానికి ఏమైనా ఒక విధమైన ఉపకారం ఉన్నదా?
3: Are we capable of doing any good to the society after pursuing such studies?
2: కేవలం అంతో ఇంతో చదువుకునేటువంటి వ్యక్తులకు వారికి మాత్రమే కొంత సుఖము లేక అనుకూలము సదుపాయము కలిగించవచ్చు.
3: ఆఫ్టర్ పర్స్యూయింగ్ దీస్ స్టడీస్ ఇట్ కుడ్ బెనిఫిట్ వన్ ఇండివిజువల్.
2: ఏదో కొన్ని ఉద్యోగాలు చేసి వారి కుటుంబాన్ని పోషించుకోవటం ఇత్యాది కొన్ని సహాయ కార్యములు మాత్రమే ఈ విద్య వల్ల లభ్యమవుతూ ఉన్నాయి.
3: Due to education, one can perhaps earn a good livelihood for their own family.
2: కాని వ్యక్తిగతంగా చూసినప్పుడు ఇది కొంతవరకు మాత్రమే మనకు కొంత సహాయకారిగా ఉంటుండాలి.
3: But viewing this from the individual point of view, it is only good for only a few.
2: Fundamental దృష్టిలో మనం చూసినప్పుడు, సామాజిక దృష్టిలో చూసినప్పుడు దీనివల్ల సమాజం మనకు ఏమాత్రం కూడాను కొంతైనా కూడాను ఉపకారం కాని లేక అనుకూలం కాని లేక సహాయం కాని ఇంకే విధమైన సంక్షేమం కాని జరగటం లేదు.
3: Either to the society or to the people at large or to you yourself, to individuals, have they benefited anything at all from these studies?
2: కొంతమంది విద్యార్థినీలు విద్యను పూర్తి చేసుకున్న తర్వాత తమ తమ తల్లిదండ్రులు వారికి ఏదో వివాహం గావించి వారిని ఒక గృహస్థురాలుగా చేయాలని సంకల్పించుకుంటుంటారు.
3: Some parents, after having given the opportunity to their children to study, they get them married and they feel it will do them good in future life.
2: ఇది తప్పనిది కాదు.
3: This is something inevitable.
2: తల్లిదండ్రుల యొక్క బాధ్యత.
3: This is the responsibility of
2: parents. వారి వారి బాధ్యతను వారు తీర్చుకోవడానికి తగిన కృషి చేస్తుంటారు. అది వారి యొక్క ధర్మము.
3: They are making efforts to fulfill their responsibility.
2: కానీ చదువుకున్నటువంటి విద్యార్థినీలు పెళ్లి చేసుకున్న తర్వాత ఈ చదువు యొక్క ఉపయోగం ఏమిటి అనేటువంటి విషయాన్ని యోచించేస్తే ఏదో ఎవరో కొంతమంది టీచర్స్ గా ఉండొచ్చు లేక కొంతమంది ఉద్యోగం వేరే చేయొచ్చు, ఇంకే విధమైన ఫ్యాక్టరీస్ లో పనిచేయచ్చు, ఇంకే విధమైనటువంటి ఒక ఇండస్ట్రీస్ లో పోయి వారి వారి ఉద్యోగం వారు చేసుకోవచ్చు.
3: ఆఫ్టర్ పర్స్యూయింగ్ వన్ స్టడీ వన్ గెట్స్ మ్యారీడ్, మేబీ జస్ట్ అ ఫ్యూ ఆఫ్ దెమ్ బికమ్ టీచర్స్, సమ్ మే గో టు వర్క్ ఇన్
2: ఫ్యాక్టరీస్. చదువులకు చేసే పనులకు ఎట్టి సంబంధం కూడా నువ్వు కలగటం లేదు.
3: దేర్ ఇస్ అబ్సల్యూట్లీ నో రిలేషన్షిప్ బిట్వీన్ వాట్ యు స్టడీ అండ్ వాట్ యు వర్క్.
2: మనం చదివిన చదువును సమాజంలో ఏ విధమైనటువంటి ఉపకారగాను ఒక ఉపయోగించుకోవడానికి అవకాశం లేకుండా ఉంది.
3: దేర్ ఇస్ నో ఆపర్చునిటీ ఆఫ్ పుట్టింగ్ ఇన్ టు ప్రాక్టీస్ అవర్ స్టడీస్ ఇన్ ది అవుట్ సైడ్ వరల్డ్.
2: కనుక ఈ చదువుల లోపల నిత్య జీవితానికి అనుగుణమైన, నిత్య జీవితానికి అనుకూలమైనటువంటి కొన్ని ప్రాక్టికల్ విద్యలు కూడా కొన్ని మనం నేర్చుకోవాలి.
3: We have got to learn some practical knowledge which is good for us in our daily life.
2: ఇప్పుడు పెళ్ళి అయింది.
3: Now one is married.
2: మీరు ఒక గృహస్థురాలుగా తయారయ్యారు.
3: You have become a housewife.
2: కానీ మీకు ఒక బిడ్డ పుట్టింది.
3: You have got a child.
2: కానీ ఆ బిడ్డకి ఏదో అంతో ఇంతో దగ్గు పరిచయం వచ్చిందంటే తాను కంగారు పడిపోతుంది, భర్తను కూడా కంగారు పెడుతుంది, ఆ పిల్లను కూడా కంగారు చేస్తుంది.
3: If the child gets a small cold, you get very anxious. And your husband gets very anxious and everybody gets anxious about it.
2: Intato poka aa biddanu iskunna doctor daggariki vellipotharu.
3: Not only this, you take the child to the doctor.
2: Modati bidda gaavatam cheta talli tandrulaku ento vaari paina attachment untuntadi aniga aapyayata prema vaari paina aa vidhamaina sambandham untuntadi.
3: Because it is the first child, the parents have that inordinate love and attachment to that child.
2: కానీ ఈనాటి ఆధునిక యుగములో డాక్టర్స్ కూడాను వారు కూడాను విద్యావంతులే.
3: టుడే ఈవెన్ డాక్టర్స్ హావ్ స్టడీడ్ హావ్ నాలెడ్జ్.
2: వీరి ఆతురతను చక్కగా గుర్తించి వీరిని మరింత కంగారు పెట్టేటువంటి మార్గంలో ప్రవేశపెడతారు డాక్టర్స్.
3: దీస్ డాక్టర్స్ రియలైజింగ్ ది యాంగ్జైటీ ఆఫ్ దీస్ పీపుల్ మేక్ దెమ్ ఈవెన్ మోర్ యాంగ్షియస్.
2: స్టెతోస్కోప్ పెడతారు, ఇక్కడ పెడతారు, అక్కడ పెడతారు, అన్ని రకాల చూస్తారు. చేసి కట్టకడపటికి అద్దాలు తీసి బయట పారేస్తాడు. ఏదో పెద్ద యోచన చేసినట్టుగా నటన చేస్తాడు. ఇది చాలా సీరియస్ కేసుగా మారుతుంది అనే రీతిగా ఆ తల్లిదండ్రులకు ఊహను పుట్టించేట్టుగా చేస్తాడు.
3: He keeps a stethoscope on the child for some time and then removes his spectacles, thinks for some time and then tells in a very serious way to the parents.
2: కనుక ఇది కేవలము సామాన్యమైనటువంటి దగ్గు కాదు, ఇది కేవలము ఒక మలేరియాను లేక ఇష్నోఫీజియా గాను ఏదో ఒకటిగా తయారవుతుంది అని 2 దినాలు హాస్పిటల్ పెట్టాలంటాడు.
3: And then he says it is some serious disease like malaria, isnophilia, so we've got to admit the child for 2 days in the hospital.
2: ఈ చిన్న జబ్బుకు
3: for the small ailment
2: ఈ రకమైనటువంటి ఆర్భాటాలంతా జరిగి
3: why all this fuss?
2: కట్టకడపు భర్తకు వచ్చేటువంటి ఒక జీతం లోపల ఈ రోగాలకి సరిపోతుంది ఖర్చు.
3: And ultimately most of the emoluments of the husband is spent on the disease of the child.
2: క్రమక్రమేణ ఈ విధంగా జరుగుతూ ఒక తూరి, 2 తూర్లు, 3 తూర్లు డాక్టర్ దగ్గర తీసుకుపోతారు, అతనికి బిల్లు కట్టేసేస్తారు.
3: Once, twice, thrice it happens, they pay the bill to the doctor.
2: క్రమక్రమేణ ఈ జబ్బులు పెరిగిపోయే కొలది తల్లిదండ్రులకు ఆ బిడ్డపైన ప్రేమ కూడా తగ్గిపోతుంది.
3: When this disease goes on continuing, the parents even lose a love for the child.
2: ఏమిటి ఈ బిడ్డ పుట్టినప్పటి నుంచి మాకు అన్ని ఖర్చులు ఎదుర్కొంటుంది, తిరుపతి వెంకటరమణ స్వామి నిరుపదోపిడి చేసినట్టుగా మాకు వచ్చే జీవితం అంతా కూడా దీనికి సరిపోతుంటుండాలి, ఇంకేమైనా పోని, ఎంత జబ్బు రాని, డాక్టర్ దగ్గర తీసుకెళ్లకూడదు అని ఒక నిర్ణయానికి వస్తారు.
3: Out of disgust they come to a decision that this child has been responsible for draining out all their financial resources and then they give up everything for the child.
2: ఇంత ఎంఏలు, ఎంఎస్సీలు, ఎంకాములు, పిహెచ్డీలు అన్ని చేసినప్పటికీ చిన్న బిడ్డకి ఇంత దగ్గు పరిచయం వస్తే ఈ బిడ్డని కాపాడుకునేటువంటి ఒక చదువు వీళ్ళలో లేనప్పుడు వీళ్ళ చదువు ఏ ప్రయోజనం?
3: వాట్స్ ద యూస్ ఆఫ్ స్టార్టింగ్ ఎంఏ, ఎంఎస్సీ, ఎంఏ? వాట్ ఇస్ ఇఫ్ ఇట్ నాట్ హౌ
2: చిన్న చిన్న చిటికాల లోపల కూడాను పూర్వీకులంతా కూడాను ఈ బిడ్డల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వచ్చారు.
3: ఇఫ్ యూ డోంట్ నో హౌ టు అడ్మినిస్టర్ టు ద చైల్డ్, ద ఏన్షియన్స్ వర్ లుకింగ్ ఆఫ్టర్ దెమ్.
2: మన పూర్వీకులు కూడాను అత్తమామలు కానీ తల్లిదండ్రులు కానీ వాటికి తగినటువంటి చిట్కాలు చెప్పి తరులోపలే జబ్బు నివారణ గావించేటువంటి వారు.
3: Either the fathers in law or the mothers and the fathers knew the household remedies for these small ailments.
2: ఇది 2-3 తవలపాకులు తీసి దాన్ని చక్కగా ఆయిలు కాసి దాంతో ఒక వేడి చేపించి దాని నుంచి రసాన్ని తీసి ఇంత తేనెలో కలిపి పిల్లకు నాకించేటువంటి వారు.
3: They would heat the betel leaves and then crush it, put a little ఘీ అండ్ దెన్ గివ్ ఇట్ టు ద చైల్డ్
2: దీంతో దగ్గు పరిశ్రమ జ్వరం కూడా నివారణ అయ్యేటువంటి
3: విచ్ ఇస్ ద కోల్డ్ ద కాఫ్ అండ్ ద ఫీవర్ వుడ్ గో
2: ఆనాటి విశ్వాసము ఆనాటి యొక్క అభ్యాసములు ఆనాటి చిట్కాలు ఈ తరలోపలనే రోగాలు నివారణ కావిస్తూ వచ్చేటువంటి
3: దట్ ఫెయిత్ దోస్ ప్రాక్టీసెస్ అండ్ దిస్ హోమ్ రెమెడీస్ హావ్ ఆల్ గాన్ టుడే
2: బిడ్డలకు డాక్టర్స్ దగ్గర తీసుకుని పోతే దానికి ఎక్కువ విలువైనటువంటి యాంటీబయాటిక్స్ అంతా ఇస్తుంటారు
3: టుడే వెన్ అ స్మాల్ చైల్డ్ ఇస్ టేకెన్ టు అ డాక్టర్ హి గివ్స్ ఇట్ యాంటీబయాటిక్స్
2: ఈ యాంటీబయాటిక్స్ ఇవ్వటం చేత ఇంకొక జబ్బులుగా బయలుదేరిపోతుంటాయి
3: బికాస్ ఆఫ్ యాంటీబయాటిక్స్ చైల్డ్ గెట్స్ అనదర్ డిసీజ్
2: యుగం లోపల మరింత రోగమును అభివృద్ధిగా ఉంచడానికి అనేక రకమైనటువంటి మార్గాలు కూడా డాక్టర్స్ వెతుకుతూ ఉంటారు
3: ఇన్ దీస్ మోడర్న్ డేస్ డాక్టర్స్ సెర్చ్ ఫర్ ఇంక్రీజింగ్ ది ఎయిల్మెంట్స్ ఆఫ్ ద పీపుల్
2: ఇంకేదైనా సమ్మర్ టైం లోపల బిడ్డకు వేడెక్కి వచ్చి సన్ స్ట్రోక్ జరుగుతూ ఉంటాయి
3: ఇన్ సమ్మర్ ద చిల్డ్రన్ గెట్ సన్ స్ట్రోక్
2: ఈ సన్ స్ట్రోక్ జరిగినప్పుడు ఎంతో కంగారు పడిపోయి ఎన్నో విధమైనటువంటి అవస్థలకు గురి అవుతుంటారు
3: దే బికమ్ వెరీ యాంగ్షియస్ అండ్ పుట్ దెమ్సెల్వ్స్ టు ఆల్ ట్రబుల్
2: దీనికి అంత చిన్న చిన్న చిట్కాలంతా ఉంటున్నాయి
3: దేర్ ఆర్ స్మాల్ లిటిల్ హౌస్ హోల్డ్ రెమెడీస్
2: ఉల్లిపాయను కోసి ఆ తొట్టులో పెడితే దాని యొక్క వాసన వల్ల ఈ యొక్క సన్ స్ట్రోక్ అనేటువంటిది పిల్లలకు సోకడానికి వీలు ఉండదు
3: ఇఫ్ యూ కట్ ది అనియన్ అండ్ గివ్ ఇట్ టు స్మెల్ దెన్ ఇట్ కెన్ బి ద సన్
2: దారంతో కట్టి మెళ్ళో కడితే ఈ సన్ స్ట్రోక్ తో ఏమాత్రం పిల్ల బాధపడదు
3: ఆర్ ఇఫ్ యూ టై అన్ అనియన్ టు ద నెక్ దెన్ దేర్ విల్ నాట్ బి సన్ స్ట్రోక్
2: నయా పైసలు ఖర్చు కాకుండా మనసుకు ఆందోళన లేకుండా శరీరంకు శ్రమ లేకుండా బిడ్డను కాపాడుకుంటూ వచ్చేటువంటి వారు పూర్వకాలంలో
3: ఇన్ ది ఓల్డెన్ డేస్ దే వర్ ప్రొటెక్టింగ్ ద చిల్డ్రన్ బై దీస్ వెరీ వెరీ స్మాల్ రెమెడీస్ వితౌట్ ఎనీ ఎక్స్పెండిచర్
2: కనుక ఈనాడు విద్యలు పెరిగే కొలది కూడాను అవివేకం కూడా అధికంగా అభివృద్ది అవుతూ వస్తుండాలి
3: టుడే విత్ ద ఇంక్రీజ్ ఆఫ్ స్టడీస్ అండ్ ఎడ్యుకేషన్
2: జ్ఞానం ఎంత పెరుగుతూ ఉంటుండదో దాని ప్రక్కన షాడో వలె అజ్ఞానం కూడా పెరుగుతూ వస్తుంది
3: జస్ట్ అస్ నాలెడ్జ్ ఇస్ ఇంక్రీజింగ్ ఇగ్నరెన్స్ ఇస్ ఆల్సో లైక్ అ షాడో ఇంక్రీజ్
2: ధనాన్ని మనం ఎంత ఆశిస్తున్నామో దానికి ఎక్స్పెన్సెస్ కూడా అంతవరకు జరిగిపోతుంది
3: జస్ట్ అస్ మచ్ అస్ వీఆర్ హ్యాంకరింగ్ ఆఫ్టర్ వెల్త్ వీ ఆల్సో హ్యావ్ ఎక్స్పెన్సెస్
2: ఈనాడు ఆధునిక యుగం అనేటువంటిది కేవలము అనంతమైన వ్యయంతో కూడినటువంటిది
3: So the modern days are full of lot of anxieties.
2: ఈ మనీ వేస్ట్ మాత్రమే కాకుండా మెంటల్ వరీని కూడా అభివృద్ధి పరుస్తుండాలి.
3: Not only money waste but lot of mental worry also is
2: కారణం ఏమనగా వేదాంత తత్వం వీళ్ళకి అర్థం లేకపోవటమే దీని కారణం.
3: The reason being
2: చదువుకోలేకపోవటం.
3: The reason being they do not know the meaning of Vedanta.
2: దీనికి మానవునకు
3: For men
2: మూడు విధములైనటువంటి దోషములు ఉంటున్నాయి.
3: There are three defects.
2: ఒకటి ఏమిటంటే తాను కానటువంటి ఒక దేహాన్ని తనదిగా భావించుకుంటాడు
3: వన్ ఫాల్ట్ ఇస్ హీ కన్సిడర్స్ ద బాడీ విచ్ ఇస్ నాట్ హిజ్ ఓన్ యాజ్ హిజ్
2: ఇది రూపదోషము అని
3: దిస్ ఇస్ ద ఫాల్ట్ ఆఫ్ ద ఫామ్
2: తనకు రూపము లేదు నామం లేదు అలాంటి వానికి ఈ దేహానికి నేనే ఈ దేహము అని దీనికి ఒక పేరు పెట్టుకుంటుంటాడు
3: హీ డజంట్ హ్యావ్ అ బాడీ బట్ హీ గివ్స్ ఇట్ ఎ నేమ్ అండ్ హీ సఫర్స్ అండర్ దిస్ డిల్యూషన్
2: దీనికి నామదోషము అంటారు
3: దిస్ ఇస్
2: అనగా వేదాంత తత్వం వీళ్ళకి అర్థం లేకపోవటమే దీని కారణం
3: The reason being they do not know the meaning of Vedanta.
2: దీనికి మానవునకు

0: He gives it a name and he suffers under this delusion.
1: దీనికి నామదోషము అంటారు.
0: This is the fault of the name.
1: రూపనామం లేనటువంటి వాడికి,
0: the one who doesn't have form or name,
1: ఏ విధమైన దుఃఖములు సుఖములు అనేటువంటివి ఉండదు.
0: Then there will not be any sorrow or pleasure for him.
1: రూపనామంతో కూడిన వాడికి సుఖ దుఃఖములు.
0: It's only the person who has the form and the name.
1: ఈ రెండు లేనటువంటి వాడికి సుఖము లేదు దుఃఖము లేదు.
0: So one who doesn't have both these things have neither pleasure
1: nor pain. అలాంటి సమయం లోపల నాకు సుఖం కావాలి దుఃఖం వద్దు అని ఈ రకమైన కోరికలు కోరుతుంటాడు.
0: But he desires that he doesn't want pain but he wants pleasure.
1: దీని వల్ల ఇది విషయ దోషము.
0: This is the fault of
1: నామదోషం, రూపదోషం, విషయ దోషం.
0: ఫాదర్
1: ఈ మూడు దోషములు పట్టి మానవుని పీడిస్తూ ఉంటుండాలి.
0: ఆల్ దీస్ త్రీ డిఫెక్ట్స్ ఆర్ వరింగ్ మ్యాన్, టార్చరింగ్ హిమ్.
1: ఇది నేను పెట్టుకున్న పేరే కాని ఇది పుట్టిన పేరు కాదు అనే సత్యాన్ని గుర్తించాలి.
0: యూ హ్యావ్ టు నో ద ట్రూత్ దట్ దిస్ నేమ్ హస్ బీన్ గివెన్ టు యూ, ఇట్ ఇస్ నాట్ యువర్ ఓన్.
1: తర్వాత మీ తల్లిదండ్రులు దీనికి పేరు పెడుతున్నారు.
0: యువర్ నేమ్ హస్ బీన్ గివెన్ ఆఫ్టర్ యువర్ బోర్న్ బై యువర్ పేరెంట్స్.
1: నీవు పుట్టిన తర్వాత దీనికి ఒక రూపం కూడా ఏర్పడుతుంది.
0: ఆఫ్టర్ యువర్ బోర్న్ యువ్ గాట్ ద ఫామ్.
1: ఇంతకు పూర్వం నీకు రూపం లేదు.
0: బిఫోర్ దిస్ యువ్ నో ఫామ్.
1: నామం లేదు.
0: యువ్ నో నేమ్.
1: రెండు లేనప్పుడు విషయము లేదు.
0: When you do not have both these things, you don't have any concept or idea.
1: ఈ సత్యాన్ని గురించి కొంతవరకు యోచించాలి.
0: So you've got to think over this truth.
1: దేహాన్ని ధరించిన,
0: you've got the form.
1: దేహం మనకు పనిముట్టు.
0: The body is an instrument.
1: ఈ పనిముట్టుకు ఒక పేరు పెట్టాము.
0: So we have given a name to this instrument.
1: పనిముట్టు త్రవ్వేదానికి దీనికి గడ్డపార అని పేరు పెట్టాము.
0: So a crowbar, when you dig, it's called a crowbar.
1: దీనికి మట్టి తీసేదానికి ఒక పార అని పేరు పెట్టాము.
0: An instrument for removing the mud is called a pickaxe.
1: దీనికి అనుకూలాన్ని బట్టి దీనికి పేర్లు మనం పెట్టుకుంటున్నామే కానీ లేకపోతే ఇనుముకి ఏ రూపము లేదు, ఏ యొక్క పేరు లేదు.
0: It's for our convenience we give it a form and a name.
1: Otherwise the iron.
0: Now there is gold.
1: ఈ బంగారుకు మనం ఎక్కడెక్కడ ఏ నగలు పెట్టుకుంటామో దానికి తగిన రూపము నామము మనమే
0: నిర్ణయించుకుంటున్నాం.
1: నగలకు రూపనామములు ఉంది కానీ బంగారుకు రూపనామం లేదు.
0: Jewels are form and name but not the gold.
1: అదే విధంగానే మనము మన జీవతత్వానికి రూపము లేదు నామం లేదు.
0: So for the principle of our lives there is no form, there is no name.
1: దీనిని ప్రవేశింపజేసినటువంటి ఒక దేహమునకు ఒక రూపము.
0: But we have entered the body which is a form.
1: Instrument.
0: The body is an instrument.
1: కనుక దేహము, మనసు, బుద్ధి, చిత్తము, ఇంద్రియము, అంతఃకరణ ఇవన్నీ కూడాను కేవలం ఒక ఇన్స్ట్రుమెంట్ గా చూసుకున్నప్పుడు మనకి ఈ బాధలే ఉండవు.
0: So the body, the mind, the intellect, the antakarana, all these are merely instruments. If you consider them that way, you have no worry whatsoever.
1: కనుక మనము మొట్టమొదటి కొంచెం వేదాంత విషయాన్ని లేక ఆధ్యాత్మిక తత్వాన్ని చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వీ మస్ట్ ట్రై టు నో ద మీనింగ్ ఆఫ్ వేదాంత ఆర్ ద స్పిరిచువల్ ఎవల్యూషన్.
1: సముద్రం చూడండి, చాలా విశాలమైనటువంటి సముద్రము, అగాధమైన సముద్రం.
0: ద ఓషన్ ఇస్ వెరీ వాస్ట్ అండ్ డీప్.
1: కానీ దీనికి అలలు మాత్రం పైనే ఉంటున్నావు కానీ లోపల లేవు.
0: బట్ ద వేవ్స్ ఆర్ ఓన్లీ ఆన్ ద సర్ఫేస్ బట్ నాట్ ఇన్ సైడ్.
1: పైన ఎంత అల్జడ్ గా ఉంటుంటారో లోపల అంత ప్రశాంతంగా ఉంటుంటారు.
0: జస్ట్ అస్ మచ్ దేర్ సో మచ్ ఆఫ్ డిస్టర్బెన్స్ ఆన్ ద సర్ఫేస్.
1: అదే విధంగానే మన యొక్క దేహతత్వము ఎన్ని విధమైనటువంటి శ్రమలకు ఉండినప్పటికీ మనసుకు మాత్రం ఎప్పుడు కూడా నిశ్చలంగా నిర్మలంగా ఉండాలి.
0: సో వాట్ అబౌట్ ద ట్రబుల్స్ అండ్ ట్రిబులేషన్స్ ద బాడీ ఫేసెస్ ఇన్ సైడ్ విత్ ఇన్? యు గాట్ టు బి వెరీ పీస్ఫుల్.
1: అగాధమైన సముద్రంలో చెత్త నుంచి పడిపోతుంటారు గాలికి.
0: So much of things dried and garbage fall into the ocean due to the wind.
1: Inta vishalamainatundi samudramu, inta anantamainatundi samudramu, inta agadhamaina samudramlo inta chetta padithe daniki em nastam?
0: What does it lose? What does the ocean lose? The vast deep ocean when some kind of garbage falls into it.
1: Kaani tanchaname oka alalu pampinchi dani gattuku nettichindi.
0: But immediately the wave comes and throws it over the sand.
1: Deentlo unnatundi antaratham emti?
0: What is the inner significance of this?
1: Ee vedantam.
0: This is vedanta.
1: తనలో ఇంత పెద్ద అగాధమైన సముద్రంలో ఇంత చెత్త పడితే తనకి ఏ నష్టము లేదు.
0: ద ఓషన్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ గార్బేజ్ ఇస్ నాట్ గోయింగ్ టు లూస్ ఎనీథింగ్.
1: ఆ చిన్న చెత్తనైనా కూడా తన చేర్చుకోదు.
0: బట్ ఇట్ ఈస్ నాట్ అక్సెప్ట్ ఈవెన్ ద లిటిల్ డర్ట్.
1: ఎందువల్ల?
0: వై?
1: ఈనాడు ఇంత చెత్త, చిన్న చెత్త కదా అని తాను దానికి పర్మిషన్ ఇచ్చేసిస్తే, అనగా దానికి అవకాశం ఇస్తే ఇంకా కావాల్సినంత చెత్తంతా పడి సముద్రం యొక్క రూపాన్ని మూసివేసేస్తుంది.
0: ఇఫ్ టుడే ఇట్ గివ్స్ రూమ్ ఫర్ ఎ లిటిల్ గార్బేజ్ దట్ టుమారో మచ్ మచ్ మోర్ కెన్ కమ్ అండ్ ద హోల్ ఆఫ్ ద కల్చర్ కెన్ బికమ్ డర్టీ.
1: చిన్న చెత్తను కూడాను మనం చేర్చకూడదు అనేటువంటి పాఠాన్ని జగత్తుకు నేర్పిస్తుండాలి ఈ సముద్రం.
0: సో ద ఓషన్ ఇస్ టీచింగ్ ద హోల్ వరల్డ్ దట్ ఈవెన్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ డర్ట్
1: మన హృదయంలో కూడా మాలిన్యమైనటువంటిది లేక ఒక విధమైనటువంటి తప్పు మార్గమైనటువంటిది, ధర్మంకు విరుద్ధమైనటువంటివి, అలాంటి చెత్తలు మనలో పడినప్పుడు తక్షణమే దీన్ని నెట్టివేయాలి.
0: As soon as something that is not good, that is contrary to righteousness, gets into the heart, it is thrown away.
1: ఇలాంటి చెత్తలు అనేకంగా దీంతో చేరి మన యొక్క హృదయాన్ని మరుగుపరు

0: If not, so many things will get into our heart and all our heart will be tarnished.
1: చక్కని గుణపాఠము.
0: దిస్ ఇస్ వాట్ ది ఓషన్ టీచర్స్.
1: నిప్పు ఉంటుండాలి.
0: దేర్ ఇస్ ఫైర్.
1: ఆ నిప్పును మనం అలక్ష్యం చేసేటప్పటికి,
0: ఇఫ్ యు డిస్రిగార్డ్ ద ఫైర్,
1: ఆ నిప్పు నుండి నిమురు వచ్చి దాన్ని నిప్పును కప్పివేస్తుంది.
0: ది యాష్ కమ్స్ అండ్ కవర్స్ ఇట్.
1: కానీ ఆ నిమురు ఎక్కడి నుంచి వచ్చింది?
0: బట్ వేర్ హస్ ది యాష్ కమ్?
1: నిప్పు నుంచే వచ్చింది.
0: ఇట్ హస్ కమ్ ఫ్రమ్ ద ఫైర్.
1: నిప్పు నుంచి వచ్చి నిప్పునే కప్పివేసింది.
0: సో ది యాష్ ఇట్సెల్ఫ్ హస్ కవర్డ్ ద ఫైర్.
1: కప్పివేసిన దాన్ని ఊపితే ఆ నిమురు పోతుంది, నిప్పు కనిపిస్తుంది.
0: ఇఫ్ యు బ్లో అవే ది యాష్ యు కెన్ సీ ద ఫైర్.
1: అదే విధంగానే మన హృదయం నిర్మలంగా, నిశ్చలంగా, ప్రకాశవంతంగా ఉంటుండాలి.
0: సో అవర్ హార్ట్ ఇస్ క్లీన్.
1: ఈ విషయవాసన అనేటువంటి ఒక చెత్త అందు నుంచినే ఆరంభమైపోయినాయి.
0: సో ఆల్ దీస్ బ్యాడ్ థాట్స్ కమ్ అవుట్ ఆఫ్ ద హార్ట్ అండ్
1: ప్రారంభమై దానిని కప్పివేస్తున్నాయి.
0: దీస్ నెగటివ్ కరెంట్స్ కమ్ ఫ్రమ్ ద హార్ట్ అండ్ ఇట్ ఇస్ షాడో.
1: మనం ఇక్కడ వైరాగ్యం అనే దాన్ని నెట్టివేయడానికి తగిన కృషి చేయాలి.
0: వి హావ్ గాట్ టు ట్రై టు సెండ్ ఇట్ అవుట్ ఆఫ్ us.
1: అప్పుడే దీని యొక్క స్వస్వరూపము మనకు ప్రాప్తిస్తుంది.
0: ఇట్స్ ఓన్లీ దెన్ వి కెన్ సీ ఇట్స్ ట్రూ ఫామ్.
1: అటే విధంగానే సముద్రం యొక్క తత్వము ఇంకా అనేక రకములుగా కూడాను మనకు ప్రబోధన
0: చేస్తుంటుండే.
1: నిరంతరము కూడాను తాను ఒక దివ్యమైనటువంటి ఒక ఓంకార నాదంతోనే తాను జీవితం గడుపుతూ ఉంటాది.
0: కంటిన్యూస్లీ ఇట్ గోస్ ఆన్ సేయింగ్ ది ఓంకార.
1: సముద్రం దగ్గర పోయి మీరు వినండి, ఎప్పుడు చూస్తే గానీ ఓ ఒక్కొక్క అలతో కూడా ఒక్కొక్క అక్షర స్వరూపంగా వచ్చి ఓంకారాన్ని మర్చిపోకుండా నిరూపిస్తుంటారు.
0: విత్ ఈచ్ వేవ్ దట్ రైజెస్ ఫ్రమ్ ది ఓషన్ ఇట్ గోస్ ఆన్ సింగింగ్ అలౌడ్ ఓం ఓం.
1: ఇది ఎక్కడి నుంచి వస్తుంది?
0: ఫ్రమ్ వేర్ ఇస్ ఇట్ కమింగ్?
1: కానీ మనకు వచ్చేటువంటిది నోటి నుంచి అనుకుంటున్నాము.
0: విత్ ఇట్స్ కమింగ్ ఫ్రమ్ ద లిప్స్.
1: కాదు, నాభి నుండి ప్రారంభమవుతుంది.
0: ఇట్స్ కమింగ్ ఫ్రమ్ ద నేవల్.
1: నాభి నుండి ప్రారంభమైపోయి నాలుకలో వచ్చి నిలిచి నాలుగు నుంచి పెదవుల ద్వారా బయటపడిపోతుంది.
0: ఇట్ కమ్స్ ఫ్రమ్ ద నేవల్, ఇట్ కమ్స్ టు ద టంగ్ అండ్ త్రూ ద లిప్స్ ఇట్ గోస్ అవుట్ సైడ్.
1: మీకందరికీ తెలిసిన కొత్త పిల్లలంతా ఉన్నారు కనుక పరుపుతూ చెప్పవలసి వస్తుంది.
0: ఆర్
1: గాడ్ అంటే ఏం స్పెల్లింగ్? GOD గాడ్.
0: ఐఎమ్ టెలింగ్ ద న్యూ చిల్డ్రన్ GOD గాడ్. వాట్ ఈ విధంగా
1: ఓం కూడాను ఒక స్పెల్లింగ్ ఉంటుండాలి.
0: ఓం ఆల్సో హ్యాస్ అ స్పెల్లింగ్.
1: ఆ
0: ఓం ఓం ఇస్ ద స్పెల్లింగ్.
1: ఆ ఓం మూడు చేతి ఓం అయిపోయింది.
0: ఆ ఓం టుగెదర్ బికాజ్
1: మనం దీని యొక్క స్పెల్లింగ్ నే మనం నిరంతరం కూడా ఎంఐఎల్కే మిల్క్ ఈ విధంగా స్పెల్లింగ్ నే మనం ఉచ్చరిస్తూ ఉంటుంటే ఎప్పుడు ఇంకా మిల్క్ అనేటువంటి దాన్ని నువ్వు అనుభవించడం.
0: ఇఫ్ యూ కన్సిడర్ నియర్లీ స్పెల్ ఎంఐఎల్కే, హౌ విల్ యూ నో ద టేస్ట్ ఆఫ్ మిల్క్?
1: అదే విధంగానే మనం ఆ ఓ అంటుంటే అది ఓం కానే కాదు.
0: ఇఫ్ యూ జస్ట్ గోన్ టెన్ ఆ ఓ ఇట్ ఇస్ నాట్ ఓం.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వంతో మనం చేయాలి.
0: యు హావ్ గాట్ టు కంబైన్ ఆల్ ద త్రీ.
1: ఆ అనేటువంటిది నాభి నుండి ప్రారంభమవుతుంది.
0: ది ఆ షుడ్ కమ్ ఫ్రమ్ ద నేవల్.
1: ఊ అనేటువంటిది కంఠం నుంచి వచ్చేస్తుంది.
0: ఊ షుడ్ కమ్ ఫ్రమ్ ద థ్రోట్.
1: ఊ అనేటువంటిది పెదవుల నుంచి వస్తుంది.
0: ఊ షుడ్ కమ్ ఫ్రమ్ ద లిప్స్.
1: ఈ నాభి నుంచి వచ్చేటువంటిది అదే బ్రహ్మ శబ్దము.
0: వన్ విచ్ కమ్స్ ఫ్రమ్ ద నేవల్.
1: ఈ బ్రహ్మ నుంచి వచ్చినటువంటి పుట్టినటువంటిది మనోశబ్దము.
0: ద వన్ విచ్ కమ్స్ ఫ్రమ్ బ్రహ్మ.
1: ఈ మనోశబ్దం నుంచి ఆవిర్భవించినటువంటి అహంకార తత్వము.
0: ద వన్ విచ్ కమ్స్ ఫ్రమ్ ద మైండ్ ఇస్ ది అహంకార ప్రిన్సిపల్.
1: ఇది బ్రహ్మస్థానము.
0: So this is the place of Brahman.
1: మనసు విష్ణు స్థానము.
0: The mind is the Vishnu.
1: అహంకారము ఈశ్వర స్థానము.
0: The అహంకారా is the Ishvara.
1: ఈ విధంగా మూడింటి యొక్క ఏకత్వాన్ని అనుభవిస్తుంది ఇక్కడ.
0: So here the three unity of these things.
1: కనుకని ఇది ఆ ఊం అనుకోకుండా ఆ ఈ ఆ అనేటువంటి దాని నుంచి ఆ మూడు ఏకమైపోవాలి.
0: Instead of pronouncing them separately, you draw it right from the navel to the throat.
1: ఈ ఏకత్వం చేతనే నిజమైనటువంటి తత్వం మనకు అర్థమవుతుంది.
0: The unity of these three alone will teach you the principle.
1: కనుకొని ఇక్కడ మనము ఒక చిన్న విషయాన్ని గుర్తించాలి.
0: So now we should just consider one small thing.
1: మనం నివసించేటువంటి గృహం లోపల,
0: in the house in which we reside,
1: చీకటిగా ఉండినప్పుడు మనం ఏం చేస్తాం?
0: When it's very dark, what do?
1: ఒక జ్యోతిని వెలిగిస్తాం.
0: We strike a match.
1: ఆ జ్యోతి వెలిగించినప్పుడు లోపల చీకటి మాత్రమే పోతుంది.
0: So the light only dispels the inner darkness.
1: బయటికి రావాలి.
0: But you have to come outside.
1: బయట వచ్చేప్పుడు చీకటిగా ఉంటే మనం ఏం చేస్తాం?
0: If you come outside, it's dark.
1: జీపం వెలిగిస్తాం.
0: Then outside also you light a lamp.
1: లోపల చీకటి బయట చీకటి రెండు పోరంటే లోపల వెలుపల రెండు కూడా దీపాలు వెలిగించాలి.
0: The inner darkness, outer darkness has to go. You have got to light the lamp inside and outside.
1: లోపల వెలుపల కూడా వెలుగులు మనకు కనిపిస్తాయి.
0: Only that you get the light inside and outside.
1: కనుక ఇప్పుడు అంతర్ముఖంలో చీకటి అజ్ఞానం.
0: So the inner darkness is ignorance.
1: బయట రూపంలో ఉన్నటువంటి ఒక చీకటి అహంకారం.
0: ది ఔటర్ డార్క్నెస్ ఇస్ ఈగో.
1: ఈ అజ్ఞానం నుంచి ఆవరించినటువంటిది అహంకారం.
0: ఫ్రమ్ ది ఇగ్నరెన్స్ కమ్స్ ది ఈగో.
1: కనుక బయట వెలుపుల లోపల కూడా లోపల చీకటి పోవాలంటే మనం ఏం చేయాలి?
0: సో టు డిస్పెల్ దిస్ డార్క్నెస్ విదిన్ అండ్
1: వితౌట్, లైట్ ను వెలిగించాలి.
0: We have got to light the lamp at the door.
1: ద్వారంలో వెలిగిస్తే లోపల వెలుగు ఉంటుంది, బయట వెలుగు ఉంటుంది.
0: So if you light the lamp at the door, outside and inside there will be light.
1: కనుకనే నామస్మరణ అనేటువంటిది లోపల వెలుపల ఇంటింటి అందు కూడాను ప్రకాశవంతాన్ని వెలిగించాలంటే నాలుగు పైన నామం అనేటువంటి జ్యోతిని వెలిగించాలి.
0: సో నామస్మరణ ఇస్ దాట్ థింగ్ విచ్ ఇస్ ద లైట్ విచ్ యు లైట్.
1: నామమే ఒక దీపము.
0: ఇట్ ఇస్ ద లైట్ విచ్ డిస్పెల్స్ ద డార్క్నెస్ విదిన్ అండ్
1: దీనికి సింహద్వారము.
0: So our mouth is the portal. So the main door, if you light the lamp, the inner darkness, outer darkness goes
1: away. We are
0: making so much of effort for God.
1: But we
0: might not face success many a
1: time. మన యొక్క సద్గుణములు, మన యొక్క సదాలోచనలు, అనగా మన సంస్కృతి సరైనట్టుగా ఉన్నప్పుడు భగవంతుడే అన్ని విధాలు అనుగ్రహిస్తాడు.
0: God himself will grace you when you go according to your culture, your tradition and the righteousness.
1: అసలు సంస్కృతం అంటే ఏమిటి?
0: What's the meaning of culture?
1: సంస్కృతం అంటే అది ఒక భాషగా తీసుకుంటారు.
0: Oh, Sanskrit is called a language.
1: సంస్కృతి అంటే ఏమిటి?
0: What is the meaning of Sanskrit?
1: సంస్కృతం నుంచి వచ్చినటువంటి సంస్కృతి.
0: సంస్కృతి has come from
1: Sanskrit. అంటే సంస్కరింపబడినటువంటి సంస్కృతి.
0: That which gives transformation is Sanskrit.
1: ఎట్లా?
0: How?
1: ఇది ఒక పెద్ద గొప్ప పరిశ్రమ అయినటువంటిది కాదు.
0: దిస్ ఇస్ నాట్ సంథింగ్ వెరీ డిఫికల్ట్.
1: మన నిత్య జీవితంలో కలిగేటువంటి యొక్క అశాంతిని, దురభ్యాసములు, దుర్గుణములను దూరం చేసుకుని సదభ్యాసములు, సద్గుణములు పోషించుకోవటమే సంస్కృతి.
0: ఇట్ ఈస్ డ్రైవింగ్ యువర్ ద బ్యాడ్ థాట్స్, ద బ్యాడ్ సీడ్ అండ్ ఎవ్రీథింగ్ బ్యాడ్ ఇన్ యూ అండ్ బికమింగ్ గుడ్ అండ్ రైచియస్.
1: సత్చింతన, సత్ప్రవర్తన, సదాలోచన, ఈ మూడే సంస్కృతి యొక్క లక్షణాలు.
0: సో గుడ్ డీడ్స్, గుడ్ థాట్, గుడ్ యాక్షన్స్ ఆర్ సంస్కృతి.
1: కనుక ఈ సంస్కృతి యొక్క తత్వాన్ని మనం చక్కగా తెలుసుకోవాలి.
0: సో వి హావ్ గాట్ టు నో ద ప్రిన్సిపల్ ఆఫ్ సంస్కృతి.
1: ఈ సంస్కృతి యొక్క తత్వం మనం గుర్తించుకుంటే మనకు అనేక విధముల దైవత్వాన్ని మనం అతి సులభంగా పొందడానికి వీలవుతుంది.
0: ఇఫ్ యు నో ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ సంస్కృతి, వి కెన్ అటైన్ గాడ్ అండ్ హిస్ గ్రేస్. ఉదాహరణ, వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
1: మీరు నిత్యము జపము, నిత్య జపము, భజన, ప్రార్థన, ఏదో సత్ప్రవర్తన, ఈ విధమైనటువంటి యొక్క సత్కార్యంలో ప్రవేశించినప్పుడు దీని ద్వారా కొంతవరకు దైవానుగ్రహం మీరుపైన కలగవచ్చు.
0: God's grace can descend on you when you do bhajan, when you do other good acts, holy acts.
1: ఇది కలుగుతుంది అనేటువంటిది నమ్మకం లేదు.
0: But you do not have the faith that you will get some reward out of this.
1: కారణం ఏంటి?
0: What is the reason?
1: నీకు ఒక విధమైనటువంటి ఒక సంతృప్తిగా లేదు.
0: Because your mind itself is not satisfied.
1: నీ conscience నీకు తృప్తిగా లేదు.
0: Your conscience is not satisfied.
1: కనుక నీ conscience నీకు తృప్తి లేనప్పుడు ఇంకా కలుగుతుంది అనేటువంటి ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది?
0: When your conscience itself is not satisfied, how do you have the faith that you will get the reward?
1: కనుక దైవానుగ్రహం మనకు కలగాలంటే
0: ఇఫ్ యూ వాంట్ ద గ్రేస్ ఆఫ్ గాడ్
1: దైవమైన తానే దిగి రావాలి.
0: ఐదర్ గాడ్ హ్యాస్ టు కమ్ డౌన్.
1: ఈ జన్మాంతర సంస్కారం చేతనో లేక నిత్య జీవితంలో మనం చేసే ఆచరించేటువంటి సత్కర్మ ద్వారానో భగవంతుడే అనుగ్రహించి రావాలి.
0: ఐదర్ డ్యూ టు ద పాస్ట్ గుడ్ డీడ్స్ ఆర్ ద డీడ్స్ దట్ యు ఆర్ డూయింగ్ జస్ట్ నౌ గాడ్ షుడ్ సెండ్.
1: అట్టి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందే నిమిత్తమై శారీరకంగా, మానసికంగా తగినటువంటి ఒక కృషి చేసి సర్వసంగా పరిత్యాగమైనటువంటి ఒక వాంఛనను నిర్మూలం గావించుకుని దైవానికైనా మనం సిద్ధం.
0: Or you should give up everything, attachments, everything to the body and to the world, and you should concentrate.
1: బాగా తెలుసును, కొన్ని కొన్ని సమయంలో కొన్ని కొన్ని పేపర్లు కూడా వేస్తుంటారు.
0: You are aware that in the paper sometimes it comes.
1: ఇక్కడ మూడు మతముల ఆచార్యులు ఉన్నారు, త్రిమత ఆచార్యులని.
0: There are three ఆచార్యస్.
1: ఈ త్రిమత ఆచార్యుల లోపల అద్వైత సిద్ధాంతం లోపల వల్లభాచార్యుడు మొదటివాడు.
0: ఇన్ ది అద్వైత ప్రిన్సిపల్ దేర్ ఇస్ వల్లభాచార్య.
1: ఈ వల్లభాచార్య అద్వైత బోధన చేస్తూ వచ్చేటువంటి వాడు.
0: వల్లభాచార్య వాస్ ప్రపౌండింగ్ ది అద్వైత ప్రిన్సిపల్.
1: కొంతకాలం అయిన తర్వాత దేహం ఎప్పటికైనా నీటి బుడగే.
0: ఆఫ్టర్ ఆల్ ద బాడీ ఇస్ అ వాటర్ బబుల్.
1: బాడీ ఇస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్.
0: బాడీ ఇస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్.
1: టెంపుల్ కొంతవరకు శిథిలం కావచ్చు.
0: బట్ ద టెంపుల్ కెన్ గెట్ డిస్ట్రాయిడ్ ఆఫ్టర్ సమ్ టైమ్.
1: క్రమేణ ఇది శిథిలం అయిపోయింది ఈ దేహము.
0: So gradually the body died.
1: అతని కుమారుడు తిరిగి ఆ స్థానానికి వచ్చాడు.
0: Then his son came in that place.
1: అతనికి సరియైనటువంటి శిష్యుడు అక్బర్.
0: His true disciple was Akbar.
1: ఈ అక్బరు హిందూ మతం పైన చాలా విశ్వాసం కలిగినవాడు.
0: Akbar had a lot of faith in Hinduism.
1: అతను తన యొక్క మంత్రి అయినటువంటి వాడిని తీసుకుని ఇతని దగ్గరికి వచ్చాడు.
0: He took his ministers and came to him.
1: ఆ మంత్రి బీర్బల్.
0: That minister was Birbal.
1: Birbal, Akbar Chakravarti. Iddaru kudanu ee Vallabhacharya Kumar daggariki vachadu.
0: Akbar and Birbal.
1: Itani peru Vitalacharyudu.
0: This boy's name was Vitalacharya.
1: Ee Vitalacharya daggariki vachinappudu
0: when they came to Vitalacharya,
1: neriga vachadu lopaliki.
0: He came straight inside.
1: Vachetappudiki itani chaala aashcharyapaddadu.
0: He became very much surprised.
1: Vachina Akbar Chakravarti ఈ విఠలాచార్యుని ప్రశ్నించాడు.
0: అక్బర్ క్వశ్చన్ విఠలాచార్య,
1: గురూజీ దైవాన్ని చూడటానికి అవకాశం ఉంటాదా?
0: ఓ గురూజీ, కెన్ వి సీ గాడ్?
1: దైవాన్ని చూడటానికి అవకాశం ఎందుకు లేదు? తప్పక ఉంది నాయన. దేనైనా చూసినా చూడకపోవచ్చు, కానీ దైవాన్ని చూడటానికి తప్పక అవకాశం ఉంటుండాలి.
0: వై ఇస్ దేర్ నో ఆపర్చునిటీ టు సీ గాడ్? డెఫినెట్లీ
1: దైవానికి అవకాశము అన్నాడు.
0: హూ కెన్ సీ గాడ్? హి ఆస్క్డ్.
1: భగవంతునికి భేదము లేదు.
0: గాడ్ హాస్ నో డిఫరెన్స్.
1: కుల మత భేదము లేదు.
0: హీ డజంట్.
1: జాతి మత భేదము లేదు.
0: కాస్ట్
1: ప్రమాణము లేదు. లింగ భేదము లేదు. ఎవరికైనా సరే అందరికీ భగవంతుని అవకాశం ఉంది అన్నాడు.
0: హి హాస్ నో డిఫరెన్స్ బిట్వీన్ కాస్ట్, క్రీడ్, కలర్ అండ్ సెక్స్. ఎవ్రీబడీ హాస్ గాట్ ది ఆపర్చునిటీ.
1: అయితే అలాంటిది నాకు కలుగుతుందా?
0: దెన్ కెన్ ఐ గెట్ దట్ ఆపర్చునిటీ?
1: తప్పక ఇప్పుడే కలుగుతుంది.
0: డెఫినెట్లీ జస్ట్ నౌ యూ కెన్ గెట్ ఇట్.
1: నేను దైవాన్ని ఎట్లా చూసేది?
0: దెన్ హౌ కెన్ ఐ సీ గాడ్?
1: నేను నిన్ను నువ్వు నన్ను చూసినట్టుగా చూడవచ్చు అన్నాడు.
0: యూ కెన్ సీ గాడ్ జస్ట్ ఎస్ యూ అండ్ ఐ సీ ఈచ్ అదర్.
1: తనకు అర్థం కాలేదు.
0: హీ డి నాట్ అండర్స్టాండ్.
1: అనగా ఏమిటి?
0: వాట్ ఇస్ ఇట్ మీన్?
1: ప్రతి వ్యక్తి ఎందుకు ఆత్మస్వరూపుడై ఉంటున్నాడు. భక్తుడు భగవంతుని పిలిచి పిలిచి అలసిపోవచ్చును.
0: గాడ్ మే గెట్ టైర్డ్
1: కాలింగ్ హిమ్. భగవంతుని అనుగ్రహించకుండా వెనుకకు పంపించవచ్చును.
0: బట్ గాడ్ మే నాట్ షో ద గ్రేస్ అండ్ మైట్ సెండ్ హిమ్ బ్యాక్.
1: కానీ
0: బట్
1: అనుగ్రహమే గని కలిగితే తానే నీ దగ్గరికి పరిగెత్తి వస్తాడు.
0: బట్ ఇఫ్ ఓన్లీ హీ ఫీల్స్ లైక్ గ్రేసింగ్ యూ, హీ విల్ కమ్ టు యూ హిమ్సెల్ఫ్.
1: ఇప్పుడు మీరే నా దగ్గరికి వచ్చారు.
0: యూ యువర్ సెల్ఫ్ హావ్ కమ్ టు మీ.
1: లేదు,
0: యూ హావ్ అబ్సల్యూట్లీ నో ఇంపెడిమెంట్.
1: భగవంతుడు కూడాను ఆ హృదయాన్ని, ఆ భక్తి ప్రపత్తులు చక్కగా ఉంటే తానే నీ దగ్గరికి వస్తాడు.
0: హీ సీస్ ద డివోషన్ ఇన్ సైడ్ ద హార్ట్ అండ్ హీ కమ్స్ హిమ్సెల్ఫ్.
1: దీనికి వేరే సాధనలంతా అవసరం లేదు.
0: నో నెసెసిటీ ఎనీ సాధన.
1: అయితే హృదయపూర్వకంగా ప్రార్థించాలి.
0: బట్ యూ విల్ హ్యావ్ టు ప్రే హోల్ హార్ట్.
1: మనసు కరిగేటట్టుగా.
0: యూ విల్ హ్యావ్ టు మెల్ట్ ద హార్ట్.
1: మనసు కరిగేటట్టుగా.
0: ద మైండ్ షుడ్ బి
1: కదిలేటట్టుగా.
0: ద మైండ్ షుడ్ బి డిస్టర్బ్డ్.
1: ప్రార్థన చేయాలి.
0: యువర్ ప్రేయర్ షుడ్ బి సో ఇంటెన్స్.
1: ప్రార్థనలో ఉంది కానీ సర్వస్వము పరమాత్మలో లేదు.
0: ఇట్ ఇస్ ఇన్ ద ప్రేయర్, నాట్ ఇన్ ద గాడ్.
1: ప్రార్థనను బట్టే పరమాత్ముడు అన్ని విధాల అనుగ్రహాన్ని.
0: ఇట్స్ అకార్డింగ్ టు యువర్ ప్రేయర్ దట్ గాడ్ గివ్స్ యూ హిస్ గ్రేస్.
1: కనుక
0: దేర్ఫోర్
1: ఒక్కొక్క తూరి మన యొక్క భావములు మనకే విరుద్ధంగా చేరుతుంటాయి.
0: అవర్ ఓన్ థాట్స్ అండ్ డీడ్స్ కమ్ అగైన్స్ట్.
1: ఒక వ్యాపారస్తుడు,
0: వన్ మర్చెంట్,
1: ఏదో పాపం కొంతవరకు అటు ఇటు ఏదో బాధలు పడి కొంత బంగారం సంపాదించుకున్నాడు.
0: హీ ట్రై టు ప్రొక్యూర్ సమ్ గోల్డ్ ఆఫ్టర్ గ్రేట్ డీల్ ఆఫ్ డిఫికల్టీ.
1: ఈ బంగారం ఇంట్లో పెట్టుకుంటే ఎవరైనా అపహరిస్తారో ఏమో అని దీన్ని ఎక్కడ దాచాలి అని దాని వేశాడు.
0: హీ ఫెల్ట్ అఫ్రేడ్ టు కీప్ ఇట్ అట్ హోమ్ బికాస్ థీవ్స్ మైట్ కమ్ అండ్ హీ థాట్ వే టు కీప్ ఇట్ సేఫ్.
1: ఎక్కడ పెట్టినా కూడాను కొంతవరకు దొంగలు దోచుకుని పోవడానికి వీలుంటుంది.
0: వేర్ ఎవర్ ఐ కీప్ ఇట్ ద థీవ్స్ మే కమ్ అండ్ స్టీల్ ఇట్.
1: కానీ నా కంపౌండ్ లోపల పాము పుట్ట ఉంది, ఆ పుట్టలో పెట్టేసేస్తాము అనుకున్నాడు.
0: But in my compound there is an ant hill, I'll keep it inside, that he thought.
1: Paavu puttalo pedithe evvaru paavu putta daggariki poru.
0: Nobody will go near.
1: Na bangaram evvaru apaharincharu.
0: Therefore my gold will not be taken away.
1: Dhairyaniki vachesadu.
0: So he came to that resolution.
1: Kaani evvaru tana danani apaharinchakoodadani maatrame chusukunnadu. Kaani repadi dinu tanaku avasaram ithe tanu kuda teesukovali kada, etla teesukogaladu.
0: He just thought of how nobody could take it. But he did not think that when he wanted to take it again, how could he take it? That's what we do not think. That is ignorance.
1: ఎవరు దీన్ని అపహరించకుండా చూసుకోవాలి అనేటువంటిది మాత్రమే ప్లాన్ వేస్తాడు. కానీ ఎవరు అపహరించడానికి వీలు లేనప్పుడు తాను మాత్రం తాను ఎట్లా తీసుకోగలడు?
0: You only think that nobody should take it. But if you want to take it, how can you take it?
1: ఈనాటి చదువుల యొక్క అజ్ఞానం.
0: This is the ignorance of today's
1: traffic.
0: This is one way traffic.
1: మనదాన్ని మనం సాధించాలి.
0: We have got a step.
1: కానీ మనల్ని సాధించే వాడు కోరుంటారు.
0: We only think we have got a step in ourselves.
1: ఎవరు గుర్తించుకోవడానికి వీలు కాదు.
0: We do not understand there are others also who feel the same.
1: దాంట్లో ఏ రీతిగా ఉండాలంటే గివ్ అండ్ టేక్, గివ్ అండ్ టేక్.
0: Education
1: traffic కాదు. దీన్ని ఇచ్చుకోవాలి, పుచ్చుకోవాలి.
0: Education should be such that there should give and take, not one way traffic. Children know.
1: నీవు ఏదో సంపాదించినటువంటి ధనము బ్యాంక్ లో డిపాజిట్ చేస్తావు.
0: ఆల్ ద మనీ యు ఎర్న్ యు పుట్ ఇట్ ఇన్ ద బ్యాంక్.
1: బ్యాంక్ లో డిపాజిట్ చేసినప్పుడు నా డబ్బు నాకు ఇవ్వండి సార్ అని అడగడానికి వీల్లేదు.
0: బట్ ఈవెన్ ఇఫ్ ఇట్స్ యువర్ మనీ యూ కాంట్ ఆస్క్.
1: బ్యాంక్ వారు నీకు ఇచ్చినటువంటి చెక్ బుక్ తీరు, ఆ చెక్ లో తిరిగి నీవు సిగ్నేచర్ చేసి ఆ బ్యాంక్ వాడికి ఇస్తేనే ఈ డబ్బు కూడా నీకు వాపసిస్తా.
0: ఓన్లీ ఇఫ్ యూ రైట్ ఇట్ ఇన్ ద చెక్ అండ్ గివ్ ఇట్ టు ద బ్యాంక్ దెన్ హీ గివ్స్ యూ యువర్ మనీ, దట్ ఇస్ ఆల్.
1: నీ చెక్ ఇవ్వకుండా డబ్బు మాత్రం ఇవ్వడానికి వీలు.
0: హీ విల్ నాట్ గివ్ ద మనీ విదౌట్ యువర్ గివింగ్ ద చెక్.
1: నీ ప్రాప్తి అనేటువంటిది భగవంతుని దగ్గర ఒక డిపాజిట్ చేసుకోవాలి.
0: Whatever you have earned, you deposit it near God.
1: Deposit to cheskunnatunte oka praptini tirigi neevu andukovalatunte,
0: if you want to get back whatever you have earned,
1: prarthana anetunte signature cheyali.
0: Your prayer should be your signature.
1: ఆ ప్రార్థన అనేటువంటి సిగ్నేచర్ చేసినప్పుడే నీ ప్రాప్తి కూడా నీకు తిరిగి వెనక్కి వస్తుంది.
0: It is with the signature of prayer that you get back.
1: అది చేయకుండా మాత్రము నీ డబ్బు అయినప్పటికీ నీకు రాదు.
0: If you do not do that, you don't get back your money.
1: కనుకని ప్రతి విషయం అందుకూడను చిన్న చిన్న దాని అందుకూడను ఆధ్యాత్మికంలో ఇంత గూఢమైనటువంటి అర్థాలంతా కూడి ఉంటాయి.
0: Even little things are so much of significance spiritually.
1: కనుకని ఏ ఒక్క విషయానికి మనం వచ్చినప్పటికీ అన్నిటికీ ఆధ్యాత్మికము అత్యవసరం.
0: Among all things, spirituality is the
1: ఆత్మవిశ్వాసం కావాలి.
0: You've got to have confidence in yourself.
1: ఈ విశ్వాసం ఉండినప్పుడే ప్రేమ మనలో వస్తుంది.
0: It's only when you have this faith you get love.
1: విశ్వాసం లేనప్పుడు ప్రేమనే రాదు.
0: When you don't have faith, you don't
1: ప్రేమ లేనప్పుడు శాంతి కలుగుతుంది.
0: When you don't have love, you
1: don't శాంతి లేనప్పుడు సత్య మార్గంలోనే ప్రవేశించదు.
0: When you don't have peace, you don't go.
1: సత్య మార్గం లేనప్పుడు ఆనందమే మనకు ప్రాప్తి.
0: When you don't go in the righteous path, you have no happiness.
1: Where there is confidence, there is love. Where there is love, there is peace. Where there is peace, there is truth. Where there is truth, there is bliss. Where there is bliss, there is God. కనుకని ఈమె నా తల్లి లేక ఈమె నా భార్య అనేటువంటి విశ్వాసం ఉండినప్పుడే వారిని నీవు ప్రేమిస్తావు, లేకపోతే నువ్వు ప్రేమించవు.
0: It's only when you know that this is my mother, this is my wife, it's only then that you love them.
1: కనుకనే ప్రతి విషయం నందు కూడా నమ్మకం ప్రధానంగా ఉంది.
0: Therefore, every aspect you've got to have faith.
1: కనుకని ఉపనిషత్తులు కూడా నమ్మి జీవించు అన్నారు.
0: So Upanishads, have faith and then live.
1: అయితే ఈ నమ్మకం ఎట్లా పెరగాలి?
0: Then how is it but to inculcate this faith?
1: చాలా అందరికి కూడినటువంటి అనుమానం ఇదంటారు.
0: This is the doubt of all of you.
1: నమ్మకాన్ని ఎట్లా పెంచుకోవాలి?
0: How shall we increase our faith?
1: దానికి నా ప్రశ్న ఒకటి.
0: I ask only one question.
1: నీ తల్లిని ఎట్లా ప్రేమిస్తున్నావు?
0: How do you love your mother?
1: దీనికి ఏమైనా పెంచుకుంటున్నావా దినానికి?
0: Are you increasing that love?
1: లేదు, ఈమె నా తల్లి అనేటువంటి కాన్ఫిడెన్స్ వల్లే తల్లిని ప్రేమిస్తున్నావు.
0: It's because of the confidence she is your mother, you love her.
1: అదే రీతిగా నా స్వామి అనుకున్నప్పుడు ప్రేమ అక్కడ అభివృద్ధి అవుతుంది.
0: When you say he is my swami,
1: దీన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయనక్కర్లేదు.
0: You do not make any effort to increase.
1: పెరిగేటువంటిది కాదు.
0: It's not something which will increase.
1: నీరు పోసి పెంచవలసింది కాదు.
0: You do not have to water it.
1: నమ్మకం, నా స్వామి నా దేవుడు అనేటువంటి నమ్మకం ఉంటే అదే పెరిగిపోతుంది.
0: If you say he is my swami, he is my God, it will also increase.
1: ఆ నమ్మకం అనేటువంటిది bumps and jumps కొంచెం వేవ్స్ గా తయారైపోతుంటారు.
0: బట్ టుడే దట్ ఫెయిత్,
1: ఆ నమ్మకాన్ని మనం అదే స్లో అండ్ స్టడీ విన్ ది రేస్ అని, మన జీవితం అనేటువంటి రేస్ లోపల స్టడీ మైండ్ గా ఉండాలి.
0: వి మస్ట్ వేవర్ ఇన్ ద రేస్ ఆఫ్ అవర్ లైఫ్.
1: డిటర్మినేషన్ అన్నారు.
0: దిస్ ఇస్ వాట్ ఇస్ కాల్డ్ డిటర్మినేషన్.
1: డిటర్మినేషన్ అంటే ఏమిటి?
0: వాట్ ఇస్ దిస్ డిటర్మినేషన్?
1: అనగా చలించని మనస్సును.
0: యువ్ గాట్ ఎ మైండ్ విచ్ డజంట్ వేవర్.
1: స్థిరమైన విశ్వాసాన్ని,
0: కాన్ఫిడెన్స్.
1: అలాంటి దీన్ని మనం పెంచుకోవాలి.
0: వి హావ్ గాట్ ఇంక్రీస్ దిస్.
1: అయితే ఇప్పుడు మీరంతా పిల్లలు ఉంటున్నారు.
0: నౌ యు ఆర్ ఆల్ చిల్డ్రన్ హియర్.
1: దీనికి ఏ విధమైనటువంటి యొక్క బంధనలు, ఏ విధమైనటువంటి నిబంధనలు లేవు.
0: యు డు నాట్ హావ్ ఎనీ టైప్ ఆఫ్ బౌండ్స్ అట్ దిస్ టైం.
1: ఇప్పుడు మీరందరూ చూస్తే మేము చాలా యువకులము యువతులము అనుకుంటారు మీరు.
0: యు ఆల్ థింక్ వి ఆర్ ఆల్ యంగ్ పీపుల్.
1: ఈ యువతికి, బాల్యమునకు, యవనమునకు, వార్ధక్యమునకు ఏది కారణం?
0: What is the reason for youth, for middle age and for old age?
1: ఈ నాటి మానవులు బాల్యమునకు, యవనమునకు, కౌమారమునకు, వార్ధక్యమునకు శరీరాన్ని కంపేర్ చేసుకుంటున్నారు, శరీరాన్ని ఆధారంగా తీసుకుంటున్నారు.
0: In this modern age, people take the body as an example for childhood, youth.
1: ఇది కాదు యవ్వనము.
0: This is not youth.
1: ఇది కాదు వార్ధక్యము.
0: This is not old age.
1: ఇది కాదు కౌమారము.
0: This is not childhood.
1: ఇది కాదు బాల్యము.
0: This is not you.
1: దేహాన్ని బట్టి మనం వయసును పెట్టుకుంటున్నాము.
0: We are telling the age according to the body.
1: పెట్టుకుంటే,
0: if you do so,
1: భీష్ముడు మహాభారత యుద్ధం లోపల,
0: భీష్మ in the war in
1: Mahabharata, కమాండర్ చీఫ్ గా నిలిచాడు.
0: He was a commander in chief.
1: అప్పుడు అతని వయసు ఎంత?
0: What was his age?
1: 116 సంవత్సరంలో. 116 years.
0: He was 116 years.
1: అర్జునుకు 84.
0: Arjuna was 84 years.
1: కృష్ణుడికి 86 ఇయర్స్.
0: కృష్ణ వాజ్ 86 ఇయర్స్.
1: చూడండి వాళ్ళు అప్పుడు ఎంత యవ్వనులో వారు యుద్ధం చేస్తున్నారు.
0: సీ హౌ యంగ్ వర్ దే, దే వేర్, హౌ దే కుడ్ ఫైట్.
1: కాబట్టి యవ్వనం అంటే ఏమిటి?
0: వాట్ ఈస్ యూత్?
1: శరీరం యొక్క వేలును, శరీరం యొక్క వృద్ధాప్యాన్ని, శరీరం యొక్క క్షీణతను గురించి మీరు పోల్చుకోకూడదు.
0: ఇట్స్ నాట్ సంథింగ్ అకార్డింగ్
1: శరీరం వయసు, శరీరం వయసే.
0: The life of the body is just that, the age.
1: యవ్వనం అంటే ఏమిటి?
0: వాట్ ఈస్ యూత్?
1: కంట్రోల్ ఆఫ్ సెన్సెస్ ఈజ్ యవ్వనం.
0: కంట్రోల్ ఆఫ్ సెన్సెస్ ఈజ్ యూత్.
1: ఈ కంట్రోల్ ఆఫ్ సెన్సెస్ ఉంటే వాడు ఎప్పుడు యవ్వనుడే.
0: ఇఫ్ యువ్ గాట్ కంట్రోల్ ఆఫ్ సెన్సెస్ ఇస్
1: యువర్ యువర్ యువక.
0: ఈవెన్ ఇఫ్ యూ 100 ఇయర్స్ యువర్ యంగ్,
1: యువర్ చిన్నవాడే.
0: యువర్ స్మాల్ పర్సన్.
1: ఎందుకంటే కంట్రోల్ ఆఫ్ సెన్సెస్,
0: బికాస్ యువ్ కంట్రోల్ యువర్ సెన్సెస్.
1: నీవు చిన్నవాడిగా ఉంటుండి కూడా చిన్నదానివిగా ఉంటుకున్నాను. కంట్రోల్ ఆఫ్ సెన్సెస్ లేకుండా చలచనానికి కోపము, ఈర్ష్య, అసూయ, అహంకారము ఇలాంటివంతా ఇవి వృద్ధురాలు.
0: Even if you're young, if you've got jealousy, if you've got anger, all types of anxiety, you are old.
1: Kanuka idi kaadu mana vayasunu patti chudavali.
0: So this is not something which measures our age.
1: Control of senses.
0: Control of senses.
1: Idi mana yokka yavanatvaniki taginatvanti gurtu.
0: This is the symbol of our youth.
1: Ee naadu prati chinna biddaku kudanu aneka rakamainatvanti yokka chintanu.
0: Every small child today has got worries.
1: Eppudu chuchina worry, worry, worry, worry.
0: All the time worry, worry, worry.
1: ఏమిటి ఈ వరి?
0: వాట్ ఇస్ దిస్ వరి? వాట్ ఇస్ ది రీజన్? షేప్ ఆఫ్ వరి. వాట్ ఇస్ ది షేప్ ఆఫ్ వరి?
1: ఇట్ ఇస్ మెంటల్ క్రియేటెడ్ ఫియర్ ఓన్లీ.
0: ఇట్ ఇస్ మెంటల్ క్రియేటెడ్ ఫియర్.
1: దీనికి ఏ మాత్రం ఒక షేప్ లేదు.
0: ఇట్ హస్ నో షేప్.
1: వరి ఎట్లా వస్తుందో అట్లే పోతుంటుంది.
0: జస్ట్ అస్ ది వే ఇట్ కమ్స్ ఇట్ గోస్.
1: ఏ ఒక్కటి మనకు స్థిరంగా ఉండేటువంటిది కాదు.
0: దేర్ ఇస్ నథింగ్ దట్ ఇస్ స్టేబుల్ దేర్.
1: వస్తుంది పోతుంది.
0: ఇట్ కమ్స్ అండ్ గోస్.
1: కనుక ఈ యొక్క కంట్రోల్ ఆఫ్ సెన్సెస్.
0: సో కంట్రోల్ ఆఫ్ సెన్సెస్.
1: ఒకానొక సమయం లోపల
0: వన్స్ అపాన్ ఎ టైమ్
1: బుద్ధుడు
0: బుద్ధ
1: తన సంచారం అంతా ముగించుకొని
0: ఇన్ ద కోర్స్ ఆఫ్ హిస్ వాండరింగ్
1: అరణ్యంలో ప్రవేశించి అలసిపోయి
0: హి వాస్ టైర్డ్
1: అరణ్య మార్గంలో వస్తున్నాడు.
0: హి ఇస్ కమింగ్ ఇన్ ద ఫారెస్ట్.
1: ఒక దగ్గరికి వచ్చేప్పటికి చల్ల నీరుతో చిన్నని కాలువగా ప్రవహిస్తున్నాడు.
0: దేర్ వాస్ అ స్మాల్ లిటిల్ బ్రూక్ కూల్ వాటర్.
1: దాన్ని తీసుకున్నాడు, చక్కగా త్రాగాడు.
0: హి టుక్ ద వాటర్ అండ్ డ్రాంక్ ఇట్.
1: కాళ్ళు చేతులు ముఖం కడుక్కున్నాడు.
0: హి వాష్డ్ హిస్ హ్యాండ్స్ ఫేస్.
1: అంతా చల్లబడిపోయింది.
0: ఆల్ హిస్ బాడీ
1: తీరింది.
0: He got rid of his tiredness. He got the strength.
1: Endukatte janam oka pranam.
0: Because water gives life.
1: Ee pranam anetundi tadwara thanna rakshistuntadi.
0: So it is that life which saves you.
1: Vidyakuttala.
0: It is the head of education.
1: Health heart.
0: For health heart.
1: Body water.
0: Body water.
1: Ee moode nenu modala munchi tarchukuntu vachanu.
0: These are the three things that I thought of.
1: Health,
0: health.
1: Education, water free ga ivvali.
0: Health, education, water I thought should be given free.
1: Endukati prachina kalam nunchi mana bharatadesamlo evvaru kudanu ee teachers kudanu jeetalu teeskuni cheppetuvanti vaadu kaadu.
0: Because in ancient times in our land nobody took money and education.
1: విద్యార్థులకు ఫీజు చెల్లించి చదువుకునేటువంటి వాళ్ళు.
0: నో స్టూడెంట్ గేవ్ ఫీజ్ అండ్ స్టడీ.
1: ఒక గ్రామంలో ఉంటే ఒక పండితుడు వచ్చి అతనికి గ్రామస్తులు అన్ని మంచి చెడ్డలు చూసుకునేటువంటి వాడు.
0: ఇఫ్ అ పండిట్ కేమ్ టు ద విలేజ్ ఆల్ ద విలేజ్ పీపుల్ వుడ్ లుక్ ఆఫ్టర్ హిమ్. హి నెవర్ యూజ్డ్ టు టేక్ సాలరీ.
1: పిల్లలు కూడా జీతాలు ఇచ్చేటువంటి వాళ్ళు కాదు.
0: ఈవెన్ ద స్టూడెంట్స్ డిడ్ నాట్ గివ్ మనీ.
1: ఆ గురు శిష్యుల యొక్క సంబంధము తల్లి బిడ్డల యొక్క సంబంధంగా పెరుగుతూ వచ్చింది.
0: సో ద రిలేషన్షిప్ బిట్వీన్ ద టీచర్ అండ్ ద టాట్ వాట్ లైక్ ఎ మదర్ అండ్ ఎ చైల్డ్.
1: కనుక ఆ ప్రాచీన కాలం నుంచి ఈ విధమైన సంబంధం హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్.
0: సో ఫ్రమ్ ఓల్డెన్ డేస్ దిస్ వాస్ అ కనెక్షన్.
1: ఇప్పుడు జగత్తు మనీ టు మనీ.
0: బట్ ఇన్ ద వరల్డ్ టుడే మనీ టు మనీ
1: కూడా లేదు.
0: నాట్ ఈవెన్ మైండ్ టు మైండ్.
1: చచ్చిపోయింది.
0: మైండ్ హస్ గాన్ డెడ్.
1: మైండ్ లేదు ఇప్పుడు.
0: దేర్ ఇస్ నో మైండ్ అట్ ఆల్.
1: మైండ్లెస్ మ్యాన్ గా తయారవుతున్నాడు.
0: ఎవ్రీవన్ ఇస్ అ మైండ్లెస్ మ్యాన్ టుడే.
1: అప్పుడు ఆయన చక్కగా త్రాగేశాడు, కూర్చున్నాడు.
0: సో బుద్ధ డ్రాంక్ ద వాటర్ అండ్ సాట్.
1: ఈ లోపల ఒక రాజు గుర్రం పైన ప్రయాణమై వచ్చాడు.
0: సో వెన్ కింగ్ కేమ్ ఆన్ హౌస్ హి కేమ్ టు వాట్.
1: ఈ రాజు దేనికోసం ఇంత ప్రయాణం చేస్తున్నాడు?
0: వై డిడ్ దిస్ కింగ్ ట్రావెల్ సో మచ్?
1: నా రాజ్యాన్ని ఇంకా ఎక్కువ విశాలం చేసుకోవాలి, ఇంకా పెంచుకోవాలి అనేటువంటి ఆశతో వస్తున్నాడు.
0: హి కేమ్ విత్ ద డిజైర్ టు ఎక్స్పాండ్ హిస్ కింగ్డమ్ అండ్ హిస్ రైన్.
1: దురాశ దుఃఖమునకు చేటు అన్నారు.
0: దిస్ అవరెస్ విల్ బికమ్ ది రూట్ ఆఫ్ హిస్
1: డిస్ట్రక్షన్. దురాశ వల్ల వస్తున్నాడు.
0: సో హిస్ కమింగ్ విత్ ద
1: దురాశ. ఉండినప్పుడు అహంకారం ఎక్కువగా ఉంటుంది.
0: వెన్ వన్ ఇస్ అవరిషియస్ వన్ గెట్స్ ఈగో.
1: అహంకారం ఎక్కువనప్పుడు మమకారం కూడా పెరిగిపోతుంది.
0: వెన్ వన్ గెట్స్ ఈగో వన్ గెట్స్ అటాచ్మెంట్.
1: అహంకారం మమకారం రెండు చేరేటప్పటికి ఆ తప్పతనం చేస్తుంది.
0: ఈగో అండ్ అటాచ్మెంట్ బ్రింగ్స్ ద డౌన్ ఫాల్ ఆఫ్ అ పర్సన్.
1: కనుక మానవత్వాన్ని మనం ఈ విధంగా కోల్పోతున్నాం.
0: దట్స్ వై వీఆర్ లూజింగ్ ద వెరీ క్వాలిటీ ఆఫ్ బీయింగ్ హ్యూమన్.
1: శరీరం యొక్క ప్రమాణం చాలా చిన్నది.
0: The proof of our body is very small.
1: కానీ ఉండేటువంటి శక్తిని మనం దీనితోనే నాశనం చేసుకుంటున్నాం.
0: But because of this we are just getting rid of the strength within us.
1: అవకాశానికి అవుతాయన ప్రయత్నం చేయటం లేదు.
0: We are not trying to increase the strength within us.
1: కనుక వచ్చాడు.
0: So he came.
1: చూచాడు గుర్రం పై నుంచి. హే సన్యాసి ఎవరిని అన్నాడు.
0: So right from the horseback he said, oh you sanyasi who are you?
1: కన్నులు విప్పలేదు, పలుకు పలకలేదు.
0: Buddha did not open his eyes nor did he speak.
1: దిగాడు.
0: He got down the horse.
1: హే సన్యాసి ఎవరు అన్నాడు.
0: ఓ సన్యాసి హూ ఆర్ యూ హి సెడ్.
1: కన్నులు విప్పలేదు.
0: హి డి నాట్ ఓపెన్ హిస్ ఐస్.
1: ఇంకా అతని కోపం వచ్చింది.
0: హి బికేమ్ వెరీ యాంగ్రీ.
1: నేను ఎవరు తెలుసునా? ఐఎమ్ కింగ్.
0: డి యు నో హూ ఐ ఆమ్? ఐఎమ్ ద కింగ్.
1: జవాబు లేదు.
0: దేర్ వాస్ నో రిప్లై.
1: తర్వాత ఆ బూట్స్ కాళ్ళతో అతన్ని కొట్టి హే సన్యాసి అన్నాడు.
0: దెన్ హి కిక్డ్ హిమ్ విత్ ద బూట్స్ అండ్ దెన్ హి సెడ్ ఓ సన్యాసి.
1: చిరునవ్వుతో కన్నులు తెరిచి చూచాడు.
0: బుద్ధ విత్ ద లవ్లీ స్మైల్ ఓపెన్ హిస్ ఐస్.
1: చూచినప్పటికీ సోంబేరిపోత.
0: దెన్ హి సెడ్ ఓ యు లేజీ వన్.
1: గృహస్థులు పెట్టేటువంటి యొక్క ఆహారాన్ని చక్కగా భుజించి పుష్టిగా శరీరాన్ని పెంచుకొని సోంబెరిపోతుల వల్ల తిరుగుతూ కాషాయ వస్త్రం వేసుకుని నీవు దమ్మిడి పని లేకుండా నువ్వు తిరుగుతూ ఉంటున్నావు, ఇలాంటి సోమరిపోతులను నేను చూడకూడదు, వీళ్ళని శిక్షించాలి అని అనేక రకాలుగా కఠినమైన పలుకులు పలుకుతూ వచ్చాడు.
0: సో ద కింగ్ సెడ్ హార్ష్ వర్డ్స్ అండ్ దెన్ హి సెడ్ ఓ యు సన్యాసి, యు జస్ట్ సిట్ అండ్ ఈట్ ద ఫుడ్ దట్ పీపుల్ గివ్ యు, యు జస్ట్ వాండర్ అబౌట్, యు ఆర్ సో లేజీ, యు డు నాట్ డు ఎనీ వర్క్, ఐ షల్ సీ వాట్ ఐ షల్ డు టు సచ్ పీపుల్, హి సెడ్.
1: కానీ బయట చూపులే చూస్తున్నాడు, కానీ లోపల తత్వాన్ని ఈ యొక్క మహారాజు ఏమాత్రం గమనించలేదు.
0: హీ జస్ట్ సా ద ఎక్స్టీరియర్, హీ కుడ్ నాట్ సీ ద ఇన్సైడ్.
1: రాజును అంటే ఏమిటని అర్థము? రజోగుణం గలవాడు రాజు.
0: దోస్ ఆర్ కింగ్స్ హావ్ గాట్ రజోగుణ.
1: తలపైన ఉంటుండాలి కానీ వజ్రవేయుడు మనకి గోమేది కృష్ణరాగముల యొక్క కిరీటము తల లోపల కాపరే ఉంటుండాలి.
0: హీ మైట్ హావ్ ద క్రౌన్ ఆఫ్ వేరీ డైమండ్స్ అండ్ జెమ్స్ బట్ ఇన్సైడ్ హీ హావ్ ద కాపర్.
1: చదువులు చదువులు గొప్ప గొప్ప చదువులుగా ఉంటుండాలి కానీ ఎక్కడ? కేవలం నోటితో. బుకిష్ నాలెడ్జీ.
0: టుడే యు మైట్ హావ్ ఎడ్యుకేషన్ ఓవర్ ఎడ్యుకేషన్, బుకిష్
1: నాలెడ్జీలో జీరో.
0: బట్ వి ఆర్ జీరో ఇన్ ప్రాక్టికల్ నాలెడ్జ్.
1: బుకిష్ నాలెడ్జీలో హీరో.
0: వి ఆర్ హీరో ఇన్ ద బుకిష్ నాలెడ్జ్.
1: ఇదే విధంగానే ఆ రాజులు చక్కగా ఆడంబరంలో మాత్రం రాజులు.
0: హీ వాస్ సో షోయీ ఇన్ హిస్
1: ఆచరణ లోపల శూన్యుడు.
0: బట్ ఇన్ హిస్ ప్రాక్టీస్ హి వాస్ నథింగ్ అట్ ఆల్.
1: హే సన్యాసి, నీ పేరేమి అన్నాడు.
0: ఓ సన్యాసి, వాట్ ఇస్ యువర్ నేమ్, హి సెడ్.
1: ఆయన నవ్వుకుంటూ,
0: హీ జస్ట్ స్మైల్డ్.
1: రాజా, మీరు చాలా ఆలస్యపోయి వచ్చారు.
0: రాజా, యు వెరీ టైర్డ్.
1: చాలా ప్రయాణం చేశారు.
0: యు హావ్ ట్రావెల్డ్ అలాంగ్ డిస్టెన్స్.
1: చల్లని ఛాయ లోపల విశ్రాంతి తీసుకోండి.
0: జస్ట్ టేక్ సమ్ రెస్ట్ అండర్ ద కూల్ షేడ్, హి సెడ్.
1: నీరు తీసుకొని వస్తానని వెళ్లి ఒక దీంట్లో నీరు తీసుకొని ఆ రాజుకు తెచ్చి ఇచ్చాడు. చల్లటి నీరు.
0: హి సెడ్, ఐ విల్ గో అండ్ గెట్ సమ్ వాటర్ ఫర్ యు. హి టుక్ అ కంటైనర్ అండ్ గాట్ ద కూల్ వాటర్.
1: అంతవరకు చల్లబడింది.
0: ద కింగ్ డ్రాంక్ ఇట్ ఫర్ సమ్ టైమ్. హి ఫెల్ట్ ఎ లిటిల్ కూల్.
1: కోపం వచ్చినప్పుడు చల్లని నీరు ఒక గ్లాసు నీరు తాగి కూర్చుంటే ఆ కోపం కొంతవరకు చల్లారిపోతుంది.
0: వెన్ వన్ గెట్స్ యాంగ్రీ, వన్ డ్రింక్స్ వన్ గ్లాస్ ఆఫ్ కూల్ వాటర్, ద యాంగర్ డిసపియర్స్.
1: సరే, ఈ కోపం కొంత చల్లారిన తర్వాత
0: ఆఫ్ ద యాంగర్ హెడ్ కూల్ డౌన్.
1: నీవెవరు, నీ పేరేమిటి అన్నాడు.
0: వాట్ ఈస్ యువర్ నేమ్, హూ ఆర్ యూ?
1: నేనెవరో నాకు తెలియదు.
0: ఐ డో నాట్ నో హూ ఐ
1: యామ్. దేహానికి పేరు మాత్రం గౌతమ బుద్ధుడు అని పిలుస్తానన్నాడు.
0: ద నేమ్ ఫర్ దిస్ బాడీ ఈస్ గౌతమ బుద్ధ.
1: నాకు వచ్చింది. ప్రపంచమంతా గౌతమ బుద్ధ, గౌతమ బుద్ధ అని మాట్లాడుకుంటున్నారు. ఇతనే నా గౌతమ బుద్ధుడని చాలా విచారం చేసి సాష్టాంగ నమస్కారం చేశాడు.
0: హి హడ్ హర్డ్ సో మచ్ అబౌట్ గౌతమ బుద్ధ, సో హి థాట్ ఇస్ దిస్ ద పర్సన్
1: అండ్ ఒక డౌట్ ను తన దగ్గర తీర్చుకోవాలని ప్రార్థించాడు.
0: టచింగ్ హిస్ ఫీట్ హీ వాంటెడ్ టు క్లియర్ హిస్ డౌట్.
1: గౌతమ,
0: గౌతమ,
1: నేను ఇన్ని విధముల కఠినమైనటువంటి మాటలు పలికినప్పటికీ, మర్యాద లేనటువంటి హీనమైనటువంటి మాటలు చెప్పినప్పటికీ మీరు కించిత్తైన కూడా చెల్లించలేదు, కోపం రాలేదు, ఉద్రేకం రాలేదు, నాపై ఏ విధమైనటువంటి ద్వేషం చూపలేదు.
0: యూ డి నాట్ షో ఎనీ హేట్రుడ్, యాంగర్ ఆర్ ఎనీ టైప్ ఆఫ్ నెగటివ్ క్వాలిటీ వెన్ ఐ స్కోల్డ్ యు.
1: సామాన్యుడైతే నేను ఆడినటువంటి మాటలకు ఎంతో విరుద్ధంగా నాతో వాదోపవాదం చేసేవాడు.
0: ఇఫ్ ఐ వెంట్ ఎనీ ఆర్డినరీ పీపుల్ బట్ వాట్ ఎవర్ ఐ సెడ్ దే వుడ్ హావ్ ఫాట్ విత్ మీ.
1: కనుక మీరు ఈ నిగ్రహాన్ని ఏ విధంగా సాధించారు నాకు చెప్పాలి అన్నారు.
0: ప్లీజ్ టెల్ మీ హౌ హ్యావ్ యూ గెయిన్ ద సెల్ఫ్ కంట్రోల్.
1: ఈ నిగ్రహ శక్తిని నాకు కూడా అనుగ్రహించాలి అన్నారు.
0: కైండ్లీ గ్రేస్ మీ విత్ ద సెల్ఫ్ కంట్రోల్.
1: అప్పుడు బుద్ధుడు చెప్పాడు.
0: దెన్ బుద్ధ సెడ్,
1: నిగ్రహ శక్తి ఒకరు ఇచ్చే పుచ్చుకునేటువంటిది కాదు.
0: సెల్ఫ్ కంట్రోల్ ఇస్ నాట్ సంథింగ్ విచ్ యు కెన్ గివ్ అండ్ టేక్.
1: సంపాదించేటువంటిది కాదు.
0: ఇట్స్ నాట్ సంథింగ్ విచ్ యు కెన్
1: పర్చేజ్. రాదు.
0: It doesn't come through education.
1: సత్యమును గుర్తించుకుంటే నిగ్రహం వస్తుంది.
0: If you know the truth, you get self-control.
1: ఎట్లా అన్నాడు?
0: How he asked.
1: ఒక ఉదాహరణ చెప్పాడు.
0: One example.
1: మీరు ఏదో నాకు ఇవ్వడానికి వచ్చారనుకోండి.
0: Suppose you have come to give me something.
1: నేను దాన్ని తీసుకోను.
0: I do not take it.
1: ఇప్పుడు ఆ వస్తువు ఎక్కడ పోతుంది?
0: Then where does that thing go?
1: ఇచ్చేటప్పుడు నీవే తీసుకుంటావు దాన్ని.
0: In the same way.
1: నన్ను అనేక విధమైన కఠినమైనటువంటి వాక్కులతో నన్ను దానం చేయడానికి వచ్చావు.
0: సో యూ కేమ్ హియర్ అండ్ సెడ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ హార్ష్ థింగ్స్.
1: నేను అంగీకరించలేదు.
0: ఐ డి నాట్ టేక్ దెమ్.
1: అవన్నీ నీకే వచ్చినాయి రీడైరెక్ట్.
0: సో దట్ వీ కాయిల్డ్ ఆన్ యూ, ఇట్ డజంట్ కమ్ టు మీ.
1: ఒక కవర్ లో మనం జాబ్ రాస్తాము.
0: వీ రైట్ అ లెటర్.
1: జాబ్ రాసేసి
0: వీ రైట్ ద లెటర్ అండ్ ఆన్ ద కవర్
1: ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ రాస్తాం.
0: వీ రైట్ ఆన్ ద కవర్ ఫ్రమ్ అండ్ టు అడ్రస్.
1: టు అడ్రస్ వచ్చినప్పుడు అతనికి పోతుంది.
0: If you say two address, it goes to the person.
1: అతను సిగ్నేచర్ చేయకుండా నాకు ఇది అక్కర్లేదని వెనక్కి పంపిస్తే తిరిగి ఫ్రమ్ అడ్రస్ కు వచ్చేసేస్తుంది.
0: If you do not sign and take it, then it comes back to the ఫ్రమ్ అడ్రస్. It comes redirected to the person.
1: నన్ను దూషించావు.
0: So you scolded me.
1: ఆ దూషణ నేను స్వీకరించలేదు.
0: Your abuse I did not accept.
1: Redirect. ఆ దూషణ నీకే వచ్చి చేరిపోతుంది. నేను ఎందుకు కంగారు పడాలి?
0: So all those abuses have gone back to you. Why should I feel?
1: చక్కగా గట్టిగా తిడితే గాల్లో పోతుంది.
0: If you scold hard, it goes into the wind.
1: నీలోనే తిట్టుకుంటే నీకే చేరిపోతుంది.
0: If you scold within yourself, it comes within you.
1: రావడానికి వీలే లేదు.
0: It is absolutely no way of coming to me.
1: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి వాడికి ఉద్రేకం ఎక్కడ?
0: So why should I have anger when I know the truth?
1: అప్పుడు ఈ మహారాజు చి నిగ్రహం అంటే ఇంత సులభమైనటువంటిది, ఇంత సూక్ష్మమైనటువంటిది, చి నేనెంత అవీకుణ్ణి అనుకుని తనకు తాను చాలా వగచి క్షమించమని బుద్ధుని కోరుతాడు.
0: This king repented very much. He felt very much ashamed of himself. And then he said, how I did not know the simple truth.
1: ఉద్రేకములు కాని, ఉత్సాహములు కాని, రౌద్రములు కాని, ఇంకే విధమైనటువంటి గుణములు కాని, అన్ని మనకు మనం పెంచుకునేటువంటివే కాని, కొత్తగా ఎక్కడి నుంచి తెచ్చుకునేటువంటివి కాదు.
0: Anger, anxiety and all these things we create for ourselves.
1: రెండింటికి మన మనసే కారణం.
0: Our mind is responsible for good and the bad.
1: కనుక ఈ మనస్తత్వాన్ని చక్కగా అర్థం చేసుకుంటే
0: if we understand the principle of the mind
1: మనకు శాంతమే చేరుకుంటుంది.
0: Ultimately we only be peace within us.
1: కనుక మీరు ఇంకా చిన్న పిల్లలు కనుక
0: you are all small children.
1: ఈ నాటి నుంచి ఈ నిగ్రహానికి తగినటువంటి యొక్క అనుగ్రహాన్ని సాధించాలి.
0: Today itself you try to get the grace of self control.
1: ఏది వచ్చిన సుఖదుఃఖ సమయకృత్వ లాభం లాభ జయాజయాత్ ఈ రెండు కూడా వస్తుంటాయి పోతుంటాయి.
0: Gain and loss will be coming.
1: చాలా మంది
0: many people
1: బతుకు ఆనందిస్తారు, డెత్ కు సన్ను దుఃఖిస్తారు.
0: దే ఫీల్ హ్యాపీ ఇన్ బర్త్ అండ్ దెన్ దే క్రై వెన్
1: నా ఉద్దేశం ఏంటంటే డెత్ అనేటువంటిది ప్రత్యేకం కానే కాదు.
0: దట్ ఈస్ నాట్ సంథింగ్ దట్ ఇస్ డిఫరెంట్.
1: ప్రపంచంలో మనకి ఎందరో మిత్రులు ఉన్నారు.
0: దర్ ఆర్ సో మెనీ ఫ్రెండ్స్ ఇన్ ద వరల్డ్.
1: ఎందరో బ్రదర్స్ ఉంటుంటారు.
0: దర్ ఆర్ సో మెనీ బ్రదర్స్.
1: కానీ రియల్ బ్రదర్
0: హూ ఇస్ ద రియల్ బ్రదర్
1: డెత్ ఈస్ బ్రదర్.
0: డెత్ ఈస్ బ్రదర్.
1: ఎందుకంటే నీతో పాటు అది కూడా నీతో పాటే పుట్టి వచ్చింది.
0: Because death has come along with you when you were born.
1: అప్పుడు అప్పుడు డెత్ కూడా వెంటనే ఉంది.
0: When birth has come, death has come.
1: నీ ఎక్కడైనా ప్రయాణం చేయి, నీ వెంటనే వస్తుందా అది.
0: Wherever you go, it's coming behind you.
1: ఎక్కడ నీవు కూర్చో, అక్కడ నీ ప్రక్కనే కూర్చుంటుంది.
0: Wherever you sit, it's sitting beside you.
1: ఎక్కడ నీవు నిద్రపో, అక్కడ నీతో పాటే నిద్ర.
0: Wherever you sleep, it's sleeping with you.
1: దానికి ఇంకోటి తెచ్చి బెడ్ వేయనక్కర్లేదు.
0: You need not put a bed for it separately.
1: అందరికంటే కూడా వదలనటువంటి యొక్క సోదరుడు డెత్.
0: Death is a brother which never deserts you at any time.
1: డెత్ అనేటువంటిది నీ డియరెస్ట్ బ్రదర్.
0: Death is your dearest brother.
1: కనుక ఎప్పుడు ఏమనేటువంటిది కాదు. ఆ డెత్ ఉండినటువంటి ధర్మము మరి దేనికి లేదు.
0: The righteousness of death nobody has.
1: ఏ ఫ్రెండ్ అయినా కూడా ఒక సమయంలో మోసం చేయొచ్చు.
0: A friend sometimes can cheat you.
1: డెత్ మోసం చేయదు.
0: Death never cheats you.
1: కాలం వచ్చేంత వరకు కాచుకునే ఉంటాడు.
0: It will be waiting till the time it comes.
1: ఏ విధమైనటువంటి ట్రబుల్స్ నీకు చేయదు.
0: It will not give any trouble to you.
1: ముందుగానే రమ్మని చెప్పని కోరదు.
0: It will not say come away quickly.
1: కొంచెం కాలం ఉండమని చెప్పని మీకు పర్మిషన్ ఇవ్వదు.
0: It will not give you permission to stay longer.
1: తన ధర్మాన్ని తాను అనుసరిస్తూ వస్తుంది.
0: It does its duty.
1: ఇంకా టైం అయిపోయిందంటే బ్రదర్ కమ్ ఆన్ పోదాం మనం అంటుంది.
0: When the time comes, it will say brother come on we will go.
1: డెత్ అనేటువంటి దానికి ఏమంటున్నారు మనము?
0: What do we say?
1: యమధర్మా రాజు అన్నాము.
0: We call him Yama Dharmaraja.
1: Yama ante emiti?
0: What is Yama?
1: Yama anaga ashtanga yogamullo motta modati Yama.
0: Yama is the first thing of the eight yogas.
1: Anaga emiti? Control of senses.
0: And what does it mean control of senses?
1: Daniki Yama.
0: That is called Yama.
1: Inka dharma.
0: Dharma.
1: Right action, righteousness.
0: It's righteousness.
1: Inka Raju.
0: Raju.
1: King.
0: King.
1: Deniki Raju.
0: To whom the king?
1: Righteousness ki Raju. Raju of righteousness.
0: He is the king of righteousness.
1: Atanu elanti vadu?
0: What type of person is he?
1: Nigrahamainatunti vadu.
0: Full of self control.
1: Alanti vadu Dharmaraja.
0: Such a person is Dharmaraja.
1: Elanti Dharmaraja ante indriya nigrahamto koodinatunti oka maha king atanu Dharmaraja.
0: He is a king who is full of self control.
1: Inka charitralo meeku koncham gnapakam cheyistunnanu.
0: There are certain things in history.
1: Yamuniki
0: for Yama.
1: Alaga itani evaru?
0: Who is he?
1: Ante Suryuni kumarudu.
0: He is the son of Surya.
1: Son of Surya. Son of sun.
0: Son of sun.
1: S-O-N, son of S-O-N, son.
0: Son of sun.
1: Ani yetla son avutundi?
0: How he becomes a son?
1: Ee modern pillalanta kuda nu chaala yochana chestaru.
0: Modern day children think a lot.
1: Suryuniki oka family, oka bharya, oka pilla, oka kutumbam, ivanni athaniki kuda unnaya ani meeru yochinchavachu.
0: Oh, does the son have a wife, has children, has a family? Modern children think that way.
1: అవును తప్పకుంది.
0: డెఫినెట్లీ హీ హాస్.
1: ఎట్లా?
0: హౌ?
1: ఈ యముడు సూర్యుడి నుంచి వచ్చినటువంటి వాడే.
0: యమ హాస్ కమ్ ఫ్రమ్ ద సన్.
1: యముడు అంటే ఏమి? కాలుడు అన్నారు.
0: యమ ఇస్ టైమ్.
1: కాలుడు అంటే ఏమి? కాలము అన్నారు.
0: హీ ఇస్ టైమ్.
1: ఈ కాలం ఎక్కడి నుంచి వస్తుంది?
0: వేర్ ఇస్ టైమ్ కమ్ ఫ్రమ్?
1: సూర్యోదయం సూర్యాస్తం నుంచి 12 అవర్స్ టైం, అదే కాలం.
0: టైమ్ హాస్ కమ్ ఫ్రమ్ ద రైజింగ్ అండ్ ద సెటింగ్.
1: కాబట్టి సూర్యుడి నుంచే పుట్టింది కాలము.
0: సో టైమ్ హాస్ కమ్ అవుట్ ఆఫ్ ద సన్.
1: సూర్యుడు కుమారుడే యముడు కాలం.
0: సో యమ ఇస్ ద సన్ ఆఫ్ సూర్య.
1: ఇలాంటి అంతరార్థాలతో వేదాంత అర్థాలతో ఇంత కూడినటువంటిది ఈ యొక్క పవిత్రమైన ఆధ్యాత్మికము.
0: సో స్పిరిచువాలిటీ ఇస్ ఫుల్ ఆఫ్ ద డీప్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ వేదాంత.
1: సూర్యుడి కుమారుడే ఎంత వట్టి మూర్ఖం, ఇదంత మూఢాచారము, ఇదంత వట్టి యూజ్లెస్ ఫెలోస్ అట్లాంటి అనేక రకాలుగా మనం అనుకుంటాం.
0: వి థింక్ సో మెనీ వేస్, ఇట్స్ సో స్టూపిడ్, ఇట్ హస్ నో సెన్స్. ఎక్స్పెరిమెంట్
1: చేస్తే,
0: ఇఫ్ యు ఎన్క్వైర్,
1: పరిశోధనలు చేస్తే,
0: ఇఫ్ యు
1: ఎక్స్పెరిమెంట్ చేస్తే, సన్ కుమారుడు కాలమే.
0: So time is the son of the sun.
1: కాలమునకు కారుడు అని పేరు పెట్టారు.
0: So the time is called కాలుడు.
1: కాబట్టి ఇప్పుడు తెల్లవారి మీరు 8 గంటలకు 7 గంటలకు స్వామిని చూచారు.
0: So you have seen Swami at 7 o'clock.
1: 7 గంటలకు మీరు అనంతపురం వెళ్తున్నారు.
0: So you are going to Anantapur at 7 o'clock.
1: ఈ తెల్లవారి 7 గంటలకు సాయంకాలం 7 గంటలకు ఏది కారణము?
0: What is the reason from morning at 7 to in it's the sun.
1: సూర్యుడు పుట్టినవాడు అక్కడే ఉంటుంటే సాయంకాలం 7 గంటలకు కానే కాదు.
0: If the sun were where he was, it will never become
1: evening. Sunset nunchi ee kaalam prarambhamavutundadi.
0: Because of sunrise and the sunset, we have
1: sunrise, mother.
0: Mother.
1: Sunset, father.
0: Sunset is father.
1: Ee mother father nunchi kaalam ane sun puttundadi.
0: So from the mother and the father, rise and the setting, the sun is born.
1: Yamudane tuntu vaadu evarante kevalam kaalam tho prarambhamainatuntu vaade.
0: So Yama is the one who has
1: kaalam evaru bhagavasvarupame.
0: Who is time? It's the form of God.
1: Kaalam anek paryayam cheptunnanu. Kaalayana maha kaala kaalayana maha kaala tapadamayana maha kaala teetayana maha kaala swarupayana maha kaala neem anta time.
0: So everything is time.
1: Meer chudandi inta pedda vaaru ayinarante enta kaalam pattali.
0: So you have all grown up. How much time?
1: 18 samvatsaralu aithene meer inta vaaruga tayyarayyaru.
0: So 1718 it is that you have brought you to this stage.
1: Enta edi kaaranam? Kaalame kaaranam.
0: What is the cause of this? It's time.
1: Kanukani kaalam aneetvantidi anta nyayam tho koodinatvanti.
0: So time is
1: anta dharmam tho koodinatvanti.
0: Full of justice and righteousness.
1: మంచి చక్రవర్తి స్థానంలో ఉండేటువంటి,
0: ఇట్ హస్ గాట్ ద స్టేటస్ ఆఫ్
1: ఏ విధమైన అధర్మం కానీ అక్రమం కానీ అనాచారం కానీ అందులో ప్రవేశించడానికి
0: నో అన్‌రిచెస్, నథింగ్ బ్యాడ్ అట్ ఆల్ కెన్ ఎవర్ ఎంటర్ ఇంటూ ఇట్.
1: కనుక మనము కాలం అనేటువంటి దాని దగ్గరికి నుంచి వచ్చినాము, కాలం అనే దాని దగ్గరికి పోతున్నాము.
0: వి హావ్ కమ్ ఫ్రమ్ టైమ్, వి హావ్ గో బ్యాక్ టు టైమ్.
1: కనుక నీ కాలకాల ప్రపన్నానం కాలాక్యమ్న కరిష్యతి అన్నారు. అనగా ఏమిటి? కాలం మన కాయాన్ని మింగుతూ ఉండాలి.
0: సో ద టైమ్ ఇస్ డివావరింగ్ అవర్ బాడీ.
1: కాయాన్ని మింగుతూ ఉండాలి.
0: Devouring our body.
1: Ani kayamlo undinatvanti oka kshatragudu kalanne mingutunnadu.
0: But the soul with us in the body, it devours the time itself.
1: Vishwasanni manam pettukovali.
0: That faith we should have.
1: Are kalam ochina kayanni mingutundi, nannu migadaniki veelledu.
0: The time is devouring me, but not me.
1: I am atma.
0: I am the atma.
1: Edo nee evaraya ante em palani panani so and so peru cheptavu.
0: Who are you? Then you tell your name. I am so and so.
1: నీకు పెట్టిన పేరు కానీ పుట్టిన పేరు కాదు.
0: దట్స్ ద నేమ్ దట్ ఇస్ గివెన్ టు యు బట్ నాట్ ద నేమ్.
1: నీకు పేరు లేదు.
0: యు హావ్ నో నేమ్.
1: ఈ వ్యవహారికంగా ఈ పేరు నీ ఉపయోగపెడుతున్నావు.
0: ఇట్స్ జస్ట్ ఫర్ యూస్ దట్ యు ఆర్ కాల్డ్ సో అండ్ సో.
1: నీ పేరు నిజమైన పేరు ఆత్మ.
0: యువర్ ట్రూ నేమ్ ఇస్ ఆత్మ.
1: దానిని మనం ఆశ్రయించాలి.
0: దట్ ఇస్ ద థింగ్ వి హావ్ టు టేక్ ప్రొటెక్షన్. వి హావ్ గాట్ టు టేక్ ఇట్.
1: దానిని మనం అన్ని విధాలా దాన్ని అధికారంగా తీసుకోవాలి.
0: ఇట్ ఇస్ అవర్ సపోర్ట్ అండ్ ఇట్ ఇస్ అ ఫౌండేషన్.
1: అదే మన యొక్క లక్ష్యం.
0: It is only then our life will be fulfilled.
1: దానికి కూడా ఒక లక్ష్యం ఉంటుండాలి.
0: So we must have an aim in life.
1: లక్ష్యం లేనిటువంటి జీవితమే ఉండడానికి వీలు కాదు.
0: Life without an aim is useless.
1: అందువల్లనే మీరు ఒకరికొకరు వేసుకోవాలి. What is the purpose of life?
0: Then ask yourself the question, what is the purpose of life?
1: దీని యొక్క రహస్యము.
0: What is the secret of our life?
1: లక్ష్యం ఏమిటి?
0: What is the aim of
1: life? ఏం ఏమిటి?
0: What is the aim of
1: life? ఏం ఏమిటి అని విచారణ చేసుకుంటే ఒకరికొకరు ఏమి అర్థమే కాదు.
0: If you think then you cannot understand anything.
1: వ్యక్తి కూడా ఏదో ఒక్కొక్క ఆశయాన్ని సాధించే నిమిత్తమే వచ్చినటువంటిది.
0: Every individual has come to fulfill some aim.
1: ఆ ఆశయాన్ని మనం సాధించాలి.
0: Therefore we have got to fulfill that aim.
1: మన ప్రపంచంలో మంచి పేరుని తీసుకురా.
0: We have got to get a good name in the world.
1: ఎందుకంటే సత్కీర్తి అనేటువంటి ఎంతకాలమైన చెదిరేటువంటిది కాదు.
0: So good name will never go away.
1: మంచి పేరుని తీసుకురా.
0: We have got to get a good name.
1: కనుకనే అలాంటి మంచి ఆదర్శాన్ని మనం తీసుకోవాలి.
0: సో యు గాట్ టు టేక్ గుడ్ ఎగ్జాంపుల్.
1: దేహమైనా కూలిపోవచ్చు కానీ ఆదర్శం ఏమాత్రం మారిపోవడానికి.
0: యువర్ బాడీ మే ఫాల్ బట్ ది ఎయిమ్, ది ఐడియా.
1: ఆదర్శాన్ని తరతరముల వారు కూడా దీన్ని అనుసరిస్తూ వస్తుంది.
0: దిస్ ఐడియా విల్ బి ఫాలోడ్ బై ఎవ్రీ జనరేషన్.
1: చూడండి, రాముడు ఉన్నాడు.
0: రామ వాస్ దేర్.
1: అతను ఆదర్శ కుమారుడు.
0: హి వాస్ అన్ ఎగ్జాంప్లరీ సన్.
1: ఎన్ని యుగములకు ముందుగానో ఎన్ని సంవత్సరాలకు ముందుగానో రాముడు జన్మించి శరీరాన్ని వదిలాడు.
0: రామ వాస్ బోర్న్ ఈయోన్స్ బిఫోర్ అండ్ లెఫ్ట్ హిస్ బాడీ.
1: శరీరాన్ని వదిలినప్పటికీ రాముని యొక్క ఆశయాలు నేటికి కూడాను సత్యవాక్ పరిపాలకుడు అనేటువంటి ఆశయాన్ని ఎన్నో లక్షలాది ప్రజలు కోటాది ప్రజలు అనుసరిస్తున్నారు.
0: Many ages have gone after Rama has died, but now even then they say Rama is the one.
1: పితృవాక్య పరిపాలన లోపల రాముడు కట్టిన ఇది పేరు.
0: He upheld truth and even according to the dictate of his father.
1: సార్థకమైనటువంటి ఒక పేరును నిలబెట్టుకుంటాడు.
0: So one has to go to get a worthy name and establish
1: it. నిలబెట్టుకోవాలి.
0: How can we establish this name?
1: మూడింటి యొక్క ఏకత్వంలో మనం ప్రవేశించాలి.
0: We have got to get the harmony of these three.
1: కనుక ఇది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్ అన్నాడు. ఎవరు మ్యాన్ అంటే ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్ అనగా థాట్స్ వర్డ్స్ యాక్షన్ మూడింటి యొక్క ఏకత్వమే మనిషి.
0: ది హార్మనీ ఆఫ్ ద థాట్స్ వర్డ్ అండ్ డీడ్ ఇస్ అ మ్యాన్
1: ఈ మూడు భిన్నంగా ఉన్నప్పుడు ఇతను మ్యాన్ కాదు.
0: వెన్ ఆల్ ఆర్ డిఫరెంట్ హీస్ నాట్ అ మ్యాన్
1: దీంట్లో మీకు బాగా తెలుసు.
0: యు నో వెరీ వెల్
1: మహాభారతంలో భీష్ముడు
0: మహాభారత అండ్ మహాభారత
1: రామాయణంలో విభీషణుడు
0: ఇన్ రామాయణ విభీషణ
1: రామాయణంలో విభీషణుడు మహాభారతంలో భీష్ముడు
0: ఇన్ మహాభారత భీష్మ ఇన్ రామాయణ విభీషణ
1: భీష్మునికి గొప్ప జ్ఞాని అని పేరు.
0: భీష్మ ఇన్ ద మహాభారత వాస్ కాల్డ్ యాజ్
1: అతని ప్రజ్ఞకు ఇంకొక సాటి రారు
0: గ్రేట్ జ్ఞాని హిస్ ఫర్మ్ రిజల్వ్
1: త్యాగం చేసి
0: హిస్ ఫర్మ్ రిజల్వ్
1: తన తండ్రి ఆజ్ఞను శిరసా వహించి
0: సో హీ కుడ్ డూ ఎనీ
1: సంతృప్తి నిమిత్తమే తన జీవితాన్ని అంకితం చేసి
0: ఫర్ ద సేక్ ఆఫ్ హిస్ ఫాదర్ హీ గేవ్ అప్ ఆల్ దట్ హీ వాంటెడ్
1: విభీషణుడు మహాత్యాగి
0: బియాండ్
1: రాముడు కేవలం 14 సంవత్సరాలు మాత్రమే తండ్రి కోసం త్యాగం చేశాడు.
0: రామ సాక్రిఫైస్ ఎవ్రీథింగ్ 14 ఇయర్స్
1: విభీషణుడు లైఫ్ అంతా త్యాగం చేశాడు.
0: బట్ విభీషణ సాక్రిఫైస్ హిస్ హోల్ లైఫ్
1: అంత చేసినటువంటి వానికంటే కూడాను
0: ఈవెన్ బియాండ్ హిమ్
1: కట్టక రాములు ఏమన్నాడు
0: దెన్ వాట్ డిడ్ రామ సే
1: విభీషణుడే గొప్పవాడు అన్నాడు.
0: హిస్ ఎ విభీషణ ఇస్ ద గ్రేటర్ వన్
1: ఎందువల్ల
0: వై
1: భీష్ముడు
0: భీష్మ
1: ఏది సత్యము
0: వాట్ ఇస్
1: ఏది అసత్యము
0: వాట్ ఇస్
1: ఏది ధర్మము ఏది అధర్మము అన్ని బాగా తెలుసును.
0: హీ న్యూ ట్రూత్ అన్ట్రూత్ రైట్
1: నిత్య విషయ పరిశీలన చేసేటువంటి మహాపరమ జ్ఞాని.
0: హీ వాస్ అ గ్రేట్ జ్ఞాని. హీ న్యూ ఎవ్రీథింగ్. హీ కుడ్ డిస్క్రిమినేట్
1: జ్ఞానం ఉండి కూడాను
0: బట్ హావింగ్ సో మచ్ ఆఫ్ నాలెడ్జ్
1: దుష్టులు దుర్మార్గులైనటువంటి యొక్క దుర్యోధనులు చెడ్డవారు అని తనకు తెలుసు.
0: He knew that Dushyasana, Duryodhana,
1: వారు చేసినటువంటి పనులు చెడ్డవి అని తెలుసు.
0: He knew whatever they did was bad and wicked.
1: కానీ వారికి చెప్పి సరైన మార్గంలో ప్రవేశపెట్టలేదు.
0: But he did not teach them the right path and wheel them away. What's the use of knowing all these things?
1: వీరు చెడ్డవాళ్ళని తెలుసు.
0: He knows that they are bad.
1: తెలిసినందుకు వారికి చెప్పి బోధించి వాళ్ళని సరైన మార్గంలో పెట్టాలి కదా.
0: But he could not bring them to the good path.
1: ఆచరణలో పెట్టలేదు.
0: No, he could not get them to practice.
1: భీష్ముడు కేవలం తెలుసును మాత్రమే కానీ ఆచరణలో పెట్టలేదు.
0: He only knew this. He did not practice it.
1: విభీషణుడు అట్ట కాదు.
0: విభీషణ వాజ్ నాట్ లైక్ దాట్.
1: తన సోదరుడైనటువంటి రావణుడు చేసినటువంటి తప్పు అని తెలుసు.
0: హీ న్యూ దట్ హిస్ బ్రదర్ రావణ హాడ్ డన్ వికెడ్.
1: తెలుసుకొని తప్పు అని తన అన్న కూడా బోధించాడు.
0: హీ టోల్డ్ హిస్ ఎల్డర్ బ్రదర్ దట్ ఇట్ వాజ్ రాంగ్.
1: వినుకోకుండా పోయినప్పుడు తనని త్యజించేసి రామున పాదం.
0: వెన్ హీ డిడ్ నాట్ లిసన్ హీ జస్ట్ గేవ్ అప్ హిస్ బ్రదర్ అండ్ కేమ్ అవే టు రామ.
1: కాబట్టి మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మనం.
0: So the one who has got the harmony of the thought, word and
1: deed. Manasanyat vachasanyat karmanyanyat duratmanam. Bhishmudu telusunanni mahajnani goppavade kaani telisi prayojanam emiti.
0: He knew everything. What is the good?
1: Acharyulo pettaledu.
0: What is the good? Bhishma did not put it into practice.
1: Acharyulo pettukunna vibhishanu kante chattakku vadane pirudini teesukunnadu.
0: Because he did not put into practice, he became inferior to
1: Bhishma.
0: I've told you many times.
1: Bhagavantu namasmaranam chestunte chaladu.
0: It is not enough if you repeat the name of God.
1: Chaladu.
0: If you do bhajan, it's not enough.
1: Nikitapurvakanga rastunte chaladu.
0: Not enough if you write the name of God. You've got to put it into practice.
1: Anduvalle Vibhishanukini Hanumantuniki oka sannidhi sambandha bandhavya
0: erpettadu. Therefore there was a close relationship between Hanumanta and Vibhishanu.
1: Vibhishanudu Hanumantuni daggara cheppi మొరబెట్టుకుంటున్నాడు.
0: సో విభీషణ వెంట హనుమంత
1: హనుమంత నీవెంత అదృష్టవంతుడు అయ్యి
0: ఓ హనుమంత హౌ లక్కీ యు ఆర్
1: రామ సన్నిధిలో నీవు ఉంటుండి రామసేవలు చేసుకుంటూ రామదర్శనం చేసుకుంటూ నీవు ఎంత జీవితాన్ని పవిత్రం గావించుకుంటున్నావు.
0: యువర్ హోల్ లైఫ్ హస్ బికమ్ సేక్రెడ్ బై బీయింగ్ నియర్ రామ.
1: నేను ఎంతో కాలం నుంచి రామనామ స్మరణ చేస్తున్నాను.
0: ఫ్రమ్ సో మెనీ ఇయర్స్ ఐ యామ్ రీడింగ్ నేమ్ ఆఫ్ గాడ్
1: నాకు ఇంకా ప్రాప్తి కాలేదు.
0: బట్ ఐ హావ్ నాట్ గాట్ ద దర్శన్
1: రామసేవ నాకు ఇంకా ప్రాప్తి కాలేదు.
0: ఐ హావ్ నాట్ గాట్ ద సేవ ఆఫ్ రామ.
1: అప్పుడు హనుమంతుడు చెప్పాడు.
0: దెన్ హనుమంత సెడ్
1: విభీషణ
0: విభీషణ
1: రామ్ రామ్ రామ్ రామ్ అని రామనామ స్మరణ చేస్తున్నావే కానీ రామ కార్యంలో నీవేం పాల్గొంటున్నావు.
0: యూఆర్ జస్ట్ సేయింగ్ రామ రామ రామ బట్ ఆర్ యు డూయింగ్ ద వర్క్ ఆఫ్ రామ.
1: నామం చేసినంత మాత్రం చాలదు.
0: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు రిపీట్ ద నేమ్.
1: కార్యంలో కూడా ప్రవేశించాలి.
0: యు హావ్ గాట్ టు పుట్ ఇట్ ఇంటు ప్రాక్టీస్.
1: రామ సేవలో ప్రవేశించాలి.
0: సో ద వర్క్ షుడ్ బి ఆఫ్ రామ.
1: దేవుడు దేవుడు దేవుడు అనుకుంటే ప్రయోజనం లేదు.
0: నో యు హావ్ టు
1: దేవుడు సేవలో మనం పాల్గొనాలి.
0: డూ ద సేవ ఆఫ్ గాడ్.
1: అందువల్లనే నీవు 10 నెలలు అయిపోయింది సీతమ్మ వారి లంకకు వచ్చి.
0: 10 మంత్స్ ఆఫ్ ద సీత కేమ్ టు
1: ఎప్పుడైనా ఆమెను తప్పించి తిరిగి రాముతో చేర్చాలని ఏమైనా ప్రయత్నం చేశావా?
0: హావ్ యూ ట్రైడ్ మేడ్ ఎనీ ఎఫర్ట్ టు గివ్ బ్యాక్ సీత టు రామ్?
1: చేయలేదు.
0: నో యు హావ్ నాట్ డన్ ఇట్.
1: రామకార్యం చేయనప్పుడు నీకు ఎంతకాలం నా నామస్మరణ చేస్తే ప్రయోజనం ఏంటి? టేప్ రికార్డ్ మాదిరి నువ్వు ఒక నామస్మరణ.
0: ఇఫ్ యూ డు నాట్ డూ ద వర్క్ ఆఫ్ రామ్ వాట్స్ ద యూజ్? లైక్ ఎ టేప్ రికార్డ్.
1: చేసినందుకు చేతులతో చేసి చూపించాలి.
0: You've got to do it with your hands and do it.
1: అప్పుడు నీకు తగినటువంటి ఫలితం లభ్యమవుతుంది.
0: Then you will get the reward of it.
1: నేను ఆ విధంగా చేస్తున్నాను.
0: I'm doing that.
1: స్మరిస్తున్నాను. రోమ రోమము రామనామంతోనే ఉండాలి.
0: Every hair.
1: కానీ చేతులు చేసి ప్రతి పని కూడాను రామసేవగానే చేస్తాను.
0: Every hair repeats the name of Rama, but my hands also do the work of Rama.
1: రాముని ఆజ్ఞ ప్రకారం నేను ఇంత భయంకరమైనటువంటి యొక్క లంకను కూడా దాటి వచ్చాను.
0: The command of Rama, I've even crossed the great ocean.
1: నేను లంకను దాటుతానో లేదు సందేహానికి అవకాశం ఇవ్వలేదు.
0: I absolutely had no doubt.
1: రామాజ్ఞ.
0: It was Rama's command.
1: అతని ఆజ్ఞ నేను శిరసావహిస్తే తప్పక నాకు విజయం చేకూరుతుంది.
0: I've got to do his command to the word and so.
1: It's my duty.
0: It's my duty. Whatever may happen.
1: దాటితే జయిస్తాను.
0: If I cross, I get victory. If not, I'll just get
1: drowned.
0: Something, either of the two.
1: అది డిటర్మినేషన్.
0: That determination he had.
1: ఆ పట్టు పట్టడం చేతనే అన్నిట్లోనే విజయాన్ని సాధించాడు.
0: Because he had the determination, he got victory everywhere.
1: కట్టకడపటికి కార్నేషన్ అయిపోయింది.
0: In the end, the coronation was over.
1: Time-lo,
0: in the coronation,
1: Sitam varu,
0: Sita,
1: ame oka bahumanam ichindi.
0: She gave him a present.
1: Inga Ramudu bahumanam em ichinnadu.
0: What is the present Rama gave?
1: Athaniki oka birudu ichadu.
0: He gave him a name.
1: Raghupati karyam veedechina Kapirasa Sikamani neevayya. Agamulu purikuni jagamulo verigina Anmat Gurudu neevayya. Paripari Lankapuramuna jochina Puravara Sevudu neevayya. అనగా ఏమిటి అన్ని విధాల ఈ రామాయణానికి మూల కారకుడు నీవే.
0: యు ఆర్ ద వెరీ ఫౌండేషన్ ఆఫ్ ద రామాయణ.
1: ఎందువల్ల?
0: వై
1: ఈ లంకకు రావటము,
0: కమింగ్ టు లంక,
1: ఈ దుర్మార్గులను హతం గావించటము,
0: కిల్లింగ్ ఆల్ దీస్ వికెట్ పీపుల్,
1: సీత వార్తను నాకు తెలిపటము,
0: అండ్ టెలింగ్ మీ అబౌట్ సీత,
1: కట్టగడపటికి రామ కార్యంలో నీ యొక్క జీవితాన్ని అంకితం గావించుకోవటం,
0: హావింగ్ సరెండర్ యువర్ సెల్ఫ్,
1: రఘుపతి కార్యం ఈడేర్చిన కపిరాజ శిఖామణి నీవయ్యా. కపిరాజ శిఖామణి, కపుల్లో కపులు కాదు, కపిరాజ శిఖామణి.
0: You are the greatest of the kings, of the monkeys, of Hanumanta.
1: Not Padmasri, Padma Vibhushan ivvaledu. Kapiraja Sikhamani annadu.
0: You are the king of kings, of the monkeys.
1: Ala anti birudunu sampayinchadu.
0: That title he gained.
1: Deni valla?
0: Why?
1: Ramajnana sirsavahinchatam chetane.
0: Because he followed the command of Rama to the world.
1: Kanukane prati vishayamlo kudanu aagyanu manam sirsavahinchali.
0: So we have got to obey the commands meticulously. The commands of our parents. The commands of our teachers. And the command of God, your total life you should surrender. That is the purpose of life. This is the work that we should do. We have got the birth of our parents. We have got to give happiness to our parents. If you give them happiness, that is the true God.
1: పవిత్రమైనటువంటి యొక్క విషయాలంతా వేదాంతం ప్రబోధిస్తూ వచ్చింది.
0: వేదాంత ఆధ్యాత్మిక
1: ఆధ్యాత్మిక అంటే ఏదో జపం చేయటం, భజన చేయటం, ఏదో ఇది చేయటం, ఇది మాత్రం కాదు ఆధ్యాత్మికం.
0: ఆధ్యాత్మికం
1: అనగా ఏమిటి? మానవుని ఎందున్నటువంటి యొక్క పశుత్వాన్ని చంపి దైవత్వాన్ని చేరుకోవటమే.
0: ఆధ్యాత్మ మీన్స్ కిల్లింగ్ ది యానిమల్ క్వాలిటీ ఇన్ యు అండ్ బికమింగ్ డివైన్.
1: కనుక మానవులో ఉన్నటువంటి పశుత్వాన్ని మనం సంపాదాలి.
0: సో ది యానిమల్ క్వాలిటీస్ వి హావ్ గాట్ టు కిల్.
1: మానవత్వాన్ని దివ్యత్వంతో చేర్చాలి.
0: We have got to combine ourselves with divinity. That is the true life.
1: మానవులో మూడు ఉంటున్నాయి, పశుత్వము, మానవత్వము, దైవత్వం.
0: There are three qualities in man, animal, man and divine.
1: మీకు బాగా తెలుసు అది ప్రత్యేకంగా ఒక రాక్షసులనేటువంటి వారు ప్రత్యేకంగా లేరు, పశువులు అనేటువంటిది ప్రత్యేకంగా లేదు. మన మానవ జీవితంలోనే మనకు అర్థమవుతుంటుంది.
0: An animal or a demon is not separate. It is there within our lives itself.
1: భాగవతంలో మీరు విని ఉంటారు.
0: In Bhagavata you would have heard.
1: ఇక్కడ దేవకి దేవి,
0: దేవకి దేవి
1: మానవత్వాలు.
0: She is human.
1: Devaki Devi Vasudevudu.
0: Vasudevan Devaki is human.
1: Ah, Devaki Devi Sodarude.
0: Her own brother.
1: Kamsudu.
0: Kamsa.
1: Vadu Rakshasudu.
0: He was a demon.
1: Chujava. Chellalu Manavatralu. Brother Rakshasudu.
0: Sister was human, brother was
1: demon. Ee chellalu puttinatuvanti vadu Devudu.
0: And the one who was born, the sister
1: okay,
0: was God.
1: Okay, family lopala. Manavudu, Devudu. రాక్షసుడు.
0: ఇన్ వన్ ఫ్యామిలీ దేర్ వాజ్ మ్యాన్, డెమన్.
1: కాబట్టి రాక్షసులు ప్రత్యేకంగా కాదు.
0: సో దేర్ ఇస్ నో డిఫరెంట్.
1: దేవుడు ప్రత్యేకంగా కాదు,
0: గాడ్ ఇస్ నో డిఫరెంట్.
1: మానవుడు ప్రత్యేకంగా కాదు,
0: మ్యాన్ ఇస్ నో డిఫరెంట్.
1: మానవుడిలోనే దైవత్వము ఒక పశుత్వం రెండు కూడా ఉంటుంది.
0: ఇన్ మ్యాన్ దేర్ ఇస్ ది యానిమల్ అండ్ ద గాడ్.
1: పశుత్వాన్ని వదలు తప్పితే దైవత్వం మనకు ప్రాప్తి.
0: ఇఫ్ యు గివ్ సమ్ ది యానిమల్ కోల్
1: దైవత్వాన్ని దూరం చేస్తే పశుత్వమే మనకు ప్రాప్తి.
0: ఇఫ్ యు డ్రైవ్ అవే ద డివైన్ యు బికమ్ ఎన్ యానిమల్.
1: దైవత్వం వైపు ప్రయాణం చేస్తే పశుత్వం దూరం.
0: If you go towards divinity, you're far away from the animal.
1: దైవత్వాన్ని దూరం చేయాలంటే దాన్ని కొట్టి చంపి తిట్టి ఏమేమో చేయనక్కర్లేదు. దైవం వైపు ప్రయాణం చేస్తే పశుత్వం సహజంగా వెళ్ళిపోతుంది.
0: You do not beat and torment the animal. Go away from it to divinity, automatically you'll be going away from the animal.
1: అదే మనం చేయవలసిన పని.
0: That is what we have got to do.
1: ఏ చేసినా దైవత్వంగా భావించుకో.
0: వాట్ ఎవర్ యూ డూ ఫర్ గాడ్,
1: ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ గాడ్,
0: ఐఎమ్ ఓన్లీ ది ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ గాడ్.
1: దేహం ఒక ఇన్స్ట్రుమెంట్,
0: బాడీ ఇస్ ది
1: ఇన్స్ట్రుమెంట్,
0: మైండ్ ఇస్ అన్ ఇన్స్ట్రుమెంట్,
1: బుద్ధి ఒక ఇన్స్ట్రుమెంట్,
0: ఇంటెలెక్ట్ ఇస్ అన్ ఇన్స్ట్రుమెంట్. ఆల్ ఆర్ ఇన్స్ట్రుమెంట్.
1: నీవు సరైన సాధన చేయి.
0: టేక్ ఆల్ దిస్ ఇన్స్ట్రుమెంట్స్ టు యువర్ సాధన.
1: మాస్టర్,
0: యు ఆర్ ద మాస్టర్.
1: ఈ మాస్టర్ అనేటువంటి భావాన్ని పెట్టుకోవాలి.
0: టేక్ ద ఫీలింగ్ దట్ యు ఆర్ ద మాస్టర్.
1: ఆ మాస్టర్ అంటే ఏమిటి? అది మానవుని యొక్క దివ్యత్వము.
0: వాట్ ఇస్ దిస్ మాస్టర్షిప్? దట్ ఇస్ ద డివినిటీ ఇన్ మ్యాన్.
1: మీరు తెలుసుకోండి, మ్యాన్ కైండ్ అంటే ఏమిటి?
0: వాట్ ఇస్ మ్యాన్ కైండ్?
1: వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ మ్యాన్ కైండ్? మ్యాన్ కైండ్, కైండ్ తో కూడినటువంటిదే మ్యాన్.
0: వన్ హూస్ ఫుల్ ఆఫ్ కైండ్నెస్ ఇస్ మ్యాన్.
1: దయతో కూడినటువంటిది వాడుగా మానవుడు.
0: వన్ హూస్ ఫుల్ ఆఫ్ కంపాషన్ ఇస్ మ్యాన్.
1: అందువల్లనే వేదములంతా కూడా దయా అన్నారు. అటువంటి వాడికి హృదయం ఉంది అని.
0: సో వేదస్ సచ్ సచ్ ఎ మ్యాన్ ఇస్ ద వన్ విత్ ద హార్ట్.
1: దయతో కూడినటువంటి హృదయము.
0: ద వన్ విచ్ ఫుల్ ఆఫ్ కంపాషన్ ఇస్ ద హార్ట్.
1: దయను మనం అందరికి పంచాలి, పంచాలి, పంచాలి.
0: సో దట్ కైండ్నెస్ అండ్ కంపాషన్ వి హావ్ టు గివ్ ఇట్
1: అంత పెరుగుతూ ఉంటుంటది.
0: ద మోర్ యు గివ్ ద మోర్ ఇట్ ఇంక్రీజెస్.
1: కాబట్టి ఎవరిపైన మనం ద్వేషం చేయకూడదు.
0: సో వి షుడ్ నాట్ హేట్ ఎనీబడీ.
1: మనం విరోధం తీసుకోకూడదు.
0: వి షుడ్ నాట్ బి యాంగ్రీ.
1: అందరిపైన బి కైండ్, కైండ్. అది మ్యాన్ కైండ్.
0: బి కైండ్ టు ఎవరీవన్ అండ్ దట్ ఇస్ మ్యాన్ కైండ్. బి కైండ్.
1: అప్పుడు నీవు మ్యాన్.
0: ఇస్ ఓన్లీ దెన్ యువర్ మ్యాన్.
1: లేకపోతే కైండ్ లేకపోతే నువ్వు మ్యాన్.
0: ఇఫ్ యూఆర్ నాట్ కైండ్ యూఆర్ నాట్ ఎ
1: మ్యాన్.
0: కైండ్నెస్
1: కైండ్నెస్ మ్యాన్ ఎవరు? లైఫ్లెస్ మ్యాన్.
0: ఇస్ ఎ లైఫ్లెస్ మ్యాన్.
1: కాబట్టి కైండ్నెస్ అనేటువంటి లైఫ్.
0: కైండ్నెస్ ఇస్ లైఫ్.
1: కైండ్ మ్యాన్ కైండ్ గా ఉండాలి.
0: కైండ్ మ్యాన్ ఇస్ ఎ మ్యాన్.
2: సాయి రామ్, యు జస్ట్ హర్డ్ ఎ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ శ్రీ సత్య సాయి బాబా for the students of the Sri Sathya Sai Institute of Higher Learning, Anantapur Campus, on the 24th of September 1995 at the Purnachandra Auditorium here at Prashanthi Nilayam. Thank you and Sai Ram.
3: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Sathya Sai Baba.

ترنم.

महाराज गुरु तेजे साईनाथ सद्गुरु।

的上去，那是天的黑了，冰冷了，死的上去。

అనంతం బ్రహ్మ. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. సత్యం.

哪能人吗？哪能担任吗？实践哪能担任？

సన్మానమునుగల్గు సత్యవాక్కువలన సన్మానమునుగల్గు సత్యయుతుడుయుందు సౌఖ్యమెసెసు. సత్య జీవితమన్నకన్నా సత్య జీవితమునకన్నా

0: done.
1: By uttering truth, you'll be felicitated. Because of truth, you'll have all happiness and comfort. More than the life of truth, there's nothing on earth that is permanent. This is what is conveyed to you.
0: Premaswarupulara.
1: Embodiments of love.
0: Palamuloni madurasam tarutanu yeruguna.
1: The sweet juice contained in the fruit is not tasted by the very tree.
0: Puvuloni makarandamu teegalanu bhavinchuna.
1: The nectar of the flower is not tasted by the creeper.
0: Nivrittisara sahityamu pravurti panditunde terugunu.
1: A scholar who is outward cannot know the inward essence.
0: Granthalloni madurasamu kagitam anubhavinchuna.
1: All the matter present in the sacred text is not known to the paper.
0: Prapanchamuna pravurti margamaniyu nivrutti margamaniyu renduga vibhajistunnaru.
1: In this world there are two paths. One is outward, another is inward.
0: Kani pravurti nivrutti yokka nijasthanam okkate.
1: Actually the point is one and the same for both the ways.
0: Bhautikanga laukikanga prakritikanga anubhavinchedantai kudanu pravruttulani deeniki atitamai antarmukhamai aanandamayamai amrutamayamai unnatvintidanta nivrutti margamani bhavistunnaru manavulu.
1: People consider that all that is experienced in this world is that is transcendental, that is inner and inward, blissful, immortal. Actually, the outward and inward paths are one and the same.
0: Ade manavattamu.
1: That is the human life.
0: Ee manavattamu nandu pravrutti vruttulani konni nivrutti vruttulani konni vibhajinchukuntu vacharu.
1: We classify into two categories, the outward and inward, in human sojourn.
0: Ee pravrutti vruttulanni kudanu nivrutti yokka vruttula yokka pratibimbamule.
1: All that you find outward is the reflection of the inward.
0: Pratidhvanule.
1: Resound.
0: Itti pratidhvanulu pratiswarupamulainatvanti yokka manavattvanni antarmukhamuga manamu vicharam cheyali.
1: Therefore we have to inquire inwardly the nature of that which is resound and reflection.
0: మానవాకారమును ధరించినప్పటికీ ఈ ప్రవృత్తి నివృత్తులు అనేటువంటి వాటిని విభజించలేకపోవడానికి కారణమేమిటి?
1: Though God has taken human form, why is it that we go by this classification?
0: అనాది కాలము నుండి అనేక జన్మలుగా ప్రతి మానవుడు కూడాను ప్రవృత్తి జీవితమనే గడుపుతూ వస్తున్నాడు.
1: Over generations of past lives, people have been spending time with external approach.
0: Kanukane oke paryayamu nivrutti margamlo praveshinchataku veelu kaadu.
1: Therefore it's not possible to proceed inward at a time.
0: Pravruttini anusaristu nivruttilo praveshinchali.
1: As one follows the outward, one has to follow the inward path.
0: Ramalakshmana Bharata Shatrughnulu nalugariki vivaham che talanchi midhilapuram lopala aneka vidhamainatvanti vedukalanu కల్పించుకున్నారు.
1: All the festivity in the gate are ready to perform the wedding of Rama Lakshmana Bharata Shatrughna there in Midhilapura.
0: ఈ ప్రవృత్తి యొక్క కర్మల యందు కూడాను నివృత్తులు కూడాను అంతర్భూతమై ఉంటున్నాయి.
1: In all the external activity that goes on, there is inward significance.
0: ప్రాచీన సాంప్రదాయమును పురస్కరించుకొని రాజుల యొక్క సంస్కృతిని పురస్కరించుకొని ఈ వివాహము 4 దినములు జరుగుతూ వచ్చింది.
1: Basing on the ancient tradition of the royal family, the wedding took place for 4 long days.
0: మొదటి దినము వరప్రహేమము అనగా లగ్న పత్రికలను తీసుకొని ఋత్వికులతో పురోహితులతో కన్యాదాత గృహమునకు వెళ్లి వారికి లగ్న పత్రికను అందించటం.
1: On the first day, the wedding invitation will be taken in procession by all Purohits and will be handed over to the bride's
0: party. Tadupari, ee vaduvu yokka gruham nundi sumangalato praveshinchi veeri lagna patrikanu vadunaku andinchatam.
1: On the following day, the bride's party, all ladies will go in a procession and will
0: handle the wedding invitation.
1: The same thing went on from morning till the evening on the first day.
0: Rendava dinamu vamsa gauravamunu pratishthimpa chesukoni vaariki taginatuvanti krutagnatanu chekurchatam.
1: Basing on the royal prestige, they express their gratitude.
0: Ichchakuni vamsam modalukoni Dasaratha Maharaja varaku kudanu ee rajyamunu pariparinchinatuvanti rajulu yokka gunamulanu pratishthalanu charitralanu varninchukuntu variki krutagnatanu chekurchatam.
1: They go on spending the whole day thinking of all of the past kings of the royal family Ikshvaku and express gratitude on that day.
0: Anaga gadachina rajulandaru kudanu pavitramainatuvanti yokka prakhyati ainatuvanti yokka pratishthalanu sampadinchatam chetane ఈనాడు దశరథ మహారాజు ఈ యొక్క రాజ్యమును ఏలగలుగుతూ వచ్చాడు.
1: బికాస్ ఆఫ్ ద ప్రెస్టీజ్ అండ్ ద డిగ్నిటీ ఇన్ ద పోస్టెరిటీ దశరథ హాస్ కమ్ టు ప్రెసెంట్ పొజిషన్ టుడే.
0: గడచిన రాజులందరి కూడాను సత్కీర్తిని సత్ప్రవర్తను సదాచారమును సద్గుణములనే పోషించుకునకుండిన ఈ యొక్క అయోధ్య రాజ్యము ఈ దశరథనుకు దక్కేటువంటిది కాదు.
1: హ్యాడ్ నాట్ ద పాస్ట్ కింగ్స్ అబ్జర్వ్డ్ ద ట్రూత్ and all the esteem and the prestige and the reputation, Dasaratha would not have been today what he is.
0: Kosala desamuna palinchinatuvanti rajulandaru kudanu goppa mahaneeyulu dharma parulu satya sampannulu kanukune attivaralaku krutagnata andinchatamu ee naati rajulaku pradhanamainatuvanti kartavyam.
1: It is the duty of the present day kings to express the gratitude to the past kings who spend their life in righteousness and truth.
0: కనుకని ఈ కృతజ్ఞతను అందించడం అనేటువంటిది ఒక గొప్ప ఒక పండుగగా భావిస్తూ వచ్చారు.
1: ఎక్స్ప్రెషన్ ఆఫ్ వన్స్ ఓన్ గ్రాట్యూట్యూడ్ ఇస్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫెస్టివల్.
0: తదుపరి నీమి మొదలుకొని జనక మహారాజు వరకు కూడాను ఈ రాజ్యమును పాలించినటువంటి మిథిలాపుర రాజ్యమును పాలించినటువంటి రాజులకు అందరికి కూడాను జనకుడు కూడాను తన తన కృతజ్ఞతను అందిస్తూ వచ్చాడు.
1: Likewise, Janaka also expressed his gratitude to all the past kings that ruled Mithilapura.
0: Mithilapura nagaramunu mottamota nimi aneetunti maharaju inni prarambhinchadu.
1: It was the king Nini who started this Mithilapura.
0: Ee madhyalo enniyo vandala rajulanta kudanu ee rajyamunu kaapadukuntu poshinchukuntu vacharu.
1: Hundreds of kings have taken care of this kingdom.
0: Kanukane vaashi vaari yokka poshana bharam chetane ee Mithilapuramu వైదేహి రాజ్యంగా నిలిచిపోయింది.
1: బికాస్ ఆఫ్ ద ప్రొటెక్షన్ గివెన్ బై దెమ్ ఇట్స్ కాల్డ్ వైదేహి కింగ్డమ్.
0: కనుకనే కృతజ్ఞత మానవునికి ప్రధానమైనటువంటి ప్రాణముగా విశ్వసించి ఈ విధమైనటువంటి యొక్క మంగళ కార్యములు యందు దీనిని జ్ఞప్తికి తెచ్చుకుంటూ వచ్చారు.
1: Therefore, on all auspicious occasions, gratitude is expressed as a matter of life principle.
0: ఈనాడు నేను రాజుగా ఉన్నాను కదా, గడిచిన రాజులతో నాకేం పని అనేటువంటి అహంకారంతో విర్రవీయగలేదు.
1: They were never egoistic, thinking in this direction. Today I am the king, how am I bothered? Are the past kings.
0: కనుక గడిచిన రాజులకందరికి నీ కృతజ్ఞత చెప్పుకోవటము మా కర్తవ్యము.
1: It's our responsibility and duty to express gratitude.
0: అట్టు కృతజ్ఞతనే చెప్పుకోకుండా మా యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించినటువంటి వారం కాము.
1: If we don't express our gratitude, we are not discharging our duty.
0: కేవలము ఒక రాక్షసత్వాన్ని వహించినటువంటి క్రూరులుగా మేము రూపొందుతాము.
1: If we are ungrateful, we are demonic in our behavior.
0: కనుక కృతజ్ఞత మానవుని యొక్క ప్రథమ ప్రాణము.
1: Therefore, gratitude is the life.
0: అని ఈ రెండవ దినము వీరందరికీ కృతజ్ఞత చెప్పుకునేటువంటి యొక్క పండుగగా కళ్యాణంలో విభజించారు.
1: On the second day of the wedding, the expression of gratitude is the routine.
0: ఇంకా మూడవది.
1: Third.
0: తన నలుగురు కుమారులకు భవిష్యత్తులో తగినటువంటి యొక్క కీర్తి గౌరవములు ప్రతిష్టలు పెరిగి సమాజము లోపల ప్రజల యొక్క సుక్షేమాన్ని దృష్టియందుంచుకొని దాన ధర్మములు అనేటువంటి యొక్క పేరు చేత అనేక వేల గోవులను దూడలతో కూడినటువంటి గోవులను బంగారు కొమ్ములతో కప్పినటువంటి యొక్క అలంకారంతో కూడిన గోవులను దానమిస్తూ వచ్చారు.
1: on the following fourth, third day, keeping the welfare and the reputation, the esteem of the four sons to benefit the society, they were indulged in the acts of charity and distributing the cows in the cows and the cows decorated with the gold in the, around the horns. The four types of mothers.
0: భూమాత.
1: ద ఫస్ట్ మదర్ ఎర్త్.
0: రెండవది వేదమాత.
1: సెకండ్ మదర్ వేద.
0: మూడవది గోమాత.
1: థర్డ్ వన్ మదర్ కౌ.
0: నాలుగవది దేహమాత.
1: ద ఫోర్త్ వన్ ద ఫిజికల్ మదర్.
0: ఈ నాలుగు మాతల యొక్క కృతజ్ఞతను కూడాను మనం అందించటం మన కర్తవ్యం.
1: ఇట్స్ అవర్ డ్యూటీ టు ఎక్స్ప్రెస్ అవర్ గ్రాట్యూట్యూడ్ టు ఆల్ దీస్ ఫోర్ మదర్స్.
0: నాలుగు తల్లుల బిడ్డలు ప్రతి మానవులు.
1: ఎవ్రీవన్ హ్యాస్ దీస్ ఫోర్ మదర్స్.
0: ప్రతి తల్లికి కూడాను తన శక్తానుసారము తన కృతజ్ఞతను అందించకపోతే వాడు నిజంగా క్రూరుడైన పుత్రుడే.
1: If one does not express gratitude to one's own capacity, he is a wicked one.
0: కనుక మూడవ దినము ఈ గోమాతలను బీద జనులకు అందిస్తూ ఈ విధమైనటువంటి యొక్క ఆనందాన్ని అనుభవిస్తూ వచ్చారు.
1: On third day, they were so happy distributing the cows to the poor people.
0: నాలుగవ దినము
1: fourth day,
0: కన్యాదానము
1: wedding, కన్యాదాన
0: అనగా తమ తమ బిడ్డలను దశరథ మహారాజు కుమారులకు దానము చేసే నిమిత్తమై ఏర్పరిచినటువంటిది.
1: ఇట్ ఇస్ ద డే వెన్ ద డాటర్స్ విల్ బి ఆఫర్డ్ ఇన్ మ్యారేజ్ టు సన్స్ ఆఫ్ దశరథ.
0: జనక మహాశ్రతను అందించకపోతే వాడు నిజంగా క్రూరుడైన పుత్రుడే.
1: ఇఫ్ వన్ డస్ నాట్ ఎక్స్ప్రెస్ గ్రాట్యూట్యూడ్ టు వన్స్ ఓన్ కెపాసిటీ, హీ ఈస్ ఎ వికెడ్ వన్.
0: కనుక మూడవ దినము ఈ గోమాతలను బీద

0: రహితను, మరొక వైపున చాకుడు బిడ్డ అయినటువంటి ఊర్మిళను తీసుకుని వచ్చారు. ఎవరు? దశరథ మహారాజు కాదు, జనక మహారాజు, అతని భార్య అయినటువంటి సునేత్రి.
1: జనక బ్రాట్ సీత అలాంగ్ విత్ ఊర్మిళ.
0: ఈ విధంగా తీసుకుని వచ్చేప్పుడు తనకు తండ్రి తమ్ముడైనటువంటి యొక్క జనకుని తమ్ముడు, అతని కుమార్తెలే ఇంక ఇరువురు కూడాను.
1: ద అదర్ టూ ఆర్ ద డాటర్స్ ఆఫ్ ది బ్రదర్ ఆఫ్ జనక.
0: ఈ ఇరువురిని తీసుకుని తన కుశకుమారుడు అనేటువంటి వాడు తీసుకుని వచ్చాడు.
1: ఇస్ కుశికుమార్ హూ బ్రాట్ దీస్ టూ.
0: తీసుకుని వచ్చి కళ్యాణ మంటపంలో కూర్చోబెట్టారు.
1: దే వర్ బ్రాట్ టు ది ప్లాట్ఫామ్ వేర్ వెడ్డింగ్ వాజ్ టు బి పర్ఫార్మ్డ్.
0: ఈ యొక్క కుశధ్వజుడు, జనకుని యొక్క తమ్ముడు,
1: కుశధ్వజ బ్రదర్ ఆఫ్ జనక,
0: అతని బిడ్డలే మిగిలినటువంటి ఇరువురు.
1: The other two are his daughters.
0: భరతునకు శత్రుఘ్నకు అందించినటువంటి వారు.
1: They were married to Bharata and Shatrughna.
0: ఈ విధంగా కూర్చోబెట్టినప్పుడు దశరథ మహారాజు కూడాను తన కుమారుడు నలుగురును వెంట పెట్టుకుని వచ్చాడు.
1: When they were all seated, Dasharatha came over there along with his four sons.
0: వారిని కూడాను తూర్పు వైపున ముఖం పెట్టి నలుగురిని ఒకవైపున కూర్చోబెట్టారు.
1: They were all made to sit in one line facing the north.
0: వీరికి ఎదురుగా సీత, ఊర్మిళ ఇద్దరు కుమార్తెలు.
1: సీత, ఊర్మిళ ద అదర్ టూ డాటర్స్.
0: వీరిని కూడాను అక్కడ కూర్చోబెట్టారు.
1: దే వర్ ఆల్సో మేడ్ టు సిట్ దేర్.
0: అయితే ఈ ఇరువురికి మధ్యలో ఒక తెర కట్టారు.
1: హౌఎవర్ దేర్ ఇస్ కర్టెన్ ఇన్ బిట్వీన్ ది టూ.
0: ఈ విధంగా తెర కట్టడం లోపల కారణమేమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్ బిహైండ్ దిస్ కర్టెన్?
0: ఆనాటి రాజుల యొక్క సాంప్రదాయమే కాకుండా ప్రతి మానవుని యొక్క కర్తవ్యం కూడాను ఇలాంటి గుణశీలతను పోషించుకోవటమే.
1: ఇట్స్ నాట్ ఓన్లీ ద రాయల్ ట్రెడిషన్ ఆఫ్ ది ఏన్షియంట్ టైమ్స్, ఇట్ ఆల్సో హాస్ గాట్ అన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్.
0: వివాహము జరగక పూర్వము కన్యను వరుడు చూడకూడదు.
1: బిఫోర్ ద మ్యారేజ్ ద బ్రైడ్ గ్రూమ్ ఈజ్ నాట్ ఎక్స్పెక్టెడ్ టు లుక్ ఎట్ ద బ్రైడ్.
0: ఇక్కడ కన్యాదానము జరిగిన తరువాత, సుముహూర్తము తరిగిన తర్వాత అప్పుడు మాత్రమే తెరం తీస్తూ వచ్చారు.
1: ఆఫ్టర్ ది ఆస్పిషియస్ మూమెంట్ ఓన్లీ ది కర్టెన్ విల్ బి రిమూవ్డ్.
0: అప్పుడు కూడా తెర తీసినప్పుడు రాములు ఎక్కడో చూస్తున్నాడు.
1: ఈవెన్ ఆఫ్టర్ ది కర్టెన్ ఇస్ రిమూవ్డ్ రామ వాజ్ లుకింగ్ ఎట్ అనదర్ డైరెక్షన్.
0: కానీ ఊర్మిళ వైపును కానీ చూడలేదు.
1: హీ డిడ్ లుక్ ఎట్ సీత ఆర్ ఊర్మిళ.
0: అప్పుడు దశరథ జనకుడు వచ్చి, మమ పుత్రి ఇదం సీత అన్నాడు. ఓ రామచంద్ర, మమ పుత్రి ఇదం సీత, సీత ఇక్కడ ఉండాలి, నీవెక్కడో చూస్తున్నావు అన్నాడు.
1: జనక కేమ్ అండ్ సెడ్, మై డాటర్ సీత ఇస్ హియర్, యు ఆర్ లుకింగ్ ఇన్ దాట్ డైరెక్షన్.
0: కానీ వినిపించుకోలేదు.
1: బట్ రామ డిడ్ హియర్ ఆల్ దిస్.
0: తిరిగి రెండు మూడు పర్యాయములు చెప్పాడు. ఇదం సీత, ఇక్కడ ఉంది రామ, సీత ఎక్కడో చూస్తున్నావు అన్నాడు.
1: అండ్ జనక రిపీటెడ్ ట్వైస్ ఆర్ థ్రైస్, హియర్ ఇస్ సీత, యు ఆర్ లుకింగ్ ఇన్ అదర్ వే.
0: కారణమేమిటి?
1: వాట్స్ ద రీజన్?
0: ఇంకా మంగళసూత్రము కట్టలేదు.
1: హి హస్ నాట్ టైడ్ దట్ మంగళసూత్ర, ద సీక్రెట్ థ్రెడ్.
0: వివాహం కానటువంటి స్త్రీని చూడటం మహాపాపం.
1: ఇట్ ద వర్స్ట్ ఆఫ్ ది సిన్స్ టు లుక్ ఎట్ అన్ అన్మ్యారీడ్ వుమన్.
0: ఇక్ష్వాకుల వంశమునకే అపకీర్తి తెచ్చినటువంటి వాడు అవుతాను.
1: విల్ బి బ్రింగింగ్ ది ఇక్ష్వాకు క్లాన్ టు దిస్ రిప్యూట్.
0: కనుక నేను చూడను ఉన్నాడు.
1: సో ఐ వోంట్ లుక్ ఎట్ హర్.
0: దీనిని పట్టియే ఏకపత్ని అనేటువంటి పేరుకు సార్థకమైంది.
1: ఫర్ దాట్ రీజన్ హీ గాట్ దిస్ నేమ్, దట్ హీ హడ్ వన్ వైఫ్.
0: ఒకే మాట,
1: వన్ వర్డ్,
0: ఒకే పత్ని,
1: వన్ వైఫ్,
0: ఒకే అంబు,
1: వన్ ఆరో.
0: ఇది రామచంద్రునికు ప్రత్యక్ష ప్రమాణం అయినటువంటి యొక్క బిరుదు.
1: దీస్ ఆర్ ది టైటిల్స్ ఆఫ్ రామ దట్ హీ హ్యాడ్.
0: ఇంకా వాయిద్యములు వాయిస్తున్నారు.
1: అండ్ ఇన్స్ట్రుమెంట్స్ వర్ ప్లేడ్.
0: వచ్చారు జనక మహారాజు యొక్క ఆస్థానం నుంచి అనేక మంది సుమంగళ్ళు.
1: Many ladies came from the court of Janaka emperor.
0: Veelu minchina mikkutalu streelake ekkuva bhushanalu mundara darbarlu sitaku ramudu sutramu gattutaadu iddari nokka eedu joduga gucchinaadu sitaku taguvaadu sri ramudu rare chudaga podamu రాముల పెళ్లి రారే చూడకపోదాము స్త్రీలకు ఎక్కువ భూషణాలు.
1: లేడీస్ వర్

0: jewels.
1: ముందర దర్బార్లు.
0: There is a court in front.
1: సీతకు రాముడు.
0: And Rama for Sita.
1: సూత్రము గట్టుతాడు.
0: He is ready to tie up మంగళసూత్రం.
1: నొక్కయీడు.
0: They are made for each other.
1: జోడుగా గుర్చినారు.
0: And the appropriate selection.
1: సీతకు తగువాడు శ్రీరాముడు.
0: Rama is the right man for Sita.
1: పోదాము. రాముల పెండి రారే చూడకపోదాము.
0: Let's go and see the wedding of Rama.
1: ఈ విధంగా ప్రజలందరూ కూడాను గుంపులు గుంపులుగా పరిగెత్తి వస్తున్నారు.
0: లైక్ దిస్ పీపుల్ స్టార్టెడ్ రన్నింగ్ ఇన్ గ్రూప్స్.
1: ఈ మంగళసూత్రం కట్టారు.
0: అండ్ ది సీక్రెట్ థ్రెడ్ వాస్ టైడ్.
1: కట్టిన తరువాత
0: ఆఫ్టర్ దట్
1: ఒకరికొకరు గార్లాండ్స్ వేసుకోవాలి.
0: దే షుడ్ గార్లాండ్ ఈచ్ అదర్.
1: రామును చూస్తామా ఆజానుబాహుడు.
0: Rama is so tall.
1: Sita atani kante chaala takkuva height.
0: Sita is comparatively short.
1: Kanuka dasiru techinatvanti kaharamnu Sita pattukundi.
0: Sita held in her hands the garland brought by the seven maids.
1: Chaala daivam yokka rahasyamulainatvanti inta sookshmanga untuntayi.
0: The divine secrets are so subtle.
1: ఆ గార్లాండ్ సీత చేతిలో పట్టుకుంది.
0: అండ్ షీ సీత వాస్ హావింగ్ గార్లాండ్ ఇన్ హర్ హ్యాండ్స్.
1: ఎంతసేపు అయినప్పటికీ రాముల మెడలో వేయలేదు.
0: షీ డిడ్ గార్లాండ్ రామ ఫర్ లాంగ్.
1: రాములు చాలా ఎత్తుగా ఉన్నాడు.
0: రామ ఇస్ సో టాల్.
1: తనకు తన యొక్క మెడ అందలేదు.
0: షీ కుడ్ నాట్ క్యాచ్ హిమ్.
1: కనుక తల క్రిందకు ఉంచుకుని పట్టుకుంది.
0: సో షీ బెంట్ హర్ హెడ్ అండ్ హోల్డింగ్ ద గార్లాండ్.
1: దీనిని గుర్తించినటువంటి రాములు లక్ష్మణుకు సైగ చేశాడు.
0: నోటీసింగ్ దిస్ Rama signed to Lakshmana.
1: Anaga yemani saygu.
0: What is the sign?
1: Idi Lakshmanuku tappa ee rahasyalu marokariki teliyadu.
0: These secrets are known to Lakshmana and anel.
1: Andukosame Tyagaraj kudunu cheppadu.
0: So Tyagaraj also said.
1: Endukante inta sookshma buddhi kaliginatvanti oka Lakshmanaku evvaru kudunu cheppanakkaledu.
0: Nobody need to tell Lakshmana who is so intelligent.
1: Taanu kudunu sign chesadu. అన్నాడు. వీలు కాదన్నాడు.
0: హీ టు గేవ్ ఎ సైన్ సేయింగ్ నో.
1: అనగా ఏమిటి ఈ సైగ చేయటం?
0: వాట్ ఇస్ ది సైన్?
1: నీవు ఆదిశేషుడు కదా.
0: యు ఆర్ ఆదిశేష.
1: కొంచెం సీత కూర్చున్నటువంటి భూమిని కొంచెం ఎత్తు చేయి అన్నాడు.
0: హీ సెడ్ దట్ ద గ్రౌండ్ వేర్ సీత వాస్ స్టాండింగ్ లిఫ్ట్ ఇట్ అప్ టు ఎ లిటిల్ హైట్.
1: లక్ష్మణుడు చెప్పాడు, రామ సీత ఉన్నటువంటి స్థానమును మాత్రమే కొంచెం ఎత్తటం వీలు కాదు, ఎత్తితే భూమంతా వెత్తాల్సి వస్తుంది.
0: And Lakshmana said, it's not possible to lift that part only. The whole earth has got to be lifted.
1: Aite, Ramuni yokka pratigna emiti?
0: But what is the vow of Rama?
1: Bhaktuliki ekkadaina nenu shirasu unchutanu.
0: I'll bend my head before a devotee.
1: Kaani streela mundu nenu shirasu unchanu.
0: But before women, I don't bend my head.
1: Ee pratigna pattadu.
0: That's the vow.
1: Appudu.
0: Then.
1: Veeru vekunda. Paristhitini patti. లక్ష్మణుడు ఆ పీటల పైన కూర్చున్నవాడు ఎగిరి దుమికి రాముని పాదం పైన పడ్డాడు.
0: వాచింగ్ ది సిచ్యువేషన్ అప్రోప్రియేట్ ద టైమ్ లక్ష్మణ ఫెల్ అట్ ద ఫీట్ ఆఫ్ రామ.
1: అప్పుడు లక్ష్మణుని ఎత్తే నిమిత్తమై రాములు వంగాడు. ఇదే ఛాన్స్ అని సీత మెడలో వేసింది.
0: Rama had to bend to lift Lakshmana with both of his hands. It was the right time for Sita to garland him.
1: కనుకనే
0: సో
1: ఈ లక్ష్మణుని యొక్క యుక్తి, రాముని యొక్క శక్తి, ఈ జగద్వ్యాప్తి గావించే నిమిత్తమై ఇలాంటి అత్యంత సూక్ష్మమైనటువంటి యొక్క చేష్టలు జరుగుతూ వచ్చాయి.
0: సో మెనీ సచ్ యాక్షన్స్ కన్వే ది పవర్ ఆఫ్ రామ అండ్ ఇంటెలిజెన్స్ ఆఫ్ లక్ష్మణ.
1: సీత మాత్రం కాదు,
0: ఇస్ నాట్ ఆర్డినరీ.
1: ఆమె భూజాత.
0: షీ ఈజ్ ది డాటర్ ఆఫ్ మదర్ ఎర్త్.
1: కనుకనే లక్ష్మణ్ని ఎత్తడానికి వంగేటప్పటికీ మెత్తగా గార్లాండ్ వేసేసింది.
0: ద మూమెంట్ లక్ష్మణ బెంట్ టు డూ నమస్కార్ టు రామ, ఇమ్మీడియట్లీ షీ టుక్ ద ఛాన్స్.
1: ఆ గార్లాండ్ వేసేటప్పటికి కళ్యాణం అయిపోయింది.
0: The moment garlanding is over, wedding is
1: finished. నలుగురు అగ్ని చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు.
0: They were going round the fire.
1: తదుపరి ఒక చెలికత్తె జలమును తెచ్చి ఇచ్చింది, సరయు నది జలమును.
0: A servant maid brought the water from Sarayu river.
1: కాని ఈ జలముతో రాముల పాదములు కడగాలి.
0: Rama's feet had to be washed with this water.
1: పాత్ర తీసుకుంది గాని పాదములు కడగటం లేదు.
0: She brought the vessel, but she is not washing the feet as expected.
1: Enta sepe ainappudiki paathram pattukoni kurchundi.
0: She was holding the vessel for a long time.
1: Appudu thanu yochistu vachindata.
0: Then she started
1: jagatunku ee rahasyanni gurtimpa chese nimittamai aneka vidhamuluga kuda ee rakamaina cheryalu jarugutu vachayi vivaha samayamlo.
0: All these actions were taking place at the time of wedding for the world to know the secrets behind.
1: Sita chetunu ninduku pedda pedda kankanalu vesukundi.
0: Sita was wearing bangles, very big bangles.
1: ఇప్పుడే మన యొక్క మిథిలాపురంకు వచ్చేక ముందుగా అహల్య శాప విమోచన జరిగిందట.
0: అహల్య was free from all the curse before reaching
1: this. ఈ పాదముల వల్లనే రాయిగా మారినటువంటి అహల్య స్త్రీగా రూపొందింది.
0: Because of the Lord's feet, Ahalya in the form of a stone could come back to
1: నేను మారను కాని ఈ ఆభరణములంతా స్త్రీలుగా మారినప్పుడు నన్ను శ్రీరాముని వదిలిపెడతాడో ఏమిటో.
0: If all the bangles I am wearing, if they convert themselves into women, Rama may drop me.
1: ఈ సత్యాన్ని కూడా నువ్వు గుర్తించి.
0: This truth is known.
1: లక్ష్మణుడు తన అంగవస్త్రాన్ని తీసి.
0: Lakshmana has taken the cloth he was wearing on his arm. తుడిచాడు. He was wiping the feet of Rama.
1: తుడిచి తదుపరి కడగమన్నాడు.
0: Later he said, wash his feet.
1: చూసారా ఒక్కొక్క అవతారం యొక్క రహస్యములు ఇంత అత్యంత సూక్ష్మమైనట్టుగా ఉంటుంటాయి.
0: The secret of every incarnation is so subtle.
1: ఈ పాదములు కడిగింది.
0: She washed the feet.
1: ఆ యొక్క పాదముల యొక్క తీర్థము శిరస్సు పైన చల్లుకుంది.
0: She also sprinkled few drops on her head.
1: ప్రదక్షిణ జరిగి ప్రమాణములు జరిగినాయి.
0: She went round and she made all vows.
1: ప్రమాణములు జరిగే సమయం లోపల
0: after taking oath
1: ఈ జనకుడు రామునికి చెప్తున్నాడు, రామా ఇదిగో నా పుత్రి అయినటువంటి సీతను నీకు దానం చేస్తున్నాను, నీవు అందుకో అన్నాడు.
0: జనక స్టార్టెడ్ టెలింగ్ రామా, హియర్ ఇస్ మై డాటర్ సీత, యాక్సెప్ట్ హర్.
1: అప్పుడు ఈ యొక్క వధువు ఏం చెప్పు, వరుడు ఏమని చెప్పాలి?
0: వాట్ ఈస్ ఇట్ దట్ బ్రైట్ గ్రూమ్ ఇస్ సపోజ్ టు సే?
1: ప్రమహల్లవా అనాలి, అంటే నేను తీసుకుంటున్నాను అని చెప్పాలి.
0: ఈ సే ఐ యాక్సెప్ట్,
1: కానీ చెప్పటం లేదు.
0: బట్ ఈస్ నాట్ టెలింగ్.
1: పురోహితుడు వచ్చాడు.
0: పురోహిత్ కేమ్,
1: రామా కాలహరణం అవుతున్నది, నీ ఒప్పుకోమని చెప్పాడు.
0: ప్రీస్ట్ కేమ్ అండ్ సెడ్ ఇట్స్ టైమ్ అప్, యాక్సెప్ట్ నౌ.
1: అప్పుడు రాముడు చెప్తున్నాడు,
0: దెన్ రామా స్టార్టెడ్ టెలింగ్,
1: మా ఇక్ష్వాకుల వంశము,
0: అవర్స్ ఇస్ ఇక్ష్వాకు క్లాన్,
1: మేము ఇచ్చేటువంటిదే మా యొక్క వాడుకు కాని పుచ్చుకునేటువంటి మాకు వాడుకు లేదు.
0: అవర్ ప్రాక్టీస్ ఇస్ ఓన్లీ టు గివ్ నాట్ టు టేక్,
1: మేము దానమంతా ఇచ్చేటువంటిదే మా యొక్క అభ్యాసము.
0: Our habit is only giving continuously.
1: ఇంకొకరి దగ్గర నుంచి మేము దానమును పుచ్చుకునేటువంటి అలవాటు లేదు.
0: We don't accept anything from anybody. It's not our habit.
1: ఇది కన్యాదానమయ్యా, పదార్థ దానం కాదన్నారు.
0: It's offering one's own daughter, not any material, you know.
1: కన్యకుడును ఒక పదార్థమే.
0: Even woman is also matter.
1: ప్రకృతిలో ఉండినంత వరకు ప్రతి జీవులు కూడాను పదార్థ స్వరూపులే.
0: So long one is in nature, everyone is a matter.
1: కనుక దీనికి దానం అనే పేరు తీసివేస్తే నేను ఒప్పుకుంటాను అన్నాడు.
0: If you can't remove that word offering, I am ready to accept.
1: అప్పుడు జనక మహారాజు
0: ఎంపరర్ జనక
1: ఈ సూక్ష్మాన్ని గుర్తించి దానం అనే పదమును తీసివేశాడు.
0: అండర్స్టూడ్ ది సటిలిటీ బిహైండ్ ఇట్.
1: నా కుమార్తె, మమ పుత్రి సీతాదేవిని నీకు ఇస్తున్నాను, నీవు ఈమెను చక్కగా చూసుకో, తల్లి లేని బిడ్డ.
0: జనక స్టార్టెడ్ టెలింగ్, మై డాటర్ సీత, ఐఎమ్ గివింగ్ ఇట్ టు యూ, షీ హాస్ నో మదర్.
1: ఇది భూమాత పుట్టినటువంటిది.
0: షీ ఈస్ ద డాటర్ ఆఫ్ మదర్ ఎర్త్.
1: అప్పుడే అతని పురోహితుడు వచ్చి రాముని యొక్క పురోహితుడు కూడా చెప్తున్నాడు.
0: And he went on telling the Purohita,
1: అయ్యా జనక మహారాజా, సీతమ్మ తల్లి లేని బిడ్డ,
0: సీత
1: రాములు తండ్రి లేని బిడ్డ అన్నాడు.
0: సీత హ్యాస్ నో మదర్ వైల్ రామా హ్యాస్ నో ఫాదర్.
1: అనగా పాయసంతో పుట్టినటువంటి వాడు రాములు.
0: రామా ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ పాయస పుడింగ్.
1: సంబంధం లేదు.
0: సో నో కనెక్షన్.
1: కనుక ఇరువురికి ఈ యొక్క బాధలు ఉంటున్నాయి.
0: Both have the same problem.
1: ఇరువురు సాక్షాత్ దివ్య శక్తి స్వరూపులు.
0: They are the very divine form.
1: పుడమి పరమాత్మ.
0: This earth is
1: ప్రకృతి పరమాత్మ స్వరూపులు.
0: నేచర్ ఇస్ గాడ్.
1: నీవు ఈ విధంగా కాపాడుకోమని రామచంద్రుని కోరనక్కర్లేదు అన్నాడు.
0: యూ డోంట్ నీడ్ టు రిక్వెస్ట్ రామా టు టేక్ కేర్ ఆఫ్ హర్.
1: అప్పుడు ఈ ప్రమాణములు ఎందుకూడను, ధర్మే చ అర్థే చ కామే చ నాతి చరామి అని ప్రమాణం చెయ్యాల. ధర్మే చ అర్థే చ కామే, ధర్మమునందును ధనమునందును వాంఛనీయందును కూడాను నేను ఈమెను అన్ని విధాలా సంతృప్తి పరుస్తాను అని చెప్పాలి.
0: హి హాస్ టు టేక్ ఎ నోత్ టెలింగ్ దట్ ద బ్రైడ్ గ్రూమ్ విల్ సాటిస్ఫై ద బ్రైడ్ ఇన్ ఆల్ ది ఆస్పెక్ట్స్ ఆఫ్ రైచియస్నెస్ ద వెల్త్ అండ్ డిజైర్.
1: అప్పుడు చెప్పాడు రాముడు.
0: దెన్ రామా సైడ్,
1: దీనికి నేను అంగీకరించను.
0: ఐఎమ్ నాట్ గోయింగ్ టు అక్సెప్ట్ దిస్.
1: అన్నింటికీ అతని ఆమెను సంతృప్తి పరచడం అంటే నా యొక్క ప్రజారాజ్యం అనేటువంటి దాన్ని, నా ప్రభుత్వం అనేటువంటి దాన్ని, ప్రజాహితాన్ని కూడాను నేను కోరవలసి వస్తుంది.
0: ఇఫ్ ఐఎమ్ టు సాటిస్ఫై ఇన్ ఎవ్రీ రెస్పెక్ట్, I have to think of the welfare of my people.
1: Okavela prajachemamnu kadutagalte nen sitaneena vadaltanu kani prajalnu nen vadalanu aneetundi promise chesadu.
0: When it is a conflict between the welfare of the people and Sita, I am prepared to give up Sita.
1: Anduvalane okanoka samayam lopala oka chaakalivaadu edo maata annadani prajachemamunakai aadarshavantamainatundi oka maata nimittamai taanu sitaneena adavulaku pampadu kani taanu చాకలవానికి ఏ విధమైనటువంటి శిక్షను అందించలేదు.
0: బికాస్ ఆఫ్ వన్ వాషర్మన్ సెడ్ హీ సింప్లీ ఫాలోడ్ అండ్ డ్రాప్ సీత దేర్ ఇన్ ద ఫారెస్ట్ బట్ హీ డిడ్ పనిష్ దట్ వాషర్మన్.
1: అనగా ఇలాంటి చిన్న చిన్న పదములు ఎందు కూడాను ఆనాడు ప్రతి దాని ఎందు లక్ష్యముంచేటువంటి వాడు రామచంద్రుడు.
0: రామ హ్యాడ్ పర్పస్ అండ్ ఎయిమ్ బిహైండ్ ఎవ్రీథింగ్.
1: ఎలాంటి ప్రమాణం నేను ఇస్తున్నాను,
0: వాట్ కైండ్ ఆఫ్
1: ఎలాంటి ప్రమాణం నా చేత చేయించుకుంటున్నారు,
0: వాట్ ఈస్
1: అనేటువంటి దాన్ని లక్ష్యంలో ఉంచుకొని ప్రతి దానికి కూడాను తాను అంగీకరించటమో లేక అంగీకరించకపోవటమో జరుగుతూ వచ్చింది.
0: ఫర్ ఆల్ ద ప్రామిసెస్ అండ్ ఓత్ హీ ఈస్ టు టేక్ హీ ఎంక్వైర్డ్ ఎవ్రీథింగ్ అండ్ యాక్సెప్టెడ్ సమ్టైమ్స్
1: ఆనాటి సత్యమునకు ఈనాటి సత్యమునకు ఉండినటువంటి వ్యత్యాసం.
0: దట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ ట్రూత్.
1: ఈనాడు ఏదో పురోహితుడు ఏం చెప్పినాము మమా మమా మమా అని గుడ్డిగా ఒప్పుకోవటం.
0: టుడే వాట్ ఎవర్ పురోహిత్ సేస్ వి సే మమా ఎస్ ఎస్.
1: కానీ ఆనాటి రాజులు అంత సులభంగా ఒప్పుకునేటువంటి వారు కాదు.
0: కింగ్స్ డిడ్ నాట్ యాక్సెప్ట్ ఇన్ దోస్ టైమ్.
1: అంతరార్థాన్ని గుర్తించుకుని వర్తించేటువంటి రాజులు ఆనాటి రాజులు.
0: కింగ్స్ ఇన్ దోస్ డేస్ న్యూ వెరీ వెల్ ది ఇన్నర్ ఇన్ మీనింగ్ అండ్ దెన్ యాక్సెప్టెడ్.
1: ఏదో అక్కడితో ఇంకా రాములతో వ్యవహారం ఉండకూడదని విరమించుకున్నారు. సరే నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చూసుకోమన్నారు.
0: దే డ్రాప్ దట్ ప్రపోజల్ అండ్ వాంటెడ్ రామా టు గో ఇన్ హిస్ ఓన్
1: వే. నీ ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా పరిపాలించాలో ఏ విధంగా సంతోష పెట్టాలో అది నాకు తెలుసు, నాకు వదిలిపెట్టమన్నాడు.
0: రామా సెడ్ లీవ్ మీ అలోన్, లీవ్ ఇట్ టు మీ, ఐ నో వెన్ వేర్ హౌ వై టు బ్లెస్ ఎ పర్సన్ మేక్ హిమ్ హ్యాపీ.
1: జరిగిపోయింది వివాహం.
0: వెడ్డింగ్ వాస్ పర్ఫార్మ్డ్.
1: ఇంకా అందరూ చేరి వధువు ఇంటికి వెళ్లారు.
0: All group and they went to bride's residence.
1: అంత చక్కగా సక్రమంగా జరుగుతూ ఉన్నాయి.
0: All arrangements are
1: well. జరిగే సమయంలో విశ్వామిత్రుడు వచ్చాడు.
0: In the meantime విశ్వామిత్ర came.
1: రామలక్ష్మణ,
0: రామలక్ష్మణ,
1: ఇది నా కడపటి ఆశీర్వాదము.
0: This is the ultimate blessings I am conferring.
1: నేను ఇక్కడి నుంచి ఇకను హిమాలయంకు వెళ్తున్నాను.
0: From here I am proceeding to Himalayas.
1: అన్నాడు.
0: He said.
1: అనేటప్పటికీ రాములు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, ఈ దశరథ మహారాజు అందరూ కూడాను భోజనం దగ్గర నుంచి లేచారు.
0: రామలక్ష్మణ భర్త శత్రుఘ్న దశరథ ఎంపరర్ ఆల్ గాట్ అప్.
1: సీతారామ కళ్యాణ నిమిత్తమై నేను ఇంతవరకు నిచ్చగలిగాను, నా పని జరిగిపోయింది, నేను ఇంకా వెళుతున్నాను అన్నాడు.
0: విశ్వామిత్ర సెడ్ ఐ స్టేడ్ హియర్ అంటిల్ దిస్ వెడ్డింగ్ ఈజ్ ఓవర్, నౌ ఐఎమ్ రిటర్నింగ్.
1: శ్రీమన్నారాయణుడే పుట్టి శ్రీ లక్ష్మీదేవియే అవతరించి ఈ ఇరువురి కళ్యాణము నా చేతుల ద్వారా చేయటం, ఇంతకంటే నాకు భాగ్యం ఏమున్నది.
0: How lucky I am. What else I want? I have performed the marriage of Veri Narayana and Adilakshmi.
1: భాగ్యము అక్కర్లేదు.
0: I don't want anything more.
1: ఎట్టి స్థానము నాకు అక్కర్లేదు.
0: I don't want any position.
1: ఈ శరీరాన్ని వదటమే నా యొక్క కర్తవ్యం అన్నాడు.
0: Now the only thing is to drop this body.
1: ఆనాటి నుండి ఈ రామాయణంలో ఎక్కడ కూడా ఇంకా విశ్వామిత్రుని పేరే లేదు.
0: Later you don't find Vishwamitra name anywhere in Ramayana.
1: కనుక అతని విశ్వామిత్రుని సాగనంపి
0: దశరథ
1: మహారాజు కంటిదారాలు కార్చుకుంటూ
0: దశరథ వాజ్ షెడ్డింగ్ టియర్స్.
1: నా కుమారుడికి చేసినటువంటి ఉపకారాన్ని ఏ జన్మమునకు కూడా నేను మరవలేనని తన కృతజ్ఞతను చాలా చెప్పుకున్నాడు.
0: దశరథ ఎక్స్ప్రెస్ హిస్ గ్రాట్యూట్యూడ్ సేయింగ్ దట్ హీ కెనాట్ థ్యాంక్ హిమ్ అడిక్వేట్లీ.
1: అస్త్ర శస్త్రములంతా కూడాను రామచంద్రునికి అందించాడు విశ్వామిత్ర.
0: విశ్వామిత్ర గేవ్ ఆల్ ద వెపన్స్ అండ్ థాట్ ఆల్ ప్రొసీజర్స్ వర్క్ హిస్టరీ. దీనికి
1: పూర్వం ఒక ఆరో తప్ప మిగిలినటువంటి శక్తివంతమైనటువంటివి రాముల దగ్గర లేవు.
0: Excepting arrow, Rama was not in possession of any powerful weapons.
1: కరుకనే శబ్ద ప్రమాణంతో కూడినటువంటి ఒక అస్త్రములు కూడాను ఈ రాములకు అందించాడు.
0: విశ్వామిత్ర గేవ్ ఆల్ పవర్ఫుల్ వెపన్స్.
1: రామా దేనికోసం నీకు ఇస్తున్నాను?
0: వై ఆమ్ ఐ గివింగ్?
1: దీనికి సర్వశక్తులు ఇచ్చినటువంటి వాడు నీవే.
0: ఇన్ఫాక్ట్ యూ గేవ్ ఆల్. నీవు
1: సర్వజ్ఞుడవు,
0: యు నో ఆల్,
1: సర్వవ్యాపకుడవు, సర్వశక్తిమయుడవు,
0: పవర్ఫుల్.
1: ఇవి నీ దగ్గర ఉండవలసిందే కానీ నా దగ్గర ఉండవలసింది కాదు.
0: దీస్ పవర్ఫుల్ వెపన్స్ షుడ్ బి విత్ యూ.
1: ఎందుకనగా
0: రీజన్
1: లోకక్షేమం అంతా కూడా నీ హస్తం పైన ఆధారపడి ఉంటుంది.
0: బికాస్ ది వెల్ఫేర్ ఆఫ్ ది హోల్ వరల్డ్ లైస్ ఇన్ యువర్ హ్యాండ్స్.
1: కనుక నీకు ఇచ్చిన,
0: సో ఐ గేవ్ యూ.
1: నావి కాదు ఇవన్నీ,
0: దే డోంట్ బిలాంగ్ టు మీ
1: అని చెప్పి ఓదార్చి వారితో నమస్కారం చేయించుకుని విశ్వామిత్రుడు బయలుదేరి వెళ్లాడు.
0: సో సేయింగ్ హీ రిసీవ్డ్ ఆల్ అప్రిసియేషన్ సాల్యుటేషన్స్ అండ్ రిటర్న్.
1: రామచంద్రుడు,
0: రామచంద్ర,
1: భరత శత్రుఘ్నులు,
0: భరత శత్రు,
1: తమ తమ పత్నిలో చేర్చ అన్ని విధాల ప్రయాణముకు సిద్ధమయ్యారు.
0: దే వర్ రెడీ టు అండర్టేక్ ట్రావెల్ విత్ దేర్ వైవ్స్.
1: కానీ
0: బట్
1: మాండవి, శత్రుఘ్ని భార్య శృతకీర్తి, మేమింకా కొంతకాలం తర్వాత వస్తాము అని చెప్పారు.
0: మాండవి అండ్ శృతకీర్తి సెట్ విల్ ఫాలో యూ ఆఫ్టర్ సమ్ టైమ్.
1: దశరథుడు చెప్పాడు ఇది వీలు కాదు.
0: దర్శన సెట్ ఇస్ నాట్ పాసిబుల్.
1: ఎందుకంటే వీరిద్దరు కూడా కుశధ్వజుని బిడ్డలు.
0: బికాస్ దీస్ టూ ఆర్ డాటర్స్ ఆఫ్ కుశధ్వజ.
1: కనుక నేను నలుగురు కూడా ఒకే పర్యాయం వెళ్ళాలి అన్నారు.
0: సో ఆల్ ది ఫోర్ షుడ్ స్టార్ట్ నౌ.
1: శృతకీర్తి అనేటువంటిది ఆమె చక్కగా శకునములు తెలిసినటువంటి వ్యక్తి.
0: శృతకీర్తి నోస్ ఆల్ ది ఓమెన్ ఆస్పిషియస్ మోమెంట్.
1: ఏది విన్నప్పటికీ అది కీర్తికి సంబంధించినటువంటి యొక్క వ్యక్తిగా భారత్ వచ్చింది.
0: Whatever he listens to, she will know.
1: కనుకనే ఆమె పేరు శృతకీర్తి అని పెట్టారు.
0: As she is the one of reputation, she is called శృతకీర్తి.
1: చెప్పింది మెత్తగా మాండవితో, అక్క ఈనాడు వెళ్ళటం మంచిది కాదు అని.
0: శృతకీర్తి సెట్ సాఫ్ట్లీ టు మాండవి.
1: ఈ మాండవి వచ్చి ఊర్మిళతో చెప్పింది.
0: మాండవికి సెట్ టు ఊర్మిళ.
1: ఊర్మిళ వచ్చి సీతతో చెప్పింది.
0: ఊర్మిళ టోల్ టు సీత.
1: సీత చెప్పింది.
0: సీత సెట్
1: పిచ్చిదానా, భగవంతుడే మన వెంట వస్తుండగా ఈ ముహూర్తాలు మనకెందుకు?
0: వెన్ గాడ్ హింసెల్ఫ్ ఈజ్ ఇన్ అవర్ కంపెనీ, వై ఆర్
1: కాలమే అతని స్వరూపము.
0: ద టైమ్ ఈజ్ హిస్
1: కాలం అంతయు అతని హస్తంలో ఉంటుండాలి.
0: టైమ్ ఈజ్ ఇన్ హిస్ హ్యాండ్.
1: కాలాత్మకుడు, కాలకాల స్వరూపుడు, కాల నియమితుడు అటువంటి పరమాత్ముడే మన వెంట ఉండగా ఈ కాలమును చూడనక్కర్లేదని.
0: ఈజ్ ద టైమ్ ఈజ్ బియాండ్ టైమ్, యూ డోంట్ నీడ్ టు బి మైండ్ఫుల్.
1: ఒకవేళ ఇలాంటి ఏమైనా కొన్ని అభ్యంతరాలు జరిగినప్పటికీ రాములే చూసుకుంటాడు.
0: Even if there are any obstacles on the way, Rama will take care of us.
1: ఆయన ధైర్యం చెప్పింది. నలుగురు ప్రయాణం అయ్యారు.
0: He said all encouraging words.
1: కూర్చున్నారు.
0: They sat in the chariot.
1: ఈ యొక్క మిథిలాపుర ప్రజలందరూ కూడాను కంటిదారలు కారుస్తున్నారు.
0: All inhabitants of Mithilapura were shedding tears.
1: మహా కర్మయోగి జనక మహారాజు.
0: జనక ఇస్ ద వన్ ఆఫ్ యాక్షన్.
1: ఏ యొక్క అటాచ్మెంట్ కూడా లేనటువంటి వాడు.
0: హెస్ నో ట్రేస్ ఆఫ్ అటాచ్మెంట్.
1: ఏనాడు కూడా ఒకదానికి విచారం చేసినటువంటి వాడు కాదు.
0: నో డే హీ వాస్ వరీడ్ ఆఫ్ ఎనీథింగ్.
1: జనక మహారాజు కూడాను
0: సచ్ ఎన్ ఎంపరర్ జనక
1: ఇరువురిని దగ్గర చేర్చుకుని కంటిదారలు కార్చాడు.
0: హీ బ్రాట్ బోత్ ఆఫ్ హిస్ డాటర్స్ అండ్ స్టార్టెడ్ షెడ్డింగ్ టియర్స్.
1: ఎందుకు ఈ జనక మహారాజు ఈ విధంగా దుఃఖిస్తున్నాడని ప్రజలందరూ కూడా ఆశ్చర్యపడ్డారు.
0: People were very much surprised watching Janaka shedding tears.
1: ఇది దుఃఖం కాదు నాయన.
0: It's not grief.
1: ఈ ప్రకృతి పరమాత్మ యొక్క చేరికను నేను చూడాలని ఎంతకాలం నుంచి ఆశించాను.
0: I have been longing to see the combination union of nature and divinity.
1: ఇది ఏ unity.
0: This is unity.
1: ఇంతకంటే డివినిటీ మనకేం కావాలి?
0: వాట్ మోర్ డివినిటీ?
1: ప్రకృతి పరమాత్మ యొక్క చేరికనే జరిగింది.
0: ఇట్ ది యూనియన్
1: నా హస్తముల ద్వారా జరిగింది. ఈ ఆనందం నేను భరించుకోలేకపోతున్నాను.
0: ఇట్ ది యూనియన్ ఆఫ్ గాడ్ అండ్ నేచర్. దిస్ ఐ హావ్ డన్ విత్ మై ఓన్ హ్యాండ్
1: చెప్పి తన రాజ్యమును, తన సర్వస్వమును, తన శక్తినంతా కూడాను వీరికే అప్పగించాడు.
0: He handed over all his kingdom and all his property.
1: అనేక మంది దాసులను పంపించాడు.
0: He sent so many servants.
1: రథములు, గజములు, తురగములు, వేణు అంతా కూడాను పంపించాడు వీరితోనే.
0: And he sent the chariots and horses and
1: elephants. మిథిలాపురంలో ఇవన్నీ కదిలినాయి.
0: They started moving from Mithila.
1: ఓ పెద్ద ధ్వనులంతా వినిపిస్తున్నాయి.
0: Loud sound around.
1: మధ్య మార్గములో ప్రవేశించారో లేదో ఒక పెద్ద బాంబు వలె శబ్దం వినిపించింది.
0: As they reached the halfway, they heard very loud sound like thunder.
1: నిలు, నిలు అన్నాడు.
0: He said, stop, stop.
1: ఎవరు రాలి రథం దిగి చూస్తే పరశురాముడు.
0: The moment they got down from the chariot, they saw పరశురామ.
1: ఈ పరశురాముడు రాములు శివధనస్సును విరిచాడని, దైవశక్తిని తక్కువ అవమానపరిచినావని ఇతనిపై యుద్ధం చేయడానికని వచ్చాడు.
0: పరశురామ వాజ్ రెడీ టు ఫైట్ విత్ రామ బికాస్ హీ బ్రోక్ దట్ బౌ శివధనస్సు, బికాస్ హీ హస్ పుట్ దట్ డివైన్ పవర్ టు షేమ్.
1: నీకు శక్తి ఉన్నదని ఆ పుచ్చిపోయినటువంటి దానిని నీవు విరిచినావు
0: రామ. బికాస్ యు ఆర్ సో పవర్ఫుల్ యూ కుడ్ బ్రేక్ దట్ డస్ట్.
1: ఇప్పుడు నా పరశును దీన్ని విరుచు, అప్పుడు నీ చూస్తా నీ శక్తి అన్నాడు.
0: ఐ విల్ సీ యువర్ పవర్ ఇఫ్ యు ఆర్ రెడీ టు బ్రేక్ దిస్ బౌ ఆన్ మై హ్యాండ్.
1: రాములు రెండు చేతులు జోడించి,
0: రామ విత్ బోత్ ది ఫోల్డెడ్ హ్యాండ్స్,
1: పరశురామ,
0: పరశురామ,
1: నీతో యుద్ధం చేసే దీనికి నేను సిద్ధంగా లేను.
0: ఐఎమ్ నాట్ రెడీ టు ఫైట్ విత్ యూ.
1: నీకేదైనా డౌట్ గా ఉంటే అడుగు, తప్పక నేను తీరుస్తానన్నాడు.
0: ఇఫ్ యూ ఎనీ డౌట్స్ ఐ సర్టన్లీ క్లారిఫై.
1: ఆ అస్త్రాన్ని ముందు పారేశాడు.
0: అండ్ హి త్రూ దట్ అసైడ్.
1: ఒక్క తూరు తీశాడు, రాములు విరిచాడు.
0: రామ పిక్డ్ ఇట్ అప్ అండ్ బ్రోక్ ఇట్ అట్ వన్స్.
1: విరిచిన తక్షణమే పరశురాముడు రాముల పాదం పైన పడ్డాడు.
0: ఇమ్మీడియట్లీ పరశురామ ఫెల్ ఎట్ ది ఫీట్ ఆఫ్ రామ.
1: అనగా ఏమిటి దీని యొక్క అంతరార్థము?
0: వాట్ ఇస్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ హియర్?
1: భగవంతునికి 16 కళలు.
0: గాడ్ హ్యాస్ 16 ఫ్యాసెట్స్.
1: ఈ 16 కళల లోపల 12 కళలంతా కూడా శ్రీరామచంద్రునివి.
0: 12 బిలాంగ్ టు శ్రీరామ.
1: ఇంకా 3 కళలు కూడా భరత శత్రుఘ్న లక్ష్మణునివి.
0: ద రిమైనింగ్ 3 బిలాంగ్ టు భరత.
1: 15 అయిపోయినాయి.
0: 15 ఓవర్.
1: పరశురాముడి దగ్గర ఒక శక్తి ఉంటుండాలి.
0: పరశురామ హ్యాస్ వన్ మోర్ ఫ్యాకల్టీ.
1: దానిని శ్రీరామచంద్రుడికి అందించే నిమిత్తమై ఇంత ఆర్భాటం చేసుకుంటూ వచ్చాడు.
0: టు పుట్ అప్ ఆల్ దిస్ షో టు సరెండర్ ద రిమైనింగ్ ఫ్యాసెట్ విత్ హిమ్.
1: తనవి తనకు అందించే నిమిత్తమై వచ్చాడు.
0: ఓన్లీ టు ఆఫర్ దట్ విచ్.
1: కానీ రామాయణం రాసేటువంటి వారు కానీ, దీనిని వినేటువంటి వారు కానీ రాముల పైన ద్వేషంతో వచ్చాడని భావిస్తుంటారు. ఇది ద్వేషము కాదు, సరెండర్ అప్పచెప్పడం కోసం వచ్చాడు.
0: దోస్ హూ హావ్ గాన్ త్రూ ద టెక్స్ట్, దోస్ హూ హావ్ లిసన్ టు దాట్, దే థింక్ దట్ పరశురామ కేమ్ టు ఫైట్ విత్ హిమ్. నో,
1: కళ్ళతో చూడినటువంటి వాడు శ్రీరామచంద్రుడు అయిపోయినాడు, పరిపూర్ణుడైపోయినాడు శ్రీరామచంద్రుడు.
0: శ్రీరామచంద్ర ఇస్ టోటల్ ఫుల్ నౌ విత్ ఆల్ ది 16 ఫేసెస్.
1: కానీ పరశురామును చూసిన తక్షణమే దశరథుడు, వశిష్ఠుడు వీరందరూ కూడా చాలా భయపడుతూ వచ్చారు.
0: వాచింగ్ పరశురామ దేర్ దశరథ వశిష్ఠ అవర్
1: మంగళకరంగా ఇంత విజయాన్ని సాధించినటువంటి మనము ఇప్పుడు ఈ విధమైనటువంటి దీంట్లో ఏ విధమైనటువంటి విపత్తునకు కారణమవుతామో ఏమో అని
0: ఎవరు వెరీ మచ్ అజిటేటెడ్ వరీడ్ బికాస్ హావింగ్ బీన్ సో సక్సెస్ఫుల్ సో లాంగ్ వాట్ విల్ హ్యాపెన్ నౌ.
1: శ్రీరామచంద్రుడు చిరునవ్వులతోనే చంద్రుడు దొక్కుతున్నాడు.
0: బట్ రామా వాజ్ స్మైలింగ్ ఆల్ ద టైమ్.
1: భగవంతుడు ఎలాంటి పరిస్థితులు ఎందుకులను ఏ విధమైనటువంటి యొక్క ఉపద్రవానికి తాను మారేటువంటి ముఖం కాదు.
0: God will never show any facial expression because of agitation. He is always in a state of bliss.
1: అతను ఎట్టి పరిస్థితులు ఎందుకులను అతని తేజస్సు మారదు.
0: Under any circumstance there will be no change in the brilliance.
1: కనుకనే ప్రతి మానవుని ఓజస్సు ఉండటం వల్ల మారుతుండాలి, తేజస్సు ఉండటం చేత మారదు. ఇది దైవత్వం యొక్క ప్రధానమైనటువంటి యొక్క కళ.
0: It's only the divine who has got out all that radiance, the brilliance.
1: ప్రాకృతమైనటువంటి శక్తులతో ఆనందపడేటువంటి వాడు మానవుడు.
0: Only man delights himself with the worldly power.
1: దివ్యత్వం చేత ఆనందాన్ని పడి అనుభవించి అందించేటువంటి వాడు దివ్యత్వమైన దైవత్వం.
0: It's only God who delights himself because of the divinity they manifest expresses to others.
1: సుఖంగా అయోధ్యను చేరారు.
0: They all reached Ayodhya.
1: అయోధ్య వాసులందరూ కూడాను,
0: all those people there in Ayodhya,
1: స్వాగతం చెప్పే నిమిత్తమై,
0: to welcome them,
1: ఎన్ని విధములైనటువంటి వైభవాలు చేసుకుంటూ ఉన్నారు.
0: They made all sorts of festivity and gaiety.
1: ఈ స్త్రీలు పురుషులకు వారి ఆనందాన్ని పట్టలేకపోయారు.
0: Men and women were ecstatic.
1: ఎవరికి తగిన రాగాలు వారు తీస్తున్నారు,
0: each one
1: ఎవరు తగిన పాటలు వారు పాడుతున్నారు, ఎవరు తగినటువంటి మంగళహారతులు వారు ఇస్తున్నారు. ఎక్కడ చూసినా కాని శుభకర్మే శుభ సూచనలే.
0: ఆల్ స్టార్టెడ్ సింగింగ్ ఇన్ దేర్ ఓన్ స్టైల్, ఆల్ స్టార్టెడ్ గివింగ్ హారతి, ఎవ్రీవేర్ యూ ఫైండ్ ఆస్పిషియస్నెస్.
1: ఒకరు వచ్చారు, రామా నీ దయ రాధా.
0: వన్ కేమ్ అండ్ సెడ్ రామా
1: ఆనంద నిలయ, రామా నీ దయ రాధా.
0: ఓ రామా డోంట్ వీ డిజర్వ్ యువర్ కంపాషన్ యువర్ కైండ్నెస్.

0: father.
1: What happened in the past is all the goodness and the merit of the parents. Oh Rama, don't we deserve your compassion?
0: ఈ విధంగా పాడుతూ రాముని పాదాల పైన పడింది.
1: సో సింగింగ్ దే ఫెల్ అట్ ది ఫీట్ ఆఫ్ రామ.
0: ఆమెను ఆశీర్వదించాడు.
1: హీ బ్లెస్డ్ హర్.
0: తిరిగి భవనములో ప్రవేశించాడు.
1: అండ్ దెన్ హీ స్టెప్డ్ ఇన్ టు హిస్ ప్యాలెస్.
0: ఈ ప్రవేశించినప్పటి నుంచి ఇంకా 10 దినములు ఇన్నము పండుగలే.
1: 10 డేస్ ఫుల్ ఆఫ్ ఫెస్టివల్స్.
0: ఈ గ్రామస్తులందరూ రావటము, వారి వారికి తగినట్టు రీతిగా అయితే నీ గౌరవించటము, ఏదో అందించటము, ఇలాంటివంతా జరుగుతూ వచ్చింది.
1: ఆల్ సిటిజన్స్ ఎక్స్టెండెడ్ దేర్ కర్టిసీస్ అండ్ పెయిడ్ ద రెస్పెక్ట్.
0: కానీ భగవంతుడు దేనిని కూడా అందుకునేటువంటి స్వభావం కాదు.
1: బట్ గాడ్ విల్ నాట్ రిసీవ్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీవన్.
0: భగవంతుని హస్తం ఇచ్చేటువంటిదే కానీ పుచ్చుకునేటువంటిది కాదు.
1: గాడ్స్ హ్యాండ్ ఈజ్ ఆల్వేస్ గివింగ్ అండ్ గివింగ్.
0: నిరంతరము తన హస్తం ఈ విధంగానే ఉంటుంటారు.
1: సో హిస్ హ్యాండ్ విల్ ఆల్వేస్ బి అప్.
0: ఒక్కదానికి మాత్రమే ఈ విధంగా పోతుంది.
1: బట్ ఫర్ వన్ థింగ్ ఓన్లీ హి స్ట్రెచెస్.
0: అదే ప్రేమ.
1: దట్స్ లవ్.
0: దైవము సత్య ధర్మములు తీర్చనే జీవించడానికి ప్రయత్నించేటువంటిది.
1: గాడ్ ఆల్వేస్ ట్రెడ్స్ అలాంగ్ ది పాత్ ఆఫ్ ట్రూత్ అండ్ రైట్.
0: మానవుని ఎందుకు దైవత్వాన్ని నిరూపించాలంటే సత్య ధర్మంతోనే మనం నిరూపించాలి.
1: ఇన్ ఆర్డర్ టు డెమోన్స్ట్రేట్ డివినిటీ ఇట్స్ ఓన్లీ పాసిబుల్
0: సత్యం ఎక్కడో దైవం అక్కడ.
1: వేర్ దేర్ ఇస్ ట్రూత్
0: ధర్మం ఎక్కడో దైవం అక్కడ.
1: వేర్ దేర్ ఇస్ ధర్మ దేర్ ఇస్ గాడ్.
0: ఈ సత్య ధర్మము లేనటువంటి వారి దగ్గరనే దయ్యాలు తాండవం ఆడుతుంటాయి.
1: వేర్ దేర్ ఇస్ నో ట్రూత్ అండ్ ధర్మ దేర్ ఇస్ నో దైవ గాడ్ బట్ దేర్ ఇస్ దయ్యా ద డెమన్.
0: కనుకనే దయ ధర్మములు అనేటువంటి దానిని మనం సంపాదించుకునే నిమిత్తమై దైవాన్ని మనం ప్రార్థించాలి.
1: ఇన్ ఆర్డర్ టు అక్వైర్ దీస్ ట్విన్స్ ది ట్రూత్ అండ్ రైచియస్నెస్ వి షుడ్ ఆఫర్.
0: ఈ విధంగా కాలం జరుగుతూ ఉండగా
1: యాజ్ టైమ్ పాస్ బై
0: భరతుడు శత్రుఘ్నుడు తన మేనమామ అయినటువంటి వాడు వచ్చి తన రాజ్యమునికి రమ్మని కొంతకాలం అక్కడ జీవించాలని నాతో ఉండాలని వారు కోరుకున్నారు.
1: భరత శత్రుఘ్న were invited by their uncle so that they could spend some time.
0: రాజ్యమునకు తీసుకుని వెళ్ళారు.
1: They were taken to Kekaya Rajya.
0: 12 సంవత్సరములు రామలక్ష్మణులు మాత్రమే అయోధ్యలో ఉంటుండి ఈ వృద్ధుడైనటువంటి దశరథుని సేవలు చేసుకుంటూ పరిపాలనా విధానాన్ని చక్కగా తీర్చిదిద్దుతూ వస్తున్నాడు రాముడు.
1: ఫర్ 12 లాంగ్ ఇయర్స్ రామలక్ష్మణ స్పెంట్ ఆల్ ద టైమ్ విత్ దశరథ సర్వింగ్ హిమ్ లర్నింగ్ దిస్ పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్.
0: తండ్రికి ఏమాత్రమైన కూడా శ్రమ కలిగించేటువంటి వాడు కాదు.
1: దే నెవర్ పుట్ టు ఫాదర్ దశరథ ఎనీ ట్రబుల్.
0: సలహాలు ప్రభువు చేయవలసినటువంటి కర్తవ్యాలు చక్కగా నిర్వర్తిస్తూ వస్తున్నాడు.
1: రామ వాస్ డిశ్చార్జింగ్ ఆల్ ది డ్యూటీస్ ఆఫ్ ఎ కింగ్.
0: ఒకనాటి రాత్రి
1: వన్ నైట్
0: దశరథ మహారాజు
1: దశరథ
0: పండుకున్నాడు.
1: హి వాస్ స్లీపింగ్.
0: కానీ దాహం వేసింది.
1: హి వాస్ థర్స్టీ అట్ దట్ మోమెంట్.
0: ఒక జగ్గును తీసుకుని ఒక టంబ్లర్ లో నీరు పోసుకోవాలని ప్రయత్నించాడు.
1: హి వాస్ ట్రైయింగ్ టు కలెక్ట్ వాటర్ ఇన్ టంబ్లర్ అవుట్ ఆఫ్ ద జగ్.
0: జగ్గును పట్టేటప్పటికి చెయ్యి అదిరింది.
1: యాజ్ హి కాట్ హోల్డ్ ఆఫ్ ది జగ్ ద హ్యాండ్ స్టార్టెడ్ షివరింగ్.
0: ఇంకా నిద్రపోలేదు.
1: హి డిడ్ంట్ స్లీప్ దేర్ ఆఫ్టర్.
0: ఇంద్రియ నిగ్రహము లేనటువంటి నేను, నా దేహమే నా యొక్క అదుపులో లేనటువంటి యొక్క నేను, రాజ్య పరిపాలన చేసే అధికారం నాకు లేదు.
1: Then he entertained this idea. I have no authority to be the king any longer because I lost control over my body.
0: Chikara aanati yokka rajulu yokka dharmamu rajulu yokka patuttamu rajulu yokka divya shaktulanu ye vidhanga gurtistu vacharu.
1: That was those days when they could know that divine
0: na
1: power within.
0: Naa indriyam nenu nigrahinchukolekapothunnanu.
1: I have no control on my body.
0: Naa hastamle naa swadhinamlo ledu.
1: My hands are
0: ilanti vaadanu inta rajyanni nenu eritiga yeyagalanu.
1: How can I administer?
0: Naa arhata kaadu.
1: I don't deserve.
0: అన్నాడు వశిష్ఠుడు వారిని పిలిపించాడు.
1: ఈ సమండ్ వశిష్ఠ
0: తెల్లవారు లేచినప్పటికి రామునికి పట్టాభిషేకం చేయాలి.
1: నెక్స్ట్ మార్నింగ్ రామ షుడ్ బి కరోనేటెడ్.
0: ఈనాటి రాజ్యాలు మీరు చూస్తున్నారు.
1: యు నో ది మోడర్న్ అడ్మినిస్ట్రేషన్.
0: కన్నులు పోయినా, చెవులు పోయినా, కాళ్లు పోయినా, చేతులు పోయినా, క్రెయిన్ లో తీసుకుని ట్రెయిన్ లో ఎక్కించినప్పటికీ వాళ్ళు ఇంకా రాజ్యమేళల్లని ఆశిస్తున్నారు.
1: Today you know what's happening. They may be blind, deaf or dumb or handicapped or lifted by crane. They cannot even write. They don't have even proper
0: eyesight.
1: They can't listen properly.
0: రాజ్యంలో చేరటం చేతనే ఈ దేశమంతా ఈ విధమైనటువంటి యొక్క దుర్భిక్షకు గురి అయిపోయింది. మొత్తం తగ్గిపోయింది కనుక నేను అర్హుడను కాదని తానే తానే విసర్జించుకున్నాడు.
1: దశరథ డ్రాప్డ్. He doesn't want to be a king any longer.
0: చక్కగా విచారణ చేస్తే రాజులు ఎంత ధర్మపరులో, ఎంత న్యాయవంతులో, ఎంత సత్యవాక్ పరిపాలకులో ఇక్కడ చక్కగా మనకు బోధపడుతుంది.
1: You can understand kings how righteous they were, the justice they had with them.
0: తెల్లవారు లేచారు.
1: They got up next morning.
0: విషయాన్ని సంప్రదించారు.
1: They consulted.
0: వశిష్ఠ వారు చెప్పారు.
1: Vasishtha said.
0: భరత శత్రుఘ్నులు ఇక్కడ లేరు కదా అన్నాడు.
1: They said, Bharata Shatrughna are not here.
0: వారు ఉండనక్కర్లేదు.
1: They need not be.
0: నా సంకల్పం అప్పటికప్పటికే జరగాలి.
1: What I thought must happen.
0: నేను చేసేది దోషం ఏం కాదు.
1: There's no mistake in what I did.
0: రాముడు దీనికి సమర్థుడు.
1: Rama is eligible.
0: జ్యేష్ఠ పుత్రుడు.
1: Eldest.
0: సర్వజ్ఞుడైనటువంటి వాడు.
1: Is all knowing.
0: సర్వ విధముల కూడాను అర్థం చేసుకునేటువంటి వాడు.
1: He understands everything.
0: ఈ రాజ్యమునకు ఈ రాముడు తప్ప మరొకరు చేయడానికి వీలు కాదండి.
1: Rama is the only deserving one to be the king.
0: ఇంకా అంగీకరించారు ఈ వశిష్ఠుల వారు కూడాను, గ్రామ పెద్దలందరూ కూడాను ఆనందించారు.
1: Vasishtha accepted and all elders were happy about this.
0: ఆ జనమంతా కూడాను రాముని ఇక్కడ ఇది చేస్తున్నారని చెప్పని, ప్రియదర్శనం ప్రియదర్శనం ప్రియదర్శనం అని ఆ ప్రజలంతా కూడాను రాములకు ప్రియదర్శన అని పేరు పెట్టారు.
1: All people gave the title to Rama, Priyadarshana.
0: మా ప్రియదర్శనం మా పాలకుడుగా ఉన్నాడు.
1: ప్రియదర్శన ఇస్ అవర్ రూలర్ నౌ.
0: ప్రియదర్శనం అంటే ఇప్పుడు వచ్చినటువంటి పేరు కాదు, రామునకు ప్రజలు పెట్టినటువంటి పేరు ప్రియదర్శన.
1: ప్రియదర్శన ఇస్ నాట్ ది మోడర్న్ నేమ్, ఇట్ ఇస్ ద టైటిల్ గివెన్ బై ది పీపుల్ టు రామ.
0: అనగా ప్రజలందరినీ ప్రేమతో పాలించేటువంటి వాడు.
1: ఇట్ మీన్స్ ద వన్ హూ లవ్స్ పీపుల్.
0: ప్రేమ తప్ప దైవానికి మరొక గుణమే ఉండదు.
1: God has only this quality, love.
0: కానీ ఈ యొక్క దీనిని అందరూ అర్థం చేసుకోలేరు.
1: This is not understood by all.
0: అన్ని సిద్ధం చేస్తూ వచ్చారు.
1: All arrangements were ready.
0: కానీ
1: బట్
0: ప్రతి మంచి కార్యమునకును ఒక చెడ్డ కార్యం అడ్డు తగులుతుంటుంది.
1: ఫర్ ఎవ్రీ గుడ్ యాక్టివిటీ దేర్ బీన్ అబ్స్టకల్.
0: ఈ వైభవాలంతా చూచింది ఈ మందర.
1: మందర సాల్ దిస్ గ్రాండియర్.
0: ఈ మందరకు రాముని పైన కోపము.
1: మందర ఇస్ యాంగ్రీ.
0: దేనికోసం?
1: వాట్ ఫార్?
0: ఒక దినము కౌసల్య రూమ్ నుంచి తన యొక్క కైకర రూమ్కు వెళుతుండాలి రోడ్డు లోపల.
1: One day she was proceeding towards Kausalya, leaving from Kaika's house.
0: Akkada okkokari bhavanam veru veruga untuntadi.
1: The palaces were separate then.
0: Kani Ramalakshmana Bharata Shatrughnulanta chinnappudu aadukuntu untunnaru ballo.
1: Ramalakshmana Bharata Shatrughna were boys were playing with the ball.
0: Ee Ramulu kottetappudiki aa yokka mandara veepuku poi tagilindi.
1: When Rama had hit the ball, it touched the back of Mandara.
0: Ramulu navvaledu.
1: Rama didn't laugh.
0: కాని లక్ష్మణ భరత శత్రుగులు ఇంకా వీరితో ఆడుకుంటున్నటువంటి ఒక గ్రామ పిల్లలు కూడాను పక్కును నవ్వారు.
1: లక్ష్మణ భరత శత్రుగులు అదర్ బాయ్స్ లాఫ్డ్ ఇమీడియట్లీ.
0: ఎందుకోసం నవ్వారు?
1: వై డిడ్ ది లాఫ్?
0: మందర వీపు ఇంకా తగిలేటప్పటికీ మందర ఎగిరింది.
1: ద మూమెంట్ బాల్ టచ్డ్ ది బ్యాక్ ఆఫ్ మందర
0: చూసి నవ్వినారు.
1: వాచింగ్ హర్ జంపింగ్ ది లాఫ్.
0: రాములు నన్ను ఇంత అవమానం చేసినాడు కదా అని చెప్పి ఆనాటి నుంచి ఈ క్రోధం సాధిస్తూ వచ్చింది.
1: Rama has put me to shame. Since then she was angry with
0: him. క్రోధాన్ని మనసులో పెట్టుకుని
1: with an anger
0: ఇంత కార్యానికి విరుద్ధానికి మూల కారణంగా అయిపోయింది.
1: She became just the opposite.
0: మానవునకు క్రోధం అనేటువంటిది శేషంగా కూడా ఉండకూడదు.
1: Anger should not be there any trace.
0: ఈ రామాయణమునకంత మూల కారణం ఈ రెండే.
1: రామాయణ
0: మందర క్రోధము,
1: the anger of Mandara,
0: సూర్పణక కామము,
1: the desire of
0: ఈ కామక్రోధములు రెండే రామాయణానికి మూల కారణంగా తయారైపోయింది.
1: The krodha, the anger, kama, the desire are responsible for Ramayana.
0: ఈ క్రోధము అయోధ్యలో ఉండినటువంటి రాముని అరణ్యానికి పంపించింది.
1: It's only this anger that sent Rama to exile.
0: కామము అరణ్యంలో ఉండినటువంటి సీతను లంకకు పంపించింది.
1: It's only the desire that made Sita to be sent to Lanka.
0: అనగా ప్రకృతి పరమాత్మను వియోగము సంభవించింది.
1: It led to the separation of nature and God.
0: ఈ వియోగమైన బాధలే రామాయణంలో వచ్చినటువంటి మహాబాధలు.
1: All the suffering that we find Ramayana is because of the separation.
0: కనుక ఈ మందర వెళ్లి కైకకు చెప్పి అనేక విధములుగా మార్చేసింది.
1: సో మందర సెడ్ సో మెనీ థింగ్స్ టు కైక.
0: మందర యొక్క మనసు చాలా కఠినమైనటువంటిది.
1: మందర హార్ట్ ఇస్ సో స్ట్రాంగ్.
0: మందర అంటే కైకకు చాలా ఇష్టం.
1: కైక లైక్స్ మందర వెరీ.
0: ఎంత ఇష్టమైనప్పటికీ నీ మొట్టమొదటి తాను అంగీకరించలేదు.
1: ఫస్ట్ షీ డిడ్
0: రామచంద్రుడి పట్టాభిషేకం జరుగుతుందని ఆనందం చేత తన మెడలో ఉన్నటువంటి హారాన్ని కూడా మందర మెడలో వేసింది.
1: ఆన్ హియరింగ్ ద ప్లెజెంట్ న్యూస్ దట్ రామచంద్ర ఇస్ గోయింగ్ టు బి కరోనేటెడ్ నెక్స్ట్ మార్నింగ్ షీ ప్రెజెంటెడ్ ద నెక్లెస్ టు మందర.
0: మందర దాన్ని తీసి పారవేసింది.
1: మందర త్రూ ఇట్ అసైడ్.
0: కోపం అనేటువంటిది ఇంత చెడ్డది.
1: దట్ యాంగర్ ఇస్ సో బ్యాడ్.
0: కోపము కలిగిన వారికి ఏ పనియు ఫలింపకుండు ఎగ్గును గలుగు పాపపు పనులను చేయుచు చి పొమ్మని పించుకుంట చేకూరుజుమీ.
1: ద వన్ హూ ఇస్ యాంగ్రీ విల్ నెవర్ ఫుల్ఫిల్ ఎనీ ఆఫ్ ది టాస్క్, విల్ నెవర్ అచీవ్ ఎనీథింగ్. He will laugh at all problems and obstacles. He is committing sins. And he will lose his wealth. He will lose his respect. He will be separated from his own people. Because of anger, people will lose everything.
0: తన కోపమే తనకు శత్రువుగా మారిపోయింది.
1: Anger becomes your own enemy.
0: కనుకనే ఈ విధమైన కారణం చేతనే,
1: because of this reason,
0: పట్టాభిషేకమునకు సిద్ధముగా ఉండినటువంటి రాముడు,
1: Rama is ready for coronation.
0: ఇక్కడ చక్కగా మీరు గుర్తించాలి, అనేక మంది జాతకాలని ముహూర్తాలని ఈ పిచ్చి పిచ్చి భావాలు పెట్టుకుని కొంతవరకు తబ్బిబ్బైపోతుంటారు.
1: పీపుల్ ఆర్ కన్ఫ్యూజ్ బికాస్ ఆఫ్ సర్టన్ ఫీలింగ్స్ రిలేటింగ్ టు ది హారోస్కోప్స్.
0: ఈ పట్టాభిషేకములకు ఎవరు ముహూర్తం పెట్టిండేది?
1: హూ హాడ్ సెట్ దట్ ఆస్పిషియస్ మూమెంట్ ఫర్ కరోనేషన్?
0: సాక్షాత్ బ్రహ్మర్షి అయినటువంటి వశిష్ఠుల వారే పెట్టాడు.
1: వశిష్ఠాది బ్రహ్మర్షి,
0: బ్రహ్మర్షి అయినటువంటి వశిష్ఠుల వారు ఈ యొక్క పట్టాభిషేకం ముహూర్తం పెట్టారు.
1: బ్రహ్మర్షి వశిష్ఠ ఇస్ ద వన్ హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్
0: రాముని యొక్క కారనేషన్.
1: నెక్స్ట్ మార్నింగ్ హీ షుడ్ బి కరోనేటెడ్.
0: కానీ అదే సమయానికి అరణ్యానికి పోవలసి వచ్చింది.
1: ద సేమ్ టైమ్ హీ హాస్ టు బి సెంట్ టు
0: జాతకం యొక్క తప్ప లేక ముహూర్తం తప్ప.
1: దట్స్ ది మిస్టేక్ లైన్.
0: లేక పెట్టిన వారి తప్ప.
1: ఆర్ ద పర్సన్ దేర్.
0: కాదు కాదు.
1: నో,
0: ఇది కేవలము రామ సంకల్పమే దీనికి మూల కారణం.
1: ఇట్స్ ఓన్లీ ది విల్ ఆఫ్ రామా దట్ ఇస్ ద కాజ్.
0: దీనికి ఇంకా కొన్ని చరిత్రలు బ్యాక్గ్రౌండ్ లో ఉంటున్నాయి.
1: దేర్ఇస్ ఆల్సో సర్టన్ బ్యాక్గ్రౌండ్ బిహైండ్.
0: ఒకానొక సమయం లోపల
1: అట్ వన్ టైమ్
0: కైక దగ్గర చాలా సన్నిహితంగా ఉంటున్న సమయంలో
1: వెన్ సో ఇంటిమేట్ టు కైక,
0: రామును కైకతో చెప్తూ వచ్చాడు.
1: రామ వాస్ టెలింగ్ కైక,
0: అమ్మా దీనికి నీవు సంసిద్ధంగా ఉంటుండాలి.
1: మదర్ యు బి రెడీ ఫర్
0: రాక్షస సంహార నిమిత్తమై నేను అరణ్యానికి పోవాల్సి వస్తుంది.
1: టు కిల్ ది డెమన్స్ ఐ మే హావ్ టు గో టు ది ఫారెస్ట్.
0: కానీ నీకు కొన్ని అపకీర్తులు వస్తాయి.
1: యు విల్ బి పుట్ టు డిస్రిప్యూట్.
0: వచ్చినప్పటికి నీవు ఏమాత్రము దాన్ని లక్ష్యం చేయవద్దు.
1: బట్ డోంట్ కీప్ ఇన్ వ్యూ ఆల్ దీస్ థింగ్స్.
0: నన్ను అరణ్యానికి పంపించేటువంటి కోరిక నీవు ఒకటి కోరుకో.
1: యు డిజైర్
0: రామునే మొట్టమొదట కైకు చెప్పాడు.
1: సో రామ టోల్డ్
0: కైక. ఏ రామాయణంలో కూడా లేదు.
1: ఇస్ నాట్ దేర్ ఇన్ ఎనీ రామాయణం.
0: కైక చెడ్డది కానే కాదు.
1: కైక ఇస్ నాట్ బ్యాడ్.
0: కైక చాలా మంచిది.
1: కైక ఇస్ వెరీ గుడ్.
0: రాముల విషయంలో అప్పుడు ప్రాణ సమానంగా చూసుకునేటువంటిది.
1: షీ కన్సిడర్ రామ యాజ్ హర్ వెరీ
0: లవ్. భరతుని కంటే రాములంటే చాలా మరింత ఇష్టము.
1: షీ లవ్డ్ రామ మోర్ దాన్ భరత.
0: కన్న కుమారుని కంటే పెంచిన కుమారుని పైన ప్రేమ మరింత అధికము.
1: మోర్ దెన్ హర్ ఓన్ సన్ షీ లవ్డ్ రామా మచ్ మోర్.
0: ఇవి రెండు రహస్యాలు తన దగ్గరనే పెట్టుకున్నారు ఇద్దరు.
1: బోత్ ఆఫ్ దెమ్ నో దిస్ సీక్రెట్.
0: సరే అరణ్యానికి బయలుదేరాడు.
1: హీ స్టార్టెడ్ ప్రొసీడింగ్
0: ఆనందంతో బయలుదేరాడు.
1: వెరీ హ్యాపీ వైల్ గోయింగ్.
0: ఎవరైనా మానవులు సహజంగా ఈ విధమైనటువంటి యొక్క సందర్భం లోపల ఆనందాన్ని అనుభవిస్తారా?
1: ఎనీ పర్సన్ హ్యూమన్ ఫర్ దట్ మ్యాటర్
0: వాడు కఠినమైన అడవి లోపల 14 సంవత్సరాలు సంచరించమని కోరినప్పుడు ఎంత దుఃఖిస్తారు, ఎంత విలపిస్తారు, ఎంత నిరాశకు గురి అయిపోతారు.
1: ద వన్ హూ ఇస్ టు బి కోరనేటెడ్ హ్యాస్ టు ప్రొసీడ్ టువర్డ్ ద ఫారెస్ట్. నేచురల్లీ హీ విల్ బి ఫుల్ ఆఫ్ గ్రీఫ్ అండ్ సాడ్నెస్.
0: కానీ రాములకు అలాంటి వియోగం కానీ అలాంటి దుఃఖం కానీ లేదు.
1: బట్ రామా వాస్ నెవర్ సాడ్.
0: జగత్తులో ప్రతి ఒక్కటి మంచే.
1: ఇన్ దిస్ వరల్డ్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్.
0: సుఖ దుఃఖే సమే కృత్వా లాభం విజయాజయాత్. రెండు కుటుంబం సమత్వంగానే చూసుకోవాలి.
1: ప్లెజర్ అండ్ పెయిన్ షుడ్ బి ట్రీటెడ్ ఈక్వల్.
0: నేను ఆనందంగా వెళుతున్నాను అన్నాడు.
1: ఐఎమ్ గోయింగ్ హ్యాపీలీ.
0: తల్లి దగ్గరికి వచ్చేటప్పటికి తల్లి చాలా విలపించింది.
1: వెన్ హీ కేమ్ టు మదర్ షీ
0: ఫెల్ట్. సామాన్యురాలి.
1: షీ ఇస్ ఆర్డినరీ.
0: కౌసల్య.
1: కౌసల్య.
0: కన్న కడుపు భరించుకోలేనంత బాధను అనుభవిస్తూ వచ్చింది.
1: ద వెరీ మదర్ షీ కుడ్ నాట్ కంట్రోల్ హర్ గ్రీ.
0: ఎవరి మాట కూడా వినలేదు.
1: హీ డిడ్ పే టు ఎనీబడీస్ వర్డ్.
0: లక్ష్మణ్ కూడా బయలుదేరాడు.
1: లక్ష్మణ స్టార్టెడ్ ఫాలోయింగ్.
0: లక్ష్మణ్ ఎందుకోసం బయలుదేరాడు?
1: వై షుడ్ లక్ష్మణ స్టార్ట్?
0: లక్ష్మణ్ కూడా నువ్వు తండ్రిని విమర్శించినట్టుగా అనేక గ్రంథాల్లో ఉంటుంటాది.
1: ఇన్ సర్టన్ టెక్స్ట్ ఇట్ ఇస్ రిటన్ ద లక్ష్మణ
0: క్రిటిసైజ్ తండ్రిని విమర్శించలేదు.
1: లక్ష్మణ నెవర్ క్రిటిసైజ్
0: రామ సంకల్పం ఏంటో అదంతా మంచిది.
1: ఇట్స్ ఆల్ రామాస్ విల్.
0: తన సంకల్పాన్ని అనుసరించడమే నా కర్తవ్యం.
1: ఆల్ టు ఫాలో హిస్ విల్ ఇస్ మై
0: డ్యూటీ. ఊర్మిళకు చెప్పలేదు.
1: సుమిత్రకు
0: చెప్పలేదు. తండ్రికి చెప్పలేదు. ఎవరికి చెప్పలేదు. రాములతో బయలుదేరాడు.
1: హి స్టార్టెడ్ ఫాలోయింగ్ రామ.
0: ఈ విధమైనటువంటి యొక్క సహజ ధర్మాలు దైవతత్వానికి దైవ శక్తులకు తప్ప మరొక దానికి సాధ్యం కాదు.
1: దీస్ థింగ్స్ ఆర్ పాసిబుల్ ఓన్లీ టు గాడ్ అండ్ డివైన్ పవర్.
0: రామ నేను పుట్టడమే నీ సేవ నిమిత్తమై పుట్టాను.
1: రామ ఐఎమ్ బోర్న్ టు సర్వ్ యూ.
0: నిన్ను వదిలి క్షణమైనా నేను ఉండలేను.
1: ఐ కెనాట్ లీవ్ లీవింగ్ యువర్ కంపెనీ ఫర్ ఎ మోమెంట్.
0: లేకుండా పోతే నన్ను అరణ్యానికి పంపించి నీవు అయోధ్యలో ఉంటుంది.
1: అదర్వైజ్ యూ సెండ్ మీ టు ద ఫారెస్ట్ అండ్ యూ స్టే బ్యాక్ ఇన్ అయోధ్య.
0: నేను నీ వెంట రాక తప్పదు అన్నాడు.
1: ఐ మస్ట్ నెసెసరీ ఫాలో యూ.
0: రాములంటే లక్ష్మణుడికి చాలా ప్రేమ.
1: లక్ష్మణ హాస్ ఇంటెన్స్ లవ్ ఫర్ రామ.
0: లక్ష్మణుడు అంటే రాములకు ప్రేమ.
1: అండ్ రామ ఆల్సో లవ్.
0: ఈ ఇరువురి ప్రేమల మధ్యలో ఉండినటువంటి సంబంధ బాంధవ్యం అనేటువంటిది చాలా విచిత్రమైనటువంటిది.
1: And the intimate love between the two is very mysterious.
0: ఎప్పుడు కూడా నువ్వు మహావిష్ణు స్వరూపంగా ఉండినప్పుడు శరతల్పం పైన పండుకున్నట్టు భీష్ముని వలె ఇక్కడ ఆదిశేషుని పైన పవడించినటువంటి వాడు శ్రీరామచంద్రుడు.
1: జస్ట్ యాజ్ భీష్మ లైడ్ ఆన్ ద bed of arrows.
0: Adiseshudu
1: here is Rama lying on
0: Lakshmana Adisesha.
1: Lakshmana is Adisesha.
0: Atani paina nirantaramu pavadinchinatundi vaadu ee Ramudu.
1: So Rama was reclining on Adisesha.
0: Kanukane iruvuriki edabaadu jaragadaniki avakasam ledu.
1: So there is no scope for separation between the two.
0: Ee iruvurlo undinatundi antarathalu variki maatrame telusu.
1: They know the inner meaning between.
0: Vellaru.
1: They went.
0: సరియు తీరం దాటారు.
1: They crossed Sarayu River.
0: సాయంకాలం అయిపోయింది.
1: It was evening time.
0: ప్రజలందరికీ ఈ రహస్యం తెలియదు.
1: People do not know.
0: చాలా మంది అనేక విధములుగా కూడా విలపిస్తూ పరిగెత్తుతూ శ్రీరాముని వదిలి ఉండలేము, మా ప్రాణములు తీసేయమని అనేక మంది ప్రార్థిస్తూ వచ్చారు.
1: Many people cried and cried and they said they cannot leave the company of Sri Ram.
0: మేము ఎందుకు ఈ దృశ్యాన్ని చూడాలి? ఎందుకోసం మేము బ్రతకాలి?
1: Why should we see all this?
0: మా బ్రతికెందుకు? మా బ్రతికెందుకు?
1: What for?
0: ఇంకా తల్లి దగ్గరికి వెళ్లారు, నమస్కారం చేశారు.
1: They did namaskar to mother.
0: ఇంకా ఆమె చెప్పలేనంతా బాధపడుతూ వచ్చింది కౌసల్య.
1: కౌసల్య వాస్ గ్రీఫ్ స్టికెన్.
0: కొన్ని నెలల నుంచి కూడా కౌసల్య దగ్గర పోవటం లేదు దశరథుడు.
1: దశరథ వాస్ నాట్ గోయింగ్ టు కౌసల్య ఫర్ ఫ్యూ మంత్స్ బ్యాక్.
0: కొంత మంత్సే కాదు, కైక వివాహం జరిగినప్పటి నుంచి కూడా కౌసల్య దగ్గరికి పోవటం లేదు.
1: రైట్ ఫ్రమ్ ది టైమ్ ఆఫ్ కైకాస్ వెడ్డింగ్ హి నెవర్ విజిటెడ్ కౌసల్య. లోకంలో కూడా అంతే
0: జరుగుతుంటారు. కడపటి భార్య అంటే చాలా ఇష్టం.
1: ది లాస్ట్ వైఫ్ ఇస్ సో ఎండియరింగ్.
0: అప్పుడు రాముని చూసి ఈ విధంగా పోయినప్పుడు పంపించింది, రామా నీకు ఈ విధమైన పరిస్థితి వస్తుందని నేను కలలో కూడా తలంచలేదు. ఏ నిమిషంలో నీవు రాజవుతావో ఈ ఆనందాన్ని చూసి నేను ఆనందించాలనుకున్నాను.
1: ఐ వాంట్ టు బి హ్యాపీ వెయిటింగ్ ఫర్ దట్ మూమెంట్ వెన్ యూ విల్ బి కరోనేటెడ్.
0: జరగవలసింది జరగక తప్పదు.
1: వాట్ ఈస్ డెస్టిన్డ్ టు హ్యాపెన్ మస్ట్ హ్యాపెన్
0: అని ఆశీర్వదించి
1: హి బ్లెస్డ్.
0: నీకు అరణ్యమే అయోధ్య.
1: That forest is your Ayodhya. For me this Ayodhya is the forest.
0: నీవు సంరక్షించుకుని నీవు ఈ యొక్క సమయాన్ని తప్పక సద్వినియోగం చేసుకుని రామని.
1: You make proper use of this time in return.
0: కూర్చుంది.
1: She sat.
0: తనకు తాను ఇంక నేను బ్రతకనక్కర్లేదనుకుంది.
1: I don't need to live any longer.
0: పతిసుతులకు దూరమైన పడతి బ్రతుకదేలా. పతిసుతులకు దూరమైన పడతి బ్రతుకదేలా. ఏ పాప ఫలంబో నాకు ఈ తాపము కలుగజేసి. ఏ పాప ఫలంబో నాకు ఈ తాపము కలుగజేసి. పతిసుతులకు దూరమైన పడతి బ్రతుకదేలా.
1: Can any woman
0: ఎందుకు నా బ్రతుకు
1: బీయింగ్ సెపరేటెడ్ ఫ్రమ్.
0: ఒకవైపున పతికి దూరం అయ్యాను, ఒకవైపున సుతునికి దూరం అయ్యాను, నేను ఎందుకు బ్రతకాలి? ఎవరి కోసం బ్రతకాలి?
1: వై షుడ్ ఐ లివ్ ఫర్ హూ సేక్?
0: అన్నపానాదులు వదిలిపెట్టి అహోరాత్రములు కూడా బాధపడుతుండాలి.
1: షీ సాక్రిఫైస్ ది ఫుడ్ అండ్ డ్రింక్ అండ్ షీ వాస్ ఫీలింగ్ సో సాడ్.
0: ఈ దశరథుడు మరణించిన తర్వాత
1: ఆఫ్టర్ ది డెత్ ఆఫ్ దశరథ,
0: వశిష్ఠుల వారు
1: వశిష్ఠ
0: కేకేయ రాజ్యమునకు వర్తమానం పంపాడు.
1: హి సెండ్ ద మెసేజ్ టు ది కేకేయ.
0: ఏమని? దశరథుడు మరణించాడని చెప్పలేదు.
1: నాట్ దట్ దశరథ డైడ్.
0: తక్షణం మీరు రావాల్సింది అన్నారు.
1: హి సెడ్ యు స్టార్ట్ ఇమీడియట్లీ.
0: భరతుడు శత్రుఘ్నుడు.
1: భరత అండ్ శత్రుఘ్నుడు.
0: ఆనాడు ఏ ప్లేన్ లో ఏ కార్ లో ఏ హెలికాప్టర్ లో ఒకటి లేవు.
1: దోస్ డేస్ దేర్ వర్ నో ఫ్లైట్స్.
0: రథములో రానే రావాలి.
1: దే మస్ట్ కమ్ ఇన్ చారియట్స్.
0: రావడానికి 15 దినములు పట్టింది.
1: ఇట్ విల్ టేక్ 15 డేస్ టు రీచ్.
0: ఆనాడు ఈ శవాన్ని దాచిపెట్టడానికి ఏ ఐస్ గడ్డలో ఏ యొక్క ఇదో రస పదార్థాలో లేవు. అప్పుడు
1: దేర్ వర్ నో కెమికల్స్ ఆర్ ఐస్ టు ప్రొటెక్ట్ ది డెడ్.
0: అప్పుడు కూడా నువ్వు చచ్చిన దేహాన్నంతా ఊరుగాయ వేసినట్టుగా నూనెలో వేసేసారు.
1: జస్ట్ యాజ్ ఎ పికిల్ ఇన్ ది డెడ్ బాడీ ఇస్ కెప్ట్ ఇన్ ద ఆయిల్.
0: భరత శత్రుఘ్నుడు వచ్చేంత వరకు నూనెలో తడిపి పెట్టారు.
1: సో అంటిల్ ది అరైవల్ ఆఫ్ భరత శత్రుఘ్న ది డెడ్ బాడీ ఆఫ్ దశరథ ఇస్ కెప్ట్ ఇన్ ఆయిల్.
0: భరత శత్రుఘ్నులు పరిగెత్తి వస్తున్నారు.
1: భరత శత్రుఘ్నులు
0: చాలా వేగంగా వస్తున్నారు.
1: కమింగ్ వెరీ ఫాస్ట్.
0: అయోధ్యలో ప్రవేశించేటప్పటికి అయోధ్యులంతా పక్షులు కూడా తలలు వంచుకుని ఏడుస్తున్నాయి.
1: బై ది టైమ్ దే రీచ్ అయోధ్య
0: అయోధ్య కళాహీనంగా కనిపించింది.
1: అయోధ్య లాస్ట్ ఆల్ ఇట్స్
0: గ్లామర్. పశువులు కూడా తల ఎత్తి ఉండటం లేదు.
1: కౌస్ ఆల్సో నెవర్ రేజ్ దేర్ హెడ్స్.
0: బజారులో తిరిగేటువంటి కుక్కలు కూడా విలపిస్తూనే ఉంటున్నాయి.
1: డాగ్స్ ఆన్ ది స్ట్రీట్స్ వర్ క్రైయింగ్.
0: ఏమిటి ఈ విచారమునకు కారణము అని విచారించాడు భరతుడు.
1: భరత ఇన్వెస్టిగేటెడ్ ద రీజన్ బిహైండ్ ఇట్.
0: రథము దిగాడు, లోపల పరిగెత్తాడు.
1: హి గాట్ డౌన్ ఫ్రమ్ ద చారిట్ అండ్ ర్యాన్.
0: తల్లిని చూచాడు.
1: సోదమాద.
0: ఆమె ఒక వికార స్వరూపాన్ని ధరించింది.
1: షీ వాస్ ఇన్ ఎ డిఫరెంట్ ఫార్మ్ దాన్ యూజువల్.
0: ధరించినటువంటి కైక ధైర్యంతో, లక్ష్మణ భరత నీవు ఇంక చేయవలసిన కార్యాలు నువ్వు ప్రయత్నించున్నాడు.
1: పిక్డ్ అప్ ఎన్కరేజ్ అండ్ సెడ్ భరత.
0: తండ్రి మరణించాడు.
1: father died.
0: కర్మకాండను నీవు ఆచరించమని చెప్పింది.
1: All the last rites must be performed.
0: రామలక్ష్మణులు ఎక్కడ పోయారు?
1: What happened to రామలక్ష్మణ?
0: అనిందించాడు. అయ్యో తండ్రి మరణించే సమయం లోపల నేను శత్రుఘ్నుడు లేకపోయామే, తండ్రి ఏమి చెప్పాలనుకున్నాడో మాకు, కేవలం ఈ ప్రాప్తి రామలక్ష్మణుడికే సంప్రాప్తమైంది.
1: He felt that at least he was happy that Ramalakshmana were there on the bedside in the last moments of
0: Dasharatha. తండ్రిని చూచేటువంటి ప్రాప్తి రామలక్ష్మణుడికే దక్కింది.
1: Ramalakshmana could be there when Dasharatha was dying.
0: చాలా బాధపడుతూ వచ్చాడు.
1: He felt so sad that he was not there at the time bedside.
0: తక్షణమే కౌసల్యా మందిరానికి వెళ్ళాడు.
1: Immediately went to Kausalya's palace.
0: ఆమె జరిగినటువంటి విషయమంతా కూడా పూసుకొచ్చినట్టు చెప్పింది.
1: He told in verbatim what all that had happened.
0: అమ్మ అడవికి పోయినటువంటి రామలక్ష్మణులు ఇంతకాలం ఎందుకు రాలేదు?
1: Mother, how is it that Rama has gone to forest? Has not returned yet.
0: ఇంకా 14 సంవత్సరం వరకు రారు వారు అన్నారు.
1: They are not going to return for 14 years to come.
0: తండ్రి పోయినటువంటి దుఃఖంతో మునిగిపోతున్నటువంటి భరత శత్రుగులు రామ వియోగాన్ని భరించుకోలేక తండ్రి పైన క్రోధం వచ్చేసేసింది.
1: They are feeling so sad because the death of the father. On hearing that Ramalakshmana are there in the forest,
0: anaga oka dani kante adhikamaina prema chuchinappudu rendavo prema tagipothundi. Oka dani kante adhikamaina prema chuchinappudu rendavo prema tagipothundi.
1: When they have more of love towards the second thing, the first love will be diminishing.
0: Tandrinti ento prema ga undinatunte varu bharata shatrughnulu.
1: Bharata shatrughna loved their father.
0: కానీ అతనికంటే మరింత ప్రేమ రామలక్ష్మణుల పైన.
1: బట్ దే లవ్ రామలక్ష్మణ మచ్ మోర్.
0: రామ రామ అంటే రామ ప్రాణమే వీళ్ళకి.
1: దే కన్సిడర్ రామ ఇస్ వెరీ లైఫ్.
0: భరత శత్రుఘ్న లక్ష్మణులకు అందరికీ రాములే ఏకైక ప్రాణము.
1: ఫర్ లక్ష్మణ భరత శత్రుఘ్న రామ ఇస్ వెరీ లైఫ్.
0: నేను తండ్రి కర్మకాండను కూడా నేను చేయను.
1: ఐ విల్ నాట్ పర్ఫార్మ్ ద లాస్ట్ రైట్.
0: నేను రాముల దగ్గరికి వెళ్తానన్నా.
1: ఐ విల్ గో టు రామ హీ సెడ్.
0: కానీ వశిష్ఠుల వారు సమాధాన పరిచి
1: నాయన
0: ఇప్పటికే ఆలస్యం అయిపోయింది.
1: ఇట్స్ ఆల్రెడీ డిలే.
0: ఏ కర్మలంతా నువ్వు ఆచరించవలసింది తప్పదు.
1: యు మస్ట్ నెసెసరీ డూ లాస్ట్ రైట్.
0: నీవు అంతా కూడా కర్మకాండను ఆచరించే, మనం అందరూ కలిసి వెళ్దాం రాముల దగ్గరికి అన్నాడు.
1: ఆఫ్టర్ ఆల్ ది యాక్టివిటీ దట్ యువర్ సపోజ్ టు డూ, లెట్స్ ఆల్ గో టుగెదర్.
0: అనగా ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తించాలి.
1: హియర్ వీ హావ్ టు నో వన్ పాయింట్.
0: ఎంతో ప్రేమగా ఉండినటువంటి ఒక తండ్రి పైన కూడాను
1: all the love that they have to
0: spend. అంతకంటే అధికమైన ప్రేమ కలిగినట్టు రామ వియోగాన్ని భరించుకోలేక తండ్రి పైన కూడా ద్వేషం వచ్చేసింది.
1: As they could not bear the pangs of separation from Rama Lakshmana, they had bitter hatred towards mother Kaikeyi.
0: మనలో ఉండినటువంటి దీన్ని దుఃఖాన్ని ఒక దుఃఖాన్ని ఒకటి మార్చాలంటే ఏ దుఃఖంగా మారుస్తుంది?
1: So one grief is converted to another form of grief. What sort of it?
0: Tuta oka chinta.
1: The birth is one grief.
0: Bhumi nunduta chinta.
1: Life on earth is one of
0: it. Samsaram oka chinta.
1: The family life.
0: Chavu chinta.
1: The death.
0: బాల్యమంతయు చింత.
1: చైల్డ్హుడ్.
0: వార్ధక్యం ఒక చింత.
1: ఓల్డ్ ఏజ్.
0: జీవించుట ఒక చింత.
1: లైఫ్.
0: చెడుపు చింత.
1: ఫెయిల్యూర్.
0: కర్మలన్నీ చింత.
1: ఆల్ యాక్షన్స్.
0: కష్టము ఒక చింత.
1: డిఫికల్టీ.
0: సంతసం ఒక చింత.
1: హ్యాపీనెస్.
0: వింత చింత.
1: మిస్టరీ.
0: సర్వ చింతల బాపెడి సర్వేశ ప్రేమ పొందుడికడైన ప్రజలార పొందు మీరా. అన్ని చింతలు బాపేటువంటి చింత ఒకే చింత, అదే సర్వేశ్వర చింత.
1: All these are worries, but when you think of God, that all other worries will be solved.
0: అధికమైనటువంటి చింత భగవంతుని చింత.
1: So you should think of God and higher level.
0: దీనికి మించిన చింత మరొకటి లేదు.
1: There is nothing higher than this.
0: చింతలో మనం మునిగితేమంటే ఈ చింతలన్నీ కూడా నువ్వు గాలికి కొట్టుకుపోయినట్టు పట్టుకొట్టుకుని పోతాయి.
1: The moment you drown yourself in the thought of God, rest of things will go.
0: కనుకని ఈ ప్రాకృతమైనటువంటి అల్పమైనటువంటి చింతలకు మనం కుంగిపోనక్కర్లేదు.
1: సో యూ షుడ్ నాట్ బి డిప్రెస్ బికాస్ ఆఫ్ ది వరల్డ్లీ థాట్స్.
0: అన్ని చింతల కంటే పెద్ద చింత భగవంతుని యొక్క చింతనే.
1: హైయెస్ట్ థాట్ ఈస్
0: భగవంతుని యొక్క వియోగ చింతనే.
1: యూ షుడ్ ఫీల్ సారీ ఫర్ ది
0: ప్రేమ చింతనే.
1: యూ షుడ్ ఫీల్ సారీ.
0: ప్రేమ చింతలో మనం మునిగినామంటే ఈ చింతలంతా మనం లెక్క చేయనక్కర్లేదు.
1: ది మూమెంట్ యూ హావ్ గాట్ ద థాట్ ఆఫ్ లవ్, యూ నీడ్ నాట్ బి బాదర్డ్ ఆఫ్ ద రెస్ట్.
0: కనుకనే భరతుడు ఈ విధమైనటువంటి చింతలంతా కూడా మర్చి రామచింతలో మునిగి సర్వ సైన్యాన్ని కూడా తీసుకుని వెళ్ళాడు.
1: సో భరత ఇస్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ సచ్ యాంగ్జైటీస్ అండ్ వరీస్ అండ్ హ్యాడ్ ఆల్ ద థాట్ ఆఫ్ రామ.
0: తల్లులు కూడా ప్రార్థించారు.
1: మదర్స్ ఆల్సో ప్రే.
0: నాయన మీరెవరూ లేనటువంటి ఈ యొక్క అయోధ్యలో మేము ఉండి ప్రయోజనం ఏమిటి?
1: దిస్ నో యూజ్ ఇన్ స్టేయింగ్ బ్యాక్ వెన్ ఆల్ మమ్మల్ని తీసుకెళ్ళమని. నాట్ హియర్, టేక్ అస్ ఆల్సో.
0: కైకతో పాటు మందరతో పాటు అందరినీ తీసుకెళ్లారు.
1: దే టుక్ అలాంగ్ విత్ దెమ్ కైక అండ్ మందర ఆల్సో.
0: ఎక్కడో అరణ్యంలో చిత్రకూట పర్వత పైన ఏదో చిన్న కూటంలో ఉంటున్నారు, పర్ణశాలలో ఉంటున్నారు. ఏనుగుల గర్జన, గుర్రముల సవారీ, అనేక విధమైనటువంటి రథములు నడిచినట్టుగా శబ్దం వినిపించింది.
1: While they were there on the top of that mountain top, Chitrakuta, they were listening to the sounds of the footsteps of the elephants and the horses.
0: సీతారాములు పర్ణశాల దగ్గర ఉంటుంటే
1: సీతారాములు
0: లక్ష్మణుడు ఒక పెద్ద వృక్షాన్ని ఎక్కి చూచాడు.
1: లక్ష్మణ క్లైమ్డ్ అప్ ది ట్రీ టాప్.
0: కనుకనే త్యాగరాజు కూడా అదే చెప్పాడు, కపివారతి దాటునా.

0: చూచుచున్నా శుచబుద్ధి గల భరతుడు చూచి చూచి బ్రొక్కునా అపరామ భక్తి ఎంతో గొప్పరా.
1: Is it possible for the monkey to cross this ocean? Do you think that Lakshmi wants God is
2: somewhere?
1: Bharata is very intelligent.
2: Ramulu ekkada unnadu ante athaniki teliyadu.
1: He doesn't know where Rama is.
2: Evaru daari chupetunte vaadu ledu.
1: Nobody will show the way.
2: Chuchadu.
1: He saw.
2: Pachulanta oka daggara untunnayi.
1: He saw all the
2: pachulu aadukuntunnayi.
1: Birds were playing.
2: Pachulu aadukune place lokala jalam untadi.
1: Where the birds all around
2: ekkada jalam untado akkada Ramulu untadu.
1: Where there is water
2: ani ee vidhanga sukshma buddhito yochistu vachadu.
1: Being so intelligent he could think in this way.
2: పక్షులంతా కూడా జలమున చోటే ఉంటుంటాయి అడవి లోపల.
1: బర్డ్స్ విల్ బి దేర్ నియర్ ద వాటర్.
2: జలము లేని చోట పక్షులు ఉండవు.
1: బర్డ్స్ విల్ నాట్ బి దేర్ వేర్ దేర్ ఇస్ నో వాటర్.
2: కనుక ఆ జలమున చోటనే శ్రీరామచంద్రుడు ఉంటాడు.
1: వేర్ దేర్ ఇస్ వాటర్ దేర్ ఇస్
2: బలమున చోటనే శ్రీరామచంద్రుడు ఉంటాడు.
1: వేర్ దేర్ ఇస్ ఫ్రూట్ దేర్ ఇస్ రామచంద్ర.
2: కనుకనే ఆ పక్షుల యొక్క జాడను చూచి వస్తున్నాడు భరతుడు.
1: వాచింగ్ ద బర్డ్స్ ఎట్ సైడ్ భరత స్టార్టెడ్ టు ప్రొసీడ్.
2: చూచాడు లక్ష్మణుడు.
1: లక్ష్మణ క్లైంబ్డ్ ది ట్రీ టాప్ అండ్ నోటిస్డ్.
2: ఆదిశేషుడు
1: లక్ష్మణ ఇది ఆదిశేష.
2: సర్పస్వరూపుడు కోపం వచ్చేసింది.
1: ఈజ్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ సర్పెంట్ ఇస్ వెరీ యాంగ్రీ.
2: అన్న సిద్ధంగా ఉండు అన్నాడు.
1: సెట్ బ్రదర్ బీ రెడీ.
2: దేనికోసం?
1: వాట్ ఫార్?
2: ఇదిగో తల్లి మనల్ని అరణ్యానికి పంపించింది, కుమారుడు మనల్ని అరణ్యంలో కూడా ఉండనివ్వకుండా చేయడానికి సైన్యంతో దండెత్తి వస్తున్నాడు.
1: మదర్ హెస్ సెంట్ అస్ టు ద ఫారెస్ట్, సన్ ఈజ్ రెడీ హియర్ టు ఫైట్ విత్ అస్ నౌ.
2: రథములతో సైన్యముతో అన్ని విధాలు కూడా తయారై వస్తున్నాడు.
1: ఈజ్ రెడీ విత్ ఆల్ ది ఆర్మ్ ఇన్ ది చారియట్.
2: రాములు నవ్వాడు.
1: Rama smiled.
2: Lakshmana.
1: Lakshmana.
2: ఇంతకాలం పెరిగకూడను భరత శత్రుకుల యొక్క గుణాలు నీవు గుర్తించుకోలేకపోతున్నావే.
1: Having stayed so long, you could not the qualities
2: of Bharata. శాంతి స్వరూపుడు.
1: Bharata is one of peace.
2: రాములంటే నేనంటే భరతునికి చాలా ప్రాణము.
1: Bharata takes messages like
2: that. అలాంటి వాడిపైన నీవు ఈ దురుద్దేశం పెట్టుకోవటం మంచిది కాదు.
1: You cannot blame him like that and take bad idea.
2: వేచి ఉండు.
1: Wait.
2: వచ్చారు భరతుడు. పరిగెత్తి వచ్చాడు. రాముల పాదాలపైన పడ్డాడు.
1: భర్త కేమ్ రన్నింగ్ అండ్ ఫెల్ అట్ ది ఫీట్ ఆఫ్ రామ.
2: అన్నా రక్షించు రక్షించు క్షమించమని ప్రార్థిస్తూ వచ్చాడు.
1: బ్రదర్ ప్రొటెక్ట్ మీ పాడన్ మీ సార్.
2: తక్షణమే దగ్గర చేసి అన్నీ తెలుసు రాములకు, కానీ ప్రాకృతమైన రీతిగా కొంత నటించాలి.
1: ఫర్ ది వరల్డ్లీ పాయింట్ ఆఫ్ వ్యూ షుడ్ యాక్ట్.
2: నాన్న అమ్మ క్షేమగా ఉన్నారా?
1: ఆర్ మదర్ అండ్ ఫాదర్ హ్యాపీ?
2: ఇక్కడ కొంతమంది డౌటింగ్ థామస్లకంతా కూడాను ఇతను రాముడే దేవుడైపోతే దశరథుడు మరణించాడని తెలీదా అని అనుకుంటారు.
1: డౌటింగ్ థామస్ విల్ నేచురలీ డౌట్ హావింగ్ నోన్ దట్ హి డస్ నో దట్
2: రామ్ సామాన్య మానవుల వలె తాను ప్రవర్తిస్తున్నాడు.
1: హి కెన్ బిహేవ్ లైక్ ఎన్ ఆర్డినరీ మ్యాన్.
2: ఆ సామాన్యుని వలె ప్రవర్తించకపోతే ఈ సహజమైన తత్వము ఏమాత్రం కూడా గుర్తించుకోలేరు.
1: ఇఫ్ హి డజంట్ బిహేవ్ ఇన్ ఆర్డినరీ వే హి కెన్ నాట్ నో ద నేచురల్ క్వాలిటీ బిహేవియర్
2: అనేటప్పటికీ భరతుడు చెప్పాడు.
1: దెన్ భరత సేడ్
2: అన్న
1: brother
2: nanna nee viyogagnilo maraninchadu unnadu.
1: Father died because of the in the fire of separation.
2: Bhasma aipoyadu annadu.
1: He got himself burned in the fire of separation.
2: Viyogagni,
1: what is that? It is the fire of separation.
2: Tachane vinnadu.
1: He heard it.
2: Naluguru cheraru.
1: All the four assembled.
2: Nadiki vellaru, tarpanalu vidicharu.
1: They went to the forest and did the last rites.
2: Vachina tarvata ee Bharatunaku Ramulaku chala vadopavadam jarugutundadi.
1: Later there is argument.
2: Neevu raaka tappadu.
1: You were bound to return.
2: Neevu raakapoyina nenu ayodhyalone undanu.
1: If you don't return, I will stay there.
2: Nenu kuda ikkada aranyamlone untamu.
1: Or else I will stay with you in the forest.
2: Kani
1: but
2: Ramulu tandri aagnana meerakodadu.
1: But you should not.
2: నాకు అరణ్య రాజ్యాన్ని పాలించమని నాకు ఆదేశం ఇచ్చాడు. నీవు అయోధ్య రాజ్యాన్ని పాలించమని నీకు ఆదేశాన్ని ఇచ్చాడు.
1: ఫాదర్ కమాండెడ్ మీ టు రూల్ దిస్ ఫారెస్ట్. ఫాదర్ కమాండెడ్ యూ టు రూల్ అయోధ్య.
2: నీ రాజ్యాన్ని నీవు పాలించు, నా రాజ్యాన్ని నేను పాలిస్తున్నాను.
1: సో యూ రూల్ యువర్ కింగ్డమ్, ఐఎమ్ రూలింగ్
2: నా రాజ్యంలో అంతా ఋషులే.
1: Here my kingdom
2: is rishulni poshinchali.
1: Therefore I should take care of these.
2: Nenu rishimanas sanchari.
1: I move in the hearts of sages.
2: Kada rajyanni nen chakkaga palistuntanu.
1: So I will administer my kingdom.
2: Velaman cheppadu.
1: He said you go back.
2: Kani vinakapovatam chetani.
1: But he didn't hear.
2: ఆ పాదుకులు తీసుకుని రామాగ్ని శిరసావహించి తిరిగి అయోధ్యకు వస్తాడు.
1: హి కలెక్టెడ్ ద డివైన్ శాండల్స్ అండ్ రిటర్న్ బ్యాక్.
2: అనగా రామాజ్ఞ అనేటువంటిది అందరికి కూడా అంత ప్రధానమైన ప్రమాణం.
1: Rama's command must be obeyed.
2: అనగా దైవాజ్ఞ. ఏది చెప్పినప్పటికీ దీనికి వేరు ప్రశ్నలే ఉండకూడదు.
1: ఇట్స్ గాడ్స్ కమాండ్, యూ షుడ్ నాట్ క్వశ్చన్.
2: ఎస్ ఎస్
1: యూ షుడ్ సే ఎస్ ఎస్.
2: దుముకు, దుముకటమే.
1: జంప్, బీ రెడీ టు జంప్.
2: లక్ష్మణుడు కూడా అంతే.
1: లక్ష్మణ ఇస్ లైక్ దాట్.
2: ఆ యొక్క చిత్రకూట పర్వతం పోయినప్పుడు
1: చిత్రకూట
2: సీత అరిసినట్టుగా కనిపించింది.
1: సీత ప్రిటెండ్
2: యాజ్ సీతారాము ఒక గుండె పైన కూర్చున్నారు.
1: అండ్ దే వర్ సిట్టింగ్ ఆన్ ఎ స్టోన్.
2: లక్ష్మణుడు పిలిచాడు.
1: దే కాల్డ్ లక్ష్మణ.
2: లక్ష్మణ,
1: లక్ష్మణ,
2: ఒక పర్ణశాల నిర్మించు, సీత చాలా అలసిపోయింది అన్నాడు.
1: కన్స్ట్రక్ట్ ఎ హట్ పర్ణశాల హియర్, సీత ఇస్ వెరీ మచ్ టైర్డ్.
2: అన్న ఎక్కడ నిర్మించాలో చెప్పమన్నాడు.
1: సార్ బ్రదర్, వేర్ ఆమ్ ఐ టు బిల్డ్?
2: నీకు ఎక్కడ ఇష్టమో అక్కడ నిర్మించమన్నాడు.
1: యూ కన్స్ట్రక్ట్ ఇట్ వేర్ యూ వాంట్.
2: ఈ ఒక్క మాట రాములు రా లక్ష్మణ్ చాలా బాధింపజేసింది.
1: లక్ష్మణ ఫెల్ సో సాడ్.
2: ఎంత పాపం చేశాను రామా నేను.
1: వాట్ ఇస్ సిన్ రామా ఐ కమిటెడ్.
2: నీ వాక్కు నుంచి నేను ఇలాంటి కఠినమైన పదములు వినవలసి వచ్చింది కదా.
1: షుడ్ ఐ లిసన్ టు ఆల్ దీస్ హార్ష్ వర్డ్స్?
2: చాలా బాధపడ్డాడు.
1: ఐ ఫీల్ వెరీ సాడ్.
2: సీత వెళ్ళింది.
1: సీత వెంట్.
2: లక్ష్మణ ఎందుకు ఇంత బాధపడుతున్నావు?
1: లక్ష్మణ వై ఆర్ యు సాడ్?
2: రాముడు ఏ కఠినమైనటువంటి పదములు ఉపయోగించలేదు.
1: రామా డిడ్ నాట్ సే.
2: నీకు ఇష్టమైన చోట నీవు నిర్మించమని చెప్పాడు.
1: హి వాంటెడ్ యు టు బిల్డ్ ద హట్ వేర్ యు వాంట్
2: చెప్పాడు. నాకు ఇష్టం అనేటువంటిది ఒకటి ఉందా?
1: డు హావ్ ఎనీ సెపరేట్ లైక్?
2: రామ ఇష్టమే నా ఇష్టము.
1: ఐ హావ్ నో చాయిస్.
2: ఇష్టం మరొకటి లేదు.
1: ఐ హావ్ నో సెపరేట్ చాయిస్.
2: ఇష్టమైన చోట నిర్మించమంటే నేను ఏమో రాములకు దూరమైనటువంటి వాడిని.
1: ఇఫ్ రామా సేస్ ఐ షుడ్ డూ ఇట్ వేర్ ఐ లైక్,
2: ఏనాడో నేను అర్పితం చేశాను రాములకు.
1: వాట్ హార్మ్ ఐ హావ్ డన్?
2: మదీయ ధన దారాది సర్వభార సమర్పితం ఆత్మానాం శేషభూతం రక్షమాం శరణాగతి.
1: I have surrendered all my wealth in the family and the kingdom.
2: తల్లిని భార్యను బిడ్డలను రాజ్యమును సర్వస్వమును త్యజించి రాములే నాకు సర్వస్వమని రామ పాదమును పట్టాను.
1: I left everybody, the mother, father, the children, the wife, and caught hold of the children.
2: అలాంటి నన్ను నా ఇష్టమైనటువంటిదిగా పలికాడే.
1: And if you say that I should build on my own
2: choice. సత్యాన్ని గుర్తించినటువంటి రాములు దగ్గరకు వచ్చి తల నిమురుకుంటూ, తమ్ముడా నీవు చిన్నదానికి ఇంత బాధపడనక్కర్లేదు.
1: Rama patting the head of Lakshmana said, "You
2: don't feel so sad." నిన్ను క్షమించు అన్నాడు రాముడు.
1: He sought his pardon for hurting him.
2: ఇదిగో పలాన చోట్లో నీవు దీన్ని పర్ణశాల నిర్మించమన్నాడు.
1: And he has shown the spot where the hut is to be built.
2: లక్ష్మణుడు.
1: లక్ష్మణ
2: నీ ఆజ్ఞనే నాకు ప్రధానము.
1: Your command is important.
2: ఏమైనా సరే నేను సిద్ధంగా ఉంటాను.
1: I am ready for anything.
2: జవాబు అనేటువంటిదే లేదు.
1: No reply whatsoever.
2: అక్కడ కూడా అంతే భరతుడు.
1: ఏం భరత?
2: భరతుడు కూడాను ఇంకా రామాజ్ఞను మీరు లేకుండా తిరిగి వచ్చాడు.
1: భరత ఒకటి
2: మాత్రము ఒకటి మాత్రము ఒక నియమం నియమించాడు.
1: బట్ దిస్ వన్ డిసిప్లిన్ వన్ రామ రూల్.
2: నీవు అయోధ్యలో చేరేంత వరకు కూడా నేను అయోధ్యలో ఉండను.
1: అంటిల్ యూ రీచ్ అయోధ్య ఐ విల్ నాట్ స్టే దేర్ ఇన్
2: అయోధ్య. నంది గ్రామం లోపల ఒక నేను కూడా పర్ణశాల వేసుకుని నీ వలె నేను కూడా అక్కడ జీవిస్తాను.
1: ఐ విల్ ఆల్సో బిల్డ్ ఏ హట్ దేర్ ఇన్ నంది విలేజ్.
2: నీ పాదములే అయోధ్యను పాలిస్తుంటాయి.
1: యువర్ ఓన్ ఫీట్ విల్ రూల్ ది ఎంటైర్ అయోధ్య.
2: పాదకులను అయోధ్యలో ప్రతిష్ఠ చేసి నేను నంది గ్రామంకి వచ్చేస్తాను.
1: యువర్ డివైన్ శాండల్స్ విల్ రూల్ ది ఎంటైర్ కింగ్డమ్ దేర్.
2: నీవు వచ్చేంత వరకు నేను అయోధ్యలో ప్రవేశించను.
1: అంటిల్ యూ రిటర్న్ ఐ డోంట్ స్టెప్ ఇన్ టు అయోధ్య.
2: అలాంటి పుత్రులు అలాంటి అన్నదమ్ములు అలాంటి వీరు ఆనాటి కాలంలో.
1: Such the type of the sons and the brothers in those times.
2: కనుకని ప్రతి కుటుంబానికి కూడాను అన్నదమ్ములు అంటే ఏ విధంగా ఉండాలని రామాయణం ప్రబోధిస్తూ ఉంటుంది.
1: రామాయణ టీచర్స్ హౌ బ్రదర్స్ షుడ్ బిహేవ్.
2: ప్రతి కుటుంబములకు భార్యాభర్తలు అంటే ఏ విధంగా ఉండాలని సీతారాములు ఆదర్శాన్ని అందిస్తూ వచ్చారు.
1: సీతారామ డెమోన్స్ట్రేట్స్ అన్ ఐడియల్ కపుల్.
2: కుటుంబంలో కూడా తండ్రి బిడ్డలు ఏ విధంగా ఉంటుండాలంటే దశరథునికి కుమారులకు ఉన్నటువంటి సన్నిహిత సంబంధాన్ని ఆదర్శంగా నిరూపించారు.
1: ఇంటిమేట్ రిలేషన్షిప్ బిట్వీన్ ద ఫాదర్ అండ్ ద సన్.
2: కనుకని ఈనాడు మనకు చాలా రామాయణం అత్యవసరము.
1: Today Ramayana is very essential.
2: ఎందుకనగా తండ్రి మాటలు పిల్లలు వినటం లేదు.
1: Because the son is not obeying father.
2: పిల్లల భవిష్యత్తు గురించి తండ్రులు యోచించటం లేదు.
1: Father is not bothered with the future of the son.
2: భర్త మాట భార్య వినటం లేదు.
1: The wife doesn't follow.
2: భార్య మాట భర్త.
1: The type of the sons and the brothers in those times.
2: కనుకనే ప్రతి కుటుంబానికి కూడాను అన్నదమ్ములు అంటే ఏ విధంగా ఉండాలని రామాయణం ప్రబోధిస్తూ ఉంటుంది.
1: Ramayana teaches how brothers should behave.
2: ప్రతి కుటుంబములకు భార్య

0: శిష్యుని ఏమాత్రం కూడాను గౌరవించడం లేదు.
1: స్టూడెంట్ ఇస్ నాట్ రెస్పెక్టింగ్ ద
0: టీచర్. శిష్యులు ఏమాత్రం కూడా గురువులు కూడా గమనించడం లేదు.
1: అండ్ ద టీచర్ ఇస్ నాట్ అబ్జర్వింగ్ ద స్టూడెంట్.
0: లోపల ప్రామాణం ప్రతి మానవునికి అత్యవసరమే.
1: అండర్ దీస్ సర్కమ్స్టెన్సెస్ రామాయణం ఇస్ వెరీ సెన్సిటివ్.
0: ఈ సర్వవిధములైనటువంటి లోపములు పరిహారం కావాలంటే రామాయణాన్ని మనం పట్టుకోవాలి.
1: టు క్యూర్ ఆల్ ద డిఫెక్ట్స్ ఇన్ ద
0: రామాయణాన్ని మనం అనుసరించాలి.
1: వి షుడ్ ఫాలో రామాయణ.
0: ఇదియే మనం చేయవలసిన ప్రధానమైన కర్తవ్యం.
1: ఇట్ ఇస్ ద మెయిన్ డ్యూటీ ఆన్ ద పార్ట్ ఆఫ్ ఎవ్రీ వన్ ఆఫ్
0: us. రామాజ్ఞను శిరసావహించి
1: ఫాలోయింగ్ కమాండ్ ఆఫ్ రామా
0: భరత శత్రుఘ్నులు తిరిగి అయోధ్యలో పోయి చేరారు.
1: భరత శత్రుఘ్న రీచ్ అయోధ్య.
0: కనుక దైవ ఆజ్ఞ అనేటువంటి దానికి ఏమాత్రం కూడా చింతించకూడదు.
1: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ గాడ్స్ కమాండ్
0: ఏమాత్రం కూడా యోచించకూడదు.
1: వి షుడ్ నాట్ థింక్
0: అవునా కాదా అనేటువంటి విచారణ కూడా చేయకూడదు.
1: వి షుడ్ నాట్ ఎంక్వైర్ విత్ ఎస్ ఆర్ నో.
0: దైవాజ్ఞను శిరసావహించాలి.
1: వి షుడ్ ఫాలో.
0: అదే మనకు అన్ని సౌభాగ్యాలు అందిస్తున్నాయి.
1: రెస్ట్ ఆఫ్ ది ప్రాస్పెరిటీ అండ్ ఫాలో.
0: సో దివ్య జీవితాన్ని కూడా చేస్తుంది.
1: దట్ విల్ కన్ఫర్ డివైన్ లైఫ్.
0: ఇది దైవత్వమును పొందింపచేస్తుంది.
1: ఇట్ విల్ మేక్ యు అటైన్ డివినిటీ.
0: ఈ ఆజ్ఞనే ఈ యొక్క సాయుధ్యమునకు మూల కారణము.
1: ఇట్స్ ఓన్లీ గాడ్స్ కమాండ్ దట్ గివ్స్ us మర్జర్ విత్ ది డివైన్.
0: దైవాజ్ఞను మనం శిరసావహించి మన జీవితమును ధన్యం గావించుకోవడానికి తగిన కృషి చేస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా యొక్క ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: ఫాలోయింగ్ గాడ్స్ కమాండ్ వీ షుడ్ రిడీమ్ అవర్ లైఫ్. సో సేయింగ్ భగవాన్ విల్ బి బ్రింగింగ్ హిస్ డిస్కోర్స్ టు ఎ క్లోజ్.

హే పాండురంగ ప్రభు, పరబ్రహ్మలింగం భజే పాండురంగం. హమ్ ఆప్కే పరబ్రహ్మ స్వరూప్ కా భజన్ పూజన్ కర్తే హై, కింతు హే మన్మోహనా, హే చిత్తచోరా, హమ్ తో ఆప్సే ప్రేమ కర్తే హై. హే శ్రీకృష్ణ, ఇన్ నయనో మే ఆప్కీ మంత్ర ముగ్ధ కర్నే వాలీ ఛవి కుచ్ ఇస్ తరహ బస్ గయీ హై కి హమే తో హర్ దిశా మే కేవల్ ఆప్ హీ నజర్ ఆతే హై. ఇసీ ప్రేమ కే పాలే పట్కే రాధారాణీ అప్నే వియోగ కా వర్ణన్ అప్నే అంతర్యామి శ్యామ్ సే కుచ్ ఇస్ ప్రకార్ కర్తీ హై. మన్ వృందావన్ సూనా లాగే శ్యామ్ తేరే బిన్,

ఏ ద్వాపర యుగమునందు నందబాలుడిగా 3228 సంవత్సరములకు పూర్వం సుందర ముఖార విందముతో శ్రీముఖ సంవత్సరమున శ్రావణమాసంలో ఇదే అష్టమి నాడు శ్రీకృష్ణుడు జన్మించాడు. ఆ నందబాలుడే నేడు ఆ నందబాలుడిగా పుట్టపర్తిలో ఈశ్వరాంబ గర్భమున జన్మించి గోపబాలురైన మనకు తన ప్రేమను పంచి మన మనస్సులో ప్రేమను నింపిన హృదయ నివాసి మన సత్యసాయి.

0: త్రిలోకంబు ఇరుసులేయకుండగా తిరుగుచుండే ఏ ప్రేమ శక్తి ఎల్ల నక్షత్రాలు నేల రాలక మింట నిలిచియుండే ఏ ప్రేమ శక్తిచే ఈధారుణి శక్తి ఇరుసు లేకుండగా తిరుగుచుండే ఏ ప్రేమ శక్తి ఇది ఏ ఆత్మశక్తి ఏ ప్రేమ మహిమచే ఆత్మశక్తియు ప్రేమ శక్తియు రెండు ఏకమయ్యే ప్రేమస్వరూపులారా
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్
0: ఈ ప్రపంచం యొక్క స్థితి తెలియడానికి ఏది ఆధారం
1: What is the basis for the world to exist and sustain?
0: ఈ ప్రేమ శక్తి అన్ని నక్షత్రాలు నేల రాలక మింట నిలిచి ఉండే.
1: What is that mighty power of love that keeps the stars there steady, there in the sky, without falling down?

0: What is that mighty power that is responsible for all the worlds to exist in perfect harmony and synthesis?
1: Prema Sarupulara.
0: Embodiments of love.
1: Jnanada Potta Nimpukuna Chikkula Nanduchu Koti Vidyalanu Punaganeerchi Paripurna Sukhamunu Pondaleka ఈ మానవ జాతి లోకమున మ్రగ్గగనేటికి.
0: Why should we ruin our human life by just spending all our energies and time to feed our belly, to eke out our living, by acquiring so much of knowledge just for our livelihood?
1: నిత్య జీవితంలో సత్య వస్తువును దర్శించవలనన్న ఏ సాధనలు చేయనక్కర్లేదు.
0: In our daily life, we have the experience of truth. We don't need to adopt any separate spiritual practice.
1: బ్రహ్మ విష్ణు మహేశ్వరాది అనేక విధములుగా పేరు చెప్తున్నాం మనం.
0: We utter some names like Brahma, Vishnu and Maheshwara.
1: ఈ రూపములు చూచిన వారెవరు?
0: Who have seen those forms of these three?
1: ఎవరికి ఈ రూపములు కనిపించటం లేదు.
0: None have seen these forms.
1: కేవలం శక్తి ఒకటి మాత్రమే ప్రేమ స్వరూపమై సంచరించుతున్నది.
0: It is only the power of love that exists in all these three aspects of the divine.
1: ప్రేమ చేతనే సర్వ సంగములు సమకూరుచున్నవి.
0: It's only out of love we are able to acquire, possess all.
1: Sangham anaga emiti?
0: What is Sangha?
1: 10 mandi cherika matrame Sangham kadu.
0: Sangha is not assembly of couple of people.
1: Samattvamainatundi manavattvam, divyatvamaina daivatvamto koodi ekam kavatame Sangham.
0: Sangha, the accompaniment, the spirit of equality and the spirit of total identification with the divinity.
1: Divinity lekunda ye vidhamaina manavattvamu kanipinchadu.
0: Without divinity, humanity cannot exist.
1: Divyatvamto konchamo kochi sambandha bandhavamunu kalpinchukunnappude neeku sarvashakti kudanu samarthudavaipothavu.
0: Then once you establish intimate contact with the inner divinity, you will be able to accomplish
1: prema sarupulara,
0: embodiments of love.
1: Nijamuga manavattvamunante sarva shaktulu imidi unnavi.
0: It's only within the range of human life all faculties of power are present.
1: Deeniki vere divyamaina shakti manam teesukoni raanakkaledu.
0: We don't need to bother about the divine power beyond.
1: Manavuniyante divine power poorthiga nindi unnadi.
0: The divine power is immanent, latent in man.
1: Aa power lekunda manavata shakti emaatramu vantariga paricheyaledu.
0: Without the divine power latent in man, he cannot function.
1: Mamai vaham antadu.
0: God says, you are the spark of the divine.
1: Aham Brahmasmi.
0: And it is declared that I am God.
1: Tat tvam asi.
0: And it is also said that
1: Prajnanam Brahma.
0: I am that awareness, Prajnana.
1: Ayam Atma Brahma. Ilanti Mahavakyamulu Yantayo Gita Yandu Imidi Unnavi.
0: The four primordial principles, that I am awareness, Prajnanam Brahma, Tat tvam asi, that thou art, Ayam Atma Brahma, these are the Vedic dicta.
1: ఇవన్నీ కూడా నువ్వు కేవలము మానవుణ్ణి మాయల్లో ముంచి పెడుతున్నవి కానీ ఇవి సహజంగా ఎక్కడ కూడా ఈ శక్తిని కనిపించడం లేదు.
0: Many of the things that we encounter in life drown us in illusion and it gives no scope for the manifestation of the inner power.
1: మానవత్వానికి మించినటువంటి శక్తి మరొకటి లేదు.
0: There is no power beyond the power that exists in man.
1: మానవత్వం అందే దైవత్వం కూడా ఉంటున్నది.
0: It is only in man the divinity, God exists.
1: ఈ దివ్యత్వము మానవత్వము రెండు చేరే శక్తిత్వంగా మారుతుండాలి.
0: సో ది హ్యుమానిటీ అండ్ ది డివినిటీ టుగెదర్ కాన్స్టిట్యూట్ ది ఎంటైర్ పవర్ ఆఫ్ లవ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈ మానవత్వం అనేక శక్తులను సాధించి దాన్ని ఏదో ఒక విధమైనటువంటి ఒక సాధన లోపల ముంచాలని ప్రయత్నిస్తున్నారు.
0: ది హ్యూమన్ సొసైటీ ఈజ్ టోటలీ ఇన్వాల్వ్డ్ టు అచీవ్ సంథింగ్, టు అకంప్లీష్ సంథింగ్ అవుట్ ఆఫ్ ఆల్ ది ఫ్యాకల్టీస్ ఆఫ్ పవర్.
1: శరీరములకు ఎన్నియో బాధలు ఉన్నవి.
0: ది బాడీ సఫర్స్ ఫ్రమ్ సో మెనీ అఫ్లిక్షన్స్.
1: ఈ బాధల లోపల నీ శక్తి ఎంత మాత్రము?
0: అవుట్ ఆఫ్ ఆల్ ది సఫరింగ్స్ వాట్ జస్ట్ ది పవర్ దట్ యు హావ్.
1: అనేక పర్యాయములు చెప్పారు. పుట్టుట ఒక చింత.
0: The very birth itself is a matter of worry.
1: భూమి నిండుట చింత.
0: Life on earth.
1: సంసారం ఒక చింత.
0: The family life.
1: చావు చింత.
0: Death.
1: బాల్యమంతయు చింత.
0: The childhood.
1: వార్ధక్యం ఒక చింత.
0: Old age.
1: జీవించుట ఒక చింత.
0: Life.
1: చెడుపు చింత.
0: And the failure.
1: కర్మలన్నీ చింత.
0: All actions.
1: కష్టములు ఒక చింత.
0: Difficulties.
1: సంతసం ఒక చింత.
0: Happiness.
1: వింత చింత.
0: The mystery.
1: ఏది చింతలేనటువంటిది.
0: And it's all full of worries and anxieties.
1: అన్ని చింతలు చేయని కూడి ఉన్నవి.
0: లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ వరీస్ అండ్ వరీస్.
1: ఇది చింతలు కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ నాట్.
1: ఇది దైవత్వాన్ని చేరేటువంటి స్టెప్స్. మానవత్వాన్ని వదిలి దైవత్వాన్ని చేరడానికి ఈ విధమైన మార్గములు.
0: వీ హ్యావ్ టు కన్సిడర్ దెమ్ యాజ్ స్టెప్స్ టు టేక్ మ్యాన్ టువర్డ్స్ గాడ్, ఎసెన్స్ ఆఫ్ మ్యాన్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: దైవాన్ని మేము స్వప్నంలో చూచామని, దైవాన్ని మేము ధ్యానంలో చూచామని, దైవాన్ని మేము అనేక రకములుగా జ్ఞాననేత్రముల చేత సంపాదిస్తున్నామని చెప్పుకుంటారు.
0: పీపుల్ డిక్లేర్ దట్ దే విజువలైజ్డ్ గాడ్ ఇన్ దేర్ డ్రీమ్. సమ్ సే దట్ దే సా హిమ్ వైల్ ఇన్ మెడిటేషన్. సమ్ సే దట్ దే కుడ్ విజువలైజ్ హిమ్ త్రూ దేర్ విజ్డమ్ ఐ.
1: కనుక ఇవన్నీ కూడా కేవలము మానవుని యొక్క భ్రమలే కాని నిజమైన శక్తులు కాదు.
0: దీస్ ఆర్ ఆల్ హ్యూమన్ ఇమాజినేషన్స్. ఇట్స్ నథింగ్ టు డూ విత్ ది లేటెంట్ పవర్.
1: స్వప్నంలో భగవంతుని దర్శించాము అని కూడా అంటుంటారు.
0: సమ్ సే దట్ దే హావ్ సీన్ గాడ్ ఇన్ దేర్ డ్రీమ్.
1: స్వప్నం ఎక్కడ ఉంది, భగవంతుని ఎక్కడున్నాడు, దర్శించడం ఎక్కడ?
0: వేర్ ఇస్ ది డ్రీమ్? వేర్ ఇస్ గాడ్? వాట్ ఇస్ ది పాయింట్ ఆఫ్
1: సీయింగ్? అసలు స్వప్నమే లేదు.
0: There is no dream at all.
1: ee swapnamlo kanipinchetundi ivanni kudunu vyaktitvamulu kavu.
0: All that you encounter in dream, that's not a reality at all.
1: ivanni nu kevalamu maya shaktile.
0: That's all illusion, false identification.
1: idi kevalamu oka vidhamainatundi bhrantiye.
0: It is delusion, imagination.
1: ee bhrantini manam enaadu pogottukundamo ఆనాడే మనకు నిజ శక్తి మనలో ప్రారంభమవుతుంది.
0: ద మూమెంట్ వీ ట్రాన్సెండ్ దిస్ డెల్యూషన్ అండ్ ఇమాజినేషన్ వీల్ బి ఏబుల్ టు నో ద రియాలిటీ.
1: కనుక ప్రతి మానవుడు కూడాను ఈ మాయ శక్తులను తొలగించుకోవాలి.
0: ఎవ్రీ వన్ మస్ట్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు అబాండన్ దిస్ ఇల్యూషన్.
1: ధ్యానంలో కూర్చొని ఏదో మేము ఎవరినో ధ్యానం చేస్తున్నామని అనుకుంటారు. ఆ ధ్యానంలో ఏదో ఒక విధమైనటువంటి యొక్క వెలుతురు వచ్చిందంటే ఈ ప్రకాశాన్ని మేము చూచామంటారు.
0: సమ్ సే దట్ దే సిట్ ఇన్ మెడిటేషన్ ఇన్ ఫుల్ కాన్సన్ట్రేషన్ అండ్ దే సీ ఎ రే ఆఫ్ లైట్ ఇన్ ద స్టేట్ ఆఫ్ మెడిటేషన్.
1: ఈ మెడిటేషన్ అంటే ఏమిటి?
0: వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ మెడిటేషన్?
1: ఏకాగ్రత అని.
0: ఇట్స్ కాన్సన్ట్రేషన్.
1: ఎట్టి చరణము లేకుండా, ఎట్టి భ్రాంతి లేకుండా, ఎట్టి సంబంధము లేకుండా ఒక విధమైనటువంటి దృశ్యం కనిపించడం.
0: The actual state of meditation does not call for any kind of movement. It does not promote any imagination or illusion or any relationship.
1: ఎక్కడ చూసినా గాని మనిషి ఉన్నాడు.
0: Man is present all over the world.
1: కానీ మనిషి ఎక్కడ ఉన్నాడో అక్కడే మనసు కూడా ఉంటుండాలి.
0: Wherever man is present, there exists the mind.
1: ఈ మనసు లేని స్థానము ఎక్కడ కూడాను లేదు.
0: There is no place where there is no mind.
1: కనుక మనసే సర్వత్రా వ్యాపించి ఉన్నది.
0: సో ఇట్ ద మైండ్ దట్ ఇస్ ఆల్ ప్రవేజింగ్.
1: మన ఏ మనుష్యానాం కారణం బంధం వచ్చేవో.
0: మైండ్ ఈస్ ద కాజ్ ఫర్ అటాచ్మెంట్ అండ్ లిబరేషన్.
1: మోక్షం అంటే ఏమిటి?
0: వాట్ ఈస్ మోక్ష? లిబరేషన్.
1: ఆనందాన్ని అనుభవించటము.
0: ఎక్స్పీరియన్సింగ్ ద స్టేట్.
1: ఈ ఆనందం ఎక్కడి నుంచినో రాదు.
0: You don't get bliss from anywhere else.
1: మానవుని యొక్క హృదయ స్థాయి నుంచే వస్తుండాలి.
0: It arises from one's own heart.
1: ఈ మనసు యొక్క తత్వము,
0: the nature of the mind,
1: అనేక రకములు కాకుండా చంచలమైనటువంటిది,
0: is that of wavering type.
1: ఈ వేవరింగ్ మైండ్ అనేటువంటిది మన యందే ఉన్నది, కానీ బయట నుంచి రావటం లేదు.
0: దిస్ వేవర్డ్ నేచర్, అన్స్టెడీనెస్ ఈస్ ప్రెసెంట్ విత్ ఇన్ అస్, ఇస్ నాట్ ఎనీవేర్ ఎల్స్ ఫ్రమ్ అవుట్ సైడ్.
1: కనుక ప్రతి ఒక్కటి కూడా సంబంధ బాంధవ్యం అంతా కూడా మాయ యొక్క సంబంధం అది.
0: దేర్ ఫార్ ఎవ్రీ అసోసియేషన్ ఈస్ ది ఫ్రక్టిఫికేషన్ ఆర్ ద రిజల్ట్ ఆఫ్ ఇల్యూజన్.
1: నీవు ఒక పెళ్లి చేసుకున్నావు,
0: you supposing it married,
1: భార్య భర్తను సంబంధ బాంధవ్యంగా తీసుకుంటున్నావు,
0: you consider the relationship between husband and wife,
1: kaani inte puram kuda ame undadi neevu unnavu,
0: prior to the wedding both of you were present without any relationship,
1: kevalam manasu yokka sambandhame,
0: it is only association because of the
1: mind, ee pranti yokka equal shakti,
0: it is the power of the illusion,
1: ee vidhamainatvanti yokka maya shaktulu anni kudanu mahattaramaina shakti ani bhavinchukovatam chaala parapaatu.
0: It's a big mistake to consider the power of this illusion or maya as the highest one.
1: Maya eppudu tolagutundo appude nik sarvamu tolagutipothu.
0: The moment the curtain of illusion drops, the reality reveals.
1: Prema swarupulara,
0: embodiments of love.
1: Aa maya kudanu prema cho cheri untuntadi.
0: And we also find the love along with this illusion.
1: Prema lenatvanti kadamu ఎక్కడ కూడా కనిపించదు.
0: యు డోంట్ ఫైండ్ ఎనీ ప్లేస్ ఇన్ దిస్ వరల్డ్ విదౌట్ లవ్.
1: కనుక ప్రేమనే సర్వము,
0: లవ్ ఇస్ ఎవ్రీథింగ్.
1: సంబంధ బాంధవ్యం అన్ని కూడాను ప్రేమ చేతనే కలుగుతున్నవి.
0: ది అసోసియేషన్షిప్, ది రిలేషన్షిప్స్
1: ప్రేమ చేతనే తరుగుతున్నవి.
0: ఆల్ థింగ్స్ హ్యాపన్ బికాస్
1: ప్రేమ చేతనే పెరుగుతున్నవి.
0: దే గ్రో బికాస్ ఆఫ్ లవ్.
1: పెరగటం, తరగటం, పుట్టటం, ఈ మూడు కూడాను ప్రేమ యొక్క సంబంధమే.
0: Things grow, they increase, they diminish, they vanish because of love.
1: 9 ఒకటి ఉండాలి అంకె.
0: నంబర్ 9.
1: ఈ 9 కి ప్లస్ చేస్తే 1 పెట్టేస్తే 10 అవుతుంది.
0: 9 plus 1 is equal to 10.
1: అయితే ఈ 10 అనేది ఎక్కడి నుంచి వచ్చింది?
0: The number 10, how did you get it?
1: 1 చేరటం చేతనే దీనికి సంబంధం వచ్చింది.
0: This 10 is because of plus addition of 1.
1: 10 లోపల 1 తీసివేసి
0: remove one out of this number 10,
1: 9 matrame migultundi,
0: and you also only
1: ఆ మిగిలిన 8 ఏంటి?
0: What is this then number 9?
1: అది కూడా మనం తీసి పెట్టినవి.
0: And it's only our question subtraction of.
1: ఈ విధంగా సంబంధ బాంధవ్యం అంటే మనం కూడటము, మనం తీయటము, ఈ రెండు యొక్క సంబంధమే ఈ సంబంధం.
0: So the relationship is because of additions and subtractions, that's all.
1: ప్రపంచంలో,
0: in this world,
1: ఎన్నో రకములైనటువంటి ఒక ధ్యానములు జరుపుతున్నారు.
0: We come across different types of meditation.
1: Brahma sadhana okati untundadi. Brahma sadhana.
0: Brahma sadhana is one type.
1: Brahma sadhana.
0: Brahma sadhana.
1: Ee sadhana anetundi Brahma nunchi kalipinatundi.
0: Brahma sadhana. This kind of sadhana is the product of Brahma illusion.
1: Kanuka Brahma gani, Vishnu gani, Maheshwarudu gani, ee sadhanalo kudanu evariki kanipinchadu.
0: In fact, by sadhana, none can see Brahma, Vishnu, or Maheshwara.
1: ఈ కనిపించేటువంటి కూడాను మన యొక్క హృదయ భావములు.
0: All that we see, feel to see, are just the reflections of our
1: thoughts. Brahma జగత్తునందు లేడు.
0: Brahma is not present separate.
1: విష్ణువు జగత్తునందు లేడు.
0: Nor Vishnu.
1: ఈశ్వరుడు జగత్తునందు లేడు.
0: And there's no Ishwara in.
1: ఈశావాస్యమిదం జగత్.
0: ఈశావాస్యమిదం జగత్. God is present everywhere.
1: ఉన్నదంతా కూడా ఒక మానవత్వమే.
0: It is only the humanity, just one way.
1: ఈ మానవత్వాన్ని నమ్మక దైవత్వం కావాలని ఈ మానవత్వంలో మనం విచారణ చేస్తే ఏది కనిపిస్తుంది?
0: Without consideration for humanity, how do you expect to attain divinity?
1: కనిపిస్తుంది.
0: You will only come across the demonic temperament, దానవత్వ.
1: నీవు తలచినటువంటి రూపంలో అందులో చేరడానికి వీలు లేదు.
0: You cannot expect the form of your choice.
1: నీవు చేస్తున్నటువంటి యొక్క విష్ణు స్వరూపము అది విష్ణువు కాదు.
0: యువర్ విజువలైజేషన్, ఇమాజినేషన్ ఆఫ్ విష్ణు ఈజ్ నాట్ ఎ రియాలిటీ.
1: నీ యొక్క భ్రమ యొక్క తృష్ణ.
0: ఇట్ ఈజ్ ఓన్లీ యువర్ యర్నింగ్, పైనింగ్ ఫర్ గాడ్.
1: కనుక విష్ణువు లేడు.
0: దేర్ ఇస్ నో విష్ణు.
1: బ్రహ్మను లేడు.
0: నార్ బ్రహ్మ.
1: ఈశ్వరుడు లేడు.
0: నో ఈశ్వర. ఇది
1: ఉన్నది ఒక్కటే మానవుడు.
0: ఓన్లీ మ్యాన్ దట్ ఇస్ ప్రెసెంట్.
1: మనిషి అందే సర్వం కూడా ఇమిడి ఉంటున్నాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ఆర్ ప్రెసెంట్ విత్ ఇన్ మ్యాన్.
1: కనుక మానవత్వం ఈ విష్ణుత్వాన్ని చూసినట్టు అనుకుంటావు, కానీ విష్ణుత్వం ఎక్కడి నుంచి రాదు, మానవత్వం ఉన్నది పోదు.
0: యూ ఫీల్ దట్ యు హావ్ సీన్ విష్ణు. నో నో, ఇన్ ఫ్యాక్ట్ ది విష్ణు ఆస్పెక్ట్ హాస్ నాట్ entered into your life nor left.
1: Neeve Vishnu.
0: You are Vishnu.
1: Neeve Brahma.
0: You are Brahma.
1: Neeve Shivudavu.
0: You are Shiva.
1: Anni nene nene ani anukunte ee okka chintana undadu.
0: If you think that you are everything the divine, you don't need to worry.
1: Aham Brahma, aham Vishnu, aham Ishvara.
0: Let's have the feeling aham Brahma, I am Brahman, aham Vishnu, I am Vishnu,
1: annintiki nene.
0: In fact, I am everything, all.
1: ఈ విధమైనటువంటి భావములు మీరు పెంచుకుంటే ఏ విధమైనటువంటి యొక్క డౌట్స్ కు అవకాశం ఉండదు.
0: When we have this total identification with the divinity, then there will be no question of any anxiety or worry.
1: కనుక మానవత్వం కంటే మించినటువంటిది మరొక శక్తి మరొక రూపము ఎక్కడ కూడా ఈ జగత్తులందు కనరాదు.
0: Beyond the human power, capacities, there are nothing that exists beyond.
1: కనుక నీవన్నీ కల్పించుకున్నటువంటివన్నీ కూడాను కల్పనలే కాని నిజమైనటువంటి శక్తులు కాదు.
0: ఆల్ దట్ యు సీ, ఆల్ దట్ యు డిక్లేర్ టు సీ ఈజ్ ఓన్లీ జస్ట్ ద స్ట్రెచ్ ఆఫ్ యువర్ ఇమాజినేషన్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: రాత్రి మాకు స్వప్నంలో స్వామి వచ్చాడు అనుకుంటుంటారు.
0: సమ్ సే స్వామి అపియర్డ్ ఇన్ మై డ్రీమ్.
1: నేను ఎవరి స్వప్నంలో కూడా నేను పోవటం లేదు.
0: భగవాన్ ఈజ్ నాట్ రీచింగ్ యువర్ డ్రీమింగ్ స్టేట్.
1: నీ సంకల్పమే పూర్తి దాన్ని బలపరుచుకున్నప్పుడు అది నీకు ఒక రూపకంగా కనిపిస్తుంది.
0: ఇట్ ఈస్ ఓన్లీ యువర్ థాట్ దట్ హెస్ అపియర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ డ్రీమ్.
1: కనుక భగవంతుడు ఒక రూపాన్ని మార్చుకోవటము మరొక రూపాన్ని తెచ్చుకోవటము ఇవి ఎక్కడ కూడా జరగవు.
0: గాడ్ డస్ నాట్ టేక్ అపాన్ హిమ్సెల్ఫ్ ఎనీ ఫార్మ్ అండ్ చేంజ్ టు అనదర్ ఫార్మ్.
1: దైవానికి కోపం వచ్చింది అనుకుంటారు.
0: వీ థింక్ గాడ్ ఈస్ యాంగ్రీ.
1: దైవానికి కోపము లేదు, ప్రేమ లేదు.
0: గాడ్ హ్యాస్ నైదర్ లవ్ నార్ యాంగర్.
1: కనుక ఈ కల్పనలన్నీ కూడా నీవు దైవం పైన కల్పిస్తున్నావు.
0: ఇట్ ఈస్ వి అట్రిబ్యూట్ దీస్ థాట్స్ ఆన్ గాడ్.
1: నువ్వు నిరంతరము ప్రేమలో ఉంటుండు.
0: యు బీన్ లవ్ కంటిన్యూ.
1: ఈ ప్రేమలో ఉండినప్పుడు కోపతాపములు ఏమాత్రము కల్పించవు నీకు.
0: వెన్ వన్స్ దేర్ ఇస్ లవ్, దేర్ ఇస్ నో ఛాన్స్ ఫార్ ది హెట్రిడ్ టు ఎగ్జిస్ట్ నార్ యాంగర్.
1: కనుక నీ ప్రేమ ఒక్కటే నీ యొక్క ఆకారం.
0: దెర్ఫోర్ యువర్ ట్రూ ఫార్మ్ ఇస్ లవ్.
1: పుట్టిన దశమే బిడ్డ ప్రేమతో పుడుతుండాలి.
0: ద చైల్డ్ ఇస్ బోర్న్ విత్ లవ్.
1: ఆ బిడ్డ పెరగటం కూడాను ప్రేమ చేతనే పెరుగుతుండాలి.
0: ద చైల్డ్ గ్రోస్ ఇన్ లవ్.
1: ఈ రూపములు మారటం కూడాను ప్రేమ చేతనే మారుతుండాలి.
0: ద హోల్ ఫార్మ్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఇన్ డిఫరెంట్ స్టెప్స్ స్టేజెస్ ఇస్
1: కనుక మరొక శక్తి అనేటువంటిది మనకు కనిపించి ఈ ప్రేమను మార్చడం కాదు.
0: No other power can ever change love.
1: ఈ విధంగా మీరు విచారణ చేసి
0: యూ ఇన్వెస్టిగేట్ దిస్ వే.
1: ఏదో కొంతవరకు శక్తిని సంపాదించామని మీరు భ్రమించకండి.
0: నెవర్ బి మిస్టేక్ ఇన్ దట్ యు హావ్ అక్వైర్డ్ పవర్స్.
1: ఈ భ్రమను మీరు దూరం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
0: డిస్టెన్స్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ సచ్ పవర్స్ విచ్ ఫాల్స్ నోట్.
1: భ్రమలన్నీ కూడా బ్రహ్మం కాదు.
0: భ్రమ ఇల్యూషన్ ఈజ్ నాట్ బ్రహ్మ ద రియాలిటీ.
1: కనుక బ్రహ్మ అంతా కూడా భ్రమను కావు.
0: And Brahma, the reality, cannot be Brahma or
1: Brahma
0: delusion.
1: Brahma ledu, Brahma lo Brahma ledu.
0: And therefore, there is no Brahma illusion in Brahma, the reality, nor there is Brahma, the reality, in Brahma, the
1: delusion.
0: So they are all just your imaginations and your thoughts only.
1: Divyatma sarupulara.
0: Embodiments of divine Atma.
1: Divyatma naga yeviti.
0: What is the meaning of divyatma?
1: Divyamainatundi atma.
0: Atma, the self is divine. Divya.
1: Atma anaga chaitanyame.
0: Atma means awareness.
1: Chaitanyam sarvatra untundadi.
0: This chaitanya is everywhere.
1: Chaitanyam lenatundi sthanamu ekkada kodanu manaku kanipinchadu.
0: You cannot come across any place without this awareness, chaitanya.
1: Chaitanyame sarvashakti anatundi yokka shakti.
0: And this chaitanya is all powerful.
1: Ikkada manam oka vishayanni చక్కగా ప్రదర్శించాలి.
0: హియర్ వీ హావ్ టు ఇన్వెస్టిగేట్ వెరీ క్లియర్లీ వన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్.
1: చైతన్యం ఉన్నది.
0: హియర్ దేర్ ఇస్ చైతన్య.
1: కదులుతూ ఉన్నది.
0: ఇట్ సెట్ ఇన్ మోషన్.
1: కదిలేటువంటి చైతన్యం వరకు మనము కదలినటువంటి ఒక భ్రాంతిని మనం కల్పించుకుంటున్నాం.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దిస్ కైండ్ ఆఫ్ అవేర్నెస్ విత్ ఫుల్ ఆఫ్ వైబ్రేషన్ వీ అట్రిబ్యూట్ అనదర్ థాట్ అనదర్ పవర్.
1: బ్రహ్మ చేతనే ఈ కల్పన చైతన్యము కదులుతూ ఉన్నట్టుగా కనిపిస్తుంది.
0: అండ్ దెన్ దేర్ డెవలప్స్ దిస్ కైండ్ ఆఫ్ వేవరింగ్ ఆర్ అన్స్టడీనెస్.
1: ఏ కదలిక గాని ఏ స్థిరత్వం కాని ఏ యొక్క బ్రహ్మత్వం కాని ఎక్కడ కూడా జగత్తులో కానరాదు.
0: దిస్ కైండ్ ఆఫ్ వేవరింగ్ నేచర్ ఆర్ అన్స్టడీనెస్ యూ డోంట్ ఫైండ్ ఇన్ ది రియాలిటీ.
1: మీ ఉత్సాహములకు నేను ఆటంకం కలిగిస్తున్నానేమో అని అనుకుంటాను.
0: Perhaps you may be feeling Bhagavan is restricting your enthusiasm.
1: మీ ఉత్సాహములకు నేను ఏది కూడా అడ్డు చెప్పడం లేదు.
0: Bhagavan will never object your bubbling enthusiasm.
1: మీ సత్యమునకు సరైనటువంటి రూపాన్ని మీకు కల్పిస్తున్నాను.
0: Bhagavan is teaching us the true form of truth.
1: ఎందుకనగా మీరు భ్రమల చేతనే కాలమంతా కూడా పెంచుకుంటున్నారు.
0: Because we are wasting our time drowned in delusions.
1: కనుక ఈ కాలమును ఈ భ్రమలను మీరు పెంచుకోకండి.
0: Therefore, we should not waste our time in delusions.
1: నిజమైనటువంటి శక్తి మీ అందే ఉంటున్నది.
0: The true power is latent in you.
1: ఆత్మశక్తి అనేటువంటిది ఆత్మనగా చైతన్యము.
0: This Atma is Chaitanya or awareness.
1: ఈ చైతన్య శక్తి సర్వత్రా నిండినటువంటిది.
0: This Chaitanya, the power of awareness, is all pervasive.
1: ఈ పవరే ప్రతి శక్తి అందు కూడా చేరి ఆయా రూపాన్ని దర్శింపజేస్తుంది.
0: In fact, this power manifests in varied forms and
1: ఒక మానవత్వం తప్ప ఏ తత్వం కూడా మీరు భ్రమల చేతనే కాలమంతా కూడా పెంచుకుంటున్నారు.
0: Because we are wasting our time drowned in delusions.
1: కనుక ఈ కాలమును ఈ భ్రమలను మీరు పెంచు

0: manifests in varied forms and
1: dimensions.
0: So it is only in human this awareness manifests in totality, totally. The power latent in man is divine.
1: అదొక్కటే సర్వ విధంలో కూడా మీకు శాంతిని సంతోషాన్ని చేకూరుస్తుంది.
0: దిస్ డివైన్ పవర్ విత్ ఇన్ మ్యాన్ విల్ కన్ఫర్ పీస్ అండ్ బ్లిస్.
1: డివైన్ పవర్ అనగా అది కూడా ఒక ప్రత్యేకమైనటువంటి పవర్ కాదు.
0: ద డివైన్ పవర్ ఈజ్ నాట్ ఎ సెపరేట్ ఎంటిటీ.
1: అది మీ యొక్క ఏకాగ్రత పవరే డివైన్ పవర్ గా మారుతుండాలి.
0: అవుట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ యూ కెన్ ఎక్స్పీరియన్స్ ద డివినిటీ, ద డివైన్ పవర్.
1: కనుకనే మీ డివైనిటీ దాన్ని మొట్టమొదట గుర్తించుకోవడానికి ప్రయత్నం చేయండి.
0: Therefore we should make every attempt to realize the divinity within.
1: ఈ గ్రంథములో చదివేటువంటి వారు కానీ,
0: those that go through books,
1: గ్రంథములో రాసినటువంటి కానీ,
0: those that compose,
1: ఏది కూడా సత్యము కాదు,
0: are not necessarily true.
1: ఏదో కొన్ని మనిషికి ఒక భ్రమను కల్పించాలని,
0: only to give you a sort of imagination,
1: ఆ విధమైనటువంటి గ్రంథాల్లో తెలుపుతూ ఉంటారు.
0: And the textual knowledge amounts to imagination.
1: కాని కొన్ని కొన్ని శక్తులు,
0: but some powers,
1: అప్పటికప్పటికే పుట్టి అప్పటికప్పటికే నశిస్తుంటాయి,
0: are born instantaneously and disappear thereafter.
1: ఆ నశించేటువంటివి మనవి కాదు.
0: Those the power that vanishes does not belong.
1: పుట్టేటువంటివి మనవి కాదు, పుట్టేటువంటివి కూడా మనవి కాదు.
0: Those that are generated afresh instantaneously don't belong to you.
1: ఈ పుట్టి పెరిగి నశించేటువన్నీ కూడా మన యొక్క భ్రమలే.
0: ద పవర్ దట్ ఇస్ బోర్న్ దట్ గ్రోస్ అండ్ వానిషెస్ ఈజ్ నాట్ ట్రూ.
1: ఈ భ్రమలకు మనం ఏమాత్రము లొంగకూడదు.
0: వీ షుడ్ నెవర్ సబ్మిట్ అవర్ సెల్వ్స్ టు దిస్ ఇల్యూషన్.
1: మీరు నిత్యంగా సత్యంగా మీరు గుర్తించవాలంటే ఈ కనిపించేటువంటివన్నీ కూడా పొట్టి భ్రమలే.
0: ఇన్ ఫ్యాక్ట్ ది ఎటర్నల్ ట్రూత్ ఈజ్ బియాండ్ యువర్ ఇమాజినేషన్.
1: వేదాన్ని అధ్యాసం చేస్తున్నారు,
0: యు ప్రాక్టీస్ వేద,
1: కానీ ఈ వేదము నుంచి వచ్చేటువంటి యొక్క ప్రతి పదం కూడా మన నాభి నుండి ఏర్పడేటువంటివి.
0: ఎవ్రీ వర్డ్ దట్ యు అట్టర్ కమ్స్ అవుట్ ఆఫ్ ది నావెల్.
1: కనుక ఈ నాభి నుండి వచ్చేటువంటి యొక్క ప్రతి ధ్వని అదే మనకు నిజమైనటువంటి అనుభవిస్తున్నాం.
0: దేర్ఫోర్ ది ట్రూ ఎక్స్పీరియన్స్ యు గెట్ ఇట్ దట్ విచ్ కమ్స్ అవుట్ ఆఫ్ ది వెరీ నావెల్ యాజ్ యు ప్రొనౌన్స్.
1: ఎక్కడైనా కొండ సముద్రంలోకి పోయి ఓ అని మీరు అరిస్తే అది కూడా ప్రతి ధ్వని ఓ అని వస్తుంది.
0: If you just stand all alone and say Om, the same sound comes back to the
1: resound.
0: This resound does not mean there is separate sound. It is only your own sound that comes back to you in the form of resound. They are born, made out of you.
1: ఎక్కడి నుంచి నువ్వు వచ్చి మనలో చేరటం లేదు.
0: దే ఆర్ నాట్ కమింగ్ ఫ్రమ్ సెపరేట్ డిస్టెంట్ ప్లేస్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఒక పదమును తీసుకుని మీరు ఆ పదమిని మీది మీదుగా చదువుతూ రండి, అది పెద్ద కంఠస్థం అవుతుంది.
0: వెన్ యూ గో ఆన్ రిపీటింగ్ దీస్ వర్డ్స్ యూ కెన్ గెట్ దెమ్ బై హార్ట్.
1: కానీ ఆ బై హార్ట్ ఆ వచ్చినటువంటిది మీది కాదు.
0: దోస్ దట్ యూ గెట్ బై హార్ట్ డు నాట్ బిలాంగ్ టు యూ.
1: అది ప్రతిధ్వని యొక్క రిఫ్లెక్షన్.
0: It is just the reflection of the resound.
1: Pratidhvani yokka reaction.
0: It is the reaction of the resound.
1: Pratidhvani yokka resound.
0: It is the resound.
1: Anni reaction, resound, reflection. Ee moode tappa annyamainatundi ledu.
0: So in this world there are only these three: reaction, reflection and resound.
1: Kanuka manam vacheetundi ivanni kudanu mana yokka bhramane kaani annyamainatundi kaadu.
0: All that we think is just our imagination, delusion, nothing beyond.
1: రామాయణం నందు
0: రామాయణ
1: రామశక్తిని గొప్పగా వర్ణిస్తూ వచ్చారు.
0: ది పవర్ ఆఫ్ రామ ఇస్ డిస్క్రైబ్డ్ టోటలీ.
1: కానీ పవర్ ఆఫ్ రామాది కూడా ఒక నిజమైనటువంటి పవర్ కాదు.
0: అండ్ ఇట్స్ ఆల్సో నాట్ ట్రూ.
1: ప్రజలకు ఒక విధమైనటువంటి చైతన్యం మేల్కొల్పే నిమిత్తమై ఆ విధమైన పవర్ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది.
0: ది పవర్ ఆఫ్ రామ ఈజ్ ఎక్స్టోల్డ్ ఇన్ రామాయణ టు అవేకన్ టు కిండిల్ ద ఇన్నర్ అవేర్నెస్ విత్ ఇన్ ఎవ్రీబడి.
1: కనుక అన్ని కూడా జగత్తునందు ప్రతి ధ్వని కూడాను రిఫ్లెక్షన్ రియాక్షన్ రిసౌండ్.
0: ఇన్ దిస్ వరల్డ్ విల్ సెటిల్ అండర్స్టాండ్ ఆల్ ఆర్ ప్రొడక్ట్స్ ఆఫ్ రియాక్షన్ రిఫ్లెక్షన్ అండ్ రిసౌండ్.
1: ఈ రియాక్షన్ అనేటువంటిది నువ్వు సత్యమని భావిస్తున్నావు.
0: You consider this reaction as true.
1: Resound anetundi kuda nu satyam ani bhavistunnavu.
0: You think

0: sound is also true.
1: కనుక ఇవన్నీ కూడాను రీసౌండ్ రిఫ్లెక్షన్ రియాక్షన్ ఈ మూడు కూడాను రియాక్షన్లే తప్ప నిజమైన రియాక్షన్ కాదు.
0: Therefore the reaction, reflection, the sound, they are not true.
1: నీ హృదయం నుంచి వచ్చేటువంటి యొక్క భావము ఏ రూపం వస్తున్నదో అదే నిజమైనటువంటి రూపం.
0: Therefore that which comes out of your heart, from the depth of your heart,
1: అది కూడాను నీ యందే ఉంటున్నది.
0: The truth is in you.
1: దానికంటే మించినటువంటి మరొకటి నువ్వు సాధించేటువంటిది లేదు.
0: యూ డోంట్ నీడ్ టు అచీవ్ ఎనీథింగ్ బియాండ్ దిస్.
1: నువ్వు ఒక రూపాన్ని చూడాలనుకుంటున్నావు.
0: యూ వాంట్ టు విజువలైజ్ ద
1: రామస్వరూపాన్ని నువ్వు చూడాలనుకుంటున్నావు.
0: యూ వాంట్ టు సీ ద మానిఫెస్టేషన్.
1: ఆ రామస్వరూపాన్ని నువ్వు కన్నులు మూసుకొని చింతిస్తురా.
0: యూ వాంట్ టు సీ ద ఫార్మ్ ఆఫ్ రామ. క్లోజ్ యువర్ ఐస్ అండ్ మెడిటేట్ అపాన్ ఇట్.
1: కానీ అదే నీకు రిఫ్లెక్షన్ గా బయలుదేరుతుంది.
0: అండ్ దట్ వెరీ థాట్ కమ్స్ బ్యాక్ టు యువర్ రిఫ్లెక్షన్.
1: అదే రియాక్షన్ గా వస్తుంది.
0: అండ్ దట్ కమ్స్ బ్యాక్ టు యూ బై వే ఆఫ్
1: రియాక్షన్. అది రీసౌండ్ గా మారుతుంది.
0: అండ్ దట్ ఈస్ ద రీసౌండ్.
1: ప్రతి ఒక్కటి కూడా నువ్వు జగత్తులో మనం కనిపించేటువంటి అంతా కూడా రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
0: సో ఎవ్రీ ఆస్పెక్ట్ ఇన్ దిస్ వరల్డ్ కంప్రైజెస్ దీస్ త్రీ రియాక్షన్ రిఫ్లెక్షన్ అండ్ రిసౌండ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: రాముడు నీవే, కృష్ణుడు నీవే, ఈశ్వరుడు నీవే.
0: యు ఆర్ రామ, యు ఆర్ కృష్ణ, యు ఆర్ ఈశ్వర.
1: ఈశ్వర ఇస్ మై సెల్ఫ్.
0: ఈశ్వర ఇస్ మై సెల్ఫ్
1: అనగా ఏమిటి? నీకు నీవుగానే ఈశ్వరుడిగా భావించవచ్చు.
0: యూ కెన్ కన్సిడర్ యువర్ సెల్ఫ్ యాజ్ ఈశ్వర.
1: ఆ విధంగా భావించుకుంటున్నా తప్పక నీవు ఈశ్వరుడు అవుతావు.
0: దట్ వెరీ ఫీలింగ్ విల్ హెల్ప్ యూ టు ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ ఈశ్వర.
1: నీవే కృష్ణుడిగాని భావించుకుంటున్నా.
0: Consider yourself as Krishna.
1: ఆ కృష్ణుడే నీవవుతావు.
0: అండ్ దెన్ యూ బికమ్ కృష్ణ.
1: అన్ని మన నుంచి వచ్చేటువంటి రిఫ్లెక్షన్ రియాక్షన్ తప్ప రియల్ అనేటువంటి ఏది కూడా రాదు.
0: Therefore you don't get anything from outside. All things are because of reaction, reflection and
1: love. ధ్యానంలో కూర్చుంటున్నావు.
0: You sit in meditation.
1: ఏకాగ్రతను పెంచుకునే నిమిత్తమై ధ్యానంలో కూర్చుంటున్నావు, కానీ దైవాన్ని చూడాలనేటువంటి ఉద్దేశంతో నీవు ఏకాగ్రత కలిగించలేదు.
0: You sit for meditation. To go, to march forward in concentration, not to see the manifestation of God.
1: Kanuka, ee concentration anetundi kudanu oka meditation ga bhavistunnaru.
0: You think that concentration is meditation.
1: Ee concentration anetundi kudanu oka vidhamainatundi resound ga bhavistunnaru.
0: And people consider concentration a sort of resound.
1: Kaadu, kaadu, kaadu.
0: No.
1: Ivanni kudanu reflection, reaction, resound le.
0: These are all reactions, reflections and resounds.
1: You are real.
0: You are real.
1: నీవే సత్యమైనటువంటి వాడు.
0: You are the truth.
1: దైవం యొక్క ఆకారములు ఎక్కడ చూసినప్పటికీ నేను మానవాకారములు అందరూ కనిపిస్తున్నాయి, కానీ మానవాకారములు వదలి మరొక ఆకారం కనిపించు.
0: You see God in human form everywhere, nothing else, nothing beyond.
1: ఇప్పుడు ఏదో ఒక ఈశ్వరుడు కనిపించాలనుకుంటున్నావు.
0: You think that you have seen Ishwara.
1: ఆ ఈశ్వరత్వాన్ని మానవత్వంగానే తెలుపుతున్నారు, కానీ మరొక అతీతమైనటువంటి మానవత్వంగా తెలుపడం లేదు.
0: You can see the manifestation of Ishwara in a human form only.
1: కనుక ప్రతి ఒక్కటి కూడాను మనకంటే పెద్దది మరొకటి లేదు.
0: So there's nothing different from you, the reality.
1: సర్వము నీ యందే ఉంటున్నవి.
0: Everything is within you.
1: సర్వము నీవే అవుతున్నావు.
0: You are everything.
1: నిన్ను నీవు మర్చిపోతున్నావు, నేను దాన్ని కల్పించుకుంటున్నావు.
0: యు హావ్ ఫర్గాటన్ యువర్ రియాలిటీ అండ్ యు సూపర్ ఇంపోజ్ యువర్ సెల్ఫ్ విత్ సంథింగ్ ఎల్స్.
1: నీ రియాక్షన్ నువ్వు చూసుకో.
0: వాచ్ యువర్ రియాక్షన్.
1: నీ రీసౌండ్ నువ్వు చూసుకో.
0: వాచ్ యువర్ రీసౌండ్.
1: నీ రిఫ్లెక్షన్ నువ్వు చూసుకో.
0: అండ్ ఆల్సో సీ యువర్ రిఫ్లెక్షన్.
1: ఇవన్నీ కూడాను మనలో నుంచి వచ్చినటువంటి భ్రమలే.
0: దీస్ ఆర్ ఆల్ యువర్ ఇమాజినేషన్స్ బాండ్ విత్ ఇన్ యూ.
1: కనుక ఈ భ్రమలను మనం దూరం చేసుకున్నప్పుడే మనకు సాక్షాత్ భ్రమ మనకు గుర్తించడానికి వీలవుతుంది.
0: When once you distance yourself from this Brahma or illusion, you will be closer to Brahma, the reality.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: దీని అన్నిటి కూడాను ప్రేమనే మనకు ప్రధానమైనటువంటిది.
0: It is the love which is most essential.
1: ఈ ప్రేమతో మించినటువంటి దైవము మరొకటి లేదు.
0: God is love, nothing more.
1: ప్రేమనే మనం వదులుతామంటే ఏదీ లేదు మనకు.
0: When once you give up love, you will not have
1: anything. సర్వము శూన్యమైపోతుంది.
0: Everything becomes empty.
1: కనుక ప్రేమనే ఆకారం కనిపిస్తుంది.
0: Therefore, it's the love that takes different forms.
1: ఈ ప్రేమను ఒక ఆకారంగా నీవు నిర్మించుకో, అదే నీకు నిలిచిపోతుంది నీ అందరూ.
0: You can also visualize love in a particular form and experience it.
1: ఈ విధమైనటువంటి సత్యాన్ని ఇది గుర్తించడానికి ప్రయత్నించండి.
0: యూ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు నో దిస్ ట్రూత్.
1: ఎప్పుడు చూసినా కానీ ఏదో ధ్యానం ధ్యానం ధ్యానం అని ధ్యానంలో కూర్చొని కల్పనలన్నీ కూడా నీవు కల్పించుకొని తద్వారా నీవు నిన్ను నీవే మర్చిపోతున్నావు.
0: పీపుల్ దే థింక్ దే సిట్ ఇన్ మెడిటేషన్, దే గో ఆన్ ఇమాజినింగ్ థింగ్స్ అండ్ దే స్పెండ్ టైమ్ ఇన్ ఇమాజినేషన్.
1: నిన్ను నీవు మర్చిపోతే నీ కల్పించేది ఏది కూడా లేదు.
0: When you forget yourself, there's nothing to be seen.
1: Nene sarvamu.
0: I am everything.
1: Nene daivamu.
0: I am God.
1: Nene anni vidhala akaramu.
0: I take all forms.
1: Mana akaramle manaku enno maarutunnayi.
0: And forms change.
1: Puttinappudu chinna biddaga untadu.
0: At the engagement
1: pakkalo pettuko. Dani kramakramina aachinchukuntu vacheste adi koncham peddaga maaripothundi.
0: Infant grows in age.
1: అది తర్వాత ఒక బాయ్గా మారుతాడు.
0: అండ్ హీ బికమ్స్ ఎ బాయ్.
1: ఈ బాయ్ క్రమక్రమేణా నీవు పెంచుకుంటూ పోతే అక్కడ ఒక పిల్లవాడిగా వస్తాడు.
0: ద బాయ్ గ్రోస్ ఇంటూ ఎన్ అడల్ట్ విత్ ద పాసేజ్ ఆఫ్ టైమ్.
1: ఆ పిల్లవాడిని విభజించుకుంటూ వెళ్ళిపోతే ఒక కొంచెం యువకుడిగా మారుతాడు.
0: అండ్ దెన్ హీ బికమ్స్ ఎన్ యంగ్స్టర్.
1: ఆ యువకుడే నీ ఒక పెద్దవాడిగా రూపొందుతావు.
0: దిస్ యంగ్స్టర్ నేచురల్ బికమ్స్ ఎన్ యంగ్ అడల్ట్.
1: కనుక ఈ చైల్డ్, బాయ్, మాస్టర్, ఈ మూడు ఎవరు అనుకున్నావు?
0: సో హూ ఆర్ దీస్ త్రీ? ద చైల్డ్, బాయ్ అండ్ ద మ్యాన్. ఆల్ ది త్రీ ఆర్ వన్. ఇన్ ఫ్యాక్ట్
1: ఆల్ ఆర్ వన్.
0: ఆల్ ఆర్ వన్.
1: బి అలైక్ టు ఎవరీ వన్.
0: బి అలైక్ టు ఎవ్రీ వన్.
1: ఇది నీవు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయలేదు.
0: దిస్ యూ మస్ట్ లెర్న్ అండ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: నీ ప్రేమను దాన్ని స్థిరంగా ఉంచుకో.
0: Make your love strong enough.
1: Prema kante minchinatvanti sadhana marokati ledu.
0: There is no other spiritual practice beyond love.
1: Spiritual practice is the divine practice.
0: The spiritual practice is the divine practice of
1: existence. Divine practice anaga divine anaga emti kevalamu aa divyatvamto koodinatvanti bhavamu.
0: The divine love meaning the divinity.
1: Divyatvam anni kurunu kadalutune untuntadi.
0: And it's full of vibration.
1: కనుక ఆ కలిగినటువంటి యొక్క దీనిని నువ్వు శాశ్వతంగా నిలుపుకోవడానికి ప్రయత్నించి.
0: అండ్ మేక్ దిస్ వైబ్రేషన్ స్టడీ.
1: నీవు నిర్దిష్టం ఉండినప్పటికీ అది కదులుతూనే ఉంటుంటుంది.
0: అండ్ యూ ఫైండ్ దిస్ వైబ్రేషన్ ఎఫెక్టింగ్ యూ.
1: ఆ కలిగినటువంటి యొక్క రిఫ్లెక్షన్ ఈ కలగా కనిపిస్తుంటాయి.
0: అండ్ దట్ వెరీ రిఫ్లెక్షన్ అపియర్స్ ఇన్ యువర్ డ్రీమ్.
1: ఆ కలగా వచ్చినటువంటి యొక్క రిఫ్లెక్షన్ నీకు సాక్షాత్ రూపకంగా కనబడుతుంది.
0: అండ్ దట్ రిఫ్లెక్షన్ ఆఫ్ ది డ్రీమ్ యూ విల్ ఆల్సో ఎక్స్పీరియన్స్ ఇన్ ది వేకెన్సీ.
1: సాక్షాత్ అనేటువంటిది ఎక్కడ కూడా మనకు కనిపించడం లేదు.
0: The direct manifestation, Sakshat, you don't encounter anywhere.
1: Sakshat.
0: Sakshat.
1: Anaga, satyamainatvanti vastuvunu manam sakshatga chudali.
0: The direct manifestation, you should be able to experience.
1: Sakshat anaitvanti, akkada nilichipoyinatvanti.
0: The Sakshat is the one that stands in front of you.
1: Adiye neeku swarupanga kanipistuntadi.
0: That you will be able to see a different form.
1: Kannulu musina.
0: You will see it. With open eyes or
1: closed eyes.
0: And that form is the reality permanent. We should practice to keep this permanent form steady constantly with us.
1: We
0: will be able to see the direct manifestation with our eyes open or closed. Embodiments of love. We want to see many manifestations.
1: Inni aashinchinappatikini mee nimmalu meeru maatram marchipovadaniki veelledu.
0: You may aspire to see many visualizations but never forget yourself.
1: Neeve inni roopalato untunnavu.
0: In fact you yourself exist here.
1: Neeve inni roopalaga maaripothunnavu.
0: You only manifest into many.
1: Kaani aa roopamlo em maatramu maaratam ledu.
0: Actually the reality does not change.
1: Divyamaina bhavyamaina ee roopamu nee ande untunnadi.
0: That permanent, the eternal, effulgent, vibrant form is within you.
1: కలగ కనిపిస్తుంటాయి.
0: That appears in your dream, no doubt.
1: ఈ కలన నేను కలనే.
0: And all this kala, the dream, is kala, false.
1: కనుక నీ యొక్క భ్రమను నీవు కొంచెం దూరం చేసుకో.
0: Therefore, distance yourself from these thoughts or illusions.
1: భ్రమను ఏనాడు దూరం అవుతుందో అలానే నీకు బ్రహ్మ సాక్షాత్కరిస్తాడు.
0: The moment you are away from Brahma, the delusion, you are closer to Brahma,
1: Brahma
0: the reality.
1: నీ యొక్క స్వరూపమే.
0: And this Brahma is your truly your own form.
1: ప్రతి భ్రమ ఎందుకు నీ యొక్క ఆకారం ఉంటుండాలి.
0: In fact, in every thought, you have your own form.
1: నువ్వు స్వప్నంలో ఏదో చూచావు అని చెప్పింది. కానీ చూచినది నిన్ను నీవే కానీ స్వప్నంలో ఏదో కాదు.
0: You say that in a dream you have seen a certain thing. You have seen yourself there in the dream. No one else.
1: ప్రతి ఒక్కదాని కూడా నువ్వు నీ యొక్క స్వరూపమే నీకు సాక్షాత్కారం.
0: Therefore you see your own form in front of you everywhere.
1: కనుక మిమ్మల్ని మీరు మర్చిపోకుండా మీ సత్వాన్ని మీ ప్రేమను మీరు సాక్షాత్కరించండి.
0: Never forget your true nature. Never forget yourself and enjoy the divinity within.
1: ఆ సాక్షాత్కరించేటువంటి యొక్క తత్వం నీవే కాని మరొకటి కాదు.
0: The manifestation is only the reality, nothing more than your true nature.
1: ఈ విధంగా చెప్పలేదంటే ఇంతకాలం మీరు ఏదో ఒకటి భ్రమ పెట్టుకుని తిరుగుతూ వస్తున్నారు.
0: You have been spending time in these imaginations or
1: delusions.
0: All those things that you should learn in future, they are contained here in this talk.
1: Future ante emti?
0: What is future?
1: Munduku jaragoyetundi.
0: What's going to happen?
1: Munduku em jarugutundi?
0: What's going to happen?
1: Present ide munduku jarugutundi.
0: The present is going to happen in future.
1: Ee present ide eppudu jarugutundi?
0: What is the present?
1: Past ni marchipoyinappudu present nilustundi.
0: When once you forget the past, you live in the present.
1: Ee present ni kuchavarku marchipoyinappudu future vachestundi.
0: When once you forget the present, you live in future.
1: Kabatti anni kudanu neevi past present future.
0: So you are the only one in the past, present and future.
1: Ninnu neeve kalpinchukuntunnavu.
0: You only appear in these three periods of time, past, present and future, embodiments of love. These are all the results of one's own thought.
1: దైవ శక్తులు దైవ విభూతులు అన్ని కూడా మానవునియందే ఉంటున్నావు కానీ మరొక ప్రదేశం నుంచి రావటం లేదు.
0: The divine power, the divine capacities are within man, not from outside.
1: నిజంగా అవి మీవే అనేటువంటి మీకు ఎప్పుడు తెలుస్తుంది అంటే,
0: when would you come to know they are latent?
1: కొంచెం ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ రండి.
0: When you go on practicing this spiritual path, you will be able to see your own reality.
1: Kaluka nee reality niyende unnadu kaani reality marokaru endu raadu.
0: Your true nature, reality is within you, not from outside.
1: Kaluka reality ni man chudalante reflection kavali.
0: So if you want to see the reality, you should also consider
1: this reflection kavalanukunte resound undali.
0: And for this reflection, the sound is also necessary.
1: Ee resound undalante రియాలిటీని పెంచుకోవాలి.
0: సో ఫర్ దిస్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ యూ షుడ్ ఆల్సో డెవలప్ దిస్ రియాలిటీ.
1: రీసౌండ్ రిఫ్లెక్షన్ మూడు కూడాను నీ అందే ఉన్నావు కానీ బయట నుంచి వచ్చి చేరిపోవు.
0: సో రియాలిటీ, రిఫ్లెక్షన్ అండ్ రీసౌండ్ ఆర్ విత్ఇన్ యూ, నాట్ ఫ్రమ్ అవుట్ సైడ్.
1: మీకు బ్రదర్ ఉంటాడు.
0: హియర్ ఇస్ యువర్ బ్రదర్.
1: ఆ బ్రదర్ కూడా పెరుగుతాడు, పెద్ద అయిపోతాడు.
0: యువర్ బ్రదర్ ఆల్సో గ్రోస్ అలాంగ్ విత్ యూ.
1: అతను సమాజంలో చేరుతాడు.
0: అండ్ హీఈస్ ఇన్ సొసైటీ.
1: సమాజం నుంచి మంచి పేరు పొందుతాడు.
0: అండ్ హీ ఎర్న్స్ ఆల్ గుడ్ నేమ్ దేర్.
1: ఆ పేరు పొందింది ఎవరు?
0: Who earned that reputation?
1: Our brother.
0: Your own brother.
1: Our brother is to what? Who
0: is that brother?
1: Oka aakaarame.
0: Your brother has a form.
1: Ha, aakaarame ekkada nunchi vachindi?
0: Where from he got that form?
1: Reality nunchine vachindi.
0: The form is out of the reality.
1: Kanuka manam nunchi vachi manamanni manamu anni vidhala mosam chestundadi.
0: In fact, that which comes out of you, that which comes within you, deludes you.
1: Illara.
0: Students.
1: Meeku కొన్ని సాక్షాత్కరించాలంటే కొంతకాలం తీసుకుని మీకు చెప్తాను.
0: భగవాన్ ఈజ్ ప్రిపేర్ టు టీచ్ అస్ ద వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ మేనిఫెస్టేషన్స్ అండ్ ద రియాలిటీ.
1: మీరు చేస్తున్నటువంటి మెడిటేషన్ చాలా పొరపాటు.
0: ద కైండ్ ఆఫ్ మెడిటేషన్ దట్ యు ఆర్ ఫాలోయింగ్ ఇస్ రాంగ్.
1: ఆకారాన్ని పెట్టుకుని దాన్నే మీరు పెంచుకుంటూ పోతున్నారు.
0: యూ కీప్ ఎ పర్టికులర్ ఫార్మ్ ఇన్ ఫ్రంట్ అండ్ గో ఆన్ మెడిటేటింగ్ అపాన్ ఇట్.
1: ఈ యొక్క ఆకారం ఎవరు తెచ్చుకున్నారు? మీరే తెచ్చుకున్నారు.
0: దిస్ ఫార్మ్ ఈజ్ ఆఫ్ యువర్ చాయిస్.
1: ఈ షాపింగ్ లోపల వచ్చినటువంటి భ్రమ ఎక్కడ?
0: వేర్ ఇస్ దిస్ థాట్?
1: ఆకారం నుంచి కొనే భ్రమలు కలుగుతున్నాయి.
0: ద థాట్ ఈజ్ అవుట్ ఆఫ్ ద ఫార్మ్ ఆఫ్ యువర్ టేస్ట్ అండ్ చాయిస్.
1: కాబట్టి ఈ ఆకారం క్రమక్రమేణా మీరు ఆ భ్రమను వదిలితేపితే అది నీకు సాక్షాత్కారం అయిపోతుంది.
0: సో ది మూమెంట్ యూ గివ్ అప్ దిస్ ఫార్మ్ గ్రాడ్యువల్లీ, యూ విల్ హ్యావ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద ఫార్మ్లెస్.
1: కనుక మీరు దైవత్వాన్ని వేరే ఎక్కడి నుంచినో ఉన్నారు అని మీరు భావించకండి.
0: నెవర్ కన్సిడర్ గాడ్ అట్ ఎ డిస్టెంట్ ప్లేస్.
1: దైవం మీరే దైవము.
0: యు ఆర్ గాడ్.
1: మీ ఆకారమే దైవము.
0: యువర్ రిఫార్మ్.
1: మీ ఆనందమే దైవము.
0: యువర్ బ్లిస్ ఇస్ గాడ్.
1: మీ రిఫ్లెక్షన్ దైవము.
0: యువర్ రిఫ్లెక్షన్.
1: మీ రియాక్షన్ దైవము.
0: యువర్ రియాక్షన్ ఇస్ గాడ్.
1: అన్నిటికీ దైవము నీరే.
0: ఎవ్రీథింగ్ ఇస్ గాడ్ డివైన్.
1: నేనే నేనే నేనే అనేటువంటి తత్వాన్ని నువ్వు ఏమాత్రం వదలకుండా తీసుకో.
0: We should never give up. We should never forget our true nature, our true identity, the reality.
1: Aham brahmasmi annavunnatundi ee padamlo unnatundi artham emti?
0: What is the meaning of Aham Brahmasmi?
1: Nenu Brahmaga unnanu.
0: I am Brahma.
1: Ante neeve aa akaranga maaripothunnavu.
0: It only means you have taken the form of Brahma. You become that Brahma.
1: Tattvam asi.
0: You say tattvam asi.
1: Aa unnatundi nene.
0: You say the one that exists is myself.
1: Adi tattu idi tvammu.
0: That and this are one.
1: Rendu kooditavudiki asi.
0: That and this are one.
1: Asi anetundi rendu koodin tarvata okkatai pothu.
0: When once that and this asi being one, you find oneness, unity.
1: Kanuka meeru unnatundi padavam lopala ఏ దాన్ని కూడా మీరు వదలకండి.
0: Therefore never give up these important aspects.
1: అన్ని దివ్యమైన భవ్యమైనటువంటి పదములే.
0: All are novel and beautiful standard.
1: శంకరుల వారు అనేక రకమైనటువంటి యొక్క దీనంత చూపారు.
0: Shankara demonstrated this fact.
1: అన్ని చూపి కట్టేటువంటి తానే అందులో లీనమైపోయాడు.
0: And he has got merged in his own doctrine.
1: కనుక మీరు అన్ని కూడా చూచి చూచి తిరిగి అందులోనే లేపినటం మంచిది కాదు.
0: సో ఇట్ ఇస్ నాట్ గుడ్ టు గో బై ఆల్ ద వేస్ దట్ యు కమ్ అక్రాస్ అండ్ ఆల్ ద రీడింగ్ దట్ యు డు.
1: మీకు ఎవరికి ఏ విధమైనటువంటి ఆశ కావాలనో, ఎవరికి ఏ విధమైనటువంటి రూపం కావాలనో, ఆ రూపతత్వం అనేటువంటిది మీరు మొట్టమొదట హృదయంలో చిట్టించుకోండి.
0: దేర్ఫోర్ పిక్చరైజ్ ద ఫామ్ దట్ ఇస్ సో ఎండీరింగ్ టు యూ.
1: హృదయంలో మీ పెంచుకున్నటువంటి పిక్చరే మీ క్రమక్రమేణ కన్నుళ్ళకి వచ్చేస్తుంది.
0: Therefore, the form that you picturize in your heart will appear in front of your
1: eyes.
0: The form of the heart will appear in front of your eyes. The form that you see in your eye, with your eye, is the reality.
1: కన్నులతో చూడక ఏదో భ్రమించింది మాత్రమే నీవు తలుచుకుంటుంటే అది నీకు సరైనటువంటిది కాదు.
0: Without visualizing, if you are carried by all that imagination, it is not a reality.
1: కనుక మీ రియాలిటీ నీ ఎందే ఉంటున్నది కానీ బయటకు పోయి ఎక్కడి నుంచి రావటం లేదు.
0: Reality is within you, it's not coming from outside.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ఈ ప్రేమ చేతనే ఇది లభిస్తుంది మనకు.
0: This thing you can achieve through love.
1: ప్రేమ లేకుండా ఏది కూడా మనం సాధించలేము.
0: Without love you cannot achieve anything in this world.
1: ప్రేమే సర్వమునకు ఆధారము.
0: Love is the foundation for
1: everything. ప్రేమే దైవము, దైవమే ప్రేమ.
0: Love is God, God is love.
1: కనుక ఈ రెండింటి యందు ఉన్నటువంటి ఒక ప్రేమ తత్వాన్ని మీరు మొట్టమొదటి పెంచుకోండి.
0: We should develop this principle of love that exists between the human and the divine.
1: ఆ బొమ్మ నుంచి ఈ ప్రేమ రాలేదు.
0: The love is not the product of
1: ఈ ప్రేమ తిరిగి ఆ బొమ్మలో చేరలేదు.
0: And this love has not gone into Brahman.
1: ఆ బొమ్మ నుంచి వచ్చినటువంటి ప్రేమ, ఈ ప్రేమ బొమ్మలో చేరినటువంటి ప్రేమ రెండు కలిసి ఒక్కటే.
0: And therefore the reality and the love are one and the same. Not one is the product of the other.
1: కాబట్టి దైవం ఎవరు?
0: Who is God?
1: Aham Brahmasmi.
0: Aham Brahmasmi.
1: Nene Daivamu.
0: I am God.
1: Nene Daivamu.
0: I am God.
1: Nene Daivamu.
0: I am God.
1: అనేటువంటి భావము మీరు పెంచుకుంటూ పోండి.
0: Entertain this thought that I am God. I am God.
1: కరెక్ట్గా నీవే బ్రహ్మగా మారిపోతావు.
0: Ultimately you become God.
1: కొంతకాలం బ్రహ్మ వేరు, నీవు వేరుగా ఉంటావు.
0: But sometime you are separate from God.
1: క్రమక్రమేణా ఈ ఊహాగానం చేత రెండు కలిసి ఒకటే అయిపోతుంది.
0: Gradually with the passage of time you become God.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: మీరందరూ దైవ స్వరూపులే.
0: యు ఆర్ ఆల్ ద ఫార్మ్స్ ఆఫ్ ద గాడ్.
1: మీరంతా దైవంతో ఆకారమైనటువంటి వారే.
0: గాడ్ హెస్ టేకెన్ ఆల్ దీస్ డిఫరెంట్ ఫార్మ్స్.
1: దైవము మీరు ఒక్కటే.
0: యు అండ్ గాడ్ ఆర్ వన్.
1: ప్రత్యేకం కాదు,
0: నాట్ సెపరేట్.
1: కనుక నీవు, నీ దైవము ఎక్కడ ఉన్నారంటే నీ ఎందే ఉంటున్నారు.
0: గాడ్ ఈజ్ ఇన్ యూ, బోత్ ఆఫ్ యూ ఆర్ వన్.
1: ఇటువంటి ఏకత్వాన్ని మీరు భావించుకోండి.
0: దిస్ unity, oneness, we should keep in view. Truth is one.
1: Ekame satyam, ekame daivam.
0: God is one, truth is one.
1: Ade neevu.
0: And that truth.
1: Neevu ade.
0: You are the truth and you are God.
1: Ade neevu.
0: And God is
1: nene
0: you.
1: Adi, ade neenu. Nene adi, ade neenu.
0: That thou art, you are God. God is you only, nothing more.
1: Neekunti God tattvam ichindi veriyattu.
0: God is not separate from you.
1: నీ ఎందే గాడ్ ఆవిర్భవిస్తున్నాడు.
0: గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ.
1: నిన్నే మర్చిపోతున్నావు.
0: యు ఆర్ ఫర్గెటింగ్ యువర్
1: నీవు మర్చిపోతే నించేది ఏమిటండి? దైవం ఒక్కడే.
0: అండ్ ఇఫ్ యు ఫర్గెట్ యువర్ సెల్ఫ్ దట్ దేర్ ఇస్ గాడ్ విత్ ఇన్ యూ.
1: నిన్ను నీవు మర్చిదివా అన్నింటినీ మర్చిన వాడు అవుతావు.
0: ఇఫ్ యు ఫర్గెట్ యువర్ సెల్ఫ్ యూ విల్ బి ఫర్గెటింగ్ ది హోల్.
1: నిన్ను నీవు మాత్రం మర్చకూడదు.
0: నెవర్ ఫర్గెట్ యువర్ ట్రూ ఐడెంటిటీ.
1: నిన్ను నీవు మర్చకుండా నీకు నీవే ధ్యానం చేస్తున్నా.
0: నెవర్ ఫర్గెట్ యువర్ ట్రూ ఐడెంటిటీ.
1: ఎక్కడ పోయినా కానీ నేను పోతున్నాను.
0: You say, I am going.
1: దైవం ఎక్కడున్నా అంటే నేనే దైవము.
0: If anyone asks you, where is God? Say that I am God.
1: ఈ విధమైనటువంటి భావను మార్చకుండా మీరు పెట్టుకోండి.
0: This kind of steadiness, unchangeable feeling of one's own true nature.
1: ఎప్పటికీ అది పదనటువంటిగా పెట్టుకున్నప్పుడే అది శాశ్వతమైనటువంటి సత్యం.
0: And if this remains constant throughout, that will give you true experience.
1: కనుక మీ యొక్క భావాన్ని మీరు మీ స్వరూపంగా మార్చుకోవాలి.
0: Therefore, let the feelings take a definite form.
1: తత్వం అసి.
0: తత్వం అసి.
1: అది వేదాంతంలో చెప్పినటువంటి తత్వం అసి.
0: That is the essence of Vedanta, that thou art tattvam asi.
1: Tat.
0: Tat.
1: Tvam.
0: Tvam.
1: Asi.
0: Asi.
1: Inniti yaka ekatvame.
0: That thou art, both are one.
1: Ee inniti yaka uttamayinati bhavamu mee yaka dinto stiramga nilipukondi.
0: Therefore, strengthen the conviction that you are the reality, that you are God.
1: Devudu kallo vachadu, Ramudu kallo vachadu, Krishnudu kallo vachadu, Swamma kallo vachadu. Ee vidhanga meeru కమకమైన అజ్ఞానాన్ని పెంచుకుంటున్నారు.
0: When you go on saying that Rama appeared in your dream, Krishna appeared in your dream, Bhagavan appeared in your dream, this is just your imagination.
1: That's a dream.
0: That's all a dream.
1: ఈ డ్రీములు నువ్వు సత్యపెట్టటం.
0: How can the dream be true?
1: ఆ నిద్ర ఉండినంత వరకు నీకు కనిపిస్తుండాలి.
0: That is there so long you are fast asleep.
1: ఆ నిద్రపోతేనే కనిపించవు.
0: When you are awake, the dream vanishes.
1: కనుక నిద్రనే ఇది రెండింటికి మూల కారణము.
0: ఇట్ ఇస్ ద స్లీప్ దట్ ఇస్ ద కాజ్ ఫర్ ద డ్రీమ్.
1: ఈ నిద్రనే రెండింటిగా మారుతుండాలి.
0: అండ్ ఇట్ ఈస్ ద డ్రీమ్ ఇట్ ఇస్ ద స్లీప్ దట్ టేక్స్ యూ టు ద డ్రీమ్ అండ్ అవుట్ ఆఫ్ ద స్లీప్ యూ ఆర్ ద వేకింగ్ స్టేట్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: ప్రేమను భద్రంగా పెట్టుకోండి.
0: సేఫ్ గార్డ్ దిస్ లవ్.
1: ఆటంకంలో వచ్చినప్పటికి ఆ ప్రేమను మాత్రం వదలకూడదు.
0: లెట్ దేర్ బి ఎనీ ట్రబుల్ ఆర్ అబ్స్టకల్ బట్ స్ట్రెంగ్థెన్ యువర్ లవ్.
1: ఈ ప్రేమ కంటే మించినటువంటి దైవము మరొకటి లేదు.
0: There is no God beyond love, other than love.
1: Premane mee nijamaina daivamu.
0: Love is God in truth.
1: Aa premane meeku anni vidhala margamu.
0: And the love is the proper path to God.
1: Aa premane meeku gamyamu.
0: And love is the goal.
1: Kanuka mee gamyamu, sanyamu, sadhana annintu yandu ekatvanni teeskondi.
0: Sadhana, practice is love. Gamya, the goal is love.
1: Kaani appudu meeku konni doubts kaligappudu nannu adagandi. నేను తప్పకేం చెప్తాను.
0: ఇఫ్ యూ హ్యావ్ డౌట్స్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్ భగవాన్, హీ విల్ క్లారిఫై యువర్ డౌట్స్.
1: తప్పుగా ఈ యొక్క సత్యాన్ని తెలపడానికి నేను ఎప్పుడు వెనుకంజ వేయను.
0: భగవాన్ ఈజ్ ఆల్వేస్ ప్రిపేర్డ్, ఆల్వేస్ రెడీ టు క్లారిఫై యువర్ డౌట్.
1: క్రమక్రమేణా మీ యొక్క భావంను కొంతవరకు తగ్గించుకుంటూ రావాలి.
0: వీ షుడ్ కట్ షార్ట్ అవర్ ఇమాజినేషన్.
1: బయటపడిపోతుండాలి మీ యొక్క భావములు.
0: అండ్ లెట్ సీ దట్ వీ ఎక్స్ప్రెస్ దీస్ థాట్స్.
1: ఈ భావం అంతా భ్రమగా మారిపోతున్నాయి.
0: And all our feelings sometimes amount to imagination. And this Brahma should take us to Brahma, the reality. And this Brahma is the reality that is with us all through. And that is the real Prabha or effulgence, brilliance. Sat is existence, divinity.
1: Sat anaga emti ade.
0: Tat is divine.
1: Tvam anetvanti emti adiye.
0: Tvam is equally divine.
1: Tat tvam asi.
0: Tat tvam asi.
1: Ee tattvam asi anetvanti ahankara roopamlo bayaleyutundi. Asi anetvanti ahankarame.
0: When once I say asi, the combination of tat and tvam is just an indication of ego.
1: Ee rendinti yokka ekatvanike ఈ అసి అనేటువంటిది బయలుదేరింది.
0: దిస్ అసి ఇస్ ద యూనియన్ ఆఫ్ తత్ అండ్ త్వం, దట్ అండ్ దిస్.
1: ఈ తత్వం ఈ రెండింటిని మీరు భద్రంగా పెట్టుకోండి, తప్పక అసి ఎక్కడికే పోదు.
0: వెన్ వన్స్ వీఆర్ అవేర్ ఆఫ్ తత్ త్వం దట్ అండ్ దిస్ ద అసి దే బికమ్ వన్.
1: ఈ విధమైనటువంటి సులభ మార్గంలో పోయినప్పుడే మానవుడికి తన ఆకారాన్ని తాను భద్రంగా పెట్టుకుంటాడు.
0: వెన్ వన్స్ వీ ప్రొసీడ్ అలాంగ్ దిస్ ఈజీ పాత్, we can know our true nature.
1: Yedu ee dehamu aa brahma dehaanni suchinaadu ani meer bhavinchukotamo adi chaala parapaatu.
0: It is a mistake to think that with this body you have seen brahma.
1: Ee body yende aa brahma kuda untundadi.
0: Brahma, God is within this body.
1: Kaabatti brahma aham rendu kalisi okate.
0: Therefore aham, yourself, brahma, God are one.
1: Kanuka rendinti yokka ekatvaniki meer sadhan cheyandi.
0: Make every spiritual path taking you to fulfillment of
1: oneness.
0: Then we'll certainly find out a true spiritual path to know the unity of the two.
1: కనుక మీరు నిజంగా ధ్యానం చేయాలంటే ఈ ధ్యానంలో కూర్చొని దేనిదేందో మీరు తలుచుకోకండి.
0: When you sit in meditation, don't have separate specific
1: thoughts.
0: Never think of comforts and convenience. You know your own reality while you sit for meditation. Concentrate on your the true self. The self contains everything. Then you find the harmony, the unity, oneness.
1: Unity and it will be purity కలిగిస్తుంది.
0: This unity we take you to purity.
1: ఈ ప్యూరిటీని మీకు సరైనటువంటి ఒక ఆకారం రూపొందుతుంది.
0: And this purity will take you to the definite form of the divinity, ఆకారం.
1: ఆ ప్యూరిటీని నిజమైన డివినిటీ.
0: The purity is a true divinity.
1: కనుక డివినిటీ అనేటువంటిది నీ ప్యూరిటీని డివినిటీగా మారిపోతుంది.
0: Therefore, your own purity will take the form of the divinity.
1: ఈ నిజమైనటువంటి యూనిటీ ఎట్లా వస్తుంది?
0: How do you get this true unity?
1: ఇక యూనిటీగా మారినప్పుడే డివినిటీ వచ్చేస్తుంది.
0: When once there is unity within you, you will be able to achieve unity.
1: అది నేను రెండు ఒకటే.
0: That and this, that I are one.
1: కనుక మీరు ఒకదానికే తీసుకోండి కానీ అనేక రకాలుగా పెంచుకుంటూ పోకండి.
0: Go by this oneness only, not by
1: multiplicity.
0: If you go on by multiplicity, what is it that you get? Add on, you get only
1: zero. And
0: when once you just add one after one,
1: you get none.
0: And the change in the number is only our imagination.
1: మీరు తప్పక మీరు స్థిరంగా మీరు తీసుకోండి.
0: వీ షుడ్ మేక్ ఎ బిగినింగ్ నౌ, మేక్ ఇట్ స్టడీ.
1: తత్త్వం అసి, ఇది ఒక వేదంలో ఉన్నటువంటి తత్వం అసి అనేది.
0: తత్వం అసి ఇస్ వేదిక్ దిక్తం.
1: ప్రజ్ఞానం బ్రహ్మ,
0: ప్రజ్ఞానం బ్రహ్మ.
1: ఈ ప్రజ్ఞ బ్రహ్మ రెండు కలిసి ఒకటే.
0: ప్రజ్ఞ అవేర్నెస్ బ్రహ్మ ఆర్ వన్.
1: అహం బ్రహ్మాస్మి,
0: అహం బ్రహ్మాస్మి.
1: అహం బ్రహ్మ ఈ రెండు చేరి ఒకటే.
0: ఐ అండ్ బ్రహ్మ ఆర్ వన్.
1: కనుక ఇవన్నీ కూడా రెండుగా ఉన్నటువంటి ఒకటిగా మార్చాలి మనము.
0: ద డ్యుయాలిటీ షుడ్ టేక్ అస్ టు నాన్ డ్యుయాలిటీ.
1: ఈ విధంగా పోతున్నప్పుడు క్రమక్రమేణా ఏకత్వం అవుతుంది.
0: స్లోలీ గ్రాడ్యువల్లీ విల్ డెవలప్ ద నాన్ డ్యుయాలిజం.
1: ఏదో ఒక వర్డ్ కు స్పెల్లింగ్ నేర్చుకోవాలనుకుంటే ఎన్ని పర్యాయములు నేను చెప్పుకుంటున్నారు.
0: టు లెర్న్ స్పెల్లింగ్ యు గో ఆన్ రిపీటింగ్ ఇట్.
1: మిల్క్ అనేటువంటి దానిపై అమ్మాయిలకే మిల్క్, అమ్మాయిలకే మిల్క్, అమ్మాయిలకే మిల్క్ అన్నట్టుగా అయిపోతేస్తుంది.
0: ఇఫ్ యు వాంట్ టు నో ద స్పెల్లింగ్ ఆర్ ద వర్డ్ మిల్క్ MILK, యు గో ఆన్ రిపీటింగ్ దట్ అమ్మాయిలకే, అమ్మాయిలకే, యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ అమ్మా మదర్ ఎలికే ద ర్యాట్. But it is
1: M-I-L-K.
0: And if you so go on saying M-I-L-K, the rat mother will come there. We just
1: take...
0: Then she will ask you, where is Yelka, the rat?
1: కనుక మనం చెప్పుకోవటం కూడా పవిత్రంగా ఉన్నటువంటి దాన్ని పవిత్రమైనటువంటి విడిగా చెప్పుకోవాలి.
0: Therefore our pronunciation, diction should be correct and exact, accurate.
1: ఈ విధమైనటువంటి వాక్యాలు కొంతవరకు మనం చక్కగా తెలుసుకున్నప్పుడే సత్యమైనటువంటి మీ నుంచినే మీకు ఆవిర్భవిస్తుంది.
0: When once you know the Vedic dicta clearly, you will find out your own latent truth.
1: ప్రేమముదిత మనసే కహు కామ రామ కామ రామ కా.

0: Upside Down. You were listening to a drama entitled Karishye Vachanam Tava, presented by Balvikas Children from Madhya Pradesh on 3rd June 2023 here at Prashanthi Nilayam.
1: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.
0: Sai Ram, dear listener, those who respect us and our ideals and those who have a concern for our well-being are considered as our relations or friends. Those who hate us and those who go contrary to our expectations and those who cause pain and loss to us are regarded as enemies. Truly, in this context, it becomes impossible for us to decide who are our friends and who are our enemies. Bhagwan Baba lovingly clarifies. Let us now listen to the 12th discourse from the series of divine discourses delivered during the summer course in Indian culture and spirituality held in Ooty during May 1976.
2: కన్ను నిన్ను ఎరుగని వానికి జీవితమంతయు పన్నీరా, అన్యం పుణ్యం ఎరుగని వారికి కాలమంతయు కన్నీరా.
3: For one who is blinded with ego, is he going to have his life full of fragrance? For one who is not committing any sin, and for one who is leading a bad life and looking after his life in a sinful manner, is he going to have pleasure in his life? Why this contradiction?
2: Mitrulevaru Shatruvulevaru.
3: Who are our friends and who are our enemies?
2: Devudevaru Dasudevaru. Gurudevaru Shishyudevaru.
3: Who is God? Who is devotee? Who is the teacher? Who is the disciple?
2: Kaviyavaru Natakudevaru. Telisukune Taliyunnada. Telisina Samshayamunnada.
3: Who is the writer? Who is the poet? Is there a way of finding out who is what? Is there a method of finding who is what?
2: తెలియలేని తల ఉన్నచో వానరుడన తప్పున్నదా?
3: ఇఫ్ దేర్ ఇస్ వన్, ఇఫ్ హిస్ ఇంటెలిజెన్స్ ఇస్ సచ్ దట్ హీ డస్ నాట్ అండర్స్టాండ్ ఇట్, ఇఫ్ హీ హస్ నాట్ గాట్ ది కెపాసిటీ టు అండర్స్టాండ్, ఈజ్ సంథింగ్ రాంగ్ విత్ హిమ్?
2: ఆత్మయను ఆత్మ బంధువు అని, తనకు తానే బంధువు, తనకు తానే శత్రువు.
3: ఫర్ వన్ హిజ్ ఓన్ సెల్ఫ్ ఈజ్ హిస్ ఫ్రెండ్, ఫర్ వన్ హిజ్ ఓన్ సెల్ఫ్ ఈజ్ హిస్ ఎనిమీ.
2: నిజముగా నిత్య జీవితంలో మానవుడు అనేక మందితో సంబంధాన్ని ఏర్పరచుకుంటున్నాడు.
3: Truly, in one's daily life, man is establishing connection with so many other persons.
2: కానీ కొందరు మిత్రులుగాను కొందరు శత్రువులుగాను తాను భావిస్తూ ఉంటాడు.
3: But amongst them, he thinks that some are his friends and some are his enemies.
2: కొందరితో మాట్లాడటానికి పులుకున్నప్పుడు ఇంకా ఇంకా ఇంకా మాట్లాడాలని అనిపిస్తుంది.
3: With some, when he undertakes to talk to them, he is attracted and he wants to talk more and more with them.
2: ఇంకా కొంతకాలం వారితో జీవించాలని అనిపిస్తుంది.
3: He wants, in those contexts, wants to live with them, be with them and spend more time with them.
2: కొందరితో మాట్లాడడానికి పూనుకున్నప్పుడు వారిని చూడడానికి బుద్ధి పుట్టదు, వారితో అధిక కాలం మాట్లాడడానికి మనసు ఒప్పదు.
3: With some others, when he undertakes to talk to them, he doesn't like to continue the conversation. He doesn't like to spend any more time talking to them.
2: లోకం అంతా ఇక్కడను ఈ విధమైనటువంటి యొక్క ద్వైతంతో చేరి ఉండటం చేత మానవుని యొక్క సుఖదుఖములకు ఏది కారణము అనేటువంటిది విచారించడానికి ఒక వీలు కానటువంటి పరిస్థితి ఏర్పడుతుంది.
3: Because the world is full of such dualities and such contradictions, man is unable to decide, discuss and come to the decision what is pleasure for him, what is pain for him.
2: Krishna vachinappudu Kamsudu udrojistunnadu, Ravana avatarinchinappudu Ravanudu avatarinchunnadu.
3: When Krishna has taken birth, simultaneously there is a Kamsa who takes birth. When there is Rama, when he takes birth, simultaneously there is Ravana also taking birth.
2: Buddhudu avatarinchinappudu devadattudu kudanu vastunnadu, Prahladudu avatarinchinappudu Hiranyakashipudu kudanu venta unnadu.
3: When Buddha had taken birth, there was also a Devadatta. When Prahlada came on the scene, there was a Hiranyakashipa.
2: కనుక ఈ విధముగాను మంచి చెడ్డలతో చేరినటువంటి ఈ యొక్క ప్రకృతి యందు ఇది మంచి ఇది చెడ్డ అని నిర్ణయించటకు సాధ్యం కానటువంటి పరిస్థితి ఏర్పడుతున్నది ఈనాటి లోకం.
3: In this way, around the whole creation, when good and bad are mixed, when good and bad both appear, a situation arises in the world that we cannot decide what is good and what is bad.
2: దీనికి కారణం ఏమిటి? ఎవరు కారణం? ఎవరు కర్త?
3: What is the reason for this? What is the basis of all this? Who is the reason and who is the object and who is the subject?
2: ఇది కేవలము దీనికి కారకులైనటువంటి వారు కాని దీనికి కర్త అయినటువంటి వారు కాని మనకంటే వెలుపల భాగం నందు లేరు.
3: Either the subjects or the objects for all this situation are not someone who is behind us and who is unseen.
2: Mana manasu yokka sankalpa vikalpam ledi meeku moola karanam.
3: The ideas, the thoughts and the rejections of our own mind are the main reasons for this.
2: Manana gauravinchi mana yokka chemamnu kori mana aasiyanni abhirthi parchi manaku aneka aanandamulu andinchinatundi varu manaku bandhuvuluga manam vishwasistunnam.
3: Those who respect us and those who desire our well-being and our good and those who respect our ideals, we regard them as our relations.
2: Manamana deshinchi manaku aashiyalaku viruddhanga nadichi manaku aneka kashtamalanu nashtamalanu kaliginchi mananu aneka himsalu pettinatunte varu manaku virodhiga manam bhavistunnam.
3: Those who hate us and those who go contrary to our hopes and our aspirations, those who cause pain and loss to us, we regard them as our enemies.
2: నిజంగా ఇందులో మనకు శత్రులు ఎవరు మిత్రులు ఎవరు అని నిర్ణయించుకోవటం అసాధ్యంగా ఉంటుండాలి.
3: Truly, in this whole context, it becomes impossible for us to decide who are our real friends and who are our enemies.
2: దీనికి కబీర్ కూడాను ఒక పర్యాయం చెప్పాడు. నిన్ను దూషించేటువంటి వారిని నీవు నిరంతరము వెంట పెట్టుకుని ఉంటుందని.
3: On one occasion, Kabir has said that always keep company with those who are abusing you.
2: కారణం ఏమనగా మనం అనేక పాపములు చేసినప్పటికీ మనల్ని దూషించే వారు మన పాపములను హరిస్తూ వస్తుంటారు.
3: The reason for this is, although we may commit several sins, such of those who abuse us, those people are going to point out those sins and remove the sins from us.
2: దీనిని పురస్కరించుకునివే పరిహాసం పాపనాశం అన్నారు.
3: It is in this context that if someone ridicules you, such ridicule is going to result in removal of sin.
2: నిజముగా మన పాపములను ఎవరు హరిస్తారో వారే మన మిత్రులు, పాపములను అభివృద్ధి పరుస్తారో వారే మన యొక్క శత్రువులు.
3: Truly, those people who help us to get rid of our sins are our friends. Those people who promote sin in us, they are our enemies.
2: కనుక మన పాపములను హరించేటువంటి వారు మనమును దూషించేటువంటి వారు, కనుక వారే మనకు నిజమైనటువంటి మిత్రులు.
3: It is those who abuse us and who ridicule us are those who remove our sins. They are our friends.
2: ఇలాంటి పరిస్థితి ఎందు ప్రహ్లాదు కూడాను చెప్పాడు.
3: In this situation, Prahlada had also told us.
2: వైరి ఎవడు చిత్తమే వైరి కాదే, వైరి ఎవరు నీకు, నీ చిత్తమే నీకు వైరి అని కూడాను చెప్పాడు.
3: ప్రహ్లాద ఆస్క్డ్ క్వశ్చన్, హూ ఇస్ యువర్ ఎనిమీ, అండ్ ఆన్సర్, యువర్ ఓన్ చిత్త, యువర్ ఓన్ మైండ్ ఈజ్ యువర్ ఎనిమీ.
2: దేశములన్నీ గడియలోన జయించిన వాడవు, ఇంద్రియాలోకము చిత్తము తెలియనేరవు అన్నాడు తండ్రిని.
3: He asked his father, you are such a warrior, you are so able to conquer all the countries in one moment, but you could not conquer your own senses and organs.
2: కనుక మన ఇంద్రియములను అరికట్టుకోవడానికి తగినటువంటి ప్రయత్నం చేయటంలో ఇందులో ఆత్మవిశ్వాసము దైవ విశ్వాసము అత్యవసరము.
3: Therefore, in trying to control and conquer our organs, it is very necessary for us to have confidence in ourselves, in our own self, and also confidence and faith in God.
2: ఆత్మవిశ్వాసము లేనటువంటి వారికి, దైవ విశ్వాసము లేనటువంటి వారికి ఇంద్రియ నిగ్రహము అది చాలా దుర్లభం.
3: For one who has no confidence in his own self, and for one who has no faith in God, it becomes impossible to control his organs.
2: కనుక ఇంద్రియమును నిగ్రహించడానికి మనం ప్రయత్నం చేయడానికి పూర్వము మనము దైవ విశ్వాసాన్ని ఆత్మవిశ్వాసాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
3: Before we undertake to control our senses and organs, we should first promote faith in God and confidence in our own self.
2: అట్లు ఇంద్రియమును నిగ్రహించుకొనక అనేక విధములైనటువంటి ప్రయత్నములు చేసినప్పటికీ మన ప్రయత్నములు విఫలమే అవుతుంటాయి.
3: Without controlling our senses and our organs, if we make any number of attempts in any other direction, all those attempts will become failures.
2: దీనికి ఒక చిన్న కథ.
3: There is one small story for
2: ఒకానొక సమయమునందు రాగా మధురకు వెళ్లేటువంటి పరిస్థితి యందు ఒంటరిగా బయలుదేరుతూ ఉంటున్నాడు. సాయం సమయంలో.
3: ఆన్ వన్ అకేషన్ వెన్ రాధా వాజ్ గోయింగ్ టు మధుర, షీ వాజ్ ట్రావెలింగ్ అలోన్ ఆన్ అన్ ఈవినింగ్ టైమ్.
2: కానీ ఈ యొక్క రాధను చూచి అనేక మంది గోపికలు అనుసరిస్తూ వచ్చారు.
3: లుకింగ్ ఎట్ రాధా, ఆల్ అదర్ గోపికాస్ వర్ ఆల్సో ఫాలోయింగ్ హర్.
2: యమునా తీరములకు పోయేటప్పటికీ చిన్న చీకటి అమ్ముకుని ఉంది.
3: బై ది టైమ్ దే రీచ్ ది బ్యాంక్స్ ఆఫ్ యమునా ఇట్ బికేమ్ డార్క్.
2: కానీ ఈ గోపికలందరికీ రాధను మందలించారు. ఈ చీకటి యందు నీవు మొదలుకు పోవటం సాధ్యమవుతుందా? అట్టు నీవు వెళ్లటమే నిశ్చయమైనప్పుడు మేము కూడాను నీ వెంట వస్తామని వారు కూడాను తయారయ్యారు.
3: The Gopikas cautioned Radha, how can you go alone to Madhura in this darkness? If you still insist on going to Madhura in this darkness, then we will keep company with you and accompany you.
2: Vrindavana mandi andaride Govindudu andari vaadale annatu, Govindudu andari vaadu, naaku maatrame adhikaram kaadu, sarvulaku adhikaram unnadaneetundi yokka deento Radha andarini todukoni povataniki samsiddhamaindi.
3: With the feeling that Vrindavan belongs to all, and the Govinda also belongs to everyone, she alone does not possess Vrindavan and Govinda, she said, yes, I am prepared to take all of you along with me.
2: Andaru Yamuna teeramuniki vellaru, padava yandu kucchunnaru, inta dooramu prayanam cheyatamlo andaru alisipovachunani vantulu prakaramu iddaridda vantulu prakaramu aa padavanu nadapadaniki poonukunnaru.
3: They all went to the banks of Yamuna, they sat in a boat, and they thought, if any one individual steers the boat, they may get tired. So they took turns in steering the boat.
2: Chikatiga undatam cheta, mundu venuka yochinchaka, ee Radha Gopikalu ee padava yandu kurchani, padavanu iddaridda vantulu prakaramu nadaputu vacharu.
3: Because it was dark, they did not pay any special attention. The Gopikas and Radha sat in the boat, and two by two, they were taking turns in journeying on the boat.
2: Kani ratrantha ikkudanu kantulu prakaramu vantulu prakaramu meeru nadipinappatiki inka Madhura raledu.
3: While the whole night was spent in that manner, taking turns two by two and steering the boat, yet they did not reach Madhura.
2: Tella tella varipoyindi kani teeramu vachinadi. వచ్చి చూచేటప్పటికి గోకుల వాసులందరూ కూడాను మంచినీరు నింపుకునుకుంటకై ఈ స్త్రీలందరూ కూడాను నది తీరంలోకి వచ్చారు.
3: ది డే డాన్ అండ్ వెన్ దే ఫౌండ్ దట్ ది బ్యాంక్స్ వర్ రీచ్డ్ దే ఫౌండ్ దట్ పీపుల్ హూ వర్ రెసిడెంట్స్ ఆఫ్ గోకులం వర్ కమింగ్ టు ది రివర్.
2: రాత్రంతా కూడా వీరు పడవ నడిపినప్పటికీ ఆ గోకులం నందే ఉంటున్నారు, కానీ ఏమాత్రం కూడాను ఈ పడవ మధురకు కదిలిపోలేదు.
3: ఆల్దో ది బోట్ వాస్ బీయింగ్ స్టీర్డ్ ది హోల్ నైట్, యట్ when the day dawned, they found that they were still in Gokulam and they had not travelled any distance towards Madhura.
2: కారణం ఏమని వీరు విచారించగా ఆ నందన అనేటువంటి దాన్ని వదిలిపెట్టలేదు.
3: They wanted to know what the reason was, and they found when they made the enquiry that they did not remove the rope which tied up the boat.
2: ఆ త్రాడును కట్టినటువంటి త్రాడును విప్పక రాత్రంతయుగులను గోపికలు రాధ ఈ పడవను నడిపినప్పటికీ మధుర చేరలేదు, ఉన్న చోటే ఉంటున్నారు.
3: Without untying the rope that tied up the boat to the bank, they were going on steering the boat the whole night. Even though they did for the whole night, they did not move an inch from Gokulam.
2: పడవను నడపలేదా, లేక జలము లేదా, పడవ నడిచేటువంటి యొక్క శక్తి లేనటువంటిదా? అన్ని ఉన్నవి. కానీ దానిని కట్టినటువంటి బంధన విముక్తి కాకుండా ఈ పడవను ఎంత నడిపినప్పటికీ ఈ పడవ చేరవలసినటువంటి ప్రదేశములకు చేరడానికి వీలు కాకపోయింది.
3: Was there not water? Did they not have the strength to move the boat? They had everything. But because the rope that was binding the boat to the bank was not untied, the boat did not move at all.
2: అదే విధముగానే మనం ఇంద్రియాలను నిగ్రహం చేసుకునక కేవలం ఇంద్రియాల్లో అనేక రకములుగా దానిని కొంతవరకును భద్రం చేసుకునక మనం ఎన్ని సాధనలు చేసినప్పటికీ మనం చేరవలసినటువంటి స్థానం చేరడానికి వీలు కాదు.
3: ఇన్ ది సేమ్ మేనర్ వితౌట్ రిమూవింగ్ ది బాండేజెస్ ఇన్ రిగార్డ్ టు అవర్ సెన్సెస్ అండ్ ఇన్ రిగార్డ్ టు అవర్ ఆర్గన్స్ అండ్ వితౌట్ సెక్యూరింగ్ ది కంట్రోల్ ఓవర్ దెమ్ వాట్ ఎవర్ యూ మే డూ యూ విల్ నెవర్ బి ఏబుల్ టు అచీవ్ ది డెస్టినేషన్.
2: కనుక మనము మొట్టమొదట మన ఇంద్రియాలను నిగ్రహం చేసుకున్నందుకు పూర్వము ప్రేమ దయ త్యాగము.
3: So before we attempt to control our senses, we must first of all undertake prema, compassion and sacrifice.
2: Karuka ee vidhamainatvanti yokka prema daya tyagamu ee vidhamainatvanti moodu gunamulu mana hrudayam nandu nimpukunnappudu mana hrudayame oka nandanavanam ayipothundi.
3: When we can fill our heart with these three qualities, prema, kindness and sacrifice, then our heart will blossom into a nandanavana.
2: Attukaka dveshamu అసూయ, క్రోధము ఇలాంటి గుణముల చేత మన హృదయమును నింపుకోవటం చేత ఇది కేవలం ఒక విధమైనటువంటి మలమూత్ర దుర్గంధములతో చేరినటువంటి యొక్క కొంత ప్రవాహంగా బయలుదేరుతుంది.
3: ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ వి ఫీల్ అవర్ హార్ట్ విత్ క్వాలిటీ లైక్ హేట్రెడ్ లైక్ జెలసీ అండ్ లైక్ యాంగర్ దెన్ దిస్ విల్ బికమ్ ఎ స్టింకింగ్ పూల్.
2: కనుక మనం నందనవనము కావాలన్న లేక అపవిత్రమైనటువంటి యొక్క ప్రవాహంగా మనం బయలుదేరవలన అనేటువంటి విషయాన్ని మనకు మనమే కొంత యోచించుకోవాలి.
3: We should ourselves go into this matter and decide whether we want to convert our heart into an Andanavana or whether we want to convert our heart into an unclean, stinking pool.
2: కనుకు ఈ సుందరమైనటువంటి గుణములతో చేరినటువంటి నందనవనంగా మన హృదయాన్ని తయారు చేసుకోవటానికి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రయత్నం చేయాలి.
3: Every individual must make an attempt to fill his heart with these sacred qualities, the qualities of prema, kindness and sacrifice, and turn his heart into an Andanavana.
2: నిజముగా సంతోషపడి వారినటువంటి చూచి సౌమ్యతను, దుఃఖపడి వారిని చూచి కరుణను మనం పెంచుకోవటంలోనే మైత్రి అనేటువంటి పవిత్రమైనటువంటి యొక్క స్థితి మనకు లభిస్తుంది.
3: ట్రూలీ వెన్ వీ లుక్ ఎట్ హ్యాపీ పీపుల్ అవర్ సెల్వ్స్ ఫీలింగ్ హ్యాపీ అట్ దేర్ హ్యాపీనెస్ అండ్ వెన్ వీ లుక్ ఎట్ పీపుల్ హు ఆర్ సఫరింగ్ టు హ్యావ్ ది కంపాషన్ అండ్ కైండ్నెస్ టు దెమ్ ఇఫ్ వీ కెన్ డెవలప్ దెమ్ ఇన్ అస్ దెన్ దీస్ గుడ్ క్వాలిటీస్ విల్ హెల్ప్ అస్.
2: సౌమ్యతను, కరుణను మన హృదయంలో పెంపొందింపు చేసుకోవటానికి తగినటువంటి యొక్క భద్రతను మనం ప్రయత్నం చేయాలి.
3: We must make all attempts to promote compassion and goodness in our own minds.
2: ఇట్టి మైత్రిని మనం అభివృద్ధి పరచుకోవటం చేత పరమాత్ముడు కూడాను మనకు సన్నిహితుడుగాను పరమ పెన్నిధిగాను మనకు గోచరిస్తాడు.
3: This is called maitri or good friendship and goodness in our own minds.
2: ఇట్టి మైత్రిని మనం అభివృద్ధి పరచుకోవటం చేత పరమాత్ముడు కూడాను మనకు సన్నిహితుడుగాను పరమ పెన్నిధిగాను మనకు గోచరిస్తాడు.
3: This is called maitri or good friendship. These qualities, when they are developed in the manner of good friendship, then God also will appear to be close to us.
2: Kashtamulandu kani, sukhamulandu kani, dukkamulandu kani, vicharamulandu kani, etti paristhiti yandu kudanu, paramatmani yokka premanu manamu, pondadaniki taginatuvanti yokka arhatanu, ee yokka divyamaina hrudayanni manamu tayaru chesukovali.
3: Whether we are in pain or in pleasure, or whether we are in sorrow or in troubles, at all times we must develop our heart in such a way that we will deserve and we will have the right to get Paramatma's prema.
2: Attu kaka manalo apavitramainatundi gunamulu elantivi durbuddhula talalunna dooralu vinu chevulunna ponchichochu kanununna panchala vinu manasunna vanchita guna chittamunna vanchinche palukunna ఈ వృత్తులు చూడగాని ఈ వికృతులు చూడగాని న్యాయము ఇక నిలువదన్న.
3: ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ ఇన్ అస్ దేర్ ఆర్ అన్సేక్రెడ్ క్వాలిటీస్ దేర్ ఆర్ బ్యాడ్ క్వాలిటీస్ వాట్ కైండ్ ఆఫ్ బ్యాడ్ క్వాలిటీస్ వాంటింగ్ టు సీ బ్యాడ్ థింగ్స్ యూజ్ యువర్ విజన్ ఇన్ అ బ్యాడ్ మేనర్ వాంటింగ్ టు ఈవ్స్ డ్రాప్ అండ్ లిసన్ టు థింగ్స్ విచ్ యూ షుడ్ నాట్ లిసన్ టు డెవలపింగ్ ఐడియాస్ అండ్ థాట్స్ విచ్ విల్ కాజ్ హర్ట్ అండ్ హార్మ్ టు అదర్స్ If such bad ideas and bad qualities are promoted, then justice and honesty and goodness will never remain anywhere near you.
2: Karuka itti pavitramainatundi yokka hrudayanni abhivruddhi gavinchukoni paramatmani tama pennidiga sannidiga anubhavinchinatundi varu pavitramainatundi pandavulu.
3: People who developed such sacred qualities, who promoted such sacred heart and good ideas in their heart, and who enjoyed by right the nearness to God, such were Pandavas.
2: Pandavulaku pranamu Krishnude, Krishnuniki dehamu Pandavudi.
3: To Pandavas, the life giving breath was Krishna. To Krishna, his body was Pandavas.
2: Krishnulleni charamu kani, Krishnulu talanchinatuvanti okka nimishamu kani, ekkadi kudanu Pandavulu endu kanipinchadu.
3: So far as Pandavas were concerned, there was no moment when they did not think of Krishna. There was no place where Krishna was not present for them.
2: Yedi chusina, yedi chesina, Krishna yokka sankalpam chetane, Krishna yokka adarshamala chetane, Krishna yokka prabhavam chetane.
3: Whatever they saw, whatever they did, it was all by the prompting of Krishna and it was by the strength which Krishna gave them.
2: Idi oka chinna sannivesham.
3: There is a small incident.
2: కృష్ణుడు తన యొక్క కార్యమును విసర్జించి వచ్చిన కార్యమును నెరవేర్చి లోకములకు అందించవలసినటువంటివి అందించి తను సుదామకు వెళ్లినాడు.
3: కృష్ణ గేవ్ అప్ హిస్ మార్టల్ బాడీ, కంప్లీటెడ్ ది టాస్క్ ఫర్ విచ్ హీ కేమ్ ఆన్ ది ఎర్త్ అండ్ ఫినిష్డ్ ది వర్క్ విచ్ హీ హాడ్ అండర్టేకన్ టు డూ ఆన్ ది ఎర్త్ అండ్ గేవ్ అప్ హిస్ మార్టల్ బాడీ అండ్ వెంట్ అవే.
2: ఈ విధమైనటువంటి పరిస్థితి యందు అర్జునుడు గోపికలను తీసుకుని వస్తున్న సమయంలో ఈ అడవిగొల్లలు చేసినటువంటి యొక్క అరాచకం చేత నిశ్శక్తుడై కేవలం నిరుత్సాహంతో శిష్యుడు కోల్పోయినటువంటి ఈ దుఃఖంతో కుంగి కృషించి తాను ఏదో ఒక విధంగా అస్తినాపురము చేరినాడు.
3: ఇన్ దిస్ కాంటెక్స్ట్ అండర్ సచ్ ఎ సిచ్యువేషన్ అర్జున వాస్ అకాంపనీయింగ్ అండ్ లీడింగ్ ది గోపికాస్ త్రూ ది ఫారెస్ట్ అండ్ ది గోపికాస్ వర్ అటాక్డ్ బై ది ట్రైబల్ పీపుల్. దర్ వాస్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ అండ్ అర్జున లాస్ట్ ఆల్ హిస్ స్ట్రెంగ్త్. He felt that he was weak. He could do nothing at all. In that weakened condition, he was moving towards his place.
2: Pavitramaina, nirmalamaina, nishwarthamainatundi yokka Krishna namamu pandavuli yokka hrudayamunu pratishthimpa chesukovatam cheta nirantaramu edi chuchinappatiki variki mangalam gaane oka subhasuchanam gaane gochiristu vastunnayi.
3: Because the sacred name of Krishna, the pure and the selfless name of Krishna was present in the hearts of the Pandavas. Whatever they saw, whatever they did and whatever they looked at, it appeared to them as a sacred thing.
2: Alanti paristhiti yendu Krishnudu ee lokamunu yenadu vidichi poyenu ee dharmatini yokka hrudayamu taanu Krishnudu lenittiga oka vidhamainatundi asubhajamulanta kodunu కనిపిస్తూ వచ్చాయి.
3: బికాస్ ఆఫ్ దిస్ రీజన్ వెన్ కృష్ణ లెఫ్ట్ దిస్ వరల్డ్ వాజ్ నో లాంగర్ ఇన్ దిస్ వరల్డ్ ధర్మజ ఫెల్ట్ దట్ వాట్ ఎవర్ హీ డిడ్ ఆర్ వాట్ ఎవర్ హీ హడ్ సీన్ అపియర్ టు హిమ్ యాజ్ ఇన్ఆస్పిషియస్.
2: ఈ కాలం వలె ఆ కాలం లోపల మధురకు కాని లేక ద్వారకు కాని ఏ విధమైనటువంటి యొక్క వార్తలు తెలియాలంటే కొన్ని దినములు పట్టేటువంటిది, కొన్ని వారములు పట్టేటువంటిది, కొన్ని నెలలు కూడా పట్టేటువంటిది.
3: Unlike these days, in those days, if one had to send a message either to Madura or to Dwaraka, it took a lot of time for the message to reach that place. It took months, it took weeks, and perhaps several months.
2: Kanuka, ee yokka vartha inka Hastinapuramu cheraka purame, Dharmajunaku anni vidhamainatuvanti yokka asubhamulu kodunu edirekutu vachayi.
3: Even before this news of the death of Krishna reached Hastinapura, even before that, Dharmaja began to see many bad omens, inauspicious appearances.
2: ఒకనాడు సాయం సమయమునందు విహారార్థమై ఊరు బయటకు వెళ్లి వస్తున్న సమయంలో ఒక రైతు తన యొక్క నాగరిని భుజం పైన పెట్టుకుని ఇంటికి తెచ్చుకుంటున్నాడు.
3: On one evening, when he was walking out, he found one agriculturist had his plow on his shoulder and he was returning home.
2: ఈ విచిత్రమైనటువంటి దృశ్యాన్ని ధర్మజుడు చూచాడు. ఏమిటి ఈ విధంగా నీవు ఇంటికి తీసుకుని పోవటంలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటన్నాడు.
3: Dharmaja looked at this unusual incident. He found the man carrying the plow on his shoulder and returning home. He asked the man, "What is the meaning of your putting the plow on your shoulder and returning home?"
2: అప్పుడు ఆ యొక్క సెజ్జగాడు చెప్తున్నాడు, రైతు, ప్రభు, నిన్నటి దినము మా బంధువుల యొక్క నాగలి భూమిలో వదిలిపెట్టి రావటం చేత ఎవరో ఎత్తుకుని పోయారు. కనుక ఈనాడు నా నాగలిని భద్రం చేసుకునే నిమిత్తమై ఇంటికి వని వస్తున్నానని ప్రార్థిస్తూ చెప్పారు.
3: This riot replied saying that yesterday I borrowed a plow from some of my relations. I left it in the evening in the land itself and the next day I found that someone stole the plow. So today I am taking the plow back home.
2: Dharmajudu dikpranti chindinadu. Naa rajyamunandu naa paripalanayandu ee vidhamainatundi dongatanamulu kuda jarugutunnava, idi edo kali pravesham aipothunnadi ani appudu athariki oka hrudayam lopala oka vidhamainatundi anumanam bayaladerindi. Krishnudu unnada లేక తన దేహము చాలించాడా.
3: ధర్మజ వాస్ గ్రేట్లీ సర్ప్రైజ్డ్ అండ్ ఎజిటేటెడ్ అట్ దిస్ ఆన్సర్ ఆఫ్ ది కల్టివేటర్. హీ థాట్, ఇన్ మై కింగ్డమ్ టుడే ఆర్ సచ్ థెఫ్ట్స్ టేకింగ్ ప్లేస్, ఈస్ దిస్ పాసిబుల్? దెన్ హీ బిగాన్ టు డౌట్, ఈస్ కృష్ణ రియల్లీ అలైవ్ అండ్ ఈస్ ఆన్ దిస్ ఎర్త్ ఆర్ హెస్ కృష్ణ గాన్?
2: మరి రెండవ దినము ఏదో ఒక విహారార్థమై ఒక బజారులో పోతున్న సమయం ఒక తలుపునకు ఏదో పెద్దగా ఒక ఇనుపు ముద్ర తగిలించి ఉంటున్నారు.
3: On another day, when he was walking in a street, he found that on a door there was a big steel bolt.
2: ఇది ఏమి అని అక్కడ ఉన్నటువంటి నౌకరులు ప్రశ్నించాడు.
3: He met some people there at the door and he asked those, "What is this big steel bolt on the door?"
2: ఇది తలుపును భద్రం చేయడానికి వేసినటువంటి యొక్క తాళము అని ఒక కూడా చెప్పాడు.
3: They replied that steel bolt was a lock which was put there in order to secure the door.
2: ఎందుకోసం దీనిని ధరించాలి, ఎందుకోసం దీనిని అక్కడ పెట్టాలి, ఈ విధమైనటువంటి బీగములు ఎందుకోసం వేయాలి అని ధర్మజ ప్రశ్నించాడు.
3: ధర్మజ ఆస్క్డ్, వాట్ ఈస్ ది రీజన్ ఫర్ విచ్ యు ఆర్ పుట్టింగ్ దీస్ హెవీ స్టీల్ బోల్ట్స్ ఆన్ ది డోర్స్?
2: ఎవరు లోపలికి వెళ్లి సామాను ఎత్తుకుని పోకుండా ఉండేటువంటి భద్రతగా ఈ రీతిగా ప్రజలు పురుకుంటున్నారన్నాడు.
3: The reply was that people are undertaking to put such heavy steel bolts so that they may not go, break open the doors, go into the house and steal the contents of the house.
2: దీనిని విని మరింత దిగ్భ్రాంతి చెందినాడు ధర్మజుడు. ఏమిటి, గిరిజనానికి ఈ దొంగలు అధికమైపోతున్నారే, ధర్మరాజు రాజ్య పరిపాలన ఎందు దొంగలకు ఏమాత్రం కూడా అవకాశం లేదే, కనుక ఇది కలిప్రవేశంగా ఉంటుందని తన చాలా విచారంగా తిరిగి ఇంటికి వెళ్లాడు.
3: After listening to this, he was even more surprised. In the kingdom which was being ruled by Dharmaja, where is the place for thieves and for dishonest people? He then surmised that perhaps Kali must be coming quite close. That is why we see these thieves and dishonest persons.
2: Mari moodava dinamu taanu edo oka karyartamai oka bazaar nandu rathamulo vellutundeetundi samayam lopala oka stree madhya margam nandu nilchi oka magavanito maatladutu untundadi.
3: On another day, when he was travelling in the street in his own chariot, he found that a woman was standing in the middle of the street and was carrying on conversation with a man.
2: దాన్ని చూచేటప్పటికి తనకు చాలా తల తిరిగిపోయింది. ఏమి, భారతీయ స్త్రీ ఒంటరిగా బజారు నందు నిల్చుకుని మగవారితో మాట్లాడేటువంటి పరిస్థితి నా యొక్క రాజ్యం నందు ఏర్పడినదా, చీ ఇకపై నేను ఈ రాజ్యం నందు ఉండడానికి వీలేదు, అర్హుణ్ణి కాదు, నా ధర్మము క్షీణించింది, కలి ప్రవేశించినదని తన రథమును వెనుకకు జరపమని వెనుకకు తీసుకుని పోమని రథసారథికి ఆజ్ఞాపన చేశారు.
3: At this sight, Dharmaja's head started reeling. Dharmaja told himself, in this kingdom of mine, a woman belonging to Bharat, my kingdom, standing alone in the middle of a street and talking in a lonely way to another person, is this happening in my kingdom? Surely, Kali has come. Something has gone wrong with Dharma in Dharmaja's own kingdom. He ordered his charioteer to turn the chariot back and go home.
2: దీనిని పురస్కరించుకుని దీనిని మనం ఆధారం చేసుకున్నప్పుడు ధర్మజుని యొక్క రాజ్య పరిపాలన ఎంత పవిత్రమైనటువంటిదిగా ఉండేదో, ఎంత ధర్మంగా ఉండేటువంటిదో, ఎన్ని సద్గుణములతో నిండి ఉండేటువంటిది అనేటువంటిది మనకు స్పష్టమవుతుండాలి.
3: When we look at these events and these incidents, it will become very clear to us that the rule of Dharmaja. Dharmaja told himself, in this kingdom of mine, a woman belonging to Bharat, my kingdom, standing alone in the middle of a street and talking in a lonely way to another person.

0: these incidents, it will become very clear to us that the rule of Dharmaja, how dharmic it was, how good and how kind it was, will become evident to us.
1: ఈ విధముగా తాను విచారం చేస్తున్నటువంటి రెండు మూడు దినముల లోపలనే అర్జునుడు హస్తినాపురము చేరుకున్నాడు.
0: ఇన్ దిస్ వే యాజ్ ధర్మజ వాస్ థింకింగ్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ వాట్ ఆర్ ఆల్ దీస్ ఇల్ ఓమెన్స్ ఫర్ దెన్ అర్జున కేమ్ టు హస్తినాపుర.
1: అర్జును యొక్క ముఖము చూచిన తక్షణమే ధర్మజునికి గుండె పగిలిపోయింది. ఈ విధమైన ఏదో ఒక దుర్వార్తను తెచ్చినటువంటి వాడు అర్జునుడు. అతని ముఖమునందున్నటువంటి యొక్క కళాహీనత ఈ కృష్ణుని యొక్క వియోగముతో జన్మవించి ఉండవచ్చునని తాను చాలా లోపల చింతించాడు.
0: As soon as he looked at Arjuna's face, Dharmaja thought that there was something wrong with the expression in Arjuna's face. He must have brought some very bad news, and Dharmaja thought that there is something that has bad has happened and Arjuna is bringing some very disastrous news to me.
1: Arjunudu Dharmarajuni namaskarinchi nilchukoni kantadaralu kaarchukuntu ఏ విధమైనటువంటి వార్తను చెప్పలేనటువంటి యొక్క స్థితిలో నిల్చుకున్నాడు.
0: అర్జున వాజ్ స్టాండింగ్ ఇన్ ఎ వెరీ డంప్ ఫౌండెడ్ పొజిషన్. ది పొజిషన్ వాజ్ సచ్ దట్ అర్జున కుడ్ నాట్ కన్వే ది సాడ్ న్యూస్ టు ధర్మజ. హీ వాజ్ జస్ట్ స్టాండింగ్ సైలెంట్.
1: కానీ ధర్మజుడు కూడాను అనేక రకములుగా ప్రశ్నల వర్షాన్ని కురిపించాడు. కానీ ఒక్కదానికైనను అర్జునుడు జవాబు ఇవ్వలేదు. కేవలము తన యొక్క దుఃఖముతో నిండి మునిగి పోయినటువంటి వాడే కాని ఒక్కదానికి కూడాను జవాబు లేక నిలువు నీలుగా కూలిపోయాడు.
0: Dharmaja asked several questions, asked a series of questions of Arjuna, but Arjuna was in such great sorrow, he could not give a reply to even one of the questions. He just sank as he was standing.
1: ఈ వార్త అంతఃపురం నకంతకుడను కొంత క్షణముల లోపలే ప్రాకిపోయింది. అర్జును యొక్క రాక, అర్జును యొక్క విషాదము.
0: That Arjuna has come and that Arjuna is full of sorrow and that Arjuna is unable to speak, he was grief-stricken, became known to all the inhabitants of the king's mansion.
1: Takshaname vruddhuralainatundi oka kunti devi vartana pampinadi. Takshaname nannu vachi chudali ani.
0: The old mother Kunti immediately sent word that he should come immediately and see Kunti.
1: 180 samvatsaramulu aa yokka Kunti ki.
0: At that time, Kunti's age was 180 years.
1: Kannulu kanipinchavu. Kevalamu deshamanta kudunu sushkinchipoyindi.
0: Her vision had failed her and her body became very thin.
1: Oka mancham paina kurchoni untunnadi.
0: She was just sitting on a cot.
1: Ee vaartha talli aagnu sirsa vahinchetvanti pandavulu kanuka aa yokka talli vaartha vinna tachaname ee yokka dharmajudu arjunudu iruvuru kudunu Kunti chentaku ప్రయాణమై వెళ్ళారు.
0: పాండవాస్ వర్ సచ్ దట్ దే వుడ్ ఒబే ఇంప్లిసిట్లీ విదౌట్ క్వశ్చనింగ్ ది ఆర్డర్స్ ఆఫ్ దర్ మదర్. సో యాజ్ సూన్ యాజ్ దే హర్డ్ దట్ ది మదర్ వాంటెడ్ దెమ్ టు గో టు హర్ ఇమీడియట్లీ, దెన్ ధర్మజ అండ్ అర్జున టుగెదర్ వెంట్ టు ది ఓల్డ్ మదర్ కుంతి.
1: మాతృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అన్నటువంటి యొక్క ఈ మూడింటికి ఎందుకనగా పితృదేవో భవ అని చెప్పడానికి పాండవులకు తండ్రి లేకపోవటం చేత దానిని ఆదర్శవంతమైనటువంటి జీవితంగా వారు అందించలేకపోయారు. ఈ మూడింటిని మాత్రమే లోకానికి ఆదర్శవంతమైన జీవితంగా లోకానికి ప్రబోధించారు.
0: పాండవాస్ న్యూ వెరీ వెల్ అవర్ ఎన్షియంట్ ట్రెడిషనల్ సేయింగ్స్, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. బట్ దే హ్యాడ్ నో ఫాదర్, దేర్ ఫోర్ ఇన్ దర్ లైఫ్, ఇన్ దర్ కాండక్ట్, దే కుడ్ నాట్ డెమోన్స్ట్రేట్ టు ది వరల్డ్ ది పితృదేవో భవ. బట్ విత్ రిగార్డ్ టు ది అదర్ త్రీ, రిగార్డింగ్ దర్ మదర్ యాజ్ గాడ్, రిగార్డింగ్ దర్ టీచర్ యాజ్ గాడ్, రిగార్డింగ్ దర్ గెస్ట్ యాజ్ గాడ్, దే డిడ్ డెమోన్స్ట్రేట్ ఇన్ దర్ లైఫ్ ది ఐడియల్ ఎగ్జాంపుల్.
1: వీరు వెళ్లి కుంతి దగ్గరికి వెళ్లి నమస్కరించేటప్పటికీ నమస్కరించుకున్నటువంటి అర్జునుడు లేయలేకపోయాడు.
0: When these two brothers went to Kunti and when they touched her feet, they were bending low. Arjuna was so grief-stricken that after touching her feet, he could not get up and stand again.
1: తక్షణమే కుంతి దేవి, నాయన మన గోపాలుడు బాగున్నాడా, వసుదేవుడు బాగుంటున్నాడా అని అనేక రకములుగా ఈ యొక్క వార్తలంతా కూడా తాను ప్రశ్నిస్తూ వచ్చేసేసింది.
0: Immediately, Kunti began asking several questions. Is Gopala well? Is Vasudeva well? She began asking several such questions about
1: the answer. Dwarakalo unnatundi andari bandhuvule yokka chema samacharamulu taanu kevalam adugutaaniki anni rakalaga prayatnam chestu vachindi.
0: She made an attempt. She asked so many different questions by which she wanted to know the welfare of all the relations who were living in Dwaraka.
1: Inga cheppaleka ధర్మజును మాత్రము ఇంకా మన గోపాలుడా అని ఒక్క తూరి కవ్వును ఏడ్చాడు.
0: అనేబుల్ టు ఎక్స్ప్రెస్ వాట్ హ్యాడ్ హ్యాపెండ్, ధర్మజ అట్ వన్స్

0: cried out loudly and said, "Where is our Gopala anymore?"
1: ఈ మాట వినేటప్పటికి కుంతి దేవి సూక్ష్మ బుద్ధి కలిగినటువంటిది కనుక గుర్తించుకున్నది. గోపాల గోపాల గోపాల అని గోపాలుని వెతకడానికి వెళ్ళినట్టుగా తక్షణమే ప్రాణం వదిలింది.
0: కుంతి వాజ్ అ వెరీ షార్ప్ విటెడ్ పర్సన్. షీ కుడ్ అండర్స్టాండ్ విదౌట్ బీయింగ్ టోల్డ్ ఎక్స్ప్లిసిట్లీ దట్ సంథింగ్ వెరీ సీరియస్ హెడ్ హ్యాపెన్ టు గోపాల. షీ ఇమీడియట్లీ బిగాన్ క్రయింగ్ అవుట్ యాజ్ ఇఫ్ షీ వాస్ గోయింగ్ ఇన్ సర్చ్ ఆఫ్ గోపాల. షీ వాస్ క్రయింగ్ అవుట్ గోపాల అండ్ గోయింగ్ అవుట్ ఆఫ్ హర్ హౌస్.
1: తల్లి కూర్చున్న తల్లి ప్రాణం వదిలిన తక్షణమే ధర్మజుడు వెనుకకు ఆనుకుని ఆమెను తన తొడపైన పండబెట్టుకున్నాడు.
0: కుంతి ది మదర్ ఇన్ దిస్ అగనీ షీ లాస్ట్ హర్ లైఫ్ షీ గేవ్ అప్ హర్ బాడీ. దెన్ ధర్మజ సాట్ ఆన్ ది కాట్ అండ్ మేడ్ కుంతి లై డౌన్ ఆన్ హిజ్ ఓన్ ల్యాప్.
1: మరో క్షణమునందే ఇంక కావలసినటువంటి ప్రయత్నములు అన్నింటికి కూడాను తాను ఒక విధమైనటువంటి ఆర్డర్స్ వేసేశాడు.
0: In the very next moment, whatever had to be done, whatever had to be looked after, after Kunti's death, was ordered by Dharmaja to be followed.
1: Tacharame Nakula Sahadeva unni Bhimunni kudanu rappinchadu.
0: Nakula Sahadeva and Bhima were summoned immediately.
1: Nakula Sahadeva unni idivurunni kudanu talli yokka antikriyalu cheyadaniki Susanamunku pampinchadu.
0: Nakula and Sahadeva were sent with the mission of performing the last rites, the obsequies for the mother in the burial ground.
1: Bhimunni pilipinchadu manam ee chanamunande aranyaniki prayanam kavadaniki taginatundi yokka erpatlanta gavinchamannadu.
0: He sent for Bhima and he told Bhima, "We are all going to move away to the forest. Make all arrangements that are necessary for going to the forest."
1: Inka Arjunulu pilichadu pilichi ee Parikshit Maharajuniki pattabhishekam chesetundi erpatlanta cheyamannadu.
0: Arjuna was called and Arjuna was told that the kingdom and the coronation of Parikshit should now be installed on the throne. We are going to move away to the forest.
1: Idi ye manavudaina cheyadaniki purukuneetundi vishayama. Oka vaipuna pranamunu vadalinatundi yokka kalebaramunu todapaina pettukoni maroka vaipuna pattabhishekaniki erpatlu chestu maroka vaipuna rajyamune visarjinchi aranyaniki povataniki taginatundi erpatlu jarugutu ఈ విధమైనటువంటి మూడు సన్నివేశం కలిపేటప్పుడు ఏ మానవుడు కూడా చేయడానికి పూనుకోడు. ఎట్టి వారికి ఇట్టి సాహసం రాదు.
0: ది డెడ్ బాడీ ఈజ్ స్టిల్ ఆన్ హిస్ ల్యాప్ అండ్ వైల్ ది డెడ్ బాడీ ఈజ్ ఆన్ హిస్ ల్యాప్ హీఈస్ మేకింగ్ అరేంజ్మెంట్స్ ఫర్ ది కరోనేషన్ ఆఫ్ పరీక్షిత్ యాజ్ ది కింగ్. హీఈస్ ఆస్కింగ్ దట్ అరేంజ్మెంట్స్ బి మేడ్ దట్ దే గో అవే టు ఏ ఫారెస్ట్ అండ్ గివ్ అప్ ఆల్ దర్ వెల్త్ అండ్ పొజిషన్. విల్ ఎనీ హ్యూమన్ బీయింగ్ బి ఏబుల్ టు డూ సచ్ థింగ్స్ ఆల్ ఆఫ్ దమ్ టుగెదర్ అట్ ది సేమ్ మోమెంట్?
1: ఈ సాహసమునకు ఈ త్యాగమునకు ఈ పవిత్రమైన ఉద్దేశమునకు కేవలం ఒక పాండవులే ఆదర్శప్రాయులు తప్ప అన్యులు ఎవరు కూడాను చూడడానికి వీలు లేదు. ఎవరికి అట్టి ఆదర్శమనేటువంటిది లభించలేదు.
0: ఫర్ దిస్ సేక్రెడ్ సాక్రిఫైస్ అండ్ ఫర్ దిస్ ఎనార్మస్ కరేజ్ అండ్ ఫర్ వాట్ దే హ్యాడ్ డన్ పాండవాస్ ఆర్ ది ఓన్లీ పర్సన్స్ హూ కుడ్ బి సైటెడ్ యాజ్ ఎగ్జాంపుల్స్. నో వన్ ఎల్స్ హ్యాడ్ దిస్ కరేజ్ హ్యాడ్ దిస్ సాక్రిఫైస్ అండ్ హ్యాడ్ దిస్ క్వాలిటీ.
1: తల్లి యొక్క అంత్యక్రియంతా కూడా ఆచరించారు. తక్షణమే గురువులు వారిని రప్పించాడు. పరీక్షిత్ మహారాజును పట్టాభిషేకం చేయాలన్నారు. ఈ బ్రాహ్మణులైనటువంటి పండితులు వీరందరూ కూడాను కేవలం ఇప్పుడు ఈ విధమైనటువంటి సూచకంగా ఉంటుండాలి, ఈ విధమైనటువంటి సమయం పట్టాభిషేకం చేయడానికి వీలు కాదని ఎన్ని విధములు చెప్పినప్పటికీ ఒక్క క్షణమైనా కృష్ణుడు లేనటువంటి లోకంలో మేము నివసించడానికి వీలు కాదు, కనుక మేము ఈ క్షణమునందే రాజ్యం విసర్జించాలని చెప్పని ధర్మధుడు ఒకే పట్టు పట్టాడు. దీనిని తమ్ములైనటువంటి యొక్క నకుల సహదేవుడు భీముడు అర్జునుడు కూడాను దీనిని అంగీకరించారు.
0: The last rites were performed for the dead body of the mother and the pandits were sent for and they were told that the coronation for the Parikshit had to be performed. They all advised that the moment was an inauspicious moment because the mother's obsequies were just then performed. So postpone the coronation. But Dharmaja said, "No, whatever may come, whatever may happen, we are going to quit. And Parikshit should be installed on the throne." And his brothers, Arjuna, Bhima, Nakula and Sahadeva also agreed that whatever may happen, immediately the kingdom must be given up.
1: ఇది కేవలం కృష్ణుని యొక్క లోకం వియోగం అనేటువంటిది పాండవుల యొక్క మరణం అనే భావించుకోవాలి అని చెప్పాడు.
0: He said that Krishna's departure from the face of this earth is as bad as the death and the extinction of the Pandavas.
1: కనుక ఈనాడు పాండవులే చచ్చిపోయినటువంటి వారు కానీ కృష్ణుడు కాదు. కృష్ణుడు సర్వాంతర్యామి, అతను నిరంతరంగా అమృత స్వరూపుడుగా ఉంటున్నాడు.
0: He said, "Truly, today, those who are dead are Pandavas. Krishna is not dead. Krishna is an eternal being. He is an immortal person. He is present always. We have died."
1: అతను లేనటువంటి ఈ లోకము లోపల పాండవులు క్షణకాలమైన కూడా జీవించడానికి కానీ ఈ రాజ్య పరిపాలన చేయడానికి కానీ వీలు కాదని చెప్పని ఈ అర్జునుడు కూడాను ఆ యొక్క పండితులతో పోరాటం సెలిపాడు.
0: అర్జున ఆల్సో వాస్ క్వారలింగ్ విత్ ది పండిట్స్ దట్ పాండవాస్ కెన్ నో లాంగర్ రిమైన్ ఇన్ దిస్ వరల్డ్ వేర్ కృష్ణ ఇస్ నాట్ ఫిజికల్లీ ప్రెసెంట్ దే కెనాట్ హ్యావ్ ఎనీ పొజిషన్ అండ్ అథారిటీ ఈవెన్ ఫర్ వన్ మోమెంట్ వేర్ కృష్ణ ఇస్ నాట్ ప్రెసెంట్.
1: మన యొక్క సంస్కృతిని పురస్కరించుకుని మీరు చేయుదురా లేక నా యొక్క కిరీటము ఆ పరిచితుని యొక్క తలపైన పెట్టి నేను తక్షణమే వెళ్లవల్నా అని అనేక రకంగా కూడాను సిద్ధమయ్యాడు ధర్మజుడు.
0: In many ways, Dharmaja asked the Purohits and the Pandits, will you do traditionally and according to our culture the coronation and install Parikshit on the throne, or if you don't do it, I will simply remove my crown and put it on the head of Parikshit and I will move away.
1: Sakshrame talli karyakramalanta jarpinchukoni snanadulu acharinchi Parikshitni pilipincharu.
0: The last rites regarding the mother's body have all been finished and they had bathed and they became clean and they sent for Parikshit. Parikshit was called.
1: Kani manam Bharatamanandu Parikshitudu chinna pillavaduga bhavistu cheyalo baruduga unnatundi samayam nandu ee yokka vishayamu telinatundi yokka amayakudainatundi ee baruniki pattabhishekam chesi vellaru ani rasi unnaru.
0: But it is described and written in the text of our Bharata that Parikshit was given the coronation, was given the crown when he was a young boy and when he was still ignorant.
1: Kani itaru chinna pillavadu kadu 35 samvatsaramlu.
0: But Parikshit was not a young boy at that time. Parikshit was 35 years old.
1: Endukanaga yuddham jariginatvantidi 3138 lo.
0: Because when the war took place, when the battle of Mahabharata took place, it was 3138 BC.
1: Appude Dharmajana yokka paripalana kudunu prarambham.
0: It is then that Dharmaja's rule also commenced.
1: Appudu yuddha samayamunandu ee yokka Parikshitudu uttara garbhamlo untunnadu annamata.
0: At that time when the battle commenced, Parikshit was present in the womb of Uttara.
1: ఈ ధర్మజుడు 36 సంవత్సరాలంతా కూడా తాను పరిపాలన చేశాడు.
0: ధర్మజ రూల్డ్ ఓవర్ ది కింగ్డమ్ ఫర్ 36 ఇయర్స్.
1: ఇంతే కాక ఈ యుద్ధమంతా ముగించిన తర్వాత కృష్ణుడు ద్వారకకు పోయి 36 సంవత్సరాలు ఉంటున్నాడు.
0: నాట్ ఓన్లీ దిస్ ఆఫ్టర్ ది బ్యాటిల్ వాజ్ ఆల్ ఓవర్ కృష్ణ వెంట్ టు ద్వారక అండ్ హీ స్టేడ్ ఇన్ ద్వారక ఫర్ 36 ఇయర్స్.
1: కనుక 3138 బీసీలోని తర్వాత కృష్ణుడు దేహాన్ని చాలించడం అనేటువంటిది 3102 ఈ రెండింటికి చేరితే 36 సంవత్సరంలో మధ్యలో గ్యాప్ ఉంటుండాలి.
0: వైల్ ది బ్యాటిల్ స్టార్టెడ్ ఇన్ ది ఇయర్ 3138 బీసీ అండ్ వైల్ కృష్ణ హ్యాడ్ గివెన్ అప్ హిస్ మార్టల్ బాడీ ది ఇయర్ వాస్ 3102 బిట్వీన్ ది టూ ఈవెంట్స్ దర్ ఇస్ అ గ్యాప్ ఆఫ్ 36 ఇయర్స్.
1: కనుక ఈ యొక్క పరిచితునికి 36 సంవత్సరంలో వయసు కలిగినటువంటి వాడు తాను సగినటువంటి అధికారియే.
0: So at that time Parikshit was an age of 36 years. He really was in a position to take over the kingdom.
1: Kani tana peda tandri tana tandrulo undinatundi samayamunandu tana yokka rajyabhishekaniki tanu ye matramu angikarinchaledu.
0: But when his fathers and father's brothers were all present, Parikshit did not agree to take over the rule.
1: Adi aanati yokka pavitramainatundi yokka niyamamu.
0: Those were the codes of conduct which were sacred code of conduct of those days.
1: కానీ పరిచితుడు అనేక రకములుగా ఈ పెద్ద తండ్రిని తండ్రులను చిన్న తండ్రులను కూడాను పాదములు పట్టి ప్రార్థించాడు. తమతో పాటు నన్ను కూడాను అరణ్యానికి తీసుకుని పోండి కానీ ఏ యొక్క విషయమూ తెలియనటువంటి యొక్క నా శిరస్సు పైన ఇంత పెద్ద బాధ్యతను తలబెట్టి నిలబెట్టిపోతున్నారు. నేను సరిగా న్యాయరీతిగా ధర్మరీతిగా దీనిని పరిపాలన చేయగలను లేదు అనేటువంటి యొక్క అనుమానములకు తాను చాలా గురి అయిపోయాడు.
0: Parikshit in many ways begged his father and his uncles and said, I am an ignorant person. I am not well versed in the practice of ruling. So take me also with you. If you leave me here and if you put the burden of the kingdom on my shoulders, I may not be able to do it well. I may not be able to do justice. So take me also with you.
1: Anaati tandri aagnalu kudanu ye maatram kudanu dikkarincheetvanti vaaru kaadu taatalu peda taatalu ainatvanti yokka Arjunni ధర్మజుని యొక్క మాటలు ఈ యొక్క మనమడైనటువంటి యొక్క పరీక్షిత్ మహారాజు ఏమాత్రం కూడా ధిక్కరించలేకపోయాడు.
0: ఇన్ దోస్ డేస్ ది కోడ్ ఆఫ్ కాండక్ట్ వాస్ సచ్ ది ఆర్డర్స్ ఆఫ్ ది పేరెంట్స్ ఆఫ్ ది గ్రాండ్ ఫాదర్స్ అండ్ ఆఫ్ ఆల్ ది ఎల్డర్స్ వర్ యాక్సెప్టెడ్ విదౌట్ క్వశ్చన్. పరీక్షిత్ హూ వాస్ ది గ్రాండ్ సన్ హీ కుడ్ నాట్ సే హీ కుడ్ నాట్ డిసోబే ది ఆర్డర్స్ ఆఫ్ హిస్ గ్రాండ్ ఫాదర్స్ అండ్ హిస్ పేరెంట్స్.
1: పెద్ద తాతయ్య అయినటువంటి ధర్మజుని పాదములు పట్టుకున్నాడు. పెద్దలుండగా నేను ఈ అల్పజ్ఞుడైనటువంటి వాడిని, ఈ ధర్మస్వరూపమైనటువంటి ఈ రాజ్యాన్ని పరిపాలించేటువంటి అధికారం నాకు లేదు. కనుక ఈ విధంగా నన్ను రాజ్య పరిపాలనకు ఉంచుట కంటే మన కులుగురుగుల వారిని నియమించటం మంచిది అని తాను ఒక సలహాను అందించాడు.
0: He touched the feet of the eldest grandfather Dharmaja and he said, it is not right that when elders are alive, when there are so many people who deserve to rule the kingdom are present, that I, a youngster, should become the king. Therefore, I think it is right under these circumstances to choose the family guru and make him the king or the ruler.
1: Anati yokka rajakulamanandu uddhavinchinatundi yokka చిన్న బాలులకు కూడాను ఎంత పవిత్రమైన భావములు, ఎంత త్యాగభావములు, ఎంత రాజ్యాపేక్షలు అనేటువంటిది లేకుండా కేవలం న్యాయమే ప్రధానమనేటువంటి దృష్టిలో వారు ఎంత ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని నిరూపించారో మహాభారతం మనకు చక్కగా ప్రబోధిస్తూ వచ్చింది.
0: In those days, this young man, though born in the ruling family, though he was according to right, could become the king, yet he had no hesitation to say that he does not want the kingdom when the elders were present. He had no attachment to taking the throne and the kingdom.
1: Kani, Dharmajudu deenni ye matramu angikarinchaka, rathamunu tana inti mundu nilipukoni ఏ క్షణములో ఈ కిరీటము ఆ యొక్క పరీక్షిత్ మహారాజు తలపైన పెట్టి నాలుగు అత్యంతలు చల్లి ఏ నిమిషంలో నేను అరణ్యానికి పోయి నా ప్రాణాన్ని త్యాగం చేసుకోవాలి అనేటువంటి సంకల్పమే క్షణక్షణములకు కూడాను అతని యందు ఆవేదము అభివృద్ధి అయిపోతూ వచ్చింది.
0: Dharmaja did not agree to this at all. Dharmaja was only keeping his chariot ready in front of the house merely to transfer the crown to Parikshit and bless him and then go away immediately. He was not prepared to stay even for one moment.
1: ఈ విధమైనటువంటి యొక్క సంభాషణ జరుగుతున్నటువంటి సమయంలో అంతఃపురం నుంచి ఎట్టి ఏ విధమైనటువంటి యొక్క నిర్బంధము లేకుండా అంత జనమునందు కూడాను తాను ద్రౌపది పరిగెత్తుకుని వచ్చి ధర్మజన పాదం పైన పడి, నా ప్రాణరక్షకుడైనటువంటి వాడు, పాండవులను సంరక్షించినటువంటి మహావీరుడు, మహాధర్మాత్ముడు, కృష్ణ పరమాత్ముడు, అలాంటి పరమాత్ముడు లేనటువంటి లోకంలో ఇలాంటి పతులు లేనటువంటి యొక్క ఈ భవనం నందు నేను మాత్రం ఉండటం వీలు కాదు, తక్షణమే నన్ను కూడా నువ్వు కొనుక్కోమని ఆ ద్రౌపది ప్రార్థించింది.
0: While this situation was developing, Draupadi unhesitatingly came out of her own apartment and came to Dharmaja and told Dharmaja that Krishna, who saved my honor, who saved my life, Krishna, who is the very life breath of Pandavas, if he is not present on the face of the earth, I will not be here. And if my husbands are not here, I am not going to be here. Please take me also along with you to the forest.
1: Krishna na vibhudu, meeru na prabhulu. Prabhulu vibhulu lenatvanti yokka ee yokka దేశమునందు పాంచాలి ఏ విధంగా జీవించగలదు. నా ప్రాణమునైనా కూడా మీ ప్రాణములకు అర్పిస్తాను, కానీ ఒక్క క్షణమైనా కూడాను నేను కృష్ణుడు లేని లోకంలో ఉండనని ఆ సతీమణి కూడాను ఈ పాండవులను అనుసరించింది, పతులను అనుసరించింది.
0: ద్రౌపది సెడ్, కృష్ణ ఇస్ మై లార్డ్, యు ఆర్ మై హస్బెండ్స్. వేర్ దేర్ ఇస్ నైదర్ మై లార్డ్ నార్ మై హస్బెండ్స్, హౌ ఆమ్ ఐ గోయింగ్ టు స్టే? ఐ విల్ నాట్ స్టే ఈవెన్ ఫర్ వన్ మోమెంట్. అండ్ షీ ఫాలోడ్ ది పాండవాస్.
1: కనుక ఈ విధమైనటువంటి యొక్క ఆదర్శవంతమైనటువంటి కుటుంబాన్ని ఈ పంచపాండవులు లోకానికి ఎంతైనా కూడాను కొంత లక్ష్యరూపకంగా ఒక విధమైనటువంటి యొక్క ఉదాహరణంగా కూడాను గోచరిస్తూ వచ్చారు.
0: The Pandavas exhibited to the rest of the world what an ideal family could be, how the family could illustrate as an ideal example in this world.
1: దీనిని పురస్కరించుకుని పాండవులకు కృష్ణునికి ఎన్ని విధములైనటువంటి మైత్రి, ఏ విధమైనటువంటి యొక్క ప్రియము, ఎంత విధములైనటువంటి ప్రేమ వారి ఎందు గాఢంగా ఉంటున్నదో మనకి ఈ మహాభారత ఘట్టమునందు చక్కగా అర్థమవుతూ వచ్చింది.
0: When we give attention to all these incidents, we will learn the kind of maitri, the kind of compassionate friendship that existed between Krishna and Pandavas from reading the Mahabharata.
1: ఇంకా అర్జునుని యొక్క స్థితి చూస్తామంటే అర్జునికి ప్రాణం పోయినట్టుగా ఉంటుండాలి. కేవలం ఒక కళేబరాన్ని ఈడ్చుకుని పోతున్నాడే తప్ప తనకు ఏమాత్రం కూడాను ఎవరు ఏమి చెప్తున్నారు, ఏమి జరుగుతుండాలి, తల్లిపోయిన విచారం కూడాను అతనికి లేదు. కృష్ణుని యొక్క వియోగమే తనలో రాత్రి పగులు ఒక పిచ్చి పట్టినటువంటి వారి వలె తాను అన్నను అనుసరిస్తూ వస్తున్నాడు. కేకలు వేయటము కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ, ఇంకా వేరొక పదమే లేదు అర్జును యొక్క నోటి యందు.
0: If we look at the condition of Arjuna, Arjuna was looking like a lifeless body. He was only following his brother as if a lifeless body was being dragged behind his brother. He was not thinking even of his mother. He was not thinking of anything except Krishna, Krishna. Like a mad person, he was only crying out for Krishna, Krishna.
1: 100 samvatsaramulu Krishnudu ekkada, Arjunudu ekkada, Arjunudu ekkado, Krishnudu ekkada. ఎత్ర యోగిశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర తత్ర శ్రీ విజయార్ విభూతి ధ్రువీతి మతిర్మమ. ఈ రెండు కూడా బింబ ప్రతిబింబములుగా జీవించినటువంటి వారు.
0: ఫర్ 100 ఇయర్స్ వేర్ ఎవర్ దేర్ వాస్ కృష్ణ ది యోగీశ్వర దేర్ వాస్ అర్జున ది బెస్ట్ ఆఫ్ మెన్ అండ్ ది ప్రెసెన్స్ ఆఫ్ యోగీశ్వర కృష్ణ అండ్ అర్జున దేర్ వేర్ ఎవర్ బోత్ ఆఫ్ దెమ్ వర్ ప్రెసెంట్ దేర్ వాస్ ప్రాస్పెరిటీ దేర్ వాస్ వెల్త్ దేర్ వాస్ విక్టరీ అండ్ దేర్ వాస్ మొరాలిటీ దట్ ఈస్ హౌ దే లివ్డ్ ఫర్ 100 ఇయర్స్ యాజ్ ఇన్సెపరబుల్ పర్సన్స్.
1: కేవలం కృష్ణార్జునులకు దేహములు మాత్రమే వేరు కానీ భావం ఒక్కటే ప్రేమ ఒక్కటే.
0: To Krishna and Arjuna, the difference was only in their bodies. The ideas were one, the thoughts were one, the ideals were one.
1: Astinapuram nandu kani, Dwaraka nandu kani, Madura yandu kani, Krishna Arjuna bhojananiki vachinarante oka pedda tatta okkati matrame pettedi kani rendu tattalu pettetundi kada Kunti.
0: Whether it was in Hastinapura or Dwaraka or Madura, if Krishna and Arjuna came to have their meal, Kunti the mother was serving a big meal in a big plate. She was never putting two different plates.
1: Rukmini kodano Dwaraka yandu tanu ye matramu kodano sankochinchaka tanu kodano ivaru kalisi tirinatvanti oka reetiga Krishna Arjunulaku okka tattu yende ujjinchetvanti Rukmini kodano.
0: Rukmini also in Dwaraka never hesitated to put their meal in one plate as if she and Krishna were eating in one plate. So also Krishna and Arjuna were served their food in one common plate.
1: Dwarakaku Arjuna vachinadattante inka Rukmini Satyabhamanu Gopikalanu chuttam arude Krishnudu Arjunudu nirantaram kudunu aa yokka ee samudram teeramunandu isaka dinnala paine taanu pavalinchetunte varu akkadike aaharam poyetuntedi akkadike rottelu ampinchetuntedi anni rakalaga kurudanu vaaru iruvu kudunu ekaantanga kudunu okari toda paina okaru pandukoni taanu nidrani kudunu anubhavinchetunte varu.
0: If Arjuna came to Dwaraka, then Krishna was keeping constant company with Arjuna, was keeping so constant company with Arjuna, they were moving out always together. Krishna never looked at Gopikas, never looked at Radha, never looked at Satyabhama when Arjuna was there. He was spending all the time with Arjuna.
1: కారణం ఏమనగా అర్జునుడు నరోత్తముడు, కృష్ణుడు పురుషోత్తముడు. ఈ ఇరువురికి కూడాను ఈ లోకానికి సంబంధించినటువంటి ప్రతి మానవుడికి కూడాను ఆదర్శవంతమైన జీవితాన్ని అందించే నిమిత్తమై కేవలం ప్రజాప్రతినిధిగా వచ్చినటువంటి వాడు అర్జునుడు.
0: The reason for this is Arjuna was the best of men, best of human beings, and the Lord Krishna was an avatar which was on the highest level.
1: వీరు ఇరువురు కూడాను నరనారాయణులే.
0: These two were typical representatives of Nara, the man, Narayana, the God.
1: నరుడు నారాయణుడుగా కావచ్చును, నారాయణుడు నరుడుగా అవతరించవచ్చును.
0: On some instances, man, a human being, can become Narayana, and Narayana can appear on the earth as man or a human being.
1: Bhagavantuni yokka premonmattudaipoyi, Bhagavantuni yokka premadharanni anubhavinchi, aacharinchi, aanandinchi, taanu bhoolinatunti samayamnandu taane madhavuduga maaripothunnadu narudu.
0: When man lives in the ecstasy of the prema of God and he intoxicates himself with the love of God, man extols himself and changes himself into Narayana.
1: Kani lokamunandu anyaya akrama anachara asatyamulu prabalamainappudu Narayanunde narakarani dharistu vastunnadu.
0: But when there is injustice and ill will and bad luck on the earth, then God himself comes down as an avatar and becomes a human being.
1: కనుక పరమాత్మని యొక్క అనుగ్రహమునకు పాత్రుడైనటువంటి యొక్క నరుడు బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి నారాయణుడుగా మారిపోతున్నాడు. లోకములో ధర్మస్థాపన నిమిత్తమై నారాయణుడు నరుడుగా వస్తున్నాడు. కనుక నరనారాయణుడు యొక్క సంబంధమే అర్జునుడు కృష్ణుడు యొక్క సంబంధం.
0: So the relationship between man and God is one where when man gets the grace of God and when man can change himself into God, then he rises to the knowledge of Brahman. Brahmavit Brahmaiva Bhavati. When man acquires the knowledge and wisdom of God, he becomes God himself. On the other hand, when God comes down and takes a human form and wants to help humanity, then God comes as man. Man becomes God, God becomes man. These are the two pictures of Arjuna and Krishna.
1: Kanuka Krishna yokka viyogam cheta ee pandavulu అరణ్యములో నడుస్తూ నడుస్తూ ఎవరికి ఎవరు చెప్పుకోకుండా కృష్ణా కృష్ణా కృష్ణా కృష్ణ అని ఆ కృష్ణనామంతో అక్కడక్కడ అక్కడక్కడ మధ్య మార్గంలో వారి వారి దేహాన్ని తాళించుకుంటూ వెళ్లారు.
0: suffering from the separation of Krishna, the Pandavas were moving, unnoticing each other in the forest, all the time uttering the name of Krishna, remembering and recollecting the name of Krishna. Each one dropped dead of his own, without noticing the presence of the others.
1: ఇట్లు జరుగుతూ పోయే సమయం లోపల కొంత మధ్య మార్గంలో ద్రౌపది అలసిపోయింది. తన యొక్క ఇంకా అంత్య సమయం ఆసన్నమైంది. నాథ నాథ నాథ అని కేక వేసింది. నేను ఇంక ఈ దేహాన్ని చాలిస్తున్నాను, ఒక్క పర్యాయమైనా నీ ముఖం నేను చూస్తానని చెప్పి ప్రార్థించింది ద్రౌపది.
0: While they were moving like that in the forest, in one place Draupadi got tired. Draupadi felt that her end was nearing and Draupadi called out in one instance, "O Lord, my end is coming near. Let me have your vision at least once as my end is coming near."
1: కేవలము భౌతికమైనటువంటి నాథుని కోసం నీవు ప్రార్థిస్తున్నావు, మా జగత్పతి అయినటువంటి మా నాథుని నిమిత్తమై మా ప్రాణములు అర్పితం చేస్తున్నాము, కనుక నీ నాథుడు నీకు లేరు. నా నాథుడే లోకాన్ని వదిలిపెట్టినప్పుడు ఇంక నీ నాథుడు నీకెక్కడ, నీ గతి నీదే, ఎవరికి వారే, యమునా తీరే అన్నాడు. ధర్మజుడు ముందు మార్గం పట్టాడు.
0: ధర్మజ సెడ్, ద్రౌపది, యు ఆర్ ఓన్లీ థింకింగ్ ఆఫ్ యువర్ హస్బెండ్స్, యువర్ లార్డ్స్ ఇన్ ది మెటీరియల్ సెన్స్ ఆఫ్ ది వర్ల్డ్, బట్ హూ ఇస్ యూ, హూ ఆర్ వీ, హూ ఇస్ యువర్ హస్బెండ్, అవర్ ఓన్ లుక్అవుట్ వీఆర్ సీయింగ్ ఆఫ్టర్, యూ బెటర్ లుక్అవుట్ యువర్ ఓన్ సేఫ్టీ అండ్ యువర్ వెల్ఫేర్, యూ థింక్ ఆఫ్ ది లార్డ్, నో లాంగర్ నీడ్ యూ థింక్ ఆఫ్ యువర్ హస్బెండ్స్ ఇన్ ది మార్టల్ సెన్స్ ఆఫ్ ది వర్ల్డ్.
1: లోకనాథుడు, జగన్నాథుడు, విశ్వనాథుడు, పవిత్రమైనటువంటి యొక్క ఈ జీవననాథుడైనటువంటి యొక్క ప్రాణనాథుడైనటువంటి ఈ కృష్ణుణ్ణి కోల్పోయినటువంటి మాకు నీ నాథుని యొక్క సంబంధం నీకెందుకు?
0: We have lost the Lord of the universe. We have lost the Lord of everything. And in that condition, why do you think of your husbands? How are we concerned with you? How are you concerned with us?
1: కనుక ఈ విధమైనటువంటి యొక్క ఆవేదన లోపల, ఈ విధమైనటువంటి పాండవుల యొక్క త్యాగం లోపల, పాండవులకు కృష్ణునకు ఎన్ని విధమైనటువంటి మైత్రి, ఎంత పవిత్రమైనటువంటి ప్రేమ వారి ఇరువురి మధ్యలో పెరిగినట్టు మనం ఒక్కతూరి విచారించుకున్నప్పుడు నిజంగా ఆ విధమైనటువంటి ప్రేమ ఉండేటట్టు ఆ కృష్ణుడు కూడాను పాండవులకు సన్నిహితమైనటువంటి యొక్క కంటి రెప్ప వలె కాపాడుతూ వచ్చినాడు. ఇంట వెంట జంట ఉంటుండి కంటితో చూపు వలె తనను చూచుకుంటూ వచ్చాడు.
0: ఇన్ దిస్ ఎడ్యుటేషన్, ఇన్ దిస్ మోమెంట్ ఆఫ్ గ్రేట్ డిస్ట్రెస్ దట్ పాండవాస్ వర్ థింకింగ్ ఓన్లీ ఆఫ్ కృష్ణ షుడ్ టీచర్స్ ది లెసన్ ఆఫ్ విచ్ షోస్ ది కనెక్షన్ ది ఇంటిమేట్ ప్రేమ బిట్వీన్ ది పాండవాస్ అండ్ కృష్ణ అండ్ కృష్ణ వాస్ ప్రొటెక్టింగ్ దెమ్ బికాస్ ఆఫ్ దిస్ కనెక్షన్ అండ్ బికాస్ ఆఫ్ దిస్ ప్రేమ యాజ్ ది ఐలిడ్స్ విల్ ప్రొటెక్ట్ అవర్ ఐస్.
1: అన్ని సమయమునందు కూడా కృష్ణుడు వారికి అండదండలుగా కాపాడుతూ వచ్చాడు. రాజ్యము పరిపాలన చేసే సమయం నందు కానీ, రాజ్య భ్రష్టులే అరణ్యవాసం చేసే సమయంలో కానీ, అజ్ఞాతవాసం నందు చేసే సమయంలో కానీ, ఎట్టి సమయం నందు కూడాను కృష్ణుడు వాడికి నీడవలే కాపాడుతూ వచ్చాడు.
0: కృష్ణ వాజ్ ఆల్వేస్ స్టాండింగ్ యాజ్ అ సపోర్ట్ టు పాండవాస్ ఎట్ ఆల్ టైమ్స్, టైమ్స్ ఆఫ్ ఫార్చూన్ అండ్ టైమ్స్ ఆఫ్ మిస్ ఫార్చూన్. వెన్ దే వర్ రూలింగ్ యాజ్ కింగ్స్ హీ స్టూడ్ బై దెమ్. వెన్ దే వర్ లివింగ్ ఇన్ ది ఫారెస్ట్ బ్యానిష్డ్ ఇన్ టు ది ఫారెస్ట్ హీ స్టూడ్ బై దెమ్. వెన్ దే వర్ లివింగ్ అన్రికగ్నైజ్డ్ ఫర్ ఎ హోల్ ఇయర్ హీ స్టూడ్ బై దెమ్. ఎట్ ఆల్ టైమ్స్ కృష్ణ స్టూడ్ బై ది పాండవాస్.
1: ఇది నిజమైనటువంటి మైత్రి అనేటువంటి దానిని లోకానికి ఆదర్శవంతంగా నిరూపించిపోయినటువంటి వాడు.
0: The meaning of the word maitri, of true compassionate friendship, this meaning of such friendship, divine friendship, was exhibited by Krishna in his acts and kindness towards Pandavas.
1: Inaati maitri chustama terlin shirt lopala edaina oka 10 rupayala note kanipinchite hello hello hello hello hello ani veliputtam, akkada emaina rupayi kanipinchaleda goodbye cheppestam vellipothunnam. Idi inaati mana maitri.
0: On the other hand, if we look at the maitri or friendship of these days, then we notice that one will come as a friend of yours if he sees a 10 rupee note in the transparent terlin cloth with the shirt. But if he does not see the 10 rupee note in your pocket, he will simply say goodbye and he will walk away from you.
1: Nijamga ee naadu maitri aneetundi vaadu untunnada, mitrudu aneetundi vaadu untunnada? Ledu ledu. Cheruvunu nindinappudu kappalu anni vachi cherutuntayi. చెరువులో నీరు ఎండినప్పుడు ఒక్క కప్పైనా ఆ చెరువులో కనిపించదు. అదే విధంగానే ఈనాడు లోకములో తెల్లగా చల్లగా ఉండినటువంటి సమయం నందు అందరూ మనం బంధువులే, అందరూ మనకు స్నేహితులుగానే మనం వస్తుంటారు. ఏదైనా అధికారమో లేక ఇంకే విధమైన ఉత్తమ స్థానమో ఉండినంత వరకు అందరూ మనవారని వస్తుంటుంటారు. ఈ యొక్క స్థానములు, ఈ యొక్క బలములు, ఈ యొక్క శక్తులు క్షీణించిపోయిన తక్షణమే ఒక్కరైనా మనకంటి చూడదు.
0: Truly, today in the world, is there true friendship that can be seen anywhere? Is there a person whom we call a true friend? No, we don't see these qualities at all. Just as when a tank is full of water, frogs come round into that tank. But when the tank becomes dry, all the frogs disappear and walk away immediately from that tank. So also, when a person has wealth, when a person is prosperous, when a person is in a position of authority, then everybody is your friend, everybody is your relation. But when that dries up, when you lose your position, authority and wealth, everyone disappears. No one comes to you as a friend.
1: బంధువులందరూ వాకిటి దాకనే వల్లకాటికే ఒత్తురు. బంధమనిచి నింబాయని ఆపద్ బంధువు భగవన్ నామమిరా. కనుక మనకు నిజమైనటువంటి బంధువు, నిజమైనటువంటి మిత్రుడు ఒక పరమాత్ముడే. అలాంటి పరమాత్ముని మైత్రి చేసి, అలాంటి పరమాత్ముని యొక్క స్నేహాన్ని నీవు అనుభవించి, అలాంటి పరమాత్ముని యొక్క ప్రేమలో నీ జీవితాన్ని అంకితం గావించుకుని, పవిత్రమైనటువంటి ఆదర్శవంతమైన జీవితాన్ని తిరిగి మన యొక్క భారతదేశానికి అందించేటువంటి యొక్క వీరులుగా, వీరమాతలుగా మీరు విద్యార్థి విద్యార్థినీలు తయారవుతారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తాను.
0: All the relations will continue to be our relations and will come with you only up to the entrance to the cremation ground when your body is taken for cremation. The only friend who continues to be with you even after the entrance to the cremation ground is Almighty God. He is the only true friend. All other friends will disappear as you enter the cremation ground. And so I am hoping that you will realize these sacred truths in our tradition and that you will become worthy citizens of our country. I bless you and I bring this discourse to a close.

kalitu walinya.